ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ఉదయం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు. ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి. మానవునకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపచేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు, క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి. అయితే ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా గుర్తింపజేసేటువంటి బుద్ధి కూడాను ఒకటి ఉన్నది మానవులకు. కేవలం బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్వసించడానికి ప్రయత్నించాలి. విశ్వసించినంత మాత్రమున చాలదు, ఆ విశ్వసించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి. ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి. లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి. ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గురుడ్డివారమనే చెప్పవచ్చు. ఒకనొక సమయంలో కృష్ణుడు సూర్యదాసును చూచి, సూర్యదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు. దానికి పరమభక్తుడైనటువంటి సూర్యదాసు జవాబు చెప్తున్నాడు,

కోరిరేరి. నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు. కేవలము చేతల వలె చెవులు ఉండి కూడాను నీ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు. ప్రత్తికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు. కనుక అట్టి కన్నులు, అట్టి కర్ణములు, అట్టి హృదయములు నాకు అక్కరలేదు. నిన్ను చూచే నేత్రములు, నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు, నిన్ను ప్రతిష్ఠ చేసుకోవలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు. కనుక నీ సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు. హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు. పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి. ఎట్టి గుహ? భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు బైబుల్. మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది. మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండేటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది. సిక్కుల గురు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయం కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు. ఈ విధంగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి. కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు. తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.

ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనేటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు. కనుక మానవుని యొక్క హృదయము దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి. ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు. బురదలో పుట్టి మాలిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి. ఇది కేవలము ఊర్ధ్వదశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం. బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు. మాలిన్యపు జలములో నిండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసి, ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది. ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరార్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది. లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు. అయితే దయా, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము. కారణమేమిటి? విద్యావంతుడు కేవలము ఆలోచనాశక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు. అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము. కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది. ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి. కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి. మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టివారికి సాధ్యం కాదు. మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం. కనుక మానవునకు ఆచరణ అతి ప్రధానమైనటువంటిది. లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు. అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు. కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు దిగుటకు కొంత సందేహించేటువంటి వాడు. ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది. అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు. ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు. ఇక్కడ గొప్ప విందు చేశాడు. 2వ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి వ్రాస్తూ వచ్చారు. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విద్యావంతుడు. కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు. ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు. గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు. బైబుల్, ఖురాన్, వేదము, ఉపనిషత్తు, గ్రంథసార్ ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోనా,
దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు. కానీ ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం. చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు, చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి. ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి. ఒక పదార్థము మనం జీర్ణించుకున్నవలన ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరే మనము ఈ ఉదరానికి అంపించాలి. ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతియందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మాన్ కు. ఈ సాల్మాన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు. ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మాన్ చేతికిచ్చింది. దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మాన్ ప్రశ్నించాడు. కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు. అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది. అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి. కనుక ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి, ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి. ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది. ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు. దీని వలన మనకు ప్రయోజనము లేదు. భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది. వార్తాస్తి కర్తవ్యం, త్రిశులోకేశికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు. లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు. ఆకలి అవుతున్నది, ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు. దప్పిగా ఉన్నది, దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు. నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు. అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది. కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ? పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన ఇది ప్రేమ కిందికి రాదు. దీనిని అపేక్ష అని చెప్పవచ్చు. భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, ఇది హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే హృదయము చేతనే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడాను ఉంటున్నవి. గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు? లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడాను వారు లక్ష్యం చేయలేదు, కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి యొక్క వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, ఇది హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే

వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి ఒక వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టుగా భావిస్తూ వచ్చారు. అదే విధముగానే ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా? ఎటువంటి బాధలు? మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు. లేత ప్రాయమునంది తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజ వంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాకృత సంబంధమైనటువంటివియే అయి ఉండినా ఈ బాధలకు కన్నునీరు కావాలి కదా? బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా? కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. నాలుక యందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి. నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకేమాత్రం కూడా కనిపించలేదు. తాదాత్మభావములో ముడిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మభావము ఏ రీతిగా లభ్యమవుతుంది? కనుక తాదాత్మభావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు. ప్రేమ ఎందు పుట్టినటువంటి ఒక తత్వం. ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది. కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు. ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్న. వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండినా ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా? దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా? సామాన్యమైనటువంటి స్త్రీలు విద్యాహీనులు ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు. కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది. ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు. ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు. కాని భక్తుడు తన హృదయ క్షేత్రానికి కర్షకుడు. తన హృదయం అనేటువంటి భూమిని ప్రేమతత్వం అనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నటకు ప్రయత్నించాలి. అప్పుడే ఈ సాధకునకు ఆనందం. ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు. కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము సాధనలు చేస్తున్నాము హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు. హృదయ పరివర్తన ప్రధానమైనటువంటిది. హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధము కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం. మానవుని యొక్క ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి. మానవుడు ఒక్క పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి. సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి. తాదాత్మ శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం. భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు చేరినటువంటి వాడు. భాష్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు. ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము సిరి సంపదల నిమిత్తము ఆయురారోగ్యముల నిమిత్తము ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.

ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు. కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు. పురందరదాస్ చెప్పాడు,

0: కనుక మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచినదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి, కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకును అభివృద్ధి కాలేదు. కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము, కానీ మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు. ఆనాడే మన యొక్క జీవితమునకు సరి అయినటువంటి అర్థం, ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి, ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి, ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి. కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
1: We have not experienced that which has to be experienced.
0: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు. ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది. ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని, సంబంధమైనటువంటి యొక్క విషయములన్నీ కూడాను ఇది కేవలము అజ్ఞానముకు సంబంధించినటువంటివి, తెలివితేటలు అన్నీ కూడాను కేవలము అజ్ఞానమునకు సంబంధించినటువంటివి, అకృతమైనటువంటి యొక్క చర్యలు. ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి. కొంచెం మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటాది. దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది. జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంకు కొనిపోమని దీని యొక్క అంతరార్థం. మృత్యు మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది, ఇది కృషించేటువంటిదే, ఇది కేవలము కట్టకడపటికి మట్టిగా మారేటువంటి. దేహము పంచభౌతికము, సమకూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, కనుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు. ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు. శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు. ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు. ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము. ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు. ఆకారమైనటువంటి ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది. ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిదే ఆధ్యాత్మికము అని. దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది, ఆత్మ నివృత్తితో చేరినటువంటిది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వం. ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము. ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి. కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి. ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు. తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు. కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు, తెలివి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి, ఈ భోగములను పొందుచుండు. ఆకలి, దప్పులు, ఆనందములు, భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి. మానవులు కూడా అట్టివే అనుభవిస్తున్నారు. ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదమేమి? అదే విధంగానే బాలరాజు చెప్పాడు, ఆహార నిద్ర భయ మైదునాదులు సర్వులకు సామాన్యమే, శూన్య పశువి సమాన అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇదే నిజమైన జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి. వర్తమానము మాత్రమే తెలుసును కాని పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు. కానీ మానవుని యొక్క దృష్టి ఎందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని? భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి. ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి. గడిచిపోయిన దాని బీజము వర్తమానము, రాబోయే దాని ఫలితము వర్తమానమే. ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాము. ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం. మనం దయ, ప్రేమ, సహన, సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు. తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని మహావాక్యమును చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును. కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా? దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. చెప్పుట సులభంబు, చేయుట కష్టం. తాతకైనా వాని తాతకైనా అన్నారు. కారణమేమిటి? ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది. ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది, ధన్యులవుతారు. నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని, అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు. ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి. బట్టి మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి. ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి. జీవితం అంతా కూడాను స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము. ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి. ఈ లోపలనే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి. ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మన పైన వస్తున్నాడు. ఇప్పుడు దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి. కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు. స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురికి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము. హీన జాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి. ఈ దైవత్వాన్ని కూడా మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా. అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం. ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు. ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని, కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది. ఈ అసంతృప్తి, అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు. మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి. దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి. జ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో. ఆలోచనలు సరి అయినటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు. ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు. విచారించ విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు. ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింపచేయాలి. కనుక ఆలోచన, ఆచరణ, విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు. ఒక మంచి కార్యమును మనము సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు. ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు. అందరినీ తృప్తిపరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు. కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది. దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము. కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకు ఏమాత్రమూ అర్థం కావటం లేదు. అయితే ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడా అరువులు చాచి కాచుకోరాదు. ఇది నా కర్తవ్యము, నా జీవితం యొక్క లక్ష్యము, నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి. పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు. నేను పుట్టిన దీనికోసం. ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి. మధ్య మార్గంలో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము, లభించటము చాలా దుర్లభం. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి. భక్తిని ఈ పాదసేవయండి, భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి. ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి. బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం. నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి. మనము ఇతరులకు బానిసలు కారాదు. మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి. ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. కేవలము క్షణక్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం. కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి. నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు, గాఢముగా ప్రేమించు. ఇవ్వాల్సినవన్నీ తానే జరుపుకుంటాడు. దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు. శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి. ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. సుఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. లభ్యతే సుఖమని, సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి. సుఖమునందే మనకు సుఖం ఉంటుండాలి, ఆలయందే మనకు ఆనందం ఉంటుండాలి. పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి. భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరి అయినటువంటి లక్షణం. సుఖమా నిజమైనటువంటి సుఖము? త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస అన్నాడు. ఈ సుఖములు మన ఈ సుఖములు సుఖములు కాదు. ఈ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి. కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం, నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము. ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు. కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు. ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి. నిజమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులమవుతాం. నీ హృదయాన్ని తాను అపహరించగలడు, నీ హృదయంలో తాను ప్రవేశించగలడు, ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జులై 14వ తేదీన ఉదయపు కార్యక్రమంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

ఒక్కడే పెక్కు జలపాత్రలయందు పెక్కు రూపములుగా దర్శింపజేసేవాడు సూర్యుడు. సూర్యుడొక్కడే అయినప్పటికీ జలముతో నింపిన ప్రతి పాత్రయందు కూడను ఒక్కొక్కడుగా రూపొందింపజేసుకుంటాడు. అదే విధముగానే మానవుని యొక్క దేహములన్నీ కూడను ఒక్కొక్క పాత్రగా భావిస్తూ వచ్చారు ఋషులు. ఈ యొక్క పాత్రలయందు భావములనే జలమును నింపుకుంటూ వచ్చారు. ప్రతి మానస సరోవరమునందు ఈ యొక్క దివ్యతేజమైన సూర్యతత్వమే ప్రకటిస్తూ వచ్చింది, ప్రదర్శిస్తూ వచ్చింది. అదే విధముగానే భగవంతుడు సర్వజీవులయందు సూర్యరూపముతో ఉంటున్నాడనే భావమును గుర్తించి అతనికి ఇంకొక పేరు పెడుతూ వచ్చారు. అదే ఆదిత్య, అనగా ఒక సూర్యుడే అనేక పాత్రలయందు తన ఆకారమును ప్రకటించినట్టుగా భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అన్ని దేహములయందు అన్ని జీవరాశులయందు తాను ప్రకటితమవుతున్నాడనే సత్యాన్ని చాటుతూ వచ్చారు మహర్షులు. అయితే ఈ సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన ఈ పరమాత్మను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యము కాదని తెలుసుకున్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపిత, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకి, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగా వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగా వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగా వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటదూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీ జనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పడివ్వటానికి తన బంటులను కనుగొనగా వచ్చాను. అలాగే బాల సాయీసుడై తన గుంపుతో ఆడుకొనగా వచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణాధిప గణేశ్వరుడు, కుమారస్వామి, ఇలాంటి నంది, ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది, వీళ్ళతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరగా వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయడానికి కావలసినటువంటి పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గురి చేస్తుంటారు. 1960s 70s అంటే 1960s 70s దశకాల్లో డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉంటాం వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు, ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస్వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం రెండు అవతారాల్లో మాత్రమే జరిగింది. శ్రద్ధగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడుగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు. ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కానీ ఆ ఎరుకు ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ నాలుగు వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా. తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనని నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14 అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆ ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945 అంటే మన సంస్థ 65 పుడితే, 1965 పుడితే 45 మనకి స్వామి ఆ ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు, అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950 నవంబర్ 23 గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ఆ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 రోజుల ప్రోగ్రాంలు వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే, ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24 ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఆయన వెనకండి, మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28 మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకిచ్చి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954 మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమ్మత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు. ఇది శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది.
సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం వదిలాడు, మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు. ప్రశాంతి మందిరంలో ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా. మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండళ్ళు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ్, సత్యసాయి సమాజం అని పిలిచేవాళ్ళనమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవిత మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకొచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలాగ ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట. మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి, సత్యసాయి సేవ సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని, సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి, సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ఒక ప్రకటన రూపమైనటువంటి, ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. అది నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి? వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేదే ఆ సేవనే తత్వం అని, ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో అది ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారని ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు. కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తీ సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలని ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే, తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామయ్య గారి మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతాయి. ఆ సేవలు అప్పుడు మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే, ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మే నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా, దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని. ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు? పేదవాళ్ళు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి? మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలో అప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతను, కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరి వాళ్ళని కనుక్కుని, ఆ దగ్గరున్న సంస్థలు కనుక్కుని వాళ్ళని వెతికి పట్టుకుంటే పేషెంట్ని, వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదళ వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేసామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1960
3లో మార్చి 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము భజన మండలి అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది. ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి చూసి అంతా స్వామి ఏమనుకున్నారంటే, ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సమిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్. ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండి ఆయన అండి యాక్చువల్లీ. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరికి మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్. తీసుకుని వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి, రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది. ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రంగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం, పాపం సఫరవుతున్నారు, కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అని కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావానికి మూలస్థానము మరియు తాము చేరవలసిన అంచెగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువుల వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానములకు తిరిగి చేరటానికి భక్తులైన వారు వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికీ గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో రా గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువులు కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968లో మే 12 తారీఖు నుండి 19వ తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు, కె మున్షీ గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే, మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులు అనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం బయట
అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం చూడండి, నల్లజాతి వాళ్ళు మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలు ఉంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో. 1968 జూన్ 30 స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్ట్ చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు. స్వామి ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనికాధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న డాక్టర్ సిజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామిని తమ గృహానికి ఆహ్వానించాడు, 3 30 పిల్లలతో. స్వామి అంగీకరించారు. వాడింట్లో వండే మాంసాలన్నీ, ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు. స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్ళకి మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ 3 భార్యతో అతను దిగిన ఫోటో ఉంది చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, ఆ మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేల్కొన్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న 4 కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమంది అయినా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి? జాంబియాలో ఎండోలా అనేటువంటి ఒక పట్టణంలో ఏర్పడింది. అది మిరకిల్ స్కూల్గా ఏర్పడింది. రోడ్డు మీద పనికిరాని పిల్లలు, వదిలివేసిన పిల్లలు, ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళని వీళ్ళు దగ్గరికి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం దేశంలోనే ఫస్ట్ వచ్చారు.
అన్ని అన్ని పరీక్షల్లో వరుసగా అన్ని అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చాడు. గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను గెనెవోవ కాను అనేటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు. స్వామిని అడిగితే స్వామి చెప్పారు, జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయన ఇటు వెళ్ళాడు ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తన ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతరకు భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్కి, వద్దు మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలు కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకుంటే మనకు ఆనందం చేస్తుంటుంది. అంటే ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకొచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతోన భవిష్యతి, ఇంతకు ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒక రోజు ఒక వారం కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపని కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే మనం పర్సనల్గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికి తెలిసేది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు లేదా కాఫీ తాగే అలవాటు ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6,000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూర్చుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి. చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు, అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనందపరిచితిని, 30 ఐ క్యాంపులు, 9 లక్షల మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ, హృదయమా కరిగి కదిలి ప్రవహించినది, ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20వ తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు, దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన
పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్ డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి స్వామి వచ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన పిల్లడి మీదే కదా.

డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి, స్వామి 1985లో తన బర్త్డే ఇయర్లో, బర్త్ ఇయర్లో, 60th ఇయర్లో May 26 100 మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం, కమ్మవారి పల్లె అంటే ఈ ఇలాంటి 3-4 చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు, వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు, పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో, ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది, యాక్చువల్లీ చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి, అంటే సేవ అనేది వారు వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని, అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది, అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరి వాళ్ళకి ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇవి చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇవి చేశారు, ఇవి చేశారు, ఇవి చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత, సమగ్రత సాధించటమే మన సంస్థ యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావృతం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం, వచ్చాం, వెళ్ళామంటే కాదు కదమ్మా అది, అదేనమాట. ఆ సంస్థ చేస్తే అదే సందర్భంలో మాట్లాడినటువంటి, ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు, కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో, ఆ 4వ ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహా సభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్ళీ మనకు ఎంత చేసినా గాని మిట్ట మధ్యాహ్నం, లంచ్ టైము, ఆఫీసులు వదులుకుని వచ్చాం, ఒక నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేల్కొల్పుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా, లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు, దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క, ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసి ఉండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌఢీయులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మనని ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీడిగా పనిగా మీ తోటి వాడిని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 వచ్చిందండి. ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం, కొత్త సహస్రాబ్ది. స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడు వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది మనం చూసుకున్నట్టయితే 2000 అక్టోబర్ 6 తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, అధ్యాపకులను అందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త, దుర్వార్త చూశాను, నేను ఇప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టినది

తెచ్చిన వాటిలో చూశాను. దానిలో ఏముందంటే ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకి అన్నం పెట్టలేక, వాళ్ళని పస్తులుంటూ చూడలేక, వాళ్ళ బాధలు చూడలేక వాళ్ళ ముగ్గురికి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయండి. ఆ ప్రేమమూర్తి అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టేడు అన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా? మన అందరం మనుషులమా? పాషాణాలు అయ్యాయా మన హృదయాలు? ఇలాగే మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి బాబాయ్. మన హృదయాలు పాషాణాలు అయ్యాయా? లెండి, మీరందరూ ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్ళకి ఆహారము, బట్టలు, వాళ్ళ పిల్లలకు కావాలని బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు. ఈ స్థాయిలో, ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను నేను కూడా చెయ్యాలి కదా. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 63 పిల్లల్ని, తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసుకుని 63 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినజనోద్ధరణ పథకం కింద, శ్రీ సత్యసాయి దినజనోద్ధరణ పథకం, వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని, విద్యార్థుల్ని ఉపయోగించి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి ఏ మూలాల నుంచి వస్తారో, వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయో తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం కాలం సమీపిస్తోందని వారికి తెలుసు. మనకు తెలీదు 96 86లో వెళ్ళిపోయారని అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామి అంత అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి. ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా, అంటే 85 జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 లోపల వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్, ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలు, సంరక్షణలు, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మళ్ళీ తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి, కోటి సమితి కన్వీనర్ గారైనటువంటి శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం 2వ భాగం.
1: చూసిన స్వామిని చూసిన వెంటనే ఇట్స్ మ్యాగ్నెటిక్ ఛార్మ్. అది కరుణశ్రీ పద్యమే దానికి సమాధానం.
2: చెప్పండి.
1: ఆ చిరునవ్వులో అందాల అందాల హరివిల్లు సన్నజాజులో వనజల్లు కురియు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు సన్నజాజుల వానజల్లు కురియు. ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ మధురోక్తిలో ఆమ్నాయ పరమార్థ విజ్ఞాన వాహినిలు వెల్లివిరియు. అతడు సర్వజ్ఞుండు, అతడు తథాగతుండు, బుద్ధుడాతడు, సర్వార్థ సిద్ధుడు అతడు. సాయి సౌభాగ్యదాయి సాక్షాత్కరించే అమరో రము అర్ఘ్యపాద్యములిము చెల్లెలా తెము పువ్వుల పల్లెరమ్ము.
2: అద్భుతం.
1: స్వామిని చూసిన మరుక్షణంలో ఈ పద్యం నా ముందు పద్యం సాక్షాత్కరించి సమ్మోహితం. తమాషా ఏంటంటే, స్వామి విషయం నాకేం తెలియకపోతే రెండు పుస్తకాలు ఇచ్చి ఒక స్థానిక పత్రికవాడు వ్యాసాలు చాలా అసంఖ్యాకంగా రాస్తున్నాను అన్ని పత్రికలకి, అలా టైంలో స్వామి మీద రెండు రాయండి అన్నాడు. పాజిటివ్ దృక్పథంలోకి వస్తున్న దానికి దర్పణం తప్పకుండా రాస్తానని అవయో రెండు బుక్స్ ఇచ్చాడు. ఆ బుక్స్ చదివి దాన్ని ఆధారం చేసి రాశాను. చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఒక్క కాపీ ఇప్పుడు లేవు మన దగ్గర, ఎందుకంటే దాన్ని దాచుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు అప్పుడు.
2: మరి మీకు స్వామి గురించి వచ్చిన ఆ రెండు పుస్తకాలు ఏంటి?
1: రెండు వ్యాస పుస్తకాలా? పుస్తకాలు నాకు మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ ఒకటిని, తర్వాత మై కాన్వర్సేషన్స్ విత్ సాయి జాన్ హిస్లాప్
2: గారి,
1: మర్ఫెట్ అండ్ హిస్లాప్. ఆ రెండు 3 రోజులు టైం ఇచ్చాడు. ఆ 3 రోజుల్లో చదివి 2 వ్యాసాలు రాసిచ్చా. అందులో హెడ్డింగ్లు కూడా బాగా గుర్తు నాకు ఒకటి, తర్వాత భక్తుల పాలిటి కల్పతరు, ఈ రెండు రాశా అప్పుడు. వాటిలో చదివి ఎందుకంటే వాటికి దగ్గరలో ఉన్నాయని. కేవలం ఓ బుక్ రివ్యూ చేయడానికి ఇస్తే 500 పేజీల పుస్తకాన్ని 50 పంక్తులు లేదా 20 పంక్తులు 30 పంక్తులు అడిగిన రీతిలో రాయడానికి అలవాటు పడడం వల్ల ఆ బుక్ చదివి రాయగలిగాను. కానీ హృదయాన్ని చొప్పించి రాయలేదు, అందువల్లే నా దగ్గర లేకుండా పోయింది. అది ఒక ఆ రోజు స్వామిని చూశాక మాత్రం ఉపన్యాసం స్వామి ప్రసంగం విన్నాక అది వెంటనే ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రాసి పంపించా. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయింది. ఆ దాంట్లో స్వామి హృదయాన్ని ప్రధానంగా చేసుకోండి, ఆత్మని ప్రధానంగా చేసుకోండి అని చెబుతూ, ధనమూల మీద జగత్ కాదు, ధనం వలన నీకు సౌకర్యాలు వస్తాయి కానీ సౌఖ్యం రాదు, ఔషధాలు వస్తాయి కానీ రోగాలు తగ్గవు, అనేక రకాలైనటువంటి పరికరాలను సంపాదించుకోగలవు గాని అది
2: శాంతిని
1: శాంతినివ్వదు అని చెప్పారు. చెప్తూ దాంట్లో ఇంకోటి ఏంటంటే, హృదయ మందిరం కావాలి, అంతేకాని దైవ మందిరాలు కాదు కావాల్సింది, హృదయ మందిరం కావాలి. ఈ మందిరం కాదు, హృదయాన్నే దైవ మందిరంగా చేసుకోవాలి అన్నారు. అని అయితే ఒకటి ఉంది, మీరు కేసులను చూసినప్పుడు లాయర్ జ్ఞాపకం వస్తాడు, రోగులను చూసినప్పుడు డాక్టర్ జ్ఞాపకం వస్తాడు, అలాగే ఈ మందిరాన్ని చూస్తే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు, అంతవరకు ఈ మందిరం అవసరమే అన్నారు. అది బాగా హృదయాన్ని హత్తుకుంది నాకు. తర్వాత పూలదండలు వేశారు, ఇదే ఆఖరు, ఈ తర్వాత నేను పూలదండలు వేయించుకోనని చెప్పి ఆ పూలమాలలు తీసి పక్కన పడేశారు. వేసుకున్నది తీసి హృదయాన్ని హత్తుకుంది. ఇంకా చాలా విషయాలు చెప్పారు. నా దగ్గర ఉన్న ప్రేమధనాన్ని ఎంత ధనం ఉందో చెప్పడానికి వీల్లేదు. ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా దానికి ఎంత ఉన్నదో వాడు వెలకట్టలేరు, కనుక్కోలేడు. అంత ప్రేమధనం ఉన్నది నా దగ్గర. నా ఆయుధం ప్రేమే, నేను ప్రేమకు మాత్రమే లొంగుతాను, నేను భక్తులకు లొంగుతాను, భక్తుల యొక్క ప్రేమకు లొంగుతాను అన్నారు. అది చాలా అసలు ఆ చూపులోనే కరిగించింది. అందుకు అనిపించింది, ఎంత చక్కని స్వామి, ఎంత చల్లని స్వామి, ఎంత కరుణ పొంగులెత్తడి స్వామి, ఎంత వారికైనా అంతు చిక్కని స్వామి మా స్వామి అనిపించింది ఆ రోజు నుంచి. అప్పుడు అనుకున్నాను సరే స్వామి దాంట్లో మనం ప్రధానమైనటువంటి ఉద్యమంలో పనికొచ్చే పనిముట్టుగా ఉంటే బాగుండునేమో అనుకున్నాను
2: అన్న కోరిక
1: కలిగిన తర్వాత అయితే అది మనసులో ఉన్నది అక్కడితో ఆగిపోయింది మందిరానికి తర్వాత వెళ్లలేదు ఈ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటుండేవాడిని ఊపిరి తీసుకోవడానికి వీలు లేనంత కార్యక్రమాలు తర్వాత ఒక పక్క విద్యావ్యాసంగం రెండో పక్క ఏమో పరిశోధన వ్యాసాలు తర్వాత ఈ వివిధ కళాశాలలకి ఎక్కడికి వెళ్లినా ఈ ప్రసంగాలు అవి అప్పుడు 1900 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 1985 డిసెంబర్ వైకుంఠ ఏకాదశి అనిల్ కుమార్ గారు ఓ ఫ్రెండ్ని పంపించి మూర్తి వస్తాడేమో ఒక నొప్పు మనం ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ పెడుతున్నాం కస్టమ్స్ కలెక్టర్ జడ్జి కింద వస్తున్నాడు జడ్జి కమ్ మోడరేటర్ గారు మనం అన్నాడు దానికి కారణం ఏంటంటే 25 సంవత్సరాలు కంటిన్యూస్ గా రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాల వక్తృత్వ పోటీలు డిబేటింగ్ పోటీలు క్విజ్ పోటీలు నవ్వండి నవ్వించండి హాస్య పోటీలు నిర్వహించాను వీటన్నిట్లో అనిల్ కుమార్ పార్టిసిపేట్ చేసేవాడు వచ్చి అంటే అతను ఈ గ్యాప్ టైం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండేవాడు అక్కడ దాంట్లో అది పురస్కరించుకుని నన్ను పిలిచాడు సరే నాకు అసలు జడ్జి కింద అయితే ఇవన్నీ వినాలి స్పీకర్ గా అయితే నేను మాట్లాడేది మాట్లాడి వచ్చేవచ్చు జడ్జి అయితే వాళ్ళందరినీ వినాలి స్పీకర్ అయితే నాది వింటారు వాళ్ళు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం మొదటి నుంచి ఉండేది దాని నుంచి అని చెప్తే కాదు బ్రదర్ నువ్వు వచ్చి తీరాలని ఫోన్ చేశాడు సరే వెళ్లా వెళ్లిన తర్వాత వైకుంఠ ఏకాదశి బాగా మాట్లాడుతున్నారు అందరూ విద్యార్థులు నాకేమో ఈ సారాంశం ఇది స్వామి కొటేషన్ తెలియదు వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ సత్యధర్మ శాంతి ప్రేమల మీద ఇచ్చారు ఈ కొటేషన్ స్వామిదేం తెలియదు ఆ రోజు స్వామి స్పీచ్ విన్నాను అది గుర్తుంది సత్యధర్మ శాంతి ప్రేమలు లేకుండా విలువలన్నీ వేర్చిన విద్యలన్నీ వేర్చిన విలువ సున్నా దాన ధర్మాల సార్థకత సున్నా పదవుల నేను ఫలము సున్నా అది
2: ముద్రించరగని
1: ముద్ర ఇచ్చింది అది ఉంది కానీ వీళ్ళు లేదు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ స్వామిదేం తెలియదు అది అలా ఉండిపోయింది అదొకటే అలా ఉంది ఇది తెలియడం లేదు తెలియకపోతే ఒక డిబేట్ లో ఒక మోడరేటర్ ఏం చేస్తాడో చేశాను చేసిన తర్వాత బాగా సంతోషించాడు సంతోషించి నేనే విసిగిపోయాను ఎలా విసిగిపోయానంటే ఎన్నో పురస్కారాలు వచ్చాయి బహుమతులు వచ్చాయి అవార్డులు వచ్చాయి ఇప్పటికీ కాగితాలు ఇప్పం ఇప్పుడు కూడా వచ్చినటువంటి మెమెంటోస్ జ్ఞాపికలు ఏం చేయాలో తెలియదు నాకంత స్థలం లేదు మార్క్ ట్వైన్ ఒక జోక్ చెప్పాడే ఉంటే ఓ స్నేహితుడు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఈ పుస్తకాల మధ్య ఉన్నావంటే ఏం చేయమంటావు పుస్తకాలు ఇచ్చినవాడు బీరువా ఇవ్వలేదు నాకు అది ఏం చేయాలో తోచలేదు నా పరిస్థితి అలాగే ఉంది ఇవి పెట్టుకోవడానికి స్థలం లేక విసుగెత్తిపోయి ఉండి ఇక మీద నేను కార్యక్రమాల్లో పాల్గొనను ఎవరైనా వస్తే చీఫ్ జస్టిస్ వస్తే చీఫ్ మినిస్టర్ వస్తే గవర్నర్ వస్తే ఎవరు వచ్చినా కూడా మీరే మాట్లాడాలి మీరు పరిచయం చేయాలి అది మొదట్లో బాగుంది తర్వాత రాంటానికి ఏమిటి పరిచయాలు వీళ్ళని ఎందుకు మనం పరిచయం చేసి మనం ఉన్నదంతా ఎందుకైనా స్వతంత్రంగా ఆలోచించేద్దా ఆలోచించడం అంటే ఊహల్ని పెంచడం వ్యధల్ని చించడం సుధల్ని పెంచడం అని అంటున్నామే కానీ ఏమిటి ఇదంతా అని అనిపించింది అనిపించినప్పుడు సరిగ్గా అంటే నేను అనుకుంటాను స్వామి సంకల్పం ఉంటే సాధించలేనిది ఏముంది మంచు పొగనే రవిబింబంగా మార్చివేయగలుగుతుందన్నాడు ఒక్కది అట్లా ఆ సమయంలో బ్రదర్ నేను విసిగెత్తిపోయాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని లేదు ఇప్పుడు చెప్తున్నాను నేను మీ స్వామి కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను అన్నాను మీ స్వామి కాదు మన స్వామి అన్నాడు
2: అనిల్ కుమార్ గారు
1: ఓకే మన అన్నాను అయితే ఆ మాట ఇప్పుడు నాతో చెప్పిన మాట అక్కడ సింహాసనం ఉంది సింహాసనం దగ్గర పాదుకలు ఉన్నాయి ఆ పాదుకలు దీని మీద అక్కడ సింహాసనం దగ్గర స్వామి పాదాల దగ్గర చెప్పన్నాడు ఆ రోజు చెప్పాను నేను మనసా వాచా కర్మ భగవంతుని యొక్క దివ్య శ్రీచరణాల చెంత ప్రణమిల్లుతూ నీకు చెప్తున్నాను స్వామి యొక్క కార్యక్రమాలని ఇక మీదట పనిముట్టుగా ఉపయోగకరమైన అర్థవంతమైన స్ఫూర్తివంతమైనటువంటి పనిముట్టుగా స్వామి అనుగ్రహించిన రీతిలో ఆదరించిన రీతిలో అనుకున్న రీతిలో నేను పాల్గొంటాను అని స్వామి పాదాల దగ్గర పెనమిల్లి ప్రమాణం చేస్తున్నాను మళ్లీ వెనక్కి చూడలేదు ఆ రోజు నుంచి ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఒక మరో రెండు బుక్స్ ఏవో ఇచ్చి బ్రదర్ నువ్వు ఒక స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ ఇందులో మాట్లాడన్నాడు ఏ కాన్ఫరెన్స్ అయితే ఏముంది ఇదివరకు నేను చదివినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో అది స్వామి లిటరేచర్ తో కలిపి మార్చడమే
2: ఇంకా సాయి పదంలో పైన మొదలైంది
1: అంతే మొదలైంది అది బాగా మొదలైన తర్వాత ఇక అనిల్ కుమార్ వెళ్లవలసినటువంటి ఒక రెండు మూడు ప్రదేశాలకు నన్ను పంపించాడు ఆ ప్రదేశాల్లో నేను కొత్త అయితే ఆ సాయి మూమెంట్ లో కొత్త నాకు ఈ సాయి రావడం ఇవన్నీ కొంచెం
2: అలవాట్లు
1: లేవు. ఒకసారి అలవాటు పడడం కార్పొరేట్ లైఫ్ నుంచి ఇల్లుకి రావడం కొంచెం కష్టం. అయితే ఇబ్బంది లేక ఒకసారి వెళ్తే ఒక విషయం చెప్పాలి. అనిల్ కుమార్ పంపించాడని ఒక ప్రదేశానికి వెళ్లాను. వెళ్తే ఆయన నాతో వచ్చిన ఆయన అంటాడు అక్కడ ఒక సీనియర్ భక్తుడు, మూర్తి గారు స్వామి గురించి ఏదో గ్యాస్ చెప్పేయండి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. మామూలుగా ఒక కలెక్టర్ వస్తేనే, ఓ చీఫ్ మినిస్టర్ వస్తేనే, ఓ చీఫ్ జస్టిస్ వస్తేనే బాగా ప్రిపేర్ అయి మాట్లాడతాం. అలాంటిది అతను ప్రత్యక్ష పరమాత్మని దృష్టికి వచ్చేసాను నేను.
2: అప్పటికే సర్వాంతర్యామిత్వం తెలిసింది,
1: తెలిసిపోయింది, మందిరంలో తెలిసింది. ఇప్పుడు ఆ డాలర్ ఇంకా అలా ఉన్నది, తర్వాత పరిణితి చెందినటువంటి మనస్సు అలా తీసుకెళ్తుందట. తర్వాత స్పష్టంగా తెలుస్తుంది మనశ్శాంతి లేకపోవడం, అంతర్గత శాంతి లేకపోవడం, ఆ స్వామి సింహాసనం దగ్గర ప్రణమిల్లిన తర్వాత రాత్రి పొందినటువంటి ఆనందం వర్ణించడానికి వీలింది. ఆ చేంజ్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారే, ఇన్నోవేషన్ కోసం చూసాం, ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు సరే. అందువల్ల అది బాగా అనుభవించి ఉండడం వల్ల అది ఆ స్పష్టమైనటువంటి అనుభూతి బాగా కలిగి ఉన్నది. దాంతో ఆ గ్యాస్ గురించి మాట్లాడాను అన్నాడు. ఏ గ్యాస్ అంటాడేమిటి, స్వామి గురించి మాట్లాడమంటే గ్యాస్ అని ఒకసారి ఆలోచించేశాను. అంటే అప్పుడే ప్రారంభమైంది స్వామి ప్రేరణ ఎలా కలిగిస్తారు. గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి, జిఏఎస్ అంటే గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి, గ్యాస్ అంటే నేను బ్రతికినంత కాలం మాట్లాడిన ప్రతి క్షణం ఎక్కడ మాట్లాడినా నా టాపిక్ గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి గ్యాస్ అన్నా. అంటే స్వామి అట్లా మలచడానికి ఈ వర్డ్స్ తో ఇలిట్రేషన్ లో నాకు చాలా ఆనందం ఉండేది, అది ఎక్కువ చెప్పుకునేవారు మాటలు దీనికని. ఇది స్వామి ప్రేరణ వల్ల కలిగినటువంటి దాంట్లో అట్లా అందరూ మాట్లాడి బయటకు వచ్చాను. ఇట్లా ప్రయాణం సాగుతుంది. సాగుతూ ఉండగా స్వామి దగ్గరికి ఈ లోపున మా మదరు నాకు డాలర్ అందించింది. ఆవేమో అపస్మారక స్థితిలో ఢిల్లీలో ఉంది మా చెల్లెళ్ళ దగ్గర. సరే వెంటనే అక్కడికి వెళ్ళారు.
2: అయితే మీలో ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని మీ అమ్మగారికి తెలిసిందా?
1: తెలిసింది, తెలిసింది పాపం. మార్పు కలిగింది, కలుగుతుందని తెలిసింది. ఆమెకి అనారోగ్యంగా ఉండి అస్వస్థత వల్ల ఢిల్లీలో ఉండిపోయింది. మనం కలిసి పుట్టపర్తికి వెళ్దాం రా అంది, సంతోషించే వెళ్దామని. ఎందుకంటే ఊపులో ఆ ఒక రకమైనటువంటి ఆలోచన ప్రవాహంలో ఉన్నాను. సరే వెళ్దామని అనుకుంటే ఆమె అక్కడ ఢిల్లీలో చనిపోవడం, తిరిగి వెంటనే ఇక్కడికి రావడం. వచ్చిన తర్వాత అనిల్ కుమారు అసంఖ్యాకమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యేటట్టు చేయడం, దాంట్లో బాగా అయిన తర్వాత రచనా వ్యాసంగాన్ని, ఈ వక్తృత్వాన్ని, ఈ జనరల్ దీంట్లో ఉన్నవన్నీ ఆపేశాను. ఓన్లీ స్వామి కార్యక్రమాలకు తప్ప మరి దేనికి నేను పాల్గొను అనేటువంటి అంశానికి బాగా నిర్ణయం తీసుకున్నాను.
2: కట్టుబడి
1: కట్టుబడి ఉండి దాంట్లోనే నడుస్తున్నాను. అవి ఎక్స్పీరియన్సెస్ చాలా. ఎక్కడికి ఇప్పుడు విజయనగరం వెళ్లాను. విజయనగరం వెళ్తే
2: ఇవంతా స్వామి దగ్గరికి పుట్టపర్తికి
1: రాకముందు
2: అద్భుతం.
1: వచ్చిన తర్వాత ఇంకా రాకముందు ఒకసారి ఇందులోకి వచ్చాక అనిల్ కుమార్ తీసుకొచ్చాడు కదా, ఆ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక వీటిలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇదంతా 1986లో జరుగుతోంది. విజయనగరం వెళ్లారు, కళాశాలలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బీఈడి కాలేజీలో స్వామి ఫోటో పెట్టడానికి వీల్లేదన్న అర్థం ముందు విద్యార్థులు కొంచెం యాక్టివిస్టులు. తర్వాత ఆ చైర్మన్ ఏమో స్వామి భక్తుడు, ఫోటో పెట్టాలన్నాడు. వీళ్ళేమో గోల్ చేశారట, ఏదైనా ఫోటో పెట్టారు, హారత అది ఇవ్వడానికి వీల్లేదన్నారు. సరే నన్ను బీచర్ నేను వెళ్లాను. నేను వెళ్లి మాట్లాడుతున్నప్పుడు వెన్ ఐ కమిట్ మై సెల్ఫ్ ఐ కమిట్ టోటల్లీ, ఎవరు ప్రజలు ఎవరున్నారు ఏమని లెక్కలేదు. మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ దీంట్లోనే ఆ స్వామిని ప్రార్థన చేయడంలోనే మానవంలో పశుత్వాన్ని హరించి, దానవత్వాన్ని సంహరించి, మానవత్వాన్ని పోషించి, దివ్యత్వాన్ని వరించి, దైవత్వంతో ధరించడానికి అవసరించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. రంగురంగుల మెరిసే పువ్వులు, కంగు కంగున మోగే మువ్వలు, అందాల హరివిల్లులు, అనురాగపు పాలవెల్లులు, శరయేటి కెరటాల నురుగుల మాటల మూటలు, విద్యార్థి విద్యార్థినులు, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాంతో చప్పట్లు కొట్టేశారు. ముందు ఎప్పుడైతే గ్రిప్లోకి వచ్చారో బాబా దీని మీద మొదలెట్టారు. బాబా చాలా పోయిటిక్గా ఒక పద్యం, ప్రత్యేకంగా కరుణశ్రీ గారు రాసినటువంటి పద్యం ఉంటుంది. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకముని సిద్ధపరచనుంటి, పాద్యములేడ మాకు పన్నీరు లేదు, నా కన్నీటితో నీ కాళ్లు కడుగునుంటి, పూజింప మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజులే సమర్పించరుంటి. నైవేద్యముడే మాకు నారికేళము లేదు, హృదయముని చేతికందీయనుంటి. లోటు రాణీయనున్నంతలోన నీకు రమ్ము దయచేయుము ఆత్మపీఠము పైకి, అమృత జరిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మలిపించుకుంచు స్వామి.
2: భావగర్భితమైన
1: విద్యార్థులకి చాలా ఆనందంగా అనిపించేటువంటి అది విన్నవాళ్ళు విన్నంతనే అలా నిశ్చేష్టులై ఉండిపోయారు. తమాషా ఏంటంటే మిగతాదంతా ప్రసంగం స్వామి ఏం చెప్పారో, ఏబీసీ ఆఫ్ స్వామి చెప్పారు. అప్పటికే అంత లిటరేచర్ బాగా
2: చదివారు,
1: బాగా వస్తుంది. ఇప్పుడు ఇవాళ మరి ఎక్కడా దాచుకోలేము ఈ పుస్తకాలు ఎలాగా అనేది అంత లిటరేచర్ ఉంది. అనిల్ కుమార్ అది చూసి ఏం బెదర్, నా దగ్గర కూడా లేదు, ఇందులో సగం కూడా లేదే అన్నాడు. అంత లిటరేచర్ ఉంది, చదివే ఉంది. ఆ లిటరేచర్ అంతా చదివి అక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటే దాంట్లో ఉండేటువంటి అంటే ఏబీసీ ఆఫ్ స్వామి చెప్పారు, విద్యార్థులకు కావాల్సింది ఏబీసీని. ఆల్వేజ్ బీ చీర్ఫుల్, ముడుచుకున్న ముఖంలో మొసళ్లు పుడుచుకొస్తాయి, చీదరించుకునే పెదవులో చీకట్లు కమ్ముకొస్తాయి, అందుకే అప్పుడే తీసిన వెన్నపూసలా చప్పును తెరిచే చిరునవ్వు చిందించమన్నారు. ఆల్వేజ్ బీ చీర్ఫుల్, ఆల్వేజ్ బీ కేర్ఫుల్, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చేతికి వచ్చినట్టు రాయడం, కాలుకి వచ్చినట్టు తిరగడం కాదురా, జాగ్రత్తగా ఉండు, ఆల్వేజ్ బీ కేర్ఫుల్. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఎవరైతే నీకు నిన్ను పెడదారి పట్టిస్తారో ఆ దారి కాకుండా ఉండేటట్టుగా నువ్వు ఉండేటట్టుగా చూసుకో. యాంగర్ బ్రింగ్స్ కంటెంప్ట్, కోపమే నీకు వినాశనానికి దారి తీస్తుంది. కోపం వల్ల ప్రయోజనం లేదు. కోపం వస్తే ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగు, అద్దంలో నీ మొహం చూసుకో, లేదా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా చెప్పినటువంటి దాంట్లో చెప్పేది. అండ్ ఎడోర్ భగవాన్ కాన్స్టెంట్లీ, భగవంతుణ్ణి నిత్యము అనుక్షణము నువ్వు స్మరించు అని. అవి వాళ్ళకి బాగా నచ్చాయి. స్వామి మాటలు వినకుండా నాలాగే, నేను వినకుండా ఒక రకమైనటువంటి, చూడకుండా వినకుండా ఏ రకమైనటువంటి ఒక నెగటివ్ ఒపీనియన్ ఏర్పడుకున్నామో బిగినింగ్ లో అలాగే ఉంటుంది. వాళ్ళ తప్పు లేదు అని చెప్పి అది ఇరేజ్ చేయవలసినటువంటి పద్ధతుల్లో ఇరేజ్ చేయాలి. తర్వాత అయిపోయారని ఆఖరి క్షణంలో హారతి ఇస్తున్నారు, ఒక్కడు మాట్లాడితే ఒట్టు. హారతిలో జై జగదీశ హరే అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ వాయిస్ దే స్టూడ్ అప్ అండ్ ఆఫర్డ్ స్వామి. తర్వాత అయిపోయి బయటకు వచ్చాము, గంట సేపు పట్టింది ఆటోగ్రాఫ్లు వాళ్ళకి ఇవ్వడానికి. అన్ని స్వామి సెంటెన్స్లే, ప్రతి ఒక 100 మందికి వర్షం మీద ఇవ్వడానికి కావాల్సిన కొటేషన్లు స్వామి ముందులోనే జాగ్రత్త పడాలని వెళ్తే తెలుసు నాకు. అంటే స్వామి తలుచుకుంటే ఎలా ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు ఇన్వోక్ చేసి భారం నా మీద వేసావో, ఇక నాకు విడిచిపెట్టావు కాబట్టి నేను చూసుకుంటాను, ఈ ప్రయత్నమే ఇది అనేటువంటిది జరిగిందండి అక్కడ. అలాంటి ఇన్సిడెంట్ శ్రీకాకుళం తీసుకెళ్లారు. బిఫోర్ కమింగ్ టు స్వామి, శ్రీకాకుళం ఆయన తీసుకెళ్లి నాకు ఒక ఆయన కాలేజీ స్టూడెంట్స్ని అడ్రస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అడ్రస్ చేయమన్నారు. ఒక ఆయన చెప్పాడు అక్కడ, ఆ లోకల్ డాక్టరు కార్యకర్త, మూర్తి గారు మీరు మంచి వక్తని అందరూ అంటారు, మేము విన్నాం కూడా కదా, మీలాంటి వక్తని ఇక్కడ బలైపోవడం నాకు ఇష్టం లేదు, స్టూడెంట్స్ ఆరోస్ విసుతారు, గాల్ చేస్తారు. నేను చెప్పాను ఏం చేస్తాం, స్వామికి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాను, అన్ని చోట్ల రత్నాలే దొరుకుతాయా, కొన్ని చోట్ల రాళ్లు దొరుకుతాయి, రాళ్లు దొరికినా రత్నాలు దొరికినా ఏరుకుని తీసుకెళ్ళడానికి సిద్దపడాలి అని చెప్పి అవి తీసుకెళ్తాను, ఏమి నాకు వచ్చినా నేను స్వామికి పంపించేస్తున్నాను, ఇమీడియట్ గా జరిగినట్టుగా రాసి స్వామికి లెటర్లు రాస్తా అని చెప్పి పంపించేస్తాను స్వామికి. ఆయనది కానీ నాది కాదు, ఏం బాధపడతాను. వెళ్ళాం, పరిచయం చేశాడు ప్రిన్సిపాల్, పరిచయం చేస్తే కూర్చోవన్నారు. మనవాడు ఊరుకోకుండా ఈ పద్యాలు కండతా పెట్టినటువంటి దీంట్లో పెదిమలు పంచదార అతికి పలుకులు చెప్దామనంటే పంచదార రాలిపోయిన తర్వాత మామూలు పలుకులు ఎలా వస్తాయో అలా వీళ్ళు మాట్లాడడం చెప్పిన తర్వాత వాళ్ళు గోల్ చేశారు. అయిపోయింది, మైక్ హ్యాండ్ ఓవర్ చేశారు, నేను స్వామిని ఇన్వోక్ చేశాను. ఇన్వోక్ చేస్తున్నప్పుడు హా అన్నాడు ఒకడు, ఇంకోటేమో లేడీస్ పక్క యారో వేయబోయాడు. వేస్తే గోల చేయడం నా జీవితం గోలను నువ్వు అనుకుంటే నీకు వీడ్కోలేక స్వాగతం కాదు. నేను జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఖాతరు చేయను, విద్య నేర్పిన గురువుని ఖాతరు చేయను, ముఖ్య అతిథిగా నిన్ను పిలిచి నిన్ను గౌరవిస్తానా, నా సంప్రదాయమే అది, నా సంస్కృతి అది, నేను అందుకే పుట్టాను అనేటువంటి మీకు ఏం చెప్పాలి నేను. పిన్ డ్రాప్ సైలెన్స్, యూ బిలీవ్ మీ. తర్వాత ఏదో అనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ నేర్చుకున్నానని, నేను మాట్లాడితే వింటారని, నా మాటలకి తిరుగులేదని, ఇక్కడ చప్పట్లు కొడితే ఎప్పుడు జన్మలో ఒక స్త్రీని చూడనట్టుగా, తల్లిని చూడనట్టుగా, చెల్లిని చూడనట్టుగా, ఇక్కడ విద్యార్థిని చూస్తే మీరు ఏదో ఉరకలేసినట్టుగా, ఏరోలు చూసి విసరడాలు ఇవి చేస్తున్నావే నువ్వు, నువ్వు విద్య పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత డిగ్రీల మూట మూపున కట్టుకుని ఆఫీసుల చుట్టూ చాంద్రాయనం చేసే నిరుద్యోగ నిట్టూర్పు నెగళ్లలో సజల నయనలలో విఫల మనోరథాలలో వీపులు కంటుకున్న డొక్కలలో వీరిన పసిరెక్కలలో కనిపిస్తుంది నీ బాట. మార్చుకో, మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ వేసిన అడుగే నీ జీవితంలో ముందు ముందడుగవుతుంది. ఇక్కడ నువ్వు నష్టపోయిన సమయం నీకు తిరిగి రాదు. ఈ మాటలు చెప్పడానికి వ్యయ ప్రయాసం లేకుండానే రాలేదు. వ్యయం మీ కళాశాల వారిది, ప్రయాస నాది, అందువల్ల నేను వచ్చాను. చెక్కు చెదరకుండా రాలేదు, మీ చెక్కు చెదిరితేనే వచ్చాను. అంచేత వచ్చిన వాణ్ణి గౌరవించడం నేర్చుకుంటే 10 కాలాల పాటు మానవుడిగా నిన్ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. పిండ్ ఆఫ్ సైలెన్స్ అండి. అంటే స్వామి చెప్పిన దాంట్లో ఫోర్స్ఫుల్గా చిత్తశుద్దితో నువ్వు మాట్లాడు, వాళ్ళు డెఫినెట్గా భ్రమరథం పడతారు. ఆ తర్వాత స్వామి మొత్తం 1 గంట సేపు స్వామి చెప్తే చివరిలో మళ్లీ స్వామి సూక్తులు మరికొన్ని చెప్పండి కాగితం రాసి పంపారు. అది స్వామికి పంపించారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. దీని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1986 గురు పూర్ణిమ సందర్భంగా స్పెషల్ బస్సులు వేశారు. ఆ బస్సులో అనిల్ కుమార్ పక్కన నాకు సీట్ రిజర్వ్ చేశారు. మొదటిసారి తీసుకెళ్తున్నాం ఇతన్ని, చాలా జాగ్రత్తగా చూడాలి. అనిల్ కుమార్ గారు మీ పక్కన ఉంటేనే సరిపోతుంది, సరైన వాళ్ళు లేకపోతే ఇతను బయటకు వచ్చి ఏదో జరిగి అలా జరిగింది ఇలా జరిగింది అంటాడేమో, కొంచెం జాగ్రత్తగా ఇతను మలుచుకోవాలి మనం అని చెప్పారు. పాపం ఉద్యమంలోకి ఎప్పుడైతే సత్యసాయి ఉద్యమంలోకి వచ్చానో ఇక మరి ఆలోచనలు మిగతావి ఏం లేవు. స్వతంత్రంగా స్వామి యొక్క సందేశ వ్యాప్తిని వ్యాసాల రూపంగా ప్రసంగాల రూపంగా వ్యాప్తి చేయడమే ఏకైక లక్ష్యం. మిగతా ఆర్గనైజేషన్ క్షుణ్ణంగా చదువుతాను కానీ అందులో ఈ స్కార్ఫ్లు వేసుకుని సేవాదులు అవన్నీ కాదు, ఇదే సేవని నాకు కరుణశ్రీ గారు పిలిచి చెప్పారు. మూర్తి గారు వాక్ సేవను మించిన సేవ లేదు. ఒకసారి 1000 మంది ఉంటే 1000 మందిలో మీరు స్వామిని గురించి చెప్తే విన్నవాళ్లలో 5 ఉన్నా సార్ వాళ్ళు ప్రభావితులవుతారు, అది స్వామి చూసుకుంటారు. అంచేత మీరు స్వామికి విడిచిపెట్టి మీరు ఆ పని చేయండి, ఈ మట్టిలో చేతులు పెట్టి ఇవన్నీ వీరలాగా చేయలేరు, వాక్ సేవ కూడా అని చెప్పాడు. అది నాలో బాగా పనిచేసింది. పనిచేసి అనిల్ కుమార్తో వెళ్లాను. అన్ని సందేహాలే నాకు, మొదటిసారి కదా వెళ్ళడం, అంతా అన్ని సందేహాలే. ఆ బస్సు ఒక దగ్గర ఆగిందండి. ఆగిన దగ్గర భోజనాని కోసం దిగారు అందరూ. నేను అనిల్ కుమార్ దిగాం. నేను అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు అబ్బో ఎన్ని విశేషాలు, అన్ని విశేషాలు చెప్తూనే ఉన్నాడు. ఆ హోటల్ లోపలికి వెళ్ళాం. హోటల్ లోపలికి వెళ్ళి ఏం కావాలంటే 2 చపాతీ చెప్పాం, ఆర్డర్ ఇచ్చాం. వాడు చపాతీలు తెచ్చిపెట్టిన తర్వాత కర్రీ ఏందమ్మన్నారు, చికెనా మటనా ఏదో అన్నాడు. చికెన్ మటన్ అంటాడేటిది అని చెప్పి నాలుగు పీక్కుని అతను కూడా దేని బ్రదర్ ఇలాంటి దానిలోకి వచ్చామని బయటకు వచ్చి చూస్తే మాంసాహార శాలను ఉంది. సరే ఇందులోకి ఎందుకు వచ్చామని, ఇంకెక్కడ తినడానికి ఏం లేకపోతే అరటిపళ్ళు తిని బస్సులో వచ్చాం. సరే ఇక్కడికి చేరుకున్నాం. చేరుకున్నాక రౌండ్ బ్లాక్స్ అప్పుడు కొత్తగా ఇనాగ్రేట్ చేసినట్టు రౌండ్ రావు గారు ఫాదర్ చేత ఇనాగ్రేట్ చేయించారు స్వామి. ఆ రౌండ్ బ్లాక్ లో ఇచ్చారు అతనికి ప్రెసిడెంట్. అప్పుడు రత్నాకర్ కూడా వచ్చాడు, వాళ్ళ బ్రదరు. అది బాగా పరిచయం నాకు, డాక్టర్ రత్నాకర్, అదే పాథాలజిస్ట్, ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్. ఆనాడు గుల్బర్గాలో ఉన్నాడు. ఆయన వచ్చాడు. ఆయనకు అప్పచెప్పి, రే మూర్తి గారిని జాగ్రత్తగా చూడు, నేనేమో ఈ అధ్యక్షుడు మీటింగులు వాటిలో తిరుగుతూ ఉంటాను, ఆయనేమో ఇక్కడేమో సరిగ్గా జరిగితే పాజిటివ్ గా ఉంటే అన్ని పాజిటివ్ గా బయటకు వెళ్లి 100 రెట్లు చెప్తాడు, లేకపోయేలాగుంటే నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ చెప్తాడు, జాగ్రత్త చూడరా అని తప్ప చెప్పాడు. అతను నేను కొత్త దాంట్లో ఉన్నాం, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. సరే తీసుకెళ్లారు. ఆ వరుసలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా గ్రూప్ ఉన్న ఒక ముందు రోజు కూర్చోబెట్టి స్వామి అందరికి బట్టలు పంచిపెడుతున్నారు, స్టూడెంట్స్ కి అన్ని ఇస్తున్నారు. ట్రస్ట్ వాళ్ళట, అప్పటికి నాకు తెలియదు, ట్రస్ట్ లో వచ్చిన వాళ్ళందరికీ ఏవో ఇస్తున్నారు, నాకు ఈ సీన్ కొత్త అంతా. వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇసుక ఉండేది, దానిలో కూర్చుని ఉన్నాము. అనిల్ కుమార్ బ్రదర్ ఇక్కడ, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాం. స్వామి నవ్వుతూ అలా వచ్చారు, దర్శనం చేస్తూ వచ్చి నా దగ్గర నుంచి ఉన్నారు. చాలా క్లోజ్ గా నుంచి ఉంటే నమస్కారం పెట్టాను, చిరునవ్వుతో ఉన్నారని. ఆ పక్క వాడు ఇలా పొడిచాడు. పొడిచి ఏంటంటే స్వామి దగ్గరకు వస్తే నమస్కారం, పాద నమస్కారం చేసుకోని. పాద నమస్కారం అంటాడు ఏమిటి ఏమిటో నాకు తెలియదు.
3: అప్పుడు కొత్త
1: మొదటిసారి తెలియదు అసలు ఏమి కొత్త, ఆ అంశం నా మైండ్ లో లేదు. లేకపోతే నవ్వుతూ ఉండగానే రత్నాకర్ ఇలా చూపించాడు, చేసుకున్నాను నేను వేదని. సార్ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పుట్టపత్తి. రెండో రోజు గురు పూర్ణమి నాడు స్పీచ్ ముందు కూర్చోబెట్టాడు, తీసుకెళ్లి అనిల్ కుమార్ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి ఉపన్యాసం ఇస్తూ దేవుడున్నాడు పంచాక్షరి మంత్రం అదంతా అయ్యాక ఈ బస్సులో మేము పొందిన ఇన్సిడెంట్ డైరెక్ట్ గా వచ్చారు. కొంతమంది బస్సులు ఆగితే యాత్రికులు వస్తూ ఉంటారు, బస్సులు ఆగాయని భోజనాలకు వెళ్తారు, భోజనాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోపల చపాటి అంటారు, మటన్ అంటారు, చికెన్, అప్పుడు నాలుగు పీక్కుని బయటకు వస్తారు. అప్పుడు బోర్డు చూడటం కాదు, లోపలికి వెళ్లేటప్పుడే చూడాలి బంగారు అన్న. ఏం బ్రదర్ ఎలా ఉందన్నాడు అనిల్ కుమార్ వచ్చి. డైరెక్ట్ పే చెప్పపోయినా డైరెక్ట్ గా ఉంది, పాయింటెడ్ గా ఉంది, చూశాను చాలా నచ్చింది. వచ్చి ఎక్స్ప్రెస్ కి ఆ విషయం కాకపోయినా మిగతాది స్పీచ్ జస్ట్ అది రాసి అప్పటి నుంచి స్వామి దగ్గరికి వచ్చినటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం కదా, ఊళ్ళకి వెళ్తూనే ఉన్నాం. ఇలా ప్రయాణం చేస్తూ దానిలో ఇంకా స్వామి దగ్గర మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా పుట్టపర్తి రావడం అనుభవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల వల్ల మాత్రమే జరిగింది అనేటువంటి భావనకు వచ్చాను. పరిమళాలను ఎవడాపును, పైరగాలను ఎవడాపును, ఎవడాపును మానవత, సాయి వాక్కును సాయి రుక్కును అనేటువంటి భావనతో పులకించిపోయింది సత్యసాయి హృదయ స్పందనంలో. నందనం నవ్వింది, మందాకిని పొంగింది, పుట్టపర్తి తెలిసింది, బృందావనం నిలిచింది, కొడైకెనాల్ సాయి శృతి స్మృతిగా నాలో పాదుకు చేసుకుంది ఆ మొదటి రోజుని. ఈ అనుభవాల పరంపరలో అలా ముందుకు ప్రయాణం చేస్తూ స్వామితో యానం నా జీవిత ప్రయాణం, నా జీవిత సర్వస్వం అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను.
0: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని రెండో భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

ಸಾಗರ ತರನಾ.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: శ్రద్ధ. గురునానక్ దేశ సంచారం చేస్తూ, ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనలు అభివృద్ది చేసేవాడు. ఒకసారి ఆయన హృషీకేశం వెళ్లాడు. అక్కడి నుండి కొంతమంది యాత్రికులతో బదరీ వెళ్లాడు. బదరీలో పితృదేవతలకు పిండం పెట్టడం ఒక సాంప్రదాయం. అట్లు పిండం పెడితే పితృదేవతలకు మరలా జన్మ ఉండదని మన దేశంలో ఒక విశ్వాసం. పిండాలు పెట్టించడానికి పండాలని కొందరుంటారు. వారు ఈ క్రతువును జరిపిస్తూ ఉంటారు. ఈ పిండములు స్వర్గములో ఉన్నవారి పెద్దలకు చేరుతాయని బోధిస్తూ ఉంటారు ఈ పండాలు. గురునానక్ ఈ క్రతువును చూశాడు. తరువాత నదిలో దిగి తూర్పు వైపునకు తిరిగి దోసెలతో నీరు తీసి చల్లడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న పండాలు, పిండాలు పెట్టే గృహస్థులు నానక్ చేసే వింత చర్యను గమనించారు. ఏమిటి ఈ పిచ్చి పనులు, నదిలోని నీరు తీసి తూర్పు వైపు చల్లుతున్నాడు అని హాస్యం చేస్తూ విమర్శించడం మొదలుపెట్టారు. అందరూ హాస్యం చేసే కొద్దీ నానక్ నీటిని మరింత జోరుగా చల్లడం ప్రారంభించాడు. అక్కడున్న వారందరిపైన చల్లాడు. పండాలకు కోపం వచ్చింది. వారు నానక్తో, ఎందుకయ్యా ఆ విధంగా నీరు చల్లుతున్నావు అని గద్దించి ప్రశ్నించారు. అప్పుడు నానక్ పరమశాంతంగా, అయ్యలారా, పంజాబ్లో మోగ అనే గ్రామంలో మాకు మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నాను అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. అతనితో, పిచ్చివాడా, పంజాబ్లో గ్రామంలో ఉండే మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నావా? నీవిప్పుడు ఎక్కడ ఉన్నావు? బదరీలో ఉన్నావు. ఇక్కడ నుండి నీళ్లు అక్కడ చేరుతాయా? నీకు పిచ్చి అని అందరూ అన్నారు. అప్పుడు నానక్, సచ్చి ఏ లోకంలోనో ఉన్న తల్లిదండ్రులకు ఇక్కడ మీరు పెట్టే పిండాలు చేరుతుంటే నేను ఇక్కడ చల్లిన నీరు పంజాబ్లోని మోగ గ్రామానికి ఎందుకు చేరవు అని ప్రశ్నించాడు. నానక్ అక్కడి వారందరికీ సూక్ష్మముగా కనువిప్పు కలిగించడానికి ఆడిన నాటకమిది. క్రతువులు చేయవచ్చు, మంత్రాలు పలుకవచ్చు, కాని వాటి అంతరార్థం తెలుసుకుని చేయాలి. శ్రాద్ధం పెట్టడం అంటే మరణించిన పెద్దలను స్మరించి శ్రద్ధతో వారి పేరున ధర్మకార్యాలు చేయుటయే. పిండాలు పెట్టి నీటిలో వదిలినప్పుడు వాటిని జలచరాలు తింటాయి. ఇది ఒక విధంగా భూతయజ్ఞం. అంతేకాని పిండాలు పెట్టినంత మాత్రాన జన్మరాహిత్యం ప్రాప్తిస్తుందనుకోవటం వట్టి భ్రమ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మాట్లాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీయాంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
0: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే యేసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటి.
7: అసలు ఎంతమంది దేవుళ్ళాంటి?
8: ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటండి?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా? అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరి ఆంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా, మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేట్టు ఏదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
8: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
8: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతమంటే ఏమిటాంటీ?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు, విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా, మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడమ్మ హర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూల కారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరమూ జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
7: అవునా ఆంటీ, నేను కూడా.

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక్క చెప్తుందట, పిల్లలు వినండరా.
2: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
2: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా ఆంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని ఆయన విశ్వాసాలని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షితా.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్టిన వెలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపమొస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వల్లే జరుగుతుందని విశ్వాసం.
3: అక్క, కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బటనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదాయింది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికే అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉన్నది ఏమిటంటి?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కాని కష్టములు కాని ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణ్ణి,

0: ఆంటీ, అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహాన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
0: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్మ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
0: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
3: ఆంటీ, ఓం శిలువ, నక్షత్రం నెలవంక, అగ్ని ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
0: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
4: శివ, నీకెప్పుడు ఆటలిద్యాసేనా? బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం?
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది, ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా? శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయన, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలినవి తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
3: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
4: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
5: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
6: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
4: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
6: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకని వారు ఎవరినైనా కలిసినప్పుడు సలాం అలైకుం సలాం అంటారు.
1: అంటే అర్థమేంటక్క?
6: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
1: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
7: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
1: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
7: అవునరా సత్య.
6: ఓ, మీకు చాలా విషయాలు తెలిసే.
1: అక్క, నువ్వు కథ చెప్పక్క.
6: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలని మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా? అప్పుడు ఏం చేసింది?
6: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పకపకా నవ్వేది.
7: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
6: లేదు యూసుఫ్, తలమీద భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
2: అక్కా, రోజు అలానే చేసేదా?
6: అవును సత్య, రోజు అలానే చేసేది. కాని ఒక రోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
2: ఎందుకనక్కా?
6: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం. కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
2: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
6: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
8: బాగైంది కదా,
2: మంచి వాళ్ళకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
6: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
7: మరి నువ్వు చెప్పక.
6: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
8: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
6: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే, నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
8: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
4: చూడమ్మా సుమ, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు. సర్వ జీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయ, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లామతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం!
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళ ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో, తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కా?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్కా. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా. సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ, క్రోధ, లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణి అక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని, ఆనందాన్ని మీవిగా భావించండి. కష్టంతో, ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్కా, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే. మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థం అన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియన్ మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జొరాస్ట్ర మతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా?
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
5: అంటే మన మనసుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Meekemana help kavala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkarisunaru. Nalanti foreigners kuda chala mandi kanipistunaru. Wonderful place. But tell me, akkada undi chudandi. ఆ పిల్ల ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్తూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్స్.
0: వాట్, అది మీ మత స్తూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్తూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్తూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్తూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? హే పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదిలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం ఉంది. ఏ మతానిదో?

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలు కలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీ ఆంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మ తేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి, నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోను కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురిచేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మ మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని, నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల్య వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల్య వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి, సంస్థకు కూడా ఉన్నతిని, గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల్య వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులొచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమందియుంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయి కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటి?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే ఆంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి, పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యుల వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ, ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా ఆంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల్ వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక, మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయిగాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ, గుర్తుందా ఆంటీ. ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది. కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి. ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల్వికాస్ లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంతి నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

తో ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19 తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువతనోట పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ శ్రోతలందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఆ దేశపు స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయి. సత్యం, ధర్మం, ప్రేమ, ఆనందం, త్యాగం, సహనం, సహానుభూతి అనే 7 సుగుణాలతో అలంకరించబడిన స్త్రీలు తమను తాము ఉద్ధరించుకుంటూ అందరినీ ఉద్ధరించే శక్తి కలిగి ఉన్నవారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తారు. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రత్యేకించి 1995 నవంబర్ 19న మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆనాడు స్వామి అందించిన దివ్య ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని వింటూ ప్రారంభిద్దాం.
1: ప్రేమ స్వరూపులారా, అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాకమైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తమం. ఈ మానవ జీవితంలో ఈ జన్మము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి చెప్పుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: പേരുകാണിച്ച് പുത്തലീബായി ഒരു തമ്പുന കഥ ഗാന്ധി മഹാത്മയുടെ ജനത കാണിച്ച് ഈ വിധമുള്ള ജഗത്തിലുണ്ട് അനേക വിധങ്ങളെക്കുറിച്ച് മഹർഷിയും മഹനീയരും വീരരും ധീരരും ശത്രുവും സർവ്വം കൂടെ സ്ത്രീ ഗർഭം നിന്നേ ആവിർഭവിച്ചിട്ടുണ്ട് വാർ എത്ര നാരിയാണാം പുണ്യത്തെ വർജത്തെ തത്ര ദേവതാനാം അനിന്ദി വേദം അനഗാ എക്കട സ്ത്രീലനു ഗൗരവിസ്തുട്ടാമോ എക്കട സ്ത്രീലനു സരിയനെക്കുറിച്ച് സ്ഥാനമോ ഉച്ചി വാരിന് സരിയന ഗൗരവം മര്യാദലോ ചൂസ്താമോ അക്കടേ സർവദേവതാ സ്വരൂപമായ ശക്തിനു ആവിർഭവിസ്തായെന്നാ
1: ఊయల ఊపిన చేతితోనే అవలీలగా చరిత్రలో తరతరాలను ఆదర్శంగా నిలిచిపోయే వ్యక్తులను తీర్చిదిద్దే మాతృమూర్తులైన స్త్రీలు చిన్ననాటి నుంచే అందుకు తగిన సద్గుణాలను అలవరుచుకోవటం ఎంతైనా అవసరం. ఇలాంటి లేత వయసులో వారి నిమ్మల హృదయాలపై స్వామి ప్రబోధల ప్రభావం ఎంతో ఉంటుంది. మహిళా యువతను ప్రభావితం చేసిన సాయి ప్రబోధల గురించి తెలుసుకుంటూ వారి జీవిత సౌధాలను ఎలా నిర్మించుకుంటున్నారో కొంతమంది యువత అనుభవాలను సాయి మాట యువత నోట కార్యక్రమం ద్వారా విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నవారు శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి.
2: సాయిరాం సాహితి.
3: సాయిరాం అక్క,
2: ముందుగా ఈ ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చిన మన స్వామికి, సాయి యువత అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యూత్ సిస్టర్స్ పంపిన అనుభవాలను విని వారి జీవిత సౌధాన్ని ఎలా నిర్మించుకుంటున్నారో తెలుసుకుందాం.
3: సరే అక్క. అక్క, స్వామి ఒకసారి ఉపన్యాసంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చెప్పారు. ఒక భవనానికి పునాది, గోడలు, పైకప్పు తప్పక ఉండాలి, అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రేమ, భక్తి, విశ్వాసాలని ఇటుక, ఇసుక, సిమెంట్లను ఉపయోగించితేనే జీవిత సౌధం సక్రమంగా పూర్తవుతుంది.
2: అవును సాయితి, ఈ జీవితం అనే బిల్డింగ్ కి పునాది ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్, అంటే మనలో ఉన్న స్వామి మీద విశ్వాసం. విశ్వాసం స్వామి మీద ఉంటే చాలు, అదే మన
3: పునాది, గోడలు, పైకప్పు తప్పక ఉండాలి, అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రేమ

0: బాబావారి దివ్య ప్రబోధలు, సూక్తులు నా జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని సంఘటనలు మీతో పంచుకునే అవకాశాన్నిచ్చిన శ్రీ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి స్వామిని నమ్ముతూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను నా 16 సంవత్సరాల వయస్సు వరకు బడికి వెళ్లలేదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోలేదు. అటువంటి నాకు ఒకసారి స్వామి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మా ఇంటి ప్రక్కన హాలులో జరిగిన సత్యసాయి వ్రతాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ నాకు ఒక ఆంటీ కలిశారు. ఆ ఆంటీ అద్భుతంగా పాడేవారు. ఆవిడను నేను ఎప్పుడూ చూడలేదు, తెలియదు కూడా. ఆ ఆంటీ బాలవికాస్ గురువు. ఆంటీ నన్ను చదివిస్తానని, బాలవికాస్ తరగతులకు రమ్మని చెప్పడం జరిగింది. నిజంగా స్వామి ఆంటీని పంపారు అనిపించింది. ఇక అప్పటి నుంచి నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. రోజు 1 గంట చదవడం, భజనలు నేర్చుకోవటం, వారం వారం బాలవికాస్ కి వెళ్లటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో రోజులు చాలా ఆనందంగా గడిచేవి నాకు. బాలవికాస్ తరగతులలో బోధించిన స్వామి దివ్య సూక్తులు, కథలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. స్వామి దివ్య ఆశీస్సులతో, మా ఆంటీ ఇచ్చిన ప్రోత్సాహ బలంతో నేను మొట్టమొదటిసారిగా స్వామి బాలవికాస్ గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. 97% మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి ప్రేమకు తార్కాణము. బాలవికాస్ తరగతులకు రాకముందు నాకు 4 కలివిడిగా ఉండే అలవాటు లేదు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేదాన్ని కాను. ఈ విషయాలలో స్వామి ప్రబోధలు నాపై చక్కటి ప్రభావాన్ని చూపించి నేను తోటివారితో కలిసి మెలిసి ఉండడం నేర్చుకున్నాను. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాను. మా ఆంటీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షకు 1.5 సంవత్సరంలో తయారు చేశారు. పరీక్షలు బాగా రాయగలనా అని నేను భయపడినప్పుడు మా ఆంటీ ఇచ్చిన ధైర్యము, ప్రోత్సాహము, స్వామి మీద విశ్వాసము, నామస్మరణ నన్ను ధైర్యంగా పరీక్ష రాయగలిగేలా చేశాయి. అందులో కూడా 1వ శ్రేణిలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి అనుగ్రహానికి మరొక ఉదాహరణ. ఆ తరువాత ఇంటర్మీడియట్ 1st ఇయర్ కూడా 1వ శ్రేణిలోనే పాస్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం 21వ తేదీన రేడియో స్థాయిలో మా జిల్లా యువత సమర్పించిన సాయి గీతాంజలి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇలా స్వామి నా ఇంట వెంట జంట కంటా ఉండి నాకు మార్గదర్శకులుగా ఉండి నాకు విద్యాబుద్ధులు ప్రసాదించి నాతో ఇంకా సేవలు చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటూ సాయిరాం.
1: అక్క, ఈ రోజుల్లో మీరు గమనిస్తే చిన్న చిన్న పిల్లలు, అంటే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు కూడా డిప్రెషన్ కి గురి అవడం చూస్తున్నాం. ఇది ఎందువల్ల అనుకుంటారు మీరు?
2: దీనికి ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు సాహితి. మొదటిది పోటీతత్వం. అది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని ఆ పోటీతత్వంలోకి అలవాటు చేస్తున్నారు. అది కూడా అతి చిన్న వయసు నుండి. పిల్లల మార్కులు తల్లిదండ్రులకు ఒక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యాయి.
1: అవునక్క.
2: అంత ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గట్టు చేయగలమా లేదా అనే ఆందోళన ఆ పిల్లల్ని డిప్రెషన్ లోకి దింపుతోంది. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, కాంపిటీషన్ ని మనం కోఆపరేషన్ కింద మార్చుకోవాలి. అప్పుడే ఏ వర్గంలో ఉన్న మనుషులమైనా, పిల్లలు, కాలేజ్కి వెళ్లే స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, అప్పుడే మనం నా అనే స్టేజ్ నుండి మనం అనే స్టేజ్కి ఎదగగలుగుతాం. ఇక 2వ కారణం, అన్నిటికన్నా ముఖ్యమైనది విమర్శ, క్రిటిసిజం. విమర్శని సరైన కోణం నుండి చూడలేకపోవడం కూడా ఒక డిప్రెషన్ కి ఒక కారణం అవ్వచ్చు. దీని వలన మన ఆత్మవిశ్వాసం పోవడమే కాకుండా ఇతరుల మీద ద్వేషం, కోపం, వీరు నన్ను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, ఇట్లాంటి ఆలోచనలు మొదలవుతాయి. లోకులు పలు కాకులు మాట్లాడతారు, కాని దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి మన జీవితంలో మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మటుకే తీసుకుని ముందుకు సాగాలి.
1: మీరు క్రిటిసిజం గురించి చెప్తుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. స్వామి చెప్పిన ఉదాహరణ, స్వామిని ఎక్కడో ఉన్న కొంతమంది బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, అవును, నాకు నిజంగానే బుట్టతలు ఉంది, దానికి నేను బాధపడడం ఎందుకు?

0: అనుకున్నారంట. ఇంకా కొంతమంది ఏకంగా పుట్టపర్తికే వచ్చి బట్టతల సాయిబాబా బట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, నాకు బట్టతలే లేదు, దానికి నేనెందుకు బాధపడాలి అన్నారంట. దీన్ని స్వామి యూత్ కి కనెక్ట్ చేస్తూ స్వామి అన్నారు, నీలో ఏదైనా దోషం ఉంటే అది మీరు స్వీకరించే కాన్ఫిడెన్స్ మీకుండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుండాలి. ఒకవేళ ఆ దోషం లేనప్పుడు ఎవరేమన్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఆత్మవిశ్వాసం లేకే మనము అన్నిట్లో ఉత్తీర్ణలం కాలేకపోతున్నాము.
1: అవును సాయితి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం అనుకున్నట్టు ఒక పునాది. స్వామి ఎన్నోసార్లు మనకి దీని గురించి అబ్రహాం లింకన్ కాంటెక్స్ట్ లో కూడా చెప్పారు. అబ్రహాం లింకన్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయనకి బడికి వెళ్లడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. సో స్కూల్లో తక్కిన పిల్లలందరూ ఎగతాళి చేసేవారు. చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చి వాళ్ల మదర్ని అడిగారు, నాకు కొంచెం మంచి బట్టలు వెయ్యి. వాళ్ల తల్లిగారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, నీకు ఆత్మవిశ్వాసమే నీ ఆభరణం అవ్వాలి, అదే నీ పునాది అవ్వాలి నీ ప్రయాణానికి, బట్టలు ఈ బాహ్య ఆడంబరాలు కాదు అని. ఆ రోజు నుండి లింకన్ తన ఆత్మవిశ్వాసాన్నే తన పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆయన ఎంతో బాగా చదువుకుని ఒక వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా చాలా నిజాయితీగా చేసేవారు. దానివల్ల ఆయనకి ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చేవి. అయినా కూడా ఆయన ఆయన విశ్వాసాన్ని వదలకుండా, నిజాయితీ బాటను వదలకుండా కంటిన్యూ చేశారు. కాకపోతే ఒకనొక టైంలో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆయన దగ్గరున్న డబ్బులన్నిటినీ వెచ్చిచ్చి ఆ వ్యాపారంలో ఆయన ఎవరికైతే ఏది తిరిగి ఇవ్వాలో ఇచ్చేసి అప్పుడే మూసివేశారు. దాని వలన ఆయనకి సంఘంలో చాలా మంచి పేరు గౌరవం ఏర్పడి ఆయన ఎవరితో అయితే వ్యాపారం చేశారో వారందరూ ఆయన్ని ప్రోత్సహించారు, నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి పోటీ చేయాలి అని. మనందరికీ తెలుసు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రభావితం చేసిన ప్రెసిడెంట్ లింకన్. ఇట్లాగే స్వామి బాటలో ఉండి తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తున్న మన సాయి సిస్టర్ సంజుష మాటల్లో ఆత్మవిశ్వాసం ఏంటో విందాం.
0: ఓకే అక్క.
2: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సంజుష, నేను హౌస్ వైఫ్ ని. ప్రస్తుతం ఒహయో స్టేట్ లో కొలంబస్ అనే ఊర్లో ఉంటున్నాను. నాలో స్వామి పాత్ లో వచ్చాక ఎక్కువగా మార్పు తెచ్చింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి డిస్కోర్స్ లో విన్నాను, అండ్ బాలవికాస్ లో కూడా చెప్పేవారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా షై, నాకు వచ్చింది చెప్పాలన్నా, కాస్త గట్టిగా మాట్లాడాలన్నా నాకు చాలా భయం ఉండేది. చాలాసార్లు నేను చేయని పనులకు నాకు పనిష్మెంట్ కూడా వచ్చేది. కొంచెం కొంచెంగా నేను 10th అయిపోయాక హాస్టల్లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్ అయ్యాను. నా డిగ్రీలో నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండేది కాదు, మాది అక్కడ సెంట్రల్ సిలబస్ అండ్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవారు. సో కంపల్సరీ మా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉండాలి. నాకేమో ఇంగ్లీష్ రాదు కాబట్టి చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. సో మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీచ్ ఇలా ఉండేవన్నమాట. సో నేను ఎలా ఓలా గట్టెక్కాను, కానీ నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ మాత్రం ఒక 20 మినిట్స్ కంటిన్యూస్ గా ఇంగ్లీష్లో స్టేజ్ మీద మాట్లాడాలి. సో టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యాను, కానీ నా మనసులో ఆ భయం అయితే చాలా ఉండేది. సో నేను స్వామితో గట్టిగా ప్రే చేసుకొని నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడాను సక్సెస్ఫుల్ గా. అప్పుడు మా ఇంగ్లీష్ మేడం తన అన్నారనమాట, తన గ్రామర్ కరెక్ట్ గా లేదు కానీ తన కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, తన భావం ఏంటో కరెక్ట్ గా వ్యక్తం చేసింది అని చెప్పి మెచ్చుకున్నారు. అది నా ఫస్ట్ స్టెప్. అప్పటి నుంచి నా షై కాంప్లెక్సిటీ చాలా వరకు తగ్గింది. నేను మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే ధైర్యంగా మాట్లాడడంలో తప్పు లేదు. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఈవెన్ నా చుట్టూ ఫ్రెండ్స్ కి కూడా ఆ షై ఫీలింగ్ చాలా ఉంటుంది. సో నేను అదే వాళ్ళకి చెప్తూ ఉంటాను, కొంచెం కొంచెంగా ఓపెన్ అవ్వాలి మనం, అంటే మనకు కరెక్ట్ అనిపిస్తే కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని చెప్పి. నేను అప్పటి నుంచి కాలేజ్లో కానీ ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూలో ఎక్కడైనా నా మీద నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని స్వామిని తలుచుకొని మాట్లాడతాను. ఆఫీస్ లో చేస్తున్నప్పుడు కూడా ఆ ఫియర్ నాలో నుండి వెళ్ళిన తర్వాతే నేను ఈ రోజు ఇలా ఓపెన్ అప్ అవ్వగలిగాను అని నాకు అనిపించేది. అది కూడా స్వామి నా వెంట ఉండి నాలో నా ఈ కాన్ఫిడెన్స్ నింపారు శ్రీ సాయిరాం
0: అక్క. స్వామి చెప్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని.
1: అవును,
0: ఆత్మ సంతృప్తి సాధించడానికి భగవంతుడితో అంతర్గత అనుబంధం చాలా అవసరం. నాకు తెలిసి అంతర్గత అనుబంధం పెంపొందించడానికి అన్నింటికన్నా సులువైన మార్గం ప్రేయర్, ప్రార్థన. మీరేమంటారు?
1: చాలా చక్కగా చెప్పావు సాయితీ. అయితే ఈ ప్రార్థన అనేది ప్రతి మనిషికి వేరుగా ఉండొచ్చు. నిన్న మనం కొంతమంది సాయి బ్రదర్స్ ని సిస్టర్స్ ని అడిగాం, వాళ్లలో ఒకరికి ప్రార్థన అంటే వాళ్ల ప్రొఫెషన్, వాళ్ల వర్క్. రోజు ఆఫీస్ కి టైంకి వచ్చామా, చేయాల్సిన పని చేసే వెళ్లామా, ఇదే వాళ్లకి ప్రార్థన.
0: స్వామి అంటారు కదా, వర్క్ ఇస్ వర్షిప్.
1: ఎగ్జాక్ట్లీ. ఇంకొకరికి రోజు రెండు పూటలా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం ప్రార్థన. మరొకరికి రోజుకు ఒకసారైనా, స్వామి మీరు నేను అడగకుండానే నాకు అన్ని ఇచ్చారు, ఇవాళ నా రోజు ఎంతో బాగా అయ్యింది అని ఆయనతో చెప్పడమే ప్రార్థన. నా మటుకు నాకు నేను రోజులో మొత్తం చేసే పనులన్నిట్లోనూ ఆయన్ని కలుపుకోవడం ప్రార్థన. నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, నేను ఎవరికి ఎలా రియాక్ట్ అవుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను కారులో వెళ్ళినప్పుడు స్వామి మీకు ప్లేస్ ఉందా వెనకాల అని అడగడం ప్రార్థన. అంటే ఆయన నాతో పాటు ఉన్నారు అనుకోవడం. స్వామి కూడా అప్పుడప్పుడు చెప్పేవారు, ఆయన అన్ని సులువుగా చెప్తారు. ఏం చెప్పినా, మీరు 3 సార్లు ఓంకారం చేస్తే నాకు డైరెక్ట్ గా డైల్ చేసినట్టు అని. మరి ఈ నేపథ్యంలో మన సిస్టర్ సాయి గాయత్రి గురించి ఏమంటుందో విందాం.
0: సరే అక్క.
3: ఓం శ్రీ సాయిరాం. నా పేరు సాయి గాయత్రి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వామి చెప్పిన ప్రబోధంలో ప్రేయర్ ఎలోన్ మేక్స్ హ్యాపీ, హార్మోనియస్ అండ్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్. అది నాకు ఎలా ఇంపాక్ట్ అయిందంటే, స్టడీస్ పరంగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ రాకముందు 3 సార్లు సాయి గాయత్రి చదవడం కానీ అప్పుడు ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు అలా ఇంపాక్ట్ అయ్యి నా ఎగ్జామ్ బారాయడం కానీ అలా జరుగుతుంది. లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ లో నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక చిన్న ప్రేయర్ లాగా చేసుకుంటాను సాయి గాయత్రి చదవడం. అలా చదవడం వల్ల నాకు ఎప్పుడు ప్రేయర్ తో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది.
0: సాయి గాయత్రి గురించి చెప్తే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందక్క. ఇది తెలంగాణ రాష్ట్రం కాగజ్ నగర్ డిస్టిక్ లోని నవగూడెం అనే చిన్న కుగ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ ఉండే ప్రజలందరూ స్వామి భక్తులు. మాక్సిమం ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ స్వామిని పూజిస్తారు. వాళ్ళకి రెల్లుగడ్డితో కట్టిన ఒక చిన్న భజన మండలి కూడా ఉందన్నమాట. అయితే అక్కడ వ్యక్తులు యజమానులు, భూస్వాములు అంటారు కదా, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని కౌలు చేసుకుంటారనమాట పంట పండించుకోవడానికి. సో అలా ఒక వ్యక్తి అలా ల్యాండ్ తీసుకుని పంట పండించుకుంటున్నారు. సో మనకి పంటకి నీళ్లు అవసరం కదా, సో నీళ్ల గురించి వాళ్ళు మాన్యువల్ గా కాకుండా మోటార్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్లి మాకు మోటార్ ఇప్పిస్తే పని ఇంకా సులువుగా అవుతుంది అని వాళ్ళు అడిగారంట. ఒకటి 2 సార్లు అడిగాక వాళ్ళ యజమాని కూడా సంతోషంగా పెట్టించారు. అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ మోటార్ ని దొంగిలించేసరికి వీళ్ళకి ఏం చేయాలో పాలు పడలేదు. మళ్ళీ వెంటనే వెళ్లి వాళ్ళ యజమానికి చెప్పుకున్నారనమాట, అయ్యా మీరు పెట్టించిన మోటార్ ని ఎవరో దొంగిలించారు అంటే ఆ యజమాని పెట్టించడం వరకు నా బాధ్యత, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని ఆయన అనేసరికి వీళ్ళు కొంచెం చిన్న పోయి వచ్చారంట. ఇది మన రేడియో సాయి టీమ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ వ్యక్తిని, మరి మీరేం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడిగితే ఆయన సమాధానం, పోలీస్ కంప్లైంట్ ఎందుకు, మనకు మన స్వామి ఉన్నారు కదా అని చెప్పి. సో వాళ్ళు ఆ నిర్మించుకున్న రెల్లుగడ్డి ఆ ప్లేస్ లో వాళ్ళు రోజు ఒక వారం రోజుల పాటున సుమారు వారం రోజుల పాటున 108 times సాయిగాత్రి రోజు చేసేవాళ్ళంట. సో విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఎవరైతే దొంగిలించారో దొంగిలించిన ఆ పర్సన్ అక్కడ మళ్లీ ఆ మోటార్ పెట్టేసి అది మొత్తం ఫిక్స్ కూడా చేసేసి వెళ్లిపోయారంట. సో వాళ్ళు స్వామి గురించిన ఈ సంఘటన షేర్ చేయడం జరిగింది. సో సాయి గాయత్రి పవర్, ఇప్పుడు సాయి గాయత్రి మనకు చెప్తుంది కదా, దాని పవర్ ఒక ప్రేయర్ పవర్ అంతుంటుంది అన్నమాట.
1: ఎంత బాగుందో కదా సాయి, సాయితి మనసుకి ఎంత ఆనందంగా ఉందో వింటూ ఉంటే.

0: సాహితి, మన లైఫ్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఫౌండేషన్, ఆత్మసంతృప్తి అనే గోడలు ఎలా కట్టుకోవాలో చూసాం. మరి ఇంటికి ముఖ్యమైనది ఇంటి కప్పు కదా, దాని గురించి మాట్లాడుకుందాం.
1: మీరన్నట్టుగా పునాది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోడలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంటికి పైకప్పుగా సెల్ఫ్ సాక్రిఫైస్ అనుకోవచ్చు.
0: అవును.
1: సో స్వామి చెప్తారు, సాక్రిఫైస్ అంటే మనమేదో మన భార్య పిల్లల్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోవడం కాదు, మనలోని దుర్గుణాలను దూరం చేసుకోవాలి. అంటే అటాచ్మెంట్, ఈర్ష, అసూయ, ద్వేషాలు, అంతర్గత శత్రువులను జయించడమే అసలైన సాక్రిఫైస్.
0: అవును సాహితి, ఈ కాంటెక్స్ట్ లో నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. దానికి ముందర ఇంకో రెండు రకాల సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఎప్పుడు అనుకుంటాము మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్నవి మనకి ఎక్కువైపోయినవి, పక్కన వాళ్ళకిచ్చి మనం ఏదో బాగా త్యాగం చేశాము, సాక్రిఫైస్ చేశాము. మనకి బట్టలు అయితే పక్కన వాళ్ళకి ఇచ్చాము, ఎక్కువైతే మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని సరైన సాక్రిఫైస్ అని అనలేము. ఇంకోటి స్వామి మాటల్లో, మనం ఏదైనా ఒక పని ఇతరుల కోసం చేసేటప్పుడు దాని వల్ల మనకేమీ లాభం లేదు అని తెలిసినా కూడా మన సమయం వెచ్చిచ్చి వాళ్ల కోసం ఆ పని చేయడం ఒక రకమైన సాక్రిఫైస్. దానికి ఇంకో మెట్టు ఎదిగి, ఆ పని చేయడానికి మనకి టైంతో పాటు శ్రమ ఎక్కువయ్యి మనం కొంచెం కష్టపడాలి అని తెలిసినా కూడా వాళ్లకు సహాయపడుతుంది అని అర్థమైతే అది చేయడానికి పూనుకోవడం కూడా సాక్రిఫైస్. మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఒక రాజ్యం పొలిమేరల్లో బస చేశారు. ఆయనతో పాటు ఒక డోలు పెట్టుకున్నారు. శిష్యులందరూ అడిగారు, స్వామి మీరు డోల్ ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? అప్పుడు ఆయన చెప్పారు, నా దగ్గరికి ఏ రోజైతే అందరికన్నా పెద్ద త్యాగి వస్తాడో ఆ రోజు నేను ఈ డోల్ని వాయిస్తాను.
1: ఓకే.
0: అటుగుండా వెళ్తున్న ఆ రాజ్యపు మహారాజు విన్నాడు. ఆయన రాజ్యానికి తిరిగి వెళ్లి ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు, వజ్రాలు అన్ని ఏనుగుల నిండా, గుర్రాల నిండా వేసుకుని వస్తున్నారు. ఆయన మనసులో ఉద్దేశం, ఇవన్నీ నేను ఇచ్చేస్తే ఆయన డోల్ వాయిస్తారు. ఆయన వస్తుండగా మార్గంలో ఒక అవ్వ కనబడింది. బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. ఆవిడ వచ్చి, రాజా నాకు బాగా ఆకలిగా ఉంది అని అడిగారు. రాజు చాలా మంచి ఆయన, ఆయన దగ్గరున్న ఫలాల్లో ఒక దానిమ్మ పండు తీసి అవ్వకిచ్చారు. సరే, అవ్వ తన మార్గాన్ని తను వెళ్ళిపోయింది. రాజుగారు బుద్ధుని దగ్గరికి చేరుకున్నారు, తెచ్చిన బంగారం అన్ని ఇచ్చారు, సమర్పించారు. బుద్ధుడు తీసుకుని పక్కన ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈయన డోలు వాయించేస్తారు, నేను ఇంత ఇచ్చేసాను తీసుకొచ్చి నా దగ్గర ఉన్న అన్ని అని. ఆయన ఏమి డోలు వాయించలేదు. ఈ లోపల అవ్వ చేరుకుంది. అవ్వ వస్తూనే బుద్ధుని దగ్గరికి వెళ్లి, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఈ దానిమ్మ పండు, ఇది స్వీకరించండి. బుద్ధుడు ఎంతో సంతోషంగా ఆ దానిమ్మ పండు స్వీకరించి వెంటనే డోలు వాయించేశారు. ఇంకా రాజుగారితో సహా శిష్యులకు కూడా ఒకటే కుతూహలం, ఆశ్చర్యం. ఇంకా ఆపుకోలేక శిష్యులు అడిగారు, అదేంటి స్వామి, రాజుగారు ఇంత ఇచ్చారు మీకు, అవ్వ దానిమ్మ పండుకి మీరు డోలు వాయించారు? అప్పుడు బుద్ధుల వారు చెప్పారు, రాజుగారు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి ఆయన ఏదో త్యాగం చేశారని అనుకున్నారు. అవ్వ దగ్గర ఉన్నదే ఒక దానిమ్మ పండు, అది తినకపోతే ఆవిడకున్న ఆకలికి ఆవిడ ఈ రోజు గడపలేకపోవచ్చు కూడా. అయినా ఆవిడ ఆలోచించలేదు, ఆవిడ దగ్గరున్న ఒక్క దానిమ్మ పండు నా ఆకలి తీర్చడం కోసం ఇచ్చేసింది, అది అసలైన త్యాగం అని.
1: చాలా బాగుందక్క. మరైతే ఇదే అభిప్రాయంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి యువత వైష్ణవి ఏం చెప్పిందో విందామా?
0: తప్పకుండా.
2: సాయిరామ్, నా పేరు వైష్ణవి, నేను కౌకూర్ గ్రామంలో ఉంటున్నాను, అల్వాల్ సమితి, మేచల్ మల్కాజిరి డిస్ట్రిక్ట్. నేను ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. నా జీవితంలో స్వామి చెప్పిన సూక్తులలో ప్రభావితం చేసింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఏ విధంగా అంటే, నేను స్వామి ఫోన్లోకి 2008 లో వచ్చాను. బాల్వికాస్ లో చెప్పారు అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి, అందరికీ సేవ చేయాలి అని. ముందు కూడా అంటే బాల్వికాస్ కి రాకముందు కూడా చెప్పారు స్కూల్లో ఇంట్లో, కాకపోతే ఇంత ఈజీగా ఇంత అర్థమయ్యే విధంగా చెప్పలేదు. అంతేకాకుండా స్వామి కూడా అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు, అందరికీ ఎన్నో ప్రాజెక్ట్స్ ద్వారా సేవ చేశారు. అలా నా మనసులో కూడా స్వామి చెప్పినట్టుగా నడుచుకోవాలనిపించింది. అలా అందరితో ప్రేమగా ఉంటూ అందరికీ సేవ చేయడం నాకు నచ్చింది. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్లతో డీల్ చేసినప్పుడు, జాబ్ లో పబ్లిక్ తో డీల్ చేసినప్పుడు కూడా ఇలా ప్రేమగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, నాకు కూడా ఆనందంగా ఉంది. చాలాసార్లు నా తోటి ఉద్యోగులు కూడా పబ్లిక్ కూడా మీరు ఇంత బాగా విసుక్కోకుండా ప్రేమగా ఓర్పుగా అనుసరిస్తున్నారు అని అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపించేది. స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా వారితో వాదించకుండా అయినా ఊరుకుంటాను. దీనికి కారణం స్వామి చెప్పినట్లు చేయడం వల్లనే. ఇలా నన్ను ఎప్పుడు ప్రేమ మార్గంలో నడిపించాలని స్వామిని కోరుతూ సాయిరామ్.
1: అక్క, ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ లో మరొక ముఖ్యమైన ఘట్టం క్రమశిక్షణ. మనం ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనిలో డిసిప్లిన్ ఉండాలి. చదువుకునే టైంలో కానీ, తినే టైంలో కానీ, పిల్లలు ఆడుకునే టైంలో కానీ, ప్రతి చిన్న పనిలో క్రమశిక్షణ చాలా అవసరం.
0: అవును.
1: మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వాడేస్తున్నాం దాన్ని. వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనకి అవసరం లేకపోయినా మనం న్యూస్ ఫీడ్లను అదే పనిగా చూస్తుంటాం. దాంతోపాటు ఒక చిన్న కాల్, ఒక అరసెకండ్ తో పోయే కాల్ ని కూడా మనం అరగంట మెసేజ్లలో పెట్టేసి అలా టైం ని వేస్ట్ చేస్తున్నాం.
0: అవును
1: కదా. సో స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. సో ఈ టైం మనం ఇక్కడ వేస్ట్ చేసే బదులు ఇంకా మనం సేవ యాక్టివిటీస్ లో అలా పెడితే మనకు కూడా మంచి జరుగుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మనం మీటింగ్ లో ఒక 5 నిమిషాలు పోతే పోయిందిలే, లేటుగా వెళ్దాం అని అనుకుంటాం.
0: అవును.
1: అదే మనకు ఆ మీటింగ్ లో ఇంకా ఒక 10 మంది ఆఫీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే, సో వాళ్ల 5 నిమిషాలు ప్లస్ మన 5 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనము ఈ సేవా యాక్టివిటీస్ లో పెడితే మనకెంతో ఉపయోగకరం. సో మనము స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించడం వలన సుష్మిత జీవితంలో ఎలా ప్రభావితం అయిందో ఇప్పుడు విందాం.
3: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు నా హృదయపూర్వక ప్రణామాలు. సాయి కుటుంబ సభ్యులందరికీ నా సాయిరామ్. నా పేరు సుష్మిత. నేను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో మెడికల్ కంటెంట్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే స్వామి నాపై దయ చూపించి ఎంతో ప్రేమతో నాకు సాయి సంస్థలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు నేను స్వామికి ఎంతగానో కృతజ్ఞురాలిని. స్వామి చెప్పిన సూక్తులన్నిట్లో నాకు ఎంతగానో నచ్చింది పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అనేది అది వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి. స్వామి భజన ప్రారంభించే ముందు 10 నిమిషాలు ముందే స్వామి అక్కడ కూర్చొని ఉంటారు అని అంటారు కదా, ఇది విన్నప్పటి నుంచి నేను స్కూల్కి కానివ్వండి, కాలేజ్కి కానివ్వండి, నేను 1997లో స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. 9 గంటలకు పాఠశాల అయితే ఖచ్చితంగా 8:45కి నేను అక్కడ ఉండేటట్టు చూసుకునేదాన్ని. ఒక నిమిషం లేట్ అయినా కంగారుగా పరిగెత్తేదాన్ని. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలో కూడా నేను 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అంటే 9 గంటలకు ఆఫీస్ అయితే 9:30కి నేను చేరుకున్నాను అని అంటే ఖచ్చితంగా ఇద్దరైనా నన్ను అడుగుతారు అదేంటి ఇవాళ ఆలస్యంగా వచ్చావు అని. పంక్చువాలిటీ అనేది మనిషి డిసిప్లిన్ ని ఎంతగానో, టైం మేనేజ్మెంట్ ని ఎంతగానో క్యాటర్ చేస్తుంది అని స్వామి సూక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. నేను అనుభవించిన, నేను పొందిన ఈ చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో నాలో స్వామికి నేను దీనికి ఎంతగానో ధన్యురాలిని. సాయిరామ్.
0: సాహితి
1: అక్క,
0: ఒక విషయం గమనించావా? సుష్మిత ఎంత క్రమశిక్షణతో తన ఒక రోజుని ప్లాన్ చేసుకుంటే తను చేయవలసిన ప్రతి పనికి 10 నిమిషాలు ముందర ఉండగలదు.
1: అవును,
0: స్వామి మెసేజ్ ని మనం జీవించాలి. అదే మనము ఆయనకి ఇవ్వగలిగిన అసలైన పుట్టినరోజు బహుమతి కదా.
1: అవునక్క, బాగా చెప్పారు.
0: మన లైఫ్ అనే బిల్డింగ్ కి పైకప్పు కూడా రెడీ అయిపోయింది సాహితి. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రమశిక్షణ అంటే ఏంటి, స్వామి దయతో వీటన్నిటినీ ఎలా సాధించగలము అనేది మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ ఆధారమైన మూల సూత్రం ఒకటి ఉంది, దాన్నే సరెండర్ అంటారు, ఆత్మ సమర్పణ. నువ్వేమంటావు?
1: అవునక్క,
0: మన సాయి సిస్టర్ అంబిక తన జీవితంలో సరెండర్ తో ఎంత ఆనందంగా ఉన్నారో తన మాటల్లోనే విందాం.
1: తప్పకుండా.
4: ఓం శ్రీ సాయిరాం. తల్లి, తండ్రి, గురువు, దైవం మరియు నా సర్వస్వమైన సాయిమాత పాద పద్మాలకు నా ప్రేమపూర్వక ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. నా పేరు అంబిక. నేను మేచల్ మల్కాజ్గిరి సమితి యూత్ మెంబర్ని. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా 1 ఇయర్ ఏజ్ ఉన్నప్పటి నుంచి స్వామి ప్రభావం నాపై చాలానే ఉందండి. ఎందుకంటే మా అమ్మగారు అప్పటి నుంచే నన్ను సత్సంగానికి, భజనలకి తనతో పాటు తీసుకువెళ్తూ ఉండేవారట. ఇలా సత్సంగాలకి, భజనలకి వెళ్లడం వలన మరియు మా ఫ్యామిలీ అంతా స్వామి ఫోల్డ్లో ఉండడం చేత నేను బాల వికాస్ కి వెళ్తూ ఇప్పుడు యూత్ మెంబర్ గా స్వామి సేవలో పాల్గొనగలుగుతున్నాను. నిజానికి చెప్పాలంటే స్వామిని తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత అన్న తేడా నా లైఫ్ లో లేదండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు స్వామితోనే నా ప్రయాణం సాగుతూ వస్తూ ఉంది. ఇది అందరికీ దొరకని అరుదైన అదృష్టం. స్వామి మార్గంలో నడుస్తూ స్వామి చెప్పినవి ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టడం కొంచెం కష్టతరమే అయింది నాకు చిన్నప్పుడు. ఉదాహరణకి నేను చాలా సున్నితం అవడం చేత ఎవరైనా ఏదైనా చిన్న మాట అనినా, అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ బాధని లోపలికి మనసులోకి తీసుకుంటూ ఉండేదాన్ని. అందువల్ల మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని కూడా, ఎక్కువ స్ట్రెస్ కి కూడా లోనయ్యేదాన్ని. ఇదంతా స్వామి చెప్పినవి గుర్తు చేసుకోకుండా అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే అని అనుకోవడం చేత. కాని స్వామి దీనికి చెప్పిన సూత్రం ఆధారంగా నన్ను నేను మార్చుకోగలుగుతూ వచ్చాను. దీనికి స్వామి చెప్పిన సందేశం ఏంటంటే, చేసేది చేయించేది అంతా నేనే, మీరు కేవలం పాత్రధారులు మాత్రమే, నేను సూత్రధారిణి. అందుచేత మీరు పాత్రధారులు అన్న భావనతోనే ప్రతి పని చేయాలి. ఈ సందేశాన్ని పాటించడం వలన నా మనసు ఎంతో హాయిగా తెల్ల కాగితంలో పెట్టుకోగలుగుతున్నాను. అంటే ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకుంటూ రిజల్ట్ అంతా స్వామి మీదే వేసి నా ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను. అలాగే ఫర్గెట్ ద హార్మ్ డన్ బై అదర్స్ టు యూ, ఫర్గెట్ ద గుడ్ డన్ బై యూ టు అదర్స్ అన్న స్వామి చెప్పిన సూత్రాన్నే నా లైఫ్ లో ప్రధాన సూత్రంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉన్నాను కూడా. ఇలాగే స్వామి చెప్పిన ప్రేమతత్వాన్ని మర్చిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే మళ్ళీ స్వామి గుర్తొచ్చి, అదేంటి అందరు ఒకటే కదా, అందరిలోనూ ఉండేది స్వామే కదా అని, అయ్యో అనవసరంగా కోపడ్డానే అని మళ్ళీ ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉన్నాను. ఇలా నా కోపాన్ని కూడా స్వామి చెప్పిన ప్రేమతత్వంతో తగ్గించుకోగలుగుతున్నాను. అలాగే ఏ పని చేసినా స్వామి చెప్పిన సందేశాలను జ్ఞప్తికి తెచ్చుకుని శిఖరణ శుద్ధితో చేయగలుగుతున్నాను. ఇదే విధంగా ప్రతి విషయంలో స్వామి మనకిచ్చిన వరాలను ఆచరిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇదే మనం తిరిగి స్వామికి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్ కూడా. నా జీవితమే నా సందేశం అన్న సూత్రాన్ని మనకి అందించి మనం ఎలా జీవించాలో నేర్పించిన స్వామికి నా శతకోటి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అందరికీ సాయిరాం.
1: ఎంత మంచి ఆలోచన కదక్క, అంతా స్వామే. ఏం జరిగినా జరగకపోయినా అంతా ఆయన డివైన్ ప్లాన్ లో భాగమే. మనం కేవలం ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా.
0: అవును సాహితి, ఇప్పుడే నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక పదం వాడావు. ఆ విధంగా చూస్తే మనకు అసలు డూవర్షిప్ అనేదే ఉండకూడదు.
1: అవును,
0: ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. మనకి డ్యూవర్షిప్ ఉందా, దాన్ని వదిలిపెట్టగలిగామా లేదా అని పెట్టే పరీక్ష స్వామి మనకి పెట్టే పరీక్షల్లో అతిపెద్ద పరీక్ష. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఒక యూనిట్ టెస్ట్ రాసేవాళ్ళం, అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. అదే క్వశ్చన్ క్వార్టర్లీలో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే పాస్ అవుతాం. మళ్ళీ అదే క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్స్ లో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే మార్కులు వచ్చి పాస్ అవుతాం. స్వామి మనకి పెట్టే పరీక్ష కూడా అంతే. ఆయన ప్రతిసారి మన పరీక్ష పెడుతూనే ఉంటారు, మనం డ్యూవర్షిప్ వదిలిపెట్టగలిగామా లేదా. మనము ఆ పరీక్షని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనకి మనం రుజువు చేసుకోవాలి, మనం అది వదిలిపెట్టగలిగాము, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నాము అని. ఇప్పటి వరకు మనము అన్నిటినీ కవర్ చేయగలిగాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర స్వామితో జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాము.
1: అయితే మీరు సరెండర్ అన్నాను మాట్లాడుకుంటున్నాం కదా, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా పారుపల్లి గ్రామంలో జరిగింది, ఒక కుటుంబానికి జరిగిన సంఘటన. వాళ్ళు ఆదిలాబాద్ పర్తియాత్రకి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు స్వామిని భగవంతుడిగా పూజించడం ప్రారంభించారు. ఇలా ఒక 1 ఇయర్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సేవ గురించి చెప్తే సో వాళ్ళు కూడా పర్తి సేవకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వాళ్ళు పర్తి సేవకి బయలుదేరదాం అనుకున్నారు. టికెట్ బుకింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 5 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు. అయితే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ జీవనాధారం ఏంటంటే గేదెలను పెంచడం, కౌలు తీసుకొని మనం పంట పొలాలు పండించుకోవడం అన్నమాట. అయితే వాళ్ళు బయలుదేరి 5 రోజుల ముందర వాళ్ళ గేదెలు తిరిగి ఇంటికి రాలేదు, మేతకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సో వీళ్ళు చాలా భయపడిపోయారు, అదేంటి ఎందుకు రాలేదని బాగా వెతికారు. అయితే ఈ పారుపల్లి అనే గ్రామం నది గోదావరి ఒడ్డున ఉంటుంది, అటువైపు ఏమైనా ఉందేమో అని వాళ్ళు ఆ గ్రామంలో కూడా వెళ్లడం జరిగింది. చాలా వెతికారంట కానీ
0: దొరకలేదు.
1: సో వీళ్ళు గ్రామస్తులు కూడా, మరి ఈ టైంలో మీరు వెళ్తున్నారు, మరి మీ జీవనాధారం కూడా ఇదే కదా, మరి మీరు వచ్చాక ఎలా ఏం తింటారు అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, అలా అడిగారు. అయితే వీళ్ళు లేదు లేదు, మేము స్వామి కోసం సేవ అనుకున్నాము, మేము వెళ్లే తీరుతాం, మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా వెతకుండా మానేసి వెళ్ళిపోయారు, సేవకి వెళ్ళిపోయారు. సేవకు వచ్చిన 2 రోజుల్లోనే వాళ్ళ గ్రామస్తులు ఫోన్ చేసి మీ గేదెలు తిరిగి ఇంటికి వచ్చేసాయి అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ మిగిలిన 8 రోజులు కూడా చక్కగా సేవ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అయితే నార్మల్ నిన్న నేను ఒక బ్రదర్తో, సాయి బ్రదర్తో మాట్లాడుతుంటే బ్రదర్ చెప్పారు, మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, చిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ లేదా సైన్స్ ఎగ్జామ్, కొంతమందికి భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, ఎగ్జామ్ ఫోబియా. అప్పుడు మన భయాలన్నీ ఒక పేపర్ మీద రాసేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పేపర్కి వెళ్ళిపోతుంది. సో మనం కొంచెం బెటర్గా ఎగ్జామ్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక చిన్న పేపర్ మన స్ట్రెస్ తీసుకోగలిగితే స్వామి పైన మనం మొత్తం భారం వేసి ఏదన్నా అర్పించామంటే ఇంకా మనకి ఏ డౌట్ లేకుండా స్వామి మొత్తం చూసేసుకుంటారు అనడానికి ఈ ఎగ్జాంపుల్, ఈ సంఘటన బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అవును సాయితి, చాలా బాగుంది సంఘటన, బాగుంది. నువ్వు సైంటిఫికల్ గా ప్రూవ్ అయినా ఆ చిన్న ఇది చెప్పడం కూడా చాలా బాగుంది దీనికి రిలేట్ చేస్తూ. మరి ఈ కార్యక్రమం ముగించే ముందర స్వామి మాటల్లో సరెండర్ ఎట్లా ఉండాలి అనేది ఒక చిన్న సంఘటన. మన సాయి బ్రదర్ అభిమన్యు కౌల్, ఆయన మన అందరికీ సుపరిచితులు, పూర్వ విద్యార్థి, ఆయన షేర్ చేసుకున్న సంఘటన మాట్లాడుకుందాం. ఒకసారి స్వామి సాయి స్టూడెంట్స్ అందరితో కలిసి డిస్కషన్ రూమ్ లో కూర్చునున్నారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళు, బయట మార్కెట్ బాగాలేదు, జాబ్స్ ఎలా వస్తాయి, లైఫ్ ఎలా గడుస్తుంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈయన శైలిలో వింటున్నారు. స్వామి ఎప్పుడు వింటూ ఉంటారు క్వైట్ గా. అలా విని విని ఒకసారి కిటికీలోంచి బయటికి చూసి ఆ వెనకాల కొండలు కనిపిస్తున్నాయా అని అడిగారు. అందరూ అవును స్వామి, అవును స్వామి. కొండల మీద చెట్లున్నాయి చూసారా, అవును స్వామి ఉన్నాయి. ఆ చెట్లలో జీవించే జంతువులు, పురుగులు, పట్టలు, పక్షులు అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ఆకలి దప్పికలు కూడా ఉంటాయి. వాటికి అవన్నీ ఎవరిస్తున్నారు? స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయ్యారు, ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేనిస్తున్నాను
1: స్వామి,
0: నేనిస్తున్నాను వాటి ఆకలి దప్పికలు నేను చూసుకుంటున్నాను. మనం పెద్దగా గమనించుకొని చాలా వరకు మర్చిపోయే చిన్న పురుగులు, నేల మీద తిరిగే చీమల్ని కూడా నేను చూసుకుంటున్నాను. వాటికి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను. నేను ఎంతదో శ్రద్ధతో సృష్టించుకున్న మిమ్మల్ని చూడనా, మీకు కావలసినవి నేను ఇవ్వనా? మీరు నాకు కావలసిందల్లా మీ నుండి ఆ 100% సరెండర్ స్వామి, మీరే చూసుకోవాలి అని మీరు చెప్పాక కూడా నేను చూసుకోనా? ఎవరు నాకేం చెప్పకుండానే నేనే చూసుకుంటాను అన్ని. స్వామి స్వయంగా సృష్టికర్త కూర్చుని నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి
1: స్వామి అంటారు. మీరు నా బెస్ట్ క్రియేషన్స్ అని
0: ఎగ్జాక్ట్లీ అని ఆయన చెప్తే అంతకన్నా ఏం కావాలి మనకి? మనకి ఇది ఇంకా సులువుగా అర్థం కావాలంటే, నిన్న నాకు ఒక సాయి బ్రదర్ చెప్పారు, మనం మనది అనుకున్నది ఏదైనా, ఒక ఎగ్జాంపుల్ పోనీ ఒక మొబైల్ అనుకోండి, అందరికి ఈ మధ్య మొబైల్స్ ఇష్టం, పట్టుకుని తిరుగుతున్నాం అది ఎక్కడా పోకూడదు అని జాగ్రత్త, మంది అనేది. అది పట్టుకుని తిరిగినంతసేపు అదొక శ్రమ మనకి, దీన్ని ఎక్కడ పెట్టకూడదు. అదే మనకి అపారమైన నమ్మకం ఉన్న మనిషికి, ఇంకోళ్ళకి అది ఇచ్చేస్తే మనకి ఎంత శ్రమ తగ్గినట్టు అనిపిస్తుంది, సుఖంగా తిరుగుతాం, మనసులో చింత ఉండదు, దీన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో. స్వామి అట్లాగా మనము మనకి తెలిసిన ఒక మనిషినే అంత నమ్మగలిగినప్పుడు, భగవంతుడికి నమ్మి మనం అన్ని ఇస్తే అవి చింతలే అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా మన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆయన తప్పకుండా చూసుకుంటారు అనే నమ్మకం మనకు ఉండాలి సైతి.
1: అవునక్క, నాకు తెలిసి అలాంటి వ్యక్తి మనకు స్వామి తప్ప మరెవరు ఎవరున్నా చెప్పండి కదా. విశ్వం బరువు బాధ్యతలన్నీ నిర్వహించే ఆ భగవంతునికి మన భారాన్ని కూడా అప్పగించే శక్తిని మనందరికీ స్వామిని ఇమ్మని ప్రార్థితామక్క. సో ఈ అవకాశాన్ని మనకు అందించిన స్వామికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం.

2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని విన్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు మెహబూబ్ నగర్ బాల వికాస్ పిల్లలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం నేటి యశోద వింటారు.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసంలో పుట్టపర్తి నివాసి అయిన శ్రీమతి కరణం సుబ్బమ్మ గారిని యశోదగా వర్ణించేవారు. ఎందుచేతనంటే పసితనం నుంచి స్వామిని బాలకృష్ణుడుగా భావించి ఆరాధించిన మహాసాధ్వి శ్రీ సుబ్బమ్మగారు. ద్వాపరయుగంలో బాలకృష్ణుణ్ణి ప్రేమించి లాలించిన యశోదగా తిరిగి అదే ప్రేమని స్వామి పట్ల ప్రదర్శించి జీవితాంతం స్వామివాక్కునే వేదవాక్కుగా భావించి కులమత భేదాలను త్రుంచి స్వామి పట్ల అచంచల విశ్వాసం కలిగిన భక్త శిఖామణిగా కీర్తిగడించారు. ఆమె నిర్మల భక్తికి ప్రతిఫలంగా భగవాన్ తన దర్శనం కోసం తపించి మరణించిన సుబ్బమ్మగారిని పునర్జీవితురాలని చేసి ఆమెకు కన్న కొడుకుల ఆమె నోటిలో తులసితీర్థం పోసి ఆమె చివరి క్షణంలో తమ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనమిచ్చి ఆమెకు సద్గతిని కల్పించారు. యుగయుగాలుగా భగవంతుడు భక్తుణ్ణి ఎలా అనుగ్రహిస్తాడో, తన అవ్యాజ ప్రేమను ఎలా ప్రకటిస్తాడో సుబ్బమ్మగారి కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనల సమాహారమే నేటి యశోద కరణం సుబ్బమ్మ అనే నాటిక. ఈ నాటికను విందామా?

0: అమ్మా, నందగోకులం ఎంత దూరం తల్లి? నందగోకులం ఎంత దూరం అంటే నవ్వుతారే?
1: నవ్వక ఏం చేస్తారయ్యా? నందగోకులంలోనే ఉండి ఎంత దూరం అని అడిగితే నవ్వరా మరి?
0: ఇదే నందగోకులమా? ఎంత చల్లని మాట చెప్పావమ్మా. కృష్ణ, వాసుదేవ, నీ పవిత్ర పాదస్పర్శతో అణువణువు పునీతమైన ఈ వ్రజభూమిలో అడుగుపెట్టే మహద్భాగ్యం ప్రసాదించేవా తండ్రి. శ్రీకృష్ణాయ నమో నమః.
1: మా నల్లనయ్య పేరు కృష్ణుడే, వాసుదేవుడు కాదు. పాపం నీకు తెలియనట్టుంది.
0: అన్ని పేర్లు ఆ కృష్ణ పరమాత్మవేనమ్మా.
1: కృష్ణయ్య పరమాత్మ కాదయ్యా, పసివాడు.
0: అలాగేనమ్మా, ఇంత అమాయకులు కనుకనే భగవంతుడు మీకు అంత దగ్గరయ్యాడు. ఇంతకీ నందుని ఇంటికి దారేటమ్మా.
1: అదిగో నందుడు యశోదాకృష్ణులతో మా వసంతోత్సవానికి ఇటే వస్తున్నాడు.
0: యశోదానందులకు ఈ అక్రూరుని ప్రణామాలు.
2: ప్రణామాలు మహాశయ. మీ వంటి సత్పురుషుల రాక మాకు సంతోషదాయకం.
0: బాలగోపాలుడు నడయాడిన వ్రజభూమిని దర్శించటం మా అదృష్టం కాదా?
2: తమ ఆగమనానికి కారణం
0: తెలియజేస్తాను. అమ్మా యశోద, నీ సుపుత్రుడేడి తల్లి?
3: నందగోకులం అంతా మావాడిదే. ఒకరింట్లో ఆడతాడు, ఇంకొకరింట్లో పాడతాడు. మా కన్నయ్య వేణునాదంతో గోకులం అంతా పులకించిపోతుంది. వినిపిస్తాడు తప్ప కనిపించడు. ఎక్కడున్నాడని చెప్పను.
0: నిజమే, విశ్వమంతా నిండిన వాణ్ణి ఎక్కడున్నాడని చెప్పగలను.

0: శ్యామసుందర, కృష్ణ కృష్ణ అని తపిస్తుంటే ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామి? నీ బాలలీలని చూసే మహాభాగ్యం కలిగి తమ మమతానురాగాల్ని పంచి ఇచ్చిన ఈ యశోదానందులు ఎంత పుణ్యం చేసుకున్నారు.
1: కృష్ణయ్య మా ఇంట పుట్టడం మా యశోద పూజాఫలం.
2: ఈ నవనీత చోరుడు నా బిడ్డ. పూజాఫలాలు పూర్వపుణ్యాలు నాకు తెలియదు స్వామి. పెద్దలు, నీకు తెలియదని కాదు, మరీ అంత కళ్ళార్పకుండా చూడకండి మా కన్నయ్యను, దృష్టి తగులుతుంది.
3: పోని, నా దృష్టి అతని మీద పడనేనా అమ్మా? అక్రూర, మాటలో పడి వచ్చిన పని మరచిపోయినట్టున్నావు.
0: లేదు కృష్ణ, నీ సమ్మోహన రూపం చూడగానే
3: కాస్త మరుపు కలిగినట్టుంది. వచ్చిన పనేదో మా నాన్నగారికి మనవి చెయ్యి.
1: మధుర నుంచి వచ్చినట్టున్నారు, ఏదైనా రాచకార్యమా మహాశయ?
0: నంద, రాచకార్యమే. శ్రీ కంసరాజన్యులు మధురను దర్శించవలసిందిగా నందకుమారుడైన శ్రీకృష్ణ బలరాములకు ఆహ్వానం పంపారు. పంపడమే కాదు, సకల రాజమర్యాదలతో తోడ్కుని రమ్మని నన్ను స్వర్ణరథం ఇచ్చి పంపారు.
1: శ్రీ కంసరాజన్యులు ఆహ్వానించారా?
2: ఈ అకాల మమకారానికి కారణమేమిటో నాకు భయంగా ఉంది.
0: భయపడవలసిన అవసరం లేదు, అందుకే నన్ను పంపారు. మధురానగర వైభవాన్ని చూశాక నేనే తోడ్కిని వస్తానమ్మా.
2: నా బిడ్డను నేను పంపను, దయచేసి తమరు వెళ్లి రండి. నా కన్నయ్యను ఒక్క క్షణమైనా విడిచి నేను ఉండలేను.
0: ఇది రాజాజ్ఞ తల్లి.
2: అయితే పంపితీరాలా? నేను పంపను. వారి బిడ్డల్ని పంపడం నంద యశోదులకి ఇష్టం లేదని మహారాజుకి మనవి చేయండి.
3: అవునమ్మా, నాకు ఇష్టం లేదు, నిన్ను వదిలి నేను ఉండగలనా?
2: ఉండలేవు నాన్న. విన్నారా మా కన్నయ్య ఏమన్నాడో?
0: ఆ కన్నయ్య అన్నదే విన్నావు కాని ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకున్నావా యశోదమ్మ?
2: నా బిడ్డ మనసంతా నేనే ఉంటాను
0: అని నువ్వు భ్రమపడుతున్నావు.
1: అది భ్రమెందుకవుతుంది? మా కన్నయ్యని మా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాం.
0: ప్రాణానికి ప్రాణంగా చూసుకుని ఉండవచ్చు, మమతానురాగాన్ని పంచి ఉండవచ్చు, ఊయలలో ఊపవచ్చు, అంబారీపై ఊరేగించి ఉండవచ్చు, మణిహారాల్ని కూడా అలంకరించి ఉండవచ్చు, కాని ఇవేవీ కన్న ప్రేమకు సాటిరావు కదా.
1: అంటే ఏమిటి మీ అభిప్రాయం?
0: ఆ కన్నయ్యను కన్న తల్లిదండ్రులు మీరనుకుంటున్నారా? కాదు.
2: ఆ మాట అనకండి, నేను భరించలేను.
0: కల్పనలు కాదు తల్లి, ప్రత్యక్షర సత్యాలు. నవమాసాలు మోసి కన్నయ్యని కన్న వెంటనే గుండె రాయి చేసుకుని బంగారం లాంటి బిడ్డను నీ ఒడికి చేర్చి తాను కన్నీరు కారుస్తూ కంసుని కారాగారంలో కటిక నేలపై పరుండి కన్న కొడుకు కోసం కృష్ణ కృష్ణ అని కలవరిస్తోందమ్మా దేవకీదేవి. శృంఖలాబద్ధుడై ఆ తల్లి వేదనను చూడలేక ఓదార్చుతున్నాడమ్మా తండ్రి వసుదేవుడు. ఇప్పుడు చెప్పమ్మా, కృష్ణుణ్ణి మధురకి పంపుతావో లేదో?
2: ఇదెక్కడి కదా, నా గుండెని వజ్రాయుధంలా చీల్చుతోంది. పాలిచ్చి నా శ్వాసలో శ్వాసగా భావించి నా సర్వస్వం నా కన్నయ్యేనని తలచి పెంచిన నా కన్నయ్య నా బిడ్డ కాదా స్వామి? మీరు చెప్పండి.
1: ఊరుకో యశోద, దైవలీలలు విచిత్రంగా ఉంటాయి. అక్రూరుడు వంటి సజ్జనుడు అసత్యం చెప్పడు. ఈ నిజాన్ని మనం భరించవలసిందే, తప్పదు.
2: కృష్ణయ్య, ఈ కథ నిజం కాదని నేనే నీ అమ్మనని నువ్వైనా చెప్పు నాన్నా, నువ్వైనా చెప్పు.
3: అమ్మా, కన్నతల్లి ప్రేమను మించిన అమృత ప్రేమను అందించావు. నువ్వు నాకు అమ్మ కంటే ఎక్కువే.
2: అమ్మ కంటే ఎక్కువ అంటే నేను నీ అమ్మను కానట్టేనా? చెప్పు కృష్ణ.
3: దేవకీదేవి నా కన్నతల్లి. పెంచిన మమతాబంధంతో నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఆ కన్నతల్లి గుండెకోతను గుర్తించావా? నా కోసం తన కళ్లలో ప్రాణాలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆ మాతృమూర్తి గురించి కొంచెమైనా ఆలోచించావా? లేదు కదూ, ఒక్క మారు ఆలోచించు. నీ కన్నీరు ఆగిపోతుంది, నీ దుఃఖం సమసిపోతుంది. కృష్ణ కృష్ణ అని అహోరాత్రులు తప్పిస్తున్న ఆ తల్లిని చూడనవసరం లేదా అమ్మా?
2: తప్పక చూడాలి కృష్ణ, కానీ నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేనే, మరి నేనెలా బతికేది?
0: ఇంకా కృష్ణుడు నీ బిడ్డనే భ్రమలో ఉన్నావు. బ్రహ్మాండాన్ని బొద్దులో భరిస్తున్న బ్రహ్మాండ నాయకుడమ్మా నీ కృష్ణుడు. ఈ చరాచర సృష్టిని సృష్టించి నడిపిస్తున్న దేవాదిదేవుడు, సకల జీవరాశులలో జీవుడై ప్రకాశిస్తున్న ఆదిదేవుడమ్మా. బ్రహ్మాది దేవతలు తన కన్ను సన్నలలో వెలిగే సర్వేశ్వరుడు నీ కన్నయ్యని తెలుసుకో తల్లి.
1: మా చిన్ని కృష్ణుడు భగవంతుడా?
2: స్వామి, భగవంతుడెక్కడైనా వెన్న దొంగలిస్తాడా? ఎన్నడైనా గోవులు కాస్తాడా? ఎప్పుడైనా గోపాలకులతో చేరి అల్లరి చేస్తాడా? ఈ చిలిపి పనుల కన్నయ్యను దేవుడని నమ్మంటారా?
0: అమ్మా యశోద, ఈ చిలిపి పనులు చూసి గోకులంలో మీ అందరూ ఎంత ఆనందించారు, ఆ ఆనందాన్ని మరిచిపోగలరా? ఆనందమే ఆయన ఆహారం అమ్మా. మీకు ఆనందాన్ని అందించడం కోసమే ఆ నందనందనుడు గోకులంలో అడుగుపెట్టాడమ్మా.
2: నిజమేనమ్మా. కృష్ణయ్య, అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నిజమేనా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నా నమ్ముతాను.
3: అవునమ్మా, మంచిని పెంచడానికి చెడును త్రుంచడానికి నేనే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. నన్ను నమ్మిన వారికి అభయమిచ్చి ఆశీర్వదిస్తాను, వారి చెయ్యి పట్టుకు నడిపిస్తాను. నన్ను నమ్ము తల్లి.
2: భగవంతుడు దయామయుడంటారే, మరి నా పట్ల ఇంత నిర్దయ చూపించావెందుకు కన్నయ్యా?
3: దానికి కారణం నువ్వే తల్లి.
2: నేనా?
3: అవును నువ్వే. నేను ప్రతి అవతారంలోనూ నన్ను భగవంతుడు నన్ను తెలుసుకునేందుకు భక్తులకు ప్రజాబాహుళ్యాన్ని.
2: కృష్ణయ్య, అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నిజమేనా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నా నమ్ముతాను.
3: అవునమ్మా,

తెలుసుకునేందుకు భక్తులకు ప్రజాబాహుళ్యానికి అనేక లీలలు ప్రదర్శిస్తాను, దివ్యానుభూతులనిస్తాను, అద్భుతాలను ప్రదర్శిస్తాను. నా లీలలు చూస్తూ దివ్యానుభూతుల్ని అనుభవిస్తూ కూడా ఎవరు నన్ను భగవంతుడని తెలుసుకోరో విశ్వసించరో వారికి దూరమైపోతాను.

0: కృష్ణ పాహిమాం, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని లీలలు చూసినా నా బిడ్డవనే భావించాను గాని పసివాడు ఈ పరమాద్భుతాలు ఎలా చేయగలడా అని ఎన్నడూ ఆలోచించలేదు. నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేదు. కాని ఇన్నాళ్ళు ప్రాణాధికంగా ప్రేమించానే, మరి ఆ సాన్నిహిత్యము, మాతృత్వంలోని ఆ మాధుర్యము అనుభవించే యోగ్యత ఇంక కల్పించవా స్వామి?
1: భక్తులు చేసిన సేవలు భగవంతుడు ఎన్నడూ మరిచిపోడమ్మా. కలియుగంలో నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. అప్పుడు కరుణం సుబ్బమ్మగా జన్మించి కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను సేవించి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తావు. అనేక దివ్యానుభూతులను పొందుతావు. భక్త శిరోమణిగా, అపర యశోదగా కీర్తింపబడతావు. మరణించిన నిన్ను పునర్జీవితురాలని చేసి నా స్వహస్తాలతో కన్న కొడుకు కన్నా మిన్నగా తులసి తీర్థాన్ని నీకు అందించి నువ్వు కోరిన ప్రకారం నా దివ్యమంగళ స్వరూపాన్ని నీ చివరి క్షణంలో దర్శనమిచ్చి నీకు సద్గతి కల్పిస్తాను.

0: ఈశ్వరమ్మా, నా బాలకృష్ణుడేడమ్మా?
1: బాలకృష్ణుడా?
0: బాలకృష్ణుడేనమ్మా. సత్యాన్ని ఎప్పుడైనా పరీక్షగా చూసావా? చంద్రబింబంలాంటి ముఖం, శివుని జటాజూటంలాంటి ఆ తలకట్టు, చెరగని చిరునవ్వు, చురికైన కళ్ళు, తేనెలలికే మాటలు, వేణుగానం లాంటి తీయని పాటలు వింటూ ఉంటే మన సత్యం బాలకృష్ణుడు అనిపించడం లేదు?
1: అవును సుబ్బమ్మ, నువ్వు చెప్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తోంది.
0: అనిపించడం కాదమ్మా, ముమ్మాటికి నిజం. సత్యాన్ని చూస్తూ ఉంటే దివి నుండి దిగి వచ్చిన ఏ దేవుడో పసివాడే మనింటికి నడిచి వచ్చినట్టుంది. ఇంతకీ సత్యం ఏడమ్మా?
1: మీ ఇంటికి రాలేదా? ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కొంచెం చూడు సుబ్బమ్మా.
0: నువ్వింటికెళ్ళి ఈశ్వరమ్మా, నేను వెతికి తీసుకొస్తానులే. సత్యా, నాయనా సత్యా.
2: అమ్మా.
0: ఏమని పిలిచావు సత్యా? అమ్మా అనా? ఇంకొక్క మారు పిలవరా నాయనా?
2: అమ్మా.
0: చాలు నాయనా, నీలాంటి బాలకృష్ణుడి చేత అమ్మా అని పిలిపించుకున్నానయ్యా. ఈ జన్మకిది చాలు. నువ్విలా కొండల్లో కోనల్లో తిరిగితే ఎలాగయ్యా, నేనెలా కనుక్కోగలను?
2: అలసిపోయావా అమ్మా?
0: నీకోసం అలసిపోయినా ఆనందంగానే ఉంటుందిరా.
2: అమ్మా, అమ్మా పిలిచావా?
0: సత్యం, నీకోసం దోశలు వేశాను, తింటావని పిలిచాను.
2: అమ్మా, మరి నా స్నేహితులకో?
0: నీ స్నేహితులకు కూడానా?
2: నేనెప్పుడైనా ఒంటరిగా ఏదైనా తినడం చూసావా? స్వార్థం లేదమ్మా నాకు, అందరితో ప్రేమను పంచుకోవడమే నాకు అలవాటు.
0: స్నేహితులంటే నీకెంత ప్రేమరా?
2: నేను ప్రేమ పంచడానికే పుట్టానమ్మా.
0: సరే, మీ వాళ్ళందరినీ పిలువు.

0: మా అందరికీ చేతికిచ్చి సత్యకి మాత్రం నువ్వే తినిపించావెందుకమ్మా?
1: మీ అందరికీ ఇవ్వగా మిగిలిందే పెట్టానయ్యా. మీకివ్వకుండా పెడితే సత్యం తింటాడా? మీ అందరూ అంటే సత్యకెంత ప్రేమో చూసారా? వాణ్ణి చూసి మీరు అందరినీ ప్రేమించండి.
2: అలాగే సుబ్బమ్మ గారు.

0: సత్య, పిల్లలందరి చేత పండరి భజన ఎందుకు చేస్తున్నావయ్యా? వాళ్ళు పాపం చదువుకోవాలి కదా.
1: అమ్మా, హరేర్ నామం హరేర్ నామం హరేర్ నామైవ కేవలం, కలౌ నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అని మన ఆర్ష సాహిత్యం చెప్పడం లేదా?
0: అంటే
1: ఈ కలియుగంలో మానవుడు తరించడానికి హరినామస్మరణను మించిన సాధనం లేదు లేదు లేదు అని వేద వేదాంగాలు చెప్పడం లేదా అమ్మా?
0: ఈ విషయాలన్నీ నీకెలా తెలిసేరా?
1: నువ్వే బాలకృష్ణుని అన్నావు కదమ్మా, మరి బాలకృష్ణుడికి తెలియని ఉంటాయా?
0: ఉండవు సత్య, నువ్వు నా ముత్యాల మూటవి, రత్నాల రాశివి, పగడాల పేరు సత్య.
1: అమ్మా.
0: ఏం సత్య?
1: రేపు హరిజన వాడికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అమ్మా? అక్కడ వాళ్ళందరితో ఆడాలి పాడాలి, అందరితో కలిసి భోజనాలు చెయ్యాలి.
0: హరిజనవాడా?
1: ఏ, రావడానికి మీ బ్రాహ్మణ్యం అడ్డొస్తుందా?
0: అడ్డు రాదు సత్య, వస్తాను పదా.
2: సత్య, సుబ్బమ్మ ఎక్కడికి వస్తానంటున్నది?
0: హరిజనవాడకు.
2: అక్కడగా మీ వాళ్ళు అగ్నిహోత్రులు, ఏమీ అన్నరా?
0: అంటే అన్ని ఈశ్వరమ్మా, నే వెళ్తే నేను కుల భేదాలు పాటించకపోతే సత్య సంతోషిస్తాడు, వాడి ఆనందమే నాకు ఆనందం, ఎవ్వరేమన్నా నాకు భయం లేదు.

0: అక్క, ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: పరిచనవాడి నుంచి.
0: ఆ మాట అనడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది?
1: అందర్నీ ప్రేమించాలని సత్య చెప్పాడు, వాడి మాటే నాకు వేదవాక్కు, అందుకే వెళ్లాను.
0: ఆ పసివాడు చెప్పడం నువ్వు విని ఆచరించడం భిక్షుగ్గా ఉంది. మాకందరికీ ఎంత తలవంపులు! సాటి బ్రాహ్మణ్యం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? పెద్దదానివి, ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?
1: జ్ఞానం ఉంది కాబట్టే సాటి మనిషిని పశువులా కాక మనిషిలా చూసి గౌరవించేనరా.
0: నీకు మతి పోయినట్టుంది.
1: నేనడిగే మాటకి సమాధానం చెప్పు. మతి ఎవరికి పోయిందో తెలుస్తుంది.
0: అడుగు, ఏమిటడుగుతావో.
1: నువ్వు పురాణాలు పారాయణ చేస్తావు, ప్రవచనాలు చెప్తావు. అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుడు గంగపుత్రకు జన్మించాడు. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి బోయవాడు. కాళహస్తీశ్వరునికి కళ్ళిచ్చిన మహాభక్తుడు కన్నప్ప చెంచువాడు. ఎంగిలి పళ్లతో రాముని తృప్తిపరిచిన శబరి పిల్లస్త్రీ. రాముడు కౌగిలించుకున్న గుహుడు గిరిజనుడు. కృష్ణ భక్తుడు కన్నమదాసు కడజాతివాడు. వీళ్ళందరూ హరిజనులరా, అంటే దైవానికి ప్రియులన్నమాట. వాళ్లను దర్శించేందుకు వెళ్లాను. నా బాలకృష్ణుడు సత్య చెప్పాడు, ఆ ప్రేమమూర్తితో వెళ్లాను. వాళ్ళు అమితంగా ఆనందించారు. ఇప్పుడు చెప్పు, ఎవరికి మతిపోయిందో.
0: ఇలా వాదిస్తే చెప్పేదే ఉందింకా? ఏదో ఒక రోజున బ్రాహ్మణ్యంతో సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్లు గాయత్రి మంత్రం కూడా జపించేస్తారు.
1: ఆ రోజు ఎంతో దూరం లేదురా. నా సత్య పెద్దవాడై తానే గురువు దైవమై సకల మానవాళికి గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు. అందరూ ముక్తకంఠంతో దాన్ని కీర్తిస్తారు. కులం పేరుతో వాళ్ళకి భగవంతుని దూరం చేసే అధికారం మీకెవరిచ్చారు? చెప్పింది చాలు. వెళ్లే ముందు నా నిర్ణయం విను. నేటి నుండి నా ఆస్తిపాస్తులన్నీ సత్యం కోసం, సత్యాన్ని సేవించే భక్తుల కోసం ఖర్చు పెడతాను. భగవంతుడిచ్చిన సంపదను భగవంతునికే సమర్పిస్తాను. అర్థమైందా? ఇక వెళ్ళు.
0: సరే, వెళ్తాను. సుబ్బమ్మ గారు, ఈరోజే బుక్కపట్నం వచ్చారా?
1: అవును. ఏ అలా ఉన్నారు?
0: నిన్న స్కూల్లో కొండప్ప మేస్టారు సత్యాన్ని బెంచి మీద నిలబెట్టాడు. చాలా బాధ కలిగింది.
1: నా సత్యను బెంచి మీద నిలబెట్టాడా? ఎంత బాధపడి ఉంటాడో.
0: అదిగో కొండప్ప గారు ఇటే వెళ్తున్నారు.
1: కొండప్ప గారు,
2: పిలిచారా? సుబ్బమ్మ గారు,
1: నిన్న మా సత్యాన్ని బెంచి మీద నిలబెట్టారా?
2: తప్పైందమ్మగారు.
1: తప్పు జరగకుండానే చూసుకోవాలండి. ఉపాధ్యాయ లక్షణాలు తెలుసా మీకు? పిల్లల్ని తన బిడ్డల్లా ప్రేమించాలి. చిరునవ్వులు చిందిస్తూ పాఠాలు చెప్పాలి. ఎప్పుడు కడిగిన ముచ్చెల్లా ఉండాలి. పాఠం పిల్లల హృదయానికి హత్తుకునేలా చెప్పాలి. అహంకారం మచ్చుకైనా ఉండకూడదు. ద్వేషం పెంచుకోవడం, పరుషంగా మాట్లాడడం చెయ్యకూడదు. నిరంతరం అధ్యయనం చెయ్యాలి. పిల్లల బాగోగుల్ని తల్లిదండ్రులతో చర్చించాలి. మా మాస్టర్ కి అన్నీ తెలుసునని పిల్లలు అనుకోవాలి. కర్రిచ్చుకుని దండించేవాడు కసాయవాడు అవుతాడు గాని ఉపాధ్యాయుడు అవుతాడా? పెద్దదాన్ని చెప్తున్నాను. ఇవి కాస్త గుర్తు పెట్టుకోండి. సత్యని ఎప్పుడూ శిక్షించకండి. మా సత్యమే గురువై ఏ విశ్వవిద్యాలయం స్థాపిస్తాడో మనకేం తెలుసు. ఆ సంస్థలో మాత్రం మా సత్యం పిల్లల్ని దండించనివ్వడు. ఇది మాత్రం నిజం. వాడి వెన్న మనస్సు వెన్నెల చూపు నాకు తెలుసు.

స్వామి, నా సర్వస్వం నీకే అర్పించాను, ఇన్నాళ్లు నా బాలకృష్ణుడివే అనుకున్నాను. సాయి సాయి అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ నీ రూపాన్నే మనసులో ధ్యానిస్తూ నువ్వు అందించిన ఈ ఆనందాన్ని నెమరువేసుకుంటూ కన్నులు మూశాను. అతి మనోహరమైన దృశ్యం నా కళ్ల ముందు సాక్షాత్కరించింది. నీవెవరివో అర్థం అయ్యింది.

ఈ అనుభవంతో నీవు శివశక్తి స్వరూపుడు అని తెలిసింది. స్వామి, అమ్మా అని పిలిచావు, అమ్మవై ఆదరించావు. నీ దివ్య సుందర రూపాన్ని మనసారా దర్శించాను. ఒక్క చివరి కోరిక మన్నించు స్వామి, నా ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమయ్యే ముందు ఆ చివరి క్షణంలో నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించే మహాభాగ్యాన్ని కలిగించు చాలు.

బుక్కపట్టణంలో తమ పుట్టింట శ్రీమతి కరణం సుబ్బమ్మ గారు తన తుదిశ్వాస విడిచారు. స్వామి సుబ్బమ్మకిచ్చిన వాగ్దానం మరిచిపోయారని, అందుకే స్వామి రాలేదని అందరూ అనుకున్నారు. డాక్టర్లు ఆమె మరణాన్ని ధృవీకరించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు విచ్చేశారు. అందరూ దిగ్భ్రాంతి చెందేలా కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితురాలు చేశారు. కన్న కొడుకుల ఆమె నోటిలో తులసి తీర్థం పోశారు. ఆమె మహదానందంతో సాయిరాం సాయిరాం అని స్మరిస్తూ, తదేకంగా స్వామి సుందర వదనారవిందాన్ని చూస్తూ స్వామి అనుజ్ఞ తీసుకుని సద్గతి పొందారు.

ఇప్పటిదాకా మీరు మెహబూబ్ నగర్ బాల వికాస్ పిల్లలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం నేటి యశోద విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నూతన సంవత్సరంలో మనం జరుపుకునే మొట్టమొదటి పెద్ద పండుగ సంక్రాంతి. భారతీయులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలోని విశిష్టతలు, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 2020 జనవరి 15వ తేదీనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమ పునఃప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

మందగమనంతో మబ్బులలో నడుస్తున్నట్టు భగవాన్ శ్రీ సత్యసాయి అరుదంచగానే దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల మనస్సుల్లో తెలియని ఉద్విగ్నత, ఆనందం ముప్పిరికొంటాయి. ఆ విధంగానే పుష్యమాసాంతర్గతంగా ధనుర్మాసం ప్రారంభం కాగానే ప్రతి తెలుగు లోగిట్లో పండుగ వాతావరణం ప్రవేశిస్తుంది. ప్రతి ముంగిట ముత్యాల ముగ్గులు వేయిస్తుంది. ద్వారబంధాలు మంగళప్రదంగా మామిడి తోరణాలు, బంతిపూల మాలలు సింగారించుకుంటాయి. ఎందుకంటే అది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కనుక. మకర సంక్రమణం, ఉత్తరాయణ ప్రారంభం, సంక్రాంతి ప్రాశస్త్యం లాంటి విషయాలను భగవాన్ తమ దివ్యోపన్యాసంలో భక్తులకు వివరించారు. సంక్రాంతి పండుగ వేడుకలను ఆ అనుగ్రహ భాషణంతో మంగళప్రదంగా ప్రారంభించుకుందాం.

0: పాడతొడగుదురు జనప చేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. దీనిని ఉత్తరాయణ పర్వదినమని కూడాను పిలుస్తూ వచ్చారు. సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ, సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ, సర్వ సంపదలను కూడాను అందిస్తూ, ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము.
1: వేగువైందో లేదో, ప్రతి ఇంట పండుగ సందడి ఆరంభం. అభ్యంగన స్నానాలు కాగానే చలికాలానికి పొగబెట్టేందుకు పిల్లలు భోగిమంటలు వేస్తున్నారు. గోమయంతో చేసిన పిడకలు దండరుగా గుచ్చి భోగిమంట కాగుతున్నారు. మంట దగ్గర పిల్లలకు ప్రమాదం జరగకుండా కనిపెట్టుకుని చూస్తూ పెద్దలు పాత జ్ఞాపకాలు డమరు వేసుకుంటున్నారు. అసలు సంక్రాంతి పండుగ విశిష్టతంతా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల పరంపర కొనసాగించడంలోనే ఉంది. అత్తింట ఉన్న ఆడపడుచులు, అల్లుళ్ళు వారిపిల్లలు, కొడుకులు కోడళ్ళు వారిపిల్లలు అందరినీ ఒకచోట చేర్చే పండుగ సంక్రాంతి. ఆప్యాయతలు, అనుబంధాలను తిరిగి పటిష్టం చేసేందుకు పండుగ పేరిట పెద్దలు ఏర్పరిచిన సాంప్రదాయం. ఇంటిల్లిపాది ఒకచోట చేరితే ఇక కేరింతలకు తుళ్ళింతకు కొదవేముంటుంది? నవ్వులు ముచ్చట్లతో కాలం గడిచిపోతుంది. అయితే టీవీలు రేడియోలు లేని ఆ కాలంలో హరికథలు, యక్షగానాలు, నాటికలే పల్లెల్లో వినోదం, కాలక్షేపం. ఆ కాలపు ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ మనమిప్పుడు ఒక నాటకం విందాం. సంబరాల సంక్రాంతి.

0: సంధ్య.
1: ఏంటండి?
0: లిఖిత శ్రీరామ్ టెన్నిస్ నుండి ఇంకా రాలేదేంటి సంధ్య?
1: ఓ, నేను చెప్పడం మర్చిపోయానండి. టెన్నిస్ అయిపోయాక ఆకాశ్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారు. సండేనే కదా అని వెళ్ళమన్నానండి.
0: ఓకే, ఆకాశ్ మంచి పిల్లవాడు, శ్రీరామ్ కి మంచి స్నేహితుడు దొరికాడు.
1: ఆకాశ్ వాళ్ళక్క శివాని, మన లిఖిత మంచి స్నేహితులండి. నలుగురూ కలిసి మిక్స్డ్ డబుల్స్ బాగా ఆడుతున్నారని మొన్న కోచ్ మెచ్చుకున్నాడండి.
0: ఓ, వెరీ గుడ్. సంధ్య, కాసేపు ఎఫ్ఎం రేడియో పెట్టు.
2: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది, మరి ఇక సంక్రాంతికి స్వాగతం చెప్పేయటానికి మన స్టూడియోస్ కి పిల్లలు వచ్చేశారు. నూజెల్ల శ్రీనివాసరావు గారి రచన వచ్చింది వచ్చింది పండుగ అనే పాట పాడతారంట. మరి పాట సరదా సరదాగా వినేద్దామా?

0: ఆహా సంధ్య, ఈ పాట వింటుంటే ఊరికి వెళ్దామనిపిస్తోందోయ్. నాన్నగారు చాలాసార్లు ఫోన్ చేశారు, పని ఒత్తిడి వల్ల సమాధానం చెప్పలేకపోయాను.
1: అవునండి, నాకు కూడా ఫోన్ చేశారు.
0: ఇన్ని రోజులు మనం దుబాయ్లో ఉండడం వల్ల పండుగలు మిస్ అయ్యాం. పిల్లల కోసమైనా వెళ్లాలనిపిస్తోందోయ్.
1: నిన్న కరుణ కూడా ఫోన్ చేసిందండి. మీరు బాధపడినట్లుగానే కరుణ కూడా బాధపడింది. వాళ్ళు కూడా మస్కట్లో ఉండేవారు కదా.
0: అందరం ఇప్పుడు మళ్లీ ఇండియా వచ్చేశాం కదా. సరే, కరుణతో మాట్లాడి ప్లాన్ చేస్తాను. వెళ్దామా మరి?
1: తప్పకుండా వెళ్దామండి.
0: సంధ్య, పిల్లలు వచ్చినట్లున్నారు.
2: హాయ్ డాడీ.
3: హాయ్ మమ్మీ. హలో అంకుల్.
4: హలో ఆంటీ.
1: వాట్ ఏ సర్ప్రైజ్. రండి రండి.
3: అమ్మా, మా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు.
1: చాలా సంతోషం లిఖిత.
0: పిల్లలు, మీకు సర్ప్రైజ్. మనం ఈ సంక్రాంతికి మన ఊరు వెళ్తున్నాం.
2: డాడీ, ఆ విలేజ్ లో మాకేం తోస్తోంది? మేం బోర్ ఫీల్ అవుతాం.
1: లేదు నాన్న, సంక్రాంతి చాలా కలర్ఫుల్ పండుగ. ఇన్ని రోజుల నుండి మనకు కుదరక ఆ పండుగకు వెళ్లలేదు. ఈసారి వెళ్లాల్సిందే.
3: అయితే ఆకాశ్ ని, శివానీని కూడా తీసుకువెళ్దాం డాడీ.
0: గుడ్ ఐడియా. నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఏం పిల్లలు, మీకు ఇష్టమేనా?
5: మా పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇష్టమే అంకుల్.
3: మేము ఎప్పుడూ విలేజెస్ చూడలేదు అంకుల్.
0: వెరీ గుడ్. ఈ సంక్రాంతి పిల్లలందరితో చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు, ఊరికి వెళ్లడానికి గెట్ రెడీ.
3: యే.

0: అరుణ తొందరగా రామా, మధు వాళ్ళు వచ్చారు.
1: అమ్మా ఎక్కడున్నావు? అన్నయ్య వాళ్ళు వచ్చేశారు.
2: వస్తున్నానరా.
1: రా అన్నయ్య. వదినా బాగున్నావా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. హాయ్ పిల్లలు, బాగున్నారా తల్లి?
3: హాయ్ అత్త, బాగున్నాము.
1: సిద్ధు జ్యోతి చిట్టి ఏరి లోపలున్నారా? వెళ్ళండి.
3: తాతగారు నమస్తే.
4: బాగున్నారా?
0: ఆ నమస్తే నమస్తే నా బంగారు కొండలు. మీకోసం మీ నాయనమ్మ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుందండరా.
4: బావున్నారత్తయ్య.
2: బాగున్నానమ్మా. లోపలికి రండిరా పిల్లలు, మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
4: హాయ్ నాయనమ్మా, బావున్నావా?
3: మాకోసం ఏం వండావు?
2: బాగున్నాన్రా. మీరు తినాలే గాని బోలెడన్నున్నాయి.
3: చెప్పటం మర్చిపోయాను. వీడు నా ఫ్రెండ్ ఆకాష్ తాతయ్య, తను శివాని. మాలాగానే వీళ్ళిద్దరూ అక్కాతమ్ముళ్ళు. మేము నలుగురం కలిసి టెన్నిస్ నేర్చుకుంటున్నాము. మన ఊరు చూడటానికి వచ్చారు.
0: చాలా సంతోషం రా పిల్లలు. ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతోంది.
5: కరుణ, మా బావ శ్రీ శ్రీ శ్రీ శేషగిరి మహారాజ్ గారేరి.
1: పోయ్యా, నీకెప్పుడు వేళాకోలమే. సాయంత్రం వస్తారుగా, అప్పుడు ఆట పట్టించు.
2: సరే సరే, అందరూ స్నానాలు చేయండి, భోజనం చేద్దాం.
4: ఓకేనా?

0: తాత గారు, నాకొక డౌట్.
1: ఏంటమ్మా?
0: అక్కడ ఎంట్రన్స్ లో హ్యాంగ్ చేశారే, అవేంటివి? బర్డ్స్ వచ్చి తింటున్నాయి.
1: అవి వడ్ల కంకలు. ఆ వడ్ల లోపల బియ్యం గింజలుంటాయి, పిచ్చుకలు వచ్చి తింటుంటాయి. భూతదయ్య అని అట్లా కడతాం. నేను అలా ఊళ్ళోకి వెళ్ళొసి వస్తాను, మీరందరూ ఆడుకోండి.
2: సీతారామయ్య గారు ఉన్నారా?
1: రండి మాస్టారు, రండి.
2: అబ్బో, మీ ఇల్లు భలే సందడిగా ఉందే, మధు వాళ్ళు వచ్చారా?
1: వచ్చారండి. మధు, మీ మాస్టర్ గారు వచ్చారు చూడు.
3: వస్తున్నాను నాన్నగారు. నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: బాగున్నాను మధు, నువ్వెట్లా ఉన్నావు?
3: మీ ఆశీర్వాదం వల్ల అందరం బాగానే ఉన్నామండి. పిల్లలు అందరూ ఒక్కసారి ఇక్కడికి రండి.
4: ఏంటి డాడీ?
5: ఏంటి అంకుల్?
4: ఏంటి మామయ్య?
2: అబ్బో, పండుగంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుందే.
3: చిల్డ్రన్, వీరు నా చిన్నప్పటి మాస్టర్ గారు. మాస్టారు లిఖిత శ్రీరామ్ మా పిల్లలు, శివాని ఆకాష్ మా పిల్లల స్నేహితులు, సిద్ధు జ్యోతి మా చెల్లెలు కరుణ పిల్లలు. ఒరే పిల్లలు, అందరూ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించండి.
5: నమస్కారమండి.
2: చిరంజీవ, చిరంజీవ, అందరూ చక్కగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.
1: మాస్టర్ గారు, ఈ పిల్ల ముఠాని మీకు అప్పచెబుతున్నాను. ఇందాకటి నుండి నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఒరే నాయన్లారా, ఇక మీ సందేహాలన్నీ వీరిని అడగండి, చక్కగా సమాధానాలు చెప్తారు. మాస్టారు, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తానండి.
2: మంచిదండి.
3: ఇక్కడ కూర్చోండి మాస్టర్ గారు, నేను ఒక్క పావుగంటలో వచ్చేస్తాను. మా బావ శేషగిరి ఊరి నుండి వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్లి తీసుకువస్తాను. క్షమించండి మాస్టర్ గారు, ఏమీ అనుకోవద్దు.
2: పర్వాలేదులే, వెళ్లిరా వెళ్లిరా, నేను పిల్లలు కబుర్లు చెప్పుకుంటాంలే.
3: సరే మాస్టర్ గారు. పిల్లలు మాస్టర్ గారిని విసిగించవద్దు, బిహేవ్ లైక్ గుడ్ చిల్డ్రన్.
5: అలాగే అంకుల్.
2: పిల్లలు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?
6: మాకు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకోవాలనుంది మాస్టర్ గారు.
2: ఓ, తప్పకుండా చెప్తాను. సంక్రాంతి అనే పదములో సమ్ అంటే మిక్కిరి లేదా ఎక్కువ, అలాగే క్రాంతి అంటే వెలుగు అభ్యుదయం. మన జీవితాలలో ఎక్కువ వెలుగును తీసుకుని వచ్చేది కాబట్టి సంక్రాంతి అన్నారు.
4: ఎక్కువ వెలుగు అంటే ఏంటి మాస్టారు?
2: మనం చాలా సంతోషంగా ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారా, నీ మొహం వెలిగిపోతుందంటారా కదా.
4: అంటారు మాస్టారు.
2: అలాగే పంటలు బాగా పండితే మనకు బాగా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా, అప్పుడు మన జీవితాలలో వెలుగు నిండుతుంది. వెలుగులు నింపేది కాబట్టి ఈ పండుగకు సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమయ్యిందర్రా?
4: చాలా బాగా అర్థమయ్యింది.
2: ఈ సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ.
4: ఓ, ఇది మన తెలుగు వాళ్ళ పండుగ అనుకున్నాను మాస్టర్ గారు.
2: కాదమ్మా, ఇది మన దేశ ప్రజలందరి పండుగ. ఇది పంటలకు సంబంధించిన పండుగ. జూన్ నెలలో మనం పంట విత్తనాలు నాటుతాం కదా, నవంబర్ డిసెంబర్ నెలలో క్రాప్ ను కోసి జనవరిలో ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. మనవి ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఏం క్రాప్ వస్తుంది చెప్పండి?
4: రైస్ క్రాప్ మాస్టరు.
2: వెరీ గుడ్. ఇక్కడ వరి పంట పండుతుంది, అలాగే దేశంలో ఇంకో చోట గోధుమలు, ఇంకో చోట ఇంకో పంట. కాబట్టి ఇంటికి ధాన్యం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ చేసుకునే పండుగ సంక్రాంతి.
4: మాస్టరు, మన కంట్రీలో వాళ్ళందరూ ఈ ఫెస్టివల్ ని సంక్రాంతి అనే పిలుస్తారా?
2: లేదు, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఒరిస్సా రాష్ట్రాలలో మకర సంక్రాంతి అంటారు. కర్ణాటకలో సుగ్గీ హబ్బ అంటారు, తమిళనాడులో పొంగల్ అంటారు, అస్సాంలో బిహు అని అంటారు, ఉత్తరప్రదేశ్ లో కిచిడీ అంటారు, బెంగాల్లో పౌష్ సంగ్రాట్ అని, పంజాబ్ లో మాఘీ సంక్రాంత్ అని అంటారు.
7: మనం సంక్రాంతిని మకర సంక్రాంతి అని ఎందుకంటాం మాస్టారు?
2: వెరీ గుడ్, మంచి ప్రశ్న. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటారు.
4: ఈ పండగని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా మాస్టారు?
2: అవునమ్మా, ఈ పండుగను కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు.
0: మాస్టారు, మిగిలిన అన్ని పండుగలను ఒక్కరోజు చేసుకుంటే ఈ పండుగను ఎందుకు 4 రోజులు చేసుకుంటారు?
2: ఈ పండుగ వ్యవసాయం, పంటలు, పశువులకు సంబంధించిన పండుగ అని చెప్పాను కదమ్మా, అందుకనే 4 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులకు 4 పేర్లు.
4: భోగి రోజున ఏం చేస్తారు మాస్టర్ గారు?
2: చెప్తా. మొదటి రోజును భోగి అంటారు. భోగి రోజున ఉదయానే లేచి అందరూ చలిమంట వేసుకుంటారు. ఆ మంటలో ఇంట్లో ఉన్న పాత చీపుళ్లు, తట్టలు, బుట్టలు, విరిగిపోయిన పాత చెక్క సామాను అంతటిని వేసేస్తారు.
0: అలా ఎందుకు చేస్తారు మాస్టర్ గారు?
2: మనం కొత్త వస్తువు కొనుక్కుంటే పాత వాటిని తీసేస్తాం కదమ్మా, అలాగే పాతనంతా తీసేసి కొత్తదనాన్ని ఆహ్వానించాలని ఒక ఎగ్జాంపుల్ గా చూపించారు. మనలోని చెడును తీసేసి మంచిని ఆహ్వానించాలని పెద్దలు చెబుతారు. అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు, పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. అదొక చక్కటి వేడుక.
0: అవును మాస్టారు, ఇందాక అమ్మ అత్త చెప్పుకుంటుంటే విన్నాను, మా అత్త వాళ్ళ పాప చిట్టికి భోగిపళ్ళు పోస్తారంట.
6: భోగిపళ్ళు అంటే ఏంటండి, అవి ఎందుకు పోస్తారు?
2: భోగిపండ్లు భోగి రోజున పోసే పండ్లు కాబట్టి భోగిపళ్ళు అంటారు. అసలు అవి రేగిపళ్ళు. రేగిపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, నానబెట్టిన శనగలు, బంతిపూల రెక్కలు అన్నింటినీ కలిపి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లల తల మీద పెద్దలంతా పోస్తారు. అలా పోస్తే బాగా జ్ఞానం వస్తుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
0: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: రామ్మ, కరుణ రా. నేను బాగున్నాను తల్లి. మీ పిల్లలు చురుకైన వాళ్లే, చాలా ప్రశ్నలు వేస్తున్నారు.
0: క్వశ్చన్ మార్క్ మింగి పుట్టారు ఈ తరం పిల్లలంతా. ఎందుకు, ఏమిటి అని అన్ని సందేహాలే.
2: తెలుసుకోవటం మంచిదమ్మా. మీ చంటిదానికి భోగిపళ్ళు పోస్తున్నారంట కదా?
0: అవునండి. మీరు, అమ్మగారు తప్పకుండా రావాలి.
2: మేం రాకుండా ఎలా? తప్పక వస్తాం.
0: ఈ అరిసెలు చక్రాలు తినండి మాస్టారు.
2: వద్దమ్మా, ఇంటి దగ్గర కూడా ఇవే. కొంచెం కాఫీ పంపించు చాలు.
0: అలాగేనండి.
2: అన్నట్లు పిల్లలు, మనం ఏం చెప్పుకుంటున్నాం?
7: మాస్టారు, భోగి గురించి అయిపోయింది, ఇక 2వ రోజు సంక్రాంతి గురించి చెప్పాలి.
2: అవును, 2వ రోజును సంక్రాంతి అంటారు. ఈ రోజున అందరూ చక్కటి కొత్త బట్టలు కట్టుకుని దేవుడి పూజ చేసుకుంటారు. ఈ పండగకు ముఖ్యంగా అరిసెలు చేసుకుంటారు. చనిపోయిన పెద్దలందరినీ స్మరించుకుని దేవుడి దగ్గర వారికి బట్టలు పెట్టి వారి ఆశీస్సులు కోరుకుంటారు. వారికి తర్పణం వదులుతారు. కొత్త బియ్యంతో పాయసం లేదా పరవాన్నం చేసి దేవుడికి అర్పించి తమకు ఈ పంటలు పుష్కలంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం అందరూ బొమ్మల కొలువులు చూడటానికి ఒకరింటికి ఒకరు వెళ్లి సంతోషంగా బంధువులందరినీ కలుసుకుంటారు.
6: 3వ రోజైన కనుమ ఇంపార్టెన్స్ ఏంటి మాస్టారు?
2: చెబుతాను రా. 3వ రోజును కనుమ అంటారు కదా, ఇది పశువుల పండుగ. మన జీవితాలలో ఆవులకు, ఎడ్లకు, గేదెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆవులు మనకు పాలు ఇస్తాయి. ఆవును మనం తల్లి తరువాత తల్లిగా భావిస్తాం, గోమాత అంటాం. ఈ రోజులలో వ్యవసాయం కొంత ట్రాక్టర్లతో జరుగుతుంది గాని పూర్వం ఎడ్లే ఆధారం. ఎడ్లు లేనిదే వ్యవసాయం లేదు. అట్లాగే గేదెలు మనకు పాలు ఇస్తాయి. కొందరు మేకలను, గొర్రెలను కూడా పెంచుకుంటారు. రైతు తన ఇంట్లో పశు సంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా కృతజ్ఞత చెప్పటానికి ఒక రోజును కేటాయించారా, అదే కనుమ. ఆ రోజు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి పూలదండలు వేసి అలంకరిస్తారు. వాటి చావిళ్ల ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి వాటికి ప్రత్యేకంగా వంటలు చేసి పెడతారు. వాటికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. ఆ రోజు సాధారణంగా ఎవరూ ప్రయాణాలు చేయరు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాన్రా.
0: ఏ విషయం మాస్టర్ గారు?
2: కనుమ రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించాడని కూడా చెబుతారు. ఆ రోజు కొందరు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
0: చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. ఇవన్నీ అసలు ఏమీ తెలియవు మాస్టారు.
6: మాస్టారు, ఇంకా ముక్కనుమ మిగిలిపోయింది. ఆ రోజు
2: కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి వాటికి ప్రత్యేకంగా వంటలు చేసి పెడతారు. వాటికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. ఆ రోజు సాధారణ

0: ఇవన్నీ అసలు ఏమీ తెలియవు మాస్టారు.
1: మాస్టారు, ఇంకా ముక్కనుమా మిగిలిపోయింది. ఆ రోజు ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పండి.
2: మీ ఇంట్రెస్ట్ చూస్తే ముచ్చటేస్తుందర్రా. నాలుగవ రోజును ముక్కనుమ. ముక్కనుమ రోజున గ్రామదేవతలకు మొక్కుబడులు చెల్లిస్తారు. వచ్చే సంవత్సరమంతా కష్టాలు లేకుండా చూడమని, మంచి పంటలనిచ్చి సంతోషపరచమని, భూమికి నీటికి నిప్పుకు రైతులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇక పండగలకు వచ్చిన చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఊరు వెళ్లే వారందరూ ప్రయాణం కడతారు. కొందరు 9 రోజుల పాటు చేసే సావిత్రి గౌరవ వ్రతం మొదలు పెడతారు.
3: నమస్కారం మాస్టర్ గారు, మీ మాటలన్నీ లోపల పని చేసుకుంటూ నేను కోడలు వింటూనే ఉన్నాం.
2: నమస్కారం అమ్మా, సంతోషం మీ ముఖంలో తాండవిస్తుందమ్మా.
3: మహదానందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత పిల్లలందరికీ ఈ పండక్కి రావడానికి కుదిరింది. వీళ్ళు మిమ్మల్ని బాగా విసిగించినట్లున్నారు మాస్టారు.
2: లేదమ్మా, చాలా మంచి పిల్లలు, చక్కగా అన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
3: మీ మనవాళ్ళు వచ్చారండి పండక్కు?
2: వచ్చారండి, నిన్నటి నుండి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు.
3: మీ మనవాళ్ళు మా మనవాళ్ళు ఒక వయసు వాళ్లే కదా, వాళ్లను కూడా ఇక్కడికి రమ్మనండి, అందరు కలిసి ఆడుకుంటారు.
2: రేపు పొద్దున తీసుకొస్తాలండి.
0: మామయ్య వచ్చాడు.
4: సారీ మాస్టర్ గారు, కాస్త ఆలస్యమైంది. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా మాస్టారు?
2: లేదయ్యా, మంచి కాలక్షేపం అయ్యింది, అందరూ మంచి పిల్లలు.
5: బాగున్నారా అత్తయ్య? నమస్తే మాస్టర్ గారు.
2: నమస్తే నమస్తే. అల్లుడు వస్తే గాని పండగ మొదలవదట్టు కదా.
5: అదేం లేదండి.
3: రండి అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా?
5: బాగానే జరిగింది అత్తయ్య.
2: ఇక సరేనమ్మా, నేను వెళ్లి వస్తాను. రేపు ప్రొద్దున్నే మా మనవాళ్ళని తీసుకుని వస్తాను, అందరూ కలిసి ఆడుకుంటారు.
4: మంచిది మాస్టారు. పిల్లలు అందరూ మాస్టర్ గారికి బై చెప్పండి.
0: బై.

0: లిఖిత, జ్యోతి, శివాని ఇటు రండమ్మా.
1: ఏంటి నాయనమ్మా?
0: మనం ఇక్కడ ఈ పున్నాగపూల చెట్టు కింద ఆరు బయట పక్కలు వేసుకుని పడుకుందాం. రండి, చాలా బాగుంటుంది.
2: వావ్, ఎంత మంచి స్మెల్! రాత్రికి ఇక్కడే పడుకుంటామా నాన్నమ్మా?
0: అవునమ్మా, మీకు ఆ సిటీలలో ఇవన్నీ దొరకవు కదా. రేపు తెల్లవారేటప్పటికి ఆ పున్నాగ పూలన్నీ మన మీద రాలి ఉంటాయి. వాటితో రేపు మీకు ముగ్గురికి పూల జడలు వేస్తాను.
3: అమ్మమ్మా, యు ఆర్ సో స్వీట్.
0: తెలుగులో చెప్పవే తల్లి,
3: నువ్వు చాలా తీయగా ఉన్నావు.
0: అమ్మా, అల్లరి పిల్లలు.
3: హే, మీరు ఇక్కడ ఉన్నారా? పైన స్కై చూడండి, ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ స్టార్స్.
2: ఓ వావ్, నేనెప్పుడు ఇలా చూడలేదు. నేను కూడా చూడలేదు లిఖిత.
4: శివాని, మన ఊరు బాగుంది కదా
0: పిల్లలు, అందుకని ఎప్పుడు సెలవులిచ్చినా ఇక్కడికి రండి అని చెప్తుంటాను.
3: అలాగే వస్తాం నాయనమ్మా.
2: మా చేతులు చూసారా, మేం గోరెంటకు పెట్టించుకున్నాం.
3: సూపర్ గా ఉన్నాయక్క.
4: రేపు ప్రోగ్రాం ఏంటమ్మమ్మా?
0: రేపు అట్లా ఊరు పొలాలు చూసి వద్దురు గాని. సరే, ఇక వెళ్లి పడుకోండి. రేపు ప్రొద్దున ముగ్గులు పెడదాం, గొబ్బెలు పెడదాం, పాటలు పాడదాం. మన పక్కింటి వాళ్ళు కూడా వస్తారు.
3: ఓకే, గుడ్ నైట్.

0: చాలా బాగుంటుంది.
1: శివాని, నీ పూల జడ చాలా బాగుంది.
2: అవునా ఆంటీ, నానమ్మ చాలా బాగా వేశారు.
3: మేము కూడా వచ్చేసాము.
4: నిఖితా, జ్యోతి, మీరిద్దరూ ఆ గొబ్బెమ్మల మీద బంతిపూలు, గుమ్మడి పూలు పెట్టండి.
5: ఆహా, మనింటికి ఎంత కళ వచ్చింది. రంగమ్మ, పక్కింటి ఉషని, లక్ష్మిని పిలుచుకురా, గొబ్బి పాటలు పాడుకుందాం.
1: అట్టాగే అమ్మగోరు.
6: సంక్రాంతి పండుగలో స్పెషల్ గా ముగ్గులుంటాయా నాయనమ్మా?
5: సంక్రాంతికి ఒక నెల ముందు నుండే ధనుర్మాసం మొదలవుతుంది. ఆ మాసాన్ని అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు. ఆ నెలంతా బ్రహ్మముహూర్తంలో దేవతలు విష్ణువును కొలుస్తారంట. అందుకే అందరూ ఉదయాన్నే ఇంటి ముందు పేడనీళ్లతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి విష్ణును ఆహ్వానిస్తాము.
4: అత్తయ్య, ఇంకో విషయం, వాకిట్లో పేడనీళ్లు కొడితే జంప్స్ ఇంట్లోకి రావని చెప్తారు. అలాగే ముగ్గులో బియ్యం పిండి కలుపుతారు. ఆ బియ్యం పిండిని చీమలు తింటాయి. అది భూతదయ కదండి అత్తయ్య గారు.
2: మరి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు నాయనమ్మా?
5: శివాని, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెడతాం. అంటే మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలన్నమాట. రోజు ఇట్లా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తాం. ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి నాడు ఆ పిడకలను వాడి పొంగళ్లు పెట్టి సూర్యదేవుడికి సమర్పిస్తాం.
2: పండగకి స్పెషల్ ముగ్గులుంటాయా నాయనమ్మా?
5: ఉంటాయి. భోగి రోజున ఇదిగో ఈ గుమ్మటాల ముగ్గు, పండుగ రోజున రథం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు, కనుమనాడు రథము ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నట్టుగా ముగ్గు వేస్తాం. అంటే ఇప్పటిదాకా దక్షిణాయనం, ఇక ఉత్తరాయణమని సూర్యుడి రథం సంకేతంగా చూపిస్తాము.
6: గొబ్బి పాటలంటే ఏంటి అమ్మమ్మ?
5: ఆడవాళ్లంతా ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ పాడే పాటలను గొబ్బి పాటలు అంటారు. అన్నీ కూడా కృష్ణుడికి, విష్ణువుకి సంబంధించిన పాటలే. అసలు అవి గోపికల పాటలంట. కాలక్రమేణా గొబ్బి పాటలు అయ్యాయి. పూర్వం నుండి మేమందరము అవే పాడుకుంటున్నాము.
1: రా ఉషా, రా లక్ష్మి.
4: అబ్బో, పిన్ని మనవరాళ్లకి బోల్డ్ విషయాలు చెబుతోందే.
6: ఉషా, పాపం వీళ్ళందరి కోసం పిన్ని ఎంతగానో ఎదురు చూసింది.
1: అమ్మా, ఇక పాటలు మొదలు పెడతామా? ఎండెక్కుతోంది.
5: సరే సరే, మొదలు పెడదాం.

0: అమ్మాయి గురు, ఇగోనండి మీరు అడిగిన రంగులు.
1: రంగమ్మా, ఆ రంగుల్ని కరుణకివ్వు, నేను ఇక్కడ ముగ్గును పూర్తి చేస్తాను.
0: అట్టాగేనండి.
1: కరుణ, ఆ గడిలో పసుపు రంగు వెయ్యి, ఆ కింద గడిలో ఎరుపు రంగు వెయ్యి కరుణ.
2: అలాగే వదిన.
3: హో, ముగ్గు బ్యూటిఫుల్ గా ఉంది, మేం కూడా చేయొచ్చా ఆంటీ?
1: ఓ ఎస్, ఆ ఏడు గొబ్బెమ్మల్ని ఆ స్టార్ షేప్ లో ఉన్న ప్లేస్ లో పెట్టు, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టు.

0: పిల్లలు రండి, గాలిపటాలు ఎగరేసుకుందాం.
1: పిల్లలు ఏం చేస్తున్నారా? మాస్టర్ గారి మనవళ్లు వచ్చారు.
2: వస్తున్నాం మామయ్యా, గాలిపటాలకు దారాలు కట్టుకుంటున్నాం.
1: పిల్లలు మీ పేర్లేంటి బాబు?
3: నా పేరు రమేష్, తమ్ముడి పేరు సురేష్ అంకుల్.
0: గాలిపటాలు ఎగరేయడానికి గాలి సమంగా ఉంది రమేష్.
3: అవునంకుల్.
1: పిల్లలు రమేష్ సురేష్లు గాలిపటం పాట నేర్చుకున్నారంట. మాస్టర్ గారు మిమ్మల్ని కూడా నేర్చుకోమన్నారు.
0: రమేష్ సురేష్ స్టార్ట్.

0: పాట భలే బాగుంది రమేష్, సురేష్. రేపు సాయంత్రం మా చిత్తికి భోగిపళ్ళు పోస్తున్నాం, మీరు కూడా రండి, సరేనా?
1: ఒకే అంకుల్.
2: భోగిపళ్ళు అకేషన్ పాటలు కూడా ఉంటాయా మామయ్య?
0: ఉంటాయమ్మా జ్యోతి.
2: మరి మాకెవరు నేర్పుతారు?
1: జ్యోతి, మా తాతగారి ఇంటి పక్కన ఒక సంగీతం టీచర్ గారు ఉన్నారు. గాలిపటం పాట వారే నేర్పారు, వారిని అడుగుదాం, అందరం కలిసి నేర్చుకుందాం.
3: రమేష్, మరి అందరం వెళ్దామా నేర్చుకోవడానికి?
4: హో, మేం రెడీ.

0: అమ్మా సంజ, పిల్లలందరికీ తలా ఒక దోసిలి బియ్యం ఇచ్చి పంపమ్మా.
1: అలాగే మామయ్య గారు.
0: రెండర్రా, రండి రండి. అందరూ ఆ బియ్యాన్ని జాగ్రత్తగా హరిదాసు గారి తల మీద ఉన్న పాత్రలో పోయండి, తర్వాత నమస్కరించండి.

0: తాతగారు ఆయన ఎందుకలా పాట పాడుతూ డాన్స్ చేస్తూ బియ్యం కలెక్ట్ చేస్తున్నారు?
1: వారిని హరిదాస్ గారు అంటారు. వారు జియ్యర్లు, విష్ణుభక్తికి అంకితమైన వాళ్లు. ఊరందరూ ఇచ్చిన బియ్యంతోటే ఆయన స్వయం పాకం చేసుకుని తింటారు.
2: ఆయన ఇలా రోజు వస్తారా తాతయ్య?
1: లేదమ్మా, ఈ ధనుర్మాసంలోనే వస్తారు. ఈ ధనుర్మాసమంతా ఉదయం నుండి ఊరంతా తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తారు. ఊరంతా తిరగడం పూర్తయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడరు, కేవలం హరినామ సంకీర్తనమే చేస్తుంటారు.
3: శివాని, ఆయనని చూస్తే నారదుడిలాగా అనిపించటం లేదు?
4: అవును లిఖిత, నాకు అదే అనిపించింది.
1: నిజంగానే ఒక చేతిలో తంబురా, ఒక చేతిలో చిట్టి చిట్టితలు, పట్టు వస్త్రాలు కట్టుకుని మెడలో దండతో హరిలో రంగ హరి అంటూ నారదుడిలాగానే వస్తారు.
5: తాతయ్య, నా అబ్జర్వేషన్ చెబుతాను. కాళ్లకు గజ్జలు, బోడి గుండు, ఒక పిల్లక, ఆ పిల్లకకి చివర పువ్వు, తల మీద ఒక గిన్నె.
2: తాతయ్య, తల మీద గిన్నె కింద ఏముంది?
1: అది గుమ్మడి పండు నాయనా. ఆ గుమ్మడి పండు కింద ఉన్నటువంటి పంచలోహ పాత్రను అక్షయ పాత్ర అంటారు.
4: నాకు సంగీతం అంటే చాలా ఇష్టం తాతగారు. హరిదాస్ గారు పాడిన పాట చాలా నచ్చింది.
1: అవునమ్మా, వారు రామదాస కీర్తనలు, కృష్ణ లీలామృతం పాటలు, అన్నమాచార కీర్తనలు ఆలపిస్తారు. ఈ నెలంతా అందరికీ భగవన్నామాన్ని వినిపించే ధన్యజీవులు ఈ హరిదాసులు. ఒరే పిల్లలు, తొందరగా లోపలికి వెళ్లి మళ్లీ బియ్యం తీసుకురండి. అదిగో జంగమదేవరు వస్తున్నాడు, గంట వినిపిస్తోంది.

0: ఏమయ్యా గారు, ఈ పండక్కి మనవల్లు మనవరాలు వచ్చినట్టున్నారే.
1: అవును దేవరా, మీ అందరి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలు అందరూ జంగమయ్య జోలిలో బియ్యం పోయండి.
0: శుభోజయం శుభోజయం శుభోజయం.
1: పిల్లలు మీరందరూ కలిసి ఈ 200 రూపాయలు ఈ దేవరికివ్వండి.
0: ఈ విభూది కాయ నుండి విభూది పెట్టుకోండి పిల్లలు. శుభోజయం శుభోజయం శుభోజయం.

0: ఇందాక హరిదాసు నిలువబొట్టు పెట్టుకుంటే ఈ జంగం దేవరా అడ్డబొట్టు పెట్టుకున్నారు.
1: శ్రీరామ్, హరిదాసు షర్టు వేసుకోలేదు. ఈయన షర్టు వేసుకుని, షాల్ కప్పుకొని, తలపాగా చుట్టుకొని, చెవిలో పువ్వు పెట్టుకుని గంట వాయిస్తూ వచ్చాడు.
2: ఆకాష్, ఇంకా కొన్ని నువ్వు చెప్పలేదు. చంకలో జోలి, మెడలో శంఖం వేలాడుతోంది, చేతిలో ఒక డబ్బా, అందులో విభూతికాయ.
3: మొత్తానికి శివకేశవులకు సంబంధించిన వాళ్ళను చూశారు. ఇంకా అందరూ ఇంట్లోకి పోదాం పదండి.

0: సంధ్య, ఒక కుర్చీ వేసి దాన్లో పట్టుచీర వేసి భోగిపళ్ళు పోయడానికి సిద్ధం చేయండమ్మా.
1: అన్నీ రెడీ అత్తయ్యా, చిట్టిని తీసుకొని రండి.
2: అబ్బో, మేనకోడలు కోసం భలేగా సిద్ధం చేశారే.
3: అమ్మా, సంధ్యత్త అన్నీ చెబుతుంటే మేమందరము కలిసి చేశాం.
2: చాలా బాగా చేశారు పిల్లలు, థ్యాంక్స్ రా.
1: కరుణ, మాస్టారు గారి పుణ్యాన వీళ్ళకి ఏమేం పెట్టాలో అన్నీ తెలిసిపోయాయి. పెద్దవాళ్లలాగే అన్నీ చేస్తున్నారు.
4: మేము నిన్న నేర్చుకున్న భోగిపళ్ళ పాట కూడా ప్రాక్టీస్ చేశాం.
5: మాస్టర్ గారి కుటుంబం అంతా వచ్చేశారు.
6: అందరూ లోపలికి రండి మాస్టర్ గారు.
5: అమ్మా, నాన్నగారు రండి, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి.
7: రమేష్, సురేష్, పిల్లలు అంతా కలిసి నిన్న మీరు నేర్చుకున్న పాట పాడండరా.
4: అలాగే.

0: బంగారు తండ్రులు మీరందరూ ఇంత బాగా పాడారో, అసలు ఈ పాట రాసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి.
1: కరుణ, వీళ్లకు నేర్పించిన ఈ భోగిపళ్ల పాట, బొమ్మల కొలువు పాట, కీర్తిశేషులు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన జేజి మామయ్య పాటలు అనే పుస్తకంలోనివని సంగీతం టీచర్ గారు చెప్పారమ్మా.
2: పాట చాలా బాగుంది మాస్టారు.
3: సరే ఇక అందరూ రండి, మరి పలహారం చేద్దాం.
2: ఆ పొంగలి గిన్నె, బొబ్బట్లు, పులిహోర, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి ఇక్కడ నైవేద్యానికి పెట్టండమ్మా.
0: తెస్తున్నాం అత్తయ్యా. ఇదిగో అన్ని వచ్చినట్లేనా అమ్మా?
2: అన్ని వచ్చినట్లే. పిల్లలందరూ రండి, హారతిద్దాం.

0: అబ్బో, కొత్త బట్టల్లో నా పిల్లలంతా మెరిసిపోతున్నారు. సాయంత్రము వీళ్ళకి దిష్టి తీయాలి.
1: శేషగిరి, అందరం కలిసి ఫోటో దిగి చాలా రోజులైందయ్యా, ఈరోజు ఒకటి తీసుకుందామా?
2: తప్పకుండా తీసుకుందాం మామయ్య గారు.
1: శ్రీమతి గారు, కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు తీసి పక్కన పెట్టండి. గంగిరెద్దు మేళం వస్తే పిల్లలతో ఇప్పించాలి.
0: అలాగేనండి.
3: ఓ మనవోత్తమా, ఓ పరాకపోర, ఎవరి వాడవో, ఏంటి పేరు, ఏమి కార్యాటమే తనిచినాడవు. అయ్యా భీమసేన, పరమ కృష్ణ నాకు కొన్నంత ఆస్కారం చేసి నా గత కనలు పాడు అయినట్టు సమయ భీగ మీరియ మాధుర్య దురాధురను అంజనతో నా మీకు సెలగాడం అసంభవము అలభ్యము గల రము నాతో యుద్ధభూమికి జయ జయ శ్రీరామా.
4: అందరం బయటకు వెళ్లి చూద్దామా.
5: వాళ్ళు ఎవరి తాతగారు అలా విచిత్రంగా డ్రెస్ చేసుకున్నారు?
1: వాళ్ళు పగటి వేషగాళ్ళమ్మా. రకరకాల వస్త్రాలు వేషాలు వేసుకుని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తారు.
5: అవును, చాలా వేషాలున్నాయి తాతయ్య.
1: పూర్వము ఈ సినిమాలు టీవీలు లేవు కదమ్మా, ప్రజలను పౌరాణిక పాత్రలతో సంతోషపరిచేవాళ్లు. అర్ధనారీశ్వరుడని, రాముడు పరశురాముడని, భీమాంజనేయులని, భద్రకాళి అని, ఇంకా ఇలా చాలా చాలా వేషాలు వేస్తారు.
6: వీళ్ళకి మనం ఏమీ ఇవ్వక్కర్లేదా తాతయ్య?
1: వాళ్ళు ఇంటింటికి తర్వాత వస్తారులే. ఆ వెనకాల వస్తున్నాడే, అతను బుడబుక్కలవాడు. ఒక చేతిలో లాంతరు, ఒక చేతిలో డమరుకం, రెండు కాళ్ల మధ్యన నడుమకు ఒక గంట కట్టుకుంటాడు, గుబురు మీసాలు పెంచుకుంటాడు.
5: తాతయ్య, బట్టలు ఫన్నీగా ఉన్నాయి. ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేసుకున్నాడు.
4: జ్యోతి, పెద్ద తలపాగా ఉంది, పెద్ద కుంకుమ బొట్టు, భుజం మీద ఒక పెద్ద తెగ్ దుప్పటి వేసుకున్నాడు.
5: పిల్లలు, ఈ డబ్బులు ఇవ్వండి అతనికి. నాకివ్వండి అంటీ, నేను ఇస్తాను.

0: హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు, జంగమదేవర్లు, గంగిరెద్దు వాళ్లు అందరూ ఈ ధనుర్మాసంలోనే వస్తారు. వీరందరూ మనకు శుభం జరగాలని కోరుకుంటారు. రైతుల ఇంట్లోకి ఇప్పుడే కొత్తగా పంట వస్తుంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగం దానం చేయటం మన ధర్మం కదా. అర్థమైందా?
1: షేరింగ్ అన్నమాట తాతగారు.
0: అవునమ్మా. ఆ తొందరగా లోపలి వెళ్లి ఇందాక అక్కడ పెట్టిన బట్టలు ఉన్నాయిగా, అవి తీసుకురండి. గంగిరెద్దు మేళం వస్తోంది.

0: వావ్, గంగిరెద్దు ఎంత బాగా డాన్స్ చేసింది.
1: దూడు బస్వన్న అంటే తల ఎలా ఊపిందో చూసారా?
2: ఇక లోపలికి రండి, భోజనం చేసి సాయంత్రము బొమ్మల కొలువుకు రెడీ అవ్వాలి.
3: పిల్లలు బాగా సందడి చేశారు కదా వదిన?
4: అవును ఉష, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
1: ప్రతి సంవత్సరం రండి వదిన, బాగుంటుంది.
2: నాకు కరుణ ఎంతో, ఉషాలక్ష్మి కూడా అంతే, కూతుళ్లతో సమానం. నాకు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్లే, అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటారు.
4: వీళ్ళందరూ ఉన్నారని అత్తయ్య మాకు ధైర్యం.
3: పిన్ని, మీ బొమ్మల కొలువు సూపర్.
2: పిల్లలు వస్తున్నారనేటప్పటికీ ఎక్కడ లేని ఓపిక వచ్చిందమ్మా, వాళ్ల కోసమే ఈ బొమ్మల కొలువు.
3: పిల్లలు పేరెంటానికి అందరూ వచ్చేశారు. మీరు పాట పాడితే హారతిచ్చి అందరికీ తాంబూలమిద్దాం.
5: ఓ ఎస్.

0: వెళ్ళొస్తామమ్మా. నాన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అత్తయ్య, మామయ్య, మీరిద్దరూ కాస్త వీలు చూసుకుని మా దగ్గరకు రండి, పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు.
2: అలాగేనమ్మా.
3: వెళ్ళొస్తామమ్మా.
4: వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం అత్తయ్య.
5: మంచిది బాబు, పిల్లలు జాగ్రత్త.
0: పిల్లలు అందరూ గ్రాండ్ పేరెంట్స్ కి పాదాభివందనం చేయండి.
2: చిరంజీవ చిరంజీవ.
5: సకల మనోఫల సిద్ధిరస్తు.
6: మాకు వెళ్ళాలని లేదు తాతయ్యా, ఈ 5 డేస్ చాలా ఎంజాయ్ చేశాము, మళ్ళీ హాలిడేస్ ఇవ్వగానే వచ్చేస్తాం.
2: అట్లాగే
5: తప్పకుండా బాగా చదువుకోండి, అమ్మా నాన్నల మాట వినండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
7: ఇంతవరకు మీరు సంబరాల సంక్రాంతి నాటకం విన్నారు. నాటకంలో పాల్గొన్న వాళ్లు పాత్రధారులు అనంతపూర్, బాలవికాస్ చిన్నారులు. పాటలు పాడినవారు పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు. భగవన్ నామం వినిపిస్తూ, నామస్మరణ మరువవద్దని గుర్తు చేస్తూ, పల్లెల వీధుల వెంట హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసుల సాంప్రదాయం గురించి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ హరిదాసు గారు రేడియో సాయికి తెలిపిన విషయాలు ఇప్పుడు మనం విందాం.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్
1: బాచిన హరిదాస్ గారండి.
0: అవునండి,
1: మేము రేడియో సాయి ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి, తెలుగు విభాగం నుంచి. సాయిరామ్ అండి.
0: సాయిరామ్,
1: ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్.
0: సాయిరామ్
1: సార్, మీరు ఏ ఊర్లో ఉంటున్నారు సార్?
0: చెన్నూరు. చెన్నూరు మంచిర్యాల డిస్టిక్.
1: ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము ఇది గోల్డ్ వర్క్ చేస్తుంటాం, ఈ ప్రోగ్రాములు ఇస్తూ ఉంటాం. హరికథ.
1: మరి ఈ సంక్రాంతి పర్వదినం రోజు హరిదాసులు ఇంటింటికి వెళ్లి ఏం చేస్తూ ఉంటారు, ఆ సాంప్రదాయం గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్?
0: అవును, ఇది నారదుని యొక్క పరంపర అన్నట్టు. నారదుని నుండి వస్తుంటది, నారదుని యొక్క అంశం నుండి వచ్చినటువంటిది.
1: మరి ఆ రోజు సంక్రాంతి రోజు మీరు ఒక హరిదాసుగా ఏం చేస్తూ ఉంటారు, ఆ విషయాలు చెప్తారా?
0: హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాం, ఊర్లో చేస్తూ పాటలు పాడుకుంటాం.
1: మరి మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉంటున్నారు?
0: చాలా సంవత్సరాలైంది, 15 సంవత్సరాలు.
1: ఆ నామ సంకీర్తన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పాటలు పాడుతూ మీరు ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో చెప్తారా కొంచెం?
0: చెప్తాం. అంటే ఇప్పుడు ఈ ధనుర్ మాసం సందర్భంగా, అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది దైవ ధ్యానానికి, భగవన్ నామ స్మరణానికి చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే ఇప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటాము.
1: మీరు పాడేటటువంటి పాటలు ఏవో పాడతారా సార్?
0: పాడతాం. ఒక చిన్నగా ఒక స్టోరీ లాగా ఉంటుంది ఫస్ట్, అలా స్టోరీ లాగా ఉండి ఇలా వస్తూ ఉంటాం అన్నట్టు.
1: చెప్పండి సార్, ఆ స్టోరీ చెప్పుకుంటూ మీరు ఆ పాట పాడండి సార్.
0: ఇలా ఎప్పుడైతే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజులు కాబట్టి, అలా ఆ యొక్క నారదుడు ఒక రోజు బ్రహ్మదేవుని చెంతకు వెళుతూ ఉన్నాడు హరినామస్మరణ చేసుకుంటూ.

అలా ఒక్క నారక మహర్షి అలా సత్యలోకానికి వచ్చేసాడు. అలాంటి సమయంలో ఆ సత్యలోకము లోపల సత్యలోకమున బ్రహ్మదేవుడు సభలు తీసి కూర్చుండా దైత్యమర్దులు గోవిందుని ధ్యానము చేయుతుండా వెంకటరమణుడి పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది. అలా సత్యలోకమున ఎప్పుడైతే అలా ఆ యొక్క నారద మహర్షి వచ్చాడో వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు నాయన ధనుర్మాసములో వచ్చేశావు, చాలా ఈ యొక్క దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజుల్లో ఇక్కడికి వచ్చేశావు నాయన నారద. ఆ యొక్క భూలోకము లోపల ఆ యొక్క గోదాదేవి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి ఎప్పుడైతే ధనుర్మాసం ప్రవేశిస్తుందో అప్పటి నుండి రోజు ఆ యొక్క తులసీమాలతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పూజించి మకర సంక్రాంతి వరకు అలా పూజించి నెల రోజులు ఆ యొక్క అతని శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించుకున్నది. అలాంటి పవిత్రమైన రోజుల్లో వచ్చేశావు నాయన, నువ్వు అలా వెళ్లి ఆ యొక్క నీ యొక్క అంశలో జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసుల చేత భగవన్ నామస్మరణ చేయించు అని ఎప్పుడైతే అలా చెప్పాడో బ్రహ్మదేవుడు. ఇక ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మదేవుని అనుగ్రహం కలిగినటువంటి ఆ యొక్క దైవాంశ సంభూత ఆ యొక్క నారద మహర్షి యొక్క అనుగ్రహాన జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసులు భూలోకానికి వచ్చి అలా వీధి వీధుల్లో నామ సంకీర్తన చేసుకుంటూ అలా గడప గడపన ముగ్గులు రంగురంగుల ముగ్గులు పెడుతూ ఉంటే ఆ ముగ్గుల్లో తిరుగుచూ ఇలా చక్కగా నాట్యాలు చేసుకుంటూ ఆ యొక్క భూలోకములో హరిదాసులు ఇలా భజనలు చేస్తూ ఉన్నారు నాయన అని ఇలా చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అలా హరిదాసులు చూడండి, ఆ యొక్క భూలోకము లోపల గడప గడప ఆ యొక్క హరిదాసులు వచ్చి చక్కగా నామ సంకీర్తన ఎలా చేస్తూ ఉన్నారో చూడండి, ఎలా చేస్తూ ఉన్నారో. హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబు జనాభా, హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ

0: అలా ఆ యొక్క హరిదాసులు అలా గడప గడపన వచ్చి అలా రంగురంగుల ముగ్గుల్లో చూస్తూ ఆ వీధి వీధుల్లో ఇలా ఆ వీధి వీధుల్లో ఇలా పర్యటన చేస్తూనే ఉన్నారు భగవన్ నామస్మరణ చేసుకుంటూ. ఇలా
1: వేదాంత వీధులలో విహరించు గిరిధారి, వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఎదిరనే మురళి ఉదర ఒకసారి.

ఉదరా ఒకసారి అలా ఆనాటి నుంచి నేటి వరకు ఇలా వీధుల్లో తిరుగుతూనే మేము అలా వాడవాడన తిరుగుతూ ఆ యొక్క గడిపిన రంగురంగుల ముక్కులు పెట్టుకుని క్రాంతి పర్వతమున ఆ యొక్క ముక్కుల దగ్గరికి వెళ్ళి ఇలా ఆనాటి చేస్తూనే ఉంటాము. వినరో భాగ్యము విష్ణు కథా, సమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. ఆది నుండి సంధ్యా

విధులను విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా ఎను బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా విష్ణు కథా.

0: లేదనుకొనుడి పంకజలాభుని దలచిన వారికి పాపము లేదనుకొనుడి వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణయనుడి జాపముని దలచిన పాపము లేదనుకొనుడి పంకజలాభుని దలచిన వారికి పాపము లేదనుకొనుడి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి
1: ఆహా అందరూ ఈది నీతుల్లో చక్కగా ఈ మకర సంక్రాంతిలో ఈ భోగి మకర సంక్రాంతి రోజున ఎంతో చక్కగా అలా ముగ్గులతో అలంకరించారు. ఆహా ఎంత అందము, ఆహా ఎంత అందము, రంగు రంగులతో అలరారు వీధి వీధులు ఆర్త జనావలికి అభయ వర్ణనాతీత ధర్మంబు తేజరిల్లా సత్యం శివం సుందరం యొక్క వీధులు సత్యం శివం సుందరం.

0: జాయ్ శ్రీమద్ రమారమణ హారి, జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందో హారి, జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందో హారి.
1: హరిదాస్ గారు, చాలా చాలా బాగుందండి. మన భారతీయ సాంప్రదాయంలోని ఈ హరిదాసు హరినామ సంకీర్తన చేసుకుంటూ సంక్రాంతి పర్వదినం రోజు ఇంటి ఇంటికి వెళ్లి ఇంచి ఇంచిలో భగవన్నామ స్మరణతో ఆ చైతన్యవంతం చేయడం అనేది మనందరి మహద్భాగ్యము. భగవంతుడు మీ ద్వారా మాకందరికీ ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ మీరు ఎంతో సమయం మా అందరి కోసం వెచ్చించి ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియోసాయి శ్రోతలందరికీ మీ నామ సంకీర్తనను వినిపించినందుకు స్వామి ఆశీస్సులు సదా మీపై ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సాయిరాం.
2: సాయిరాం అండి, సాయిరాం అండి.
1: హృదయమైన విషయాలకు మనసు స్పందిస్తుంది. ఆ భావాలను కవితాబద్ధం చేసినప్పుడు అవి ఎదుటివారి మనసులను కూడా రంజింపజేస్తాయి. సంక్రాంతి పర్వదినాన ప్రసారమవుతున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ఇతివృత్తంగా కొన్ని కవితలు ఇప్పుడు విందాము. దీనికోసం గత వారం రోజులుగా ఎంతో మంది స్వామి భక్తులు రేడియోసాయికి సంక్రాంతి సంబరాలను వివరిస్తూ తమ కవితలను అందజేశారు. వారిలో మొట్టమొదటి 10 కవితలను మనం తీసుకుని ఈనాడు మీకు ప్రసారం చేయబోతున్నాము. మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి శ్రీ పలివెల సుబ్బారాయుడు గారు రాసినటువంటి కవితను విందాం.
3: సత్య సాయి విభుడు నిత్య వెల్గులు చిమ్మ, మెత్తని రవిపంపె చిత్తమలర, చల్లని వాయువుల్ తెల్లని మబ్బులన్ మెల్లగా త్రోయుచో గిల్లుచుండ, గంగిరెద్దుల వారు జంగమ దేవరుల్ రంగవల్లుల మధ్య హంగుచేయ, ఇంతుల జడలందు బంతుల హారాలు గంతులు వేసి కేరింతలాడ, పంటల లచ్చి నట్టింత నాట్యము చేయ, మింటికెగర రైతు కంటి కాంతి, వెల్లతో నిండ్లు మెరయగా తెల్లగాను క్రొత్త దుస్తులు ధరించి ఎత్తమామ దీవెనల పొంది ఎల్లుండ్ర టీవీ నొవ్వ వచ్చే సంక్రాంతి లక్ష్మి మాకిచ్చే సిరులు.
1: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సి వసంతభానుగారు రాసినటువంటి కవితను ఇప్పుడు విందాం.
3: సత్య సాయి దీప్తి సప్త సంద్రాలు దాటిన క్రాంతి, అది నిజమైన సంక్రాంతి, వైకుంఠమనిపించు ప్రశాంతి నిలయాన విమల చరితుడై నిలిచి భవబంధములు త్రెంచు పరమేశ్వరుడు శ్రీ సత్యసాయి విభుడు, సంపదలవి ఎన్నియున్నగాని భోగికాడితడు విరాగియన్న తీరున కోర్కెలదుపు చేసి దైవోన్ముఖము చేసినంత నిక్కమగు ప్రేమ సుధలు కురిపించి బ్రోచు అమృతమూర్తిని గనుమ, ముజ్జగములేలు ముక్కంటి వేల్పు శక్తియుతుడైన ప్రేమమూర్తి సత్యసాయి, సత్య ధర్మ శాంతి అహింస పతగాములను ప్రేమ సేవలు రెండు చక్రములైన తేరునెక్కించి పరమధామముగుం పోవునెన్నడో, అది ఏ ముక్కనుమనన్న మాట సత్యము, అంతకన్నను పెద్ద పండుగెద్ది ధరణిలోన.
1: తిరుపతి వాస్తవ్యులు విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ ఎస్పిఎస్ భట్టాచార్యులు గారు తమ కవితను రేడియోసాయికి పంపించడం జరిగింది. మరి స్వామికి సమర్పించినటువంటి ఆయన కవితను ఇప్పుడు మనం విందాం.
3: సత్యసాయి భగవంతుని ప్రేమ సుధాంబుదిలో మునుక వేయకగునే మనకు సత్యమైన సంక్రాంతి, ప్రేమావతారమైన సత్యసాయి దర్శింపక మానవాళి కొనగూడునే సత్యమైన సంక్రాంతి, దివ్య జ్ఞాన భాస్కరుడౌ సాయికి ప్రణమిల్లినప్పుడే జగతికి సంప్రాప్తమౌను సత్యమైన సంక్రాంతి, రైతన్నల ధాన్యమ్ములు హరిదాసుల కీర్తనములు సాయి సేవగా తలచిన సత్యమైన సంక్రాంతి, గొబ్బెమ్మల చిత్ర రంగవల్లుల సందీప్తులకును సాయి ప్రభతోనే కాదే సత్యమైన సంక్రాంతి, సాయి హరి ప్రీత్యర్థము హేమాంబరదాన విధులు చేసినప్పుడు కాదే మనకు సత్యమైన సంక్రాంతి, పిండి వంటలెన్నియున్న కొత్తల్లుడు వచ్చియున్న సాయిని రమ్మనకగునే సత్యమైన సంక్రాంతి.
1: స్వామి అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థిని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా నుంచి శ్రీమతి పిఎస్విఎన్ విజయలక్ష్మి గారు తమ కవితను ఈ విధంగా అందించారు.
4: బాలభానుడు బుడి బుడి అడుగుల
2: మకర రాశిలోన అడుగుపెట్ట. తిరుప్పావై పాశురముల పఠించు భక్తజనులు నిండెడి ఆలయములతోడ. మంచు తెరల చలి ముసుగులోన మగువ దిద్దేది ముగ్గు వాకిళ్లతోడ. భోగి మంటల చిటపట ధ్వనులతో మలయ మారుతపు సవ్వడిలోన హరిదాసు పాటల రవళితోడ. రంగురంగుల వేషముల మెరయు గంగిరెద్దు పలు విన్యాసములతోడ. మింటికెగసెడు పతంగుల వీక్షించి కేరింతలు కొట్టు కుర్రకారుతోడ. రాసి పోసిన ధాన్యపు ముత్తెములు చూసి మురిసి మైమరచు కృషీవరులతోడ. కొత్త అల్లుళ్ల బంధువుల రాకతో సరదాల త్రుళ్ళిపడు గృహమ్ములతోడ. పాల పొంగుల సువాసన పిండి వంటల కలియ షడ్రుచుల నోరూర భజనతోడ. భోగి పళ్ళ సందడిన పసిపిల్లల సవ్వడిన గొబ్బి పాటల పులకించు సంధ్యలతోడ. మెట్టుమెట్టున పేర్చిన బొమ్మల కొలువున ఇంపుగా కమ్మగా పాడడి ముత్తైదువులతోడ. పంటకు ఇంటికి శుభముల సొంగు పశువులకు పూజలు సలిపెడి గృహస్థులతోడ. ప్రభవించి ప్రజ్వలించి దీపించు భాసించు శంకురాతిరి పల్లె సీమల అన్నదాతల పెద్ద పండుగ మా ముద్దు పండుగ.
1: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి శ్రీ సాయి అభిషేక్ తమ కవితను ఈ విధంగా అందించారు.
2: సంక్రాంతి పండుగాయే సాయిని చేరరారే వేగముగా సాగరే పుట్టింటి ప్రేమను పొందరారే. నులివెచ్చని సూర్యుడు మన ముందుకు వచ్చెను అజ్ఞాన తిమిర నాశకుడై సాయి జ్ఞాన భాస్కరుడై. బసవన్నల రాకతో హరిదాసుల గానంతో గొబ్బెమ్మల పండుగయై తరలివచ్చలే సంక్రాంతి. రారే వేడుకగా పోదాము వేడుక జేయ పోదాము. రంగవల్లులతో పుడమి తల్లిని రంగరిద్దాము. మామిడి తోరణములతో సాయి సూర్యుని ఆహ్వానిద్దాము. భోగి మంటల భగభగలలో దహింపజేయము దుర్గుణములను. ప్రేమ పరిమళంబు ఉప్పొంగ నయనంబున ఆనందాశ్రువులు నిండగ మెండిగ దండిగ కరుణించు సాయిని కరిగించపోదాము. హృదయ సాగరుని ప్రేమ బంధమున ఒడలు మరచి సంతసించపోదాము. అహంకారమును దుర్గుణమును వీడి ప్రేమదయ సత్యంబులన్ కరిగి నేను ఎన్న స్థాయి నుండి మనము ఎన్న స్థాయికి చేరిన క్షణమే నిజమైన సంక్రాంతి నిత్యనూతనమైన కాంతి.
1: ప్రకాశం జిల్లా వంకాయలపాడు నుంచి శ్రీ పివి సీతారామమూర్తి గారు తమ కవిత్వాన్ని ఈ విధంగా అందించారు. విందామా.
2: కర్మసాక్షి లోకనాయకుడు దివాకరుడు మకర రాశి ప్రవేశం. కాలచక్రంలోని సంవత్సరంలో ఒక్కో నెల ఒక్కో రాశిలో చేరిన దినం. అలరించి ఆలించి పాలించే శుభదినం మకర సంక్రమణం. పవిత్రమైన మార్పుకు సంకేతం సంక్రాంతి పర్వదినం. ఆదిత్యుడు ఉత్తరాభిముఖంగా పయనం ఎంతో పవిత్రం. ఇదే సకల లోకాల జనాలకు ఉత్తరాయణ పుణ్యకాలం. ఆధ్యాత్మిక సాధనలకు స్వాధ్యాయమున యాత్రలకు నిలయం. మూడు రోజులు పర్వదినాలు భోగి సంక్రాంతి కనుమ. భోగి మంటలలో పాతను వేసి కాలి నూతనత్వాన్ని స్వాగతించే దినం. హరిదాసుల దివ్యగానాలు ముంగిళ్లలు రంగవల్లులు పసిబాలల శిరస్సులపై భోగి రోజున రేగిపండ్లు. సంక్రాంతి రోజు గుమ్మడి ఫలదానాలు పితృదేవతలకు తర్పణాలు. ఆడపిల్లల బొమ్మల కొలువు కళాభిరుచికి నెలవు. గంగిరెద్దుల ఆటలు కళా నైపుణ్యాల ప్రదర్శనలు. ప్రతి గృహం ధనధాన్యాలతో నిండి ప్రశాంత జీవనం గడిపే పర్వదినం. ప్రకృతి మాతకు ఆదిత్యునికి గోలక్ష్మికి ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలందించుట ఆధ్యాత్మికతకు ప్రతీకగా తిరుప్పావై గానం సంక్రాంతి వరకు. గోవుల అలంకరణ పంచయజ్ఞ నిర్వహణయే సంబరాల సంక్రాంతి. మానవతా విలువల పరిరక్షణయే శ్రీ సత్యసాయికి మనసారా మానవాళి అందించుటయే మన కృతజ్ఞత. ఘనమైన నిజమైన పర్వదినం సంబరాల సంక్రాంతి.
1: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఇనకొల్లు మస్తానయ్య గారు తమ కవితను ఈ విధంగా అందజేశారు. విందామా.
3: ముచ్చటైన మూడు రోజుల పండుగ అందరి జీవితాల్లో కాంతిని నింపే సంక్రాంతి పండుగ. భోగిమంటల వెచ్చదనం పిండివంటల తీయదనం. ముంగిలిలో రంగవల్లుల రంగుల హరివిల్లులు హరిదాసుల కీర్తనలు. చిందులేసే బసవన్నల కోలాహలం సందడి చేసే సంక్రాంతి. అదంతా గతం. నేడు సంక్రాంతి ఎటో వెళ్లిపోయే గంగిరెద్దులు లేకనే ఆటపాటలన్నీ అంగడిలో సరుకులాయే. తెల్లబోయెను వీధులు హరిదాసుల కీర్తనలు లేకయే చినబోయెను పసిప్రాయం తాత ముద్దులేకనే తల్లడిల్లె పల్లె కోడికూతలేక ఆ రోజులు మళ్లీ రావాలి. తెలుగు ప్రజల మొంగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి.
1: శ్రీమతి ఆదూరి హైమవతి గారు బెంగళూరు నుంచి ఈ విధంగా తమ కవితను స్వామికి సమర్పించుకున్నారు.
3: వాకిలి చిమ్మి ముగ్గులేస్తూ మనస్సులోని మురికిని పారద్రోలుకుని బంతిపూలను మొక్క నుండి తెంపుతూ భవబంధాలను తెంపేసుకుని భోగిమంటల్లో భోగభాగ్యాలను బూడిద చేసేసి భక్తి మార్గం వైపు మరలి పొంగలి తింటూ పొరపొచ్చాలు మానేసి పొరుగువారితో పొందిక నీర్చుకుని సంక్రాంతి దానాలతో దాపరికాన్ని వదిలేసి స్వచ్ఛతను స్వాగతించుకూతలేక ఆ రోజులు మళ్లీ రావాలి. తెలుగు ప్రజల మొంగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి.
1: శ్రీమతి ఆదూరి హైమవతి

0: పంటలు అలంకారములు, భక్తి శ్రద్ధలతో పంచయజ్ఞము పాటించు జీవనము పరమ పావనము.
1: మరి చివరిగా పదవ కవిత. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి వారు రాసినటువంటి కవితను చివరిగా విందాము. సంక్రాంతి పండుగ సమైక్యతల పండుగ, సంక్రాంతి సంబరాలు సంస్కృతి సౌరభాలు. ప్రతి ఇంటా పెద్ద పండుగ, ధనధాన్యం వచ్చి నిండగా. భోగి సంక్రాంతి కనుమలు, బంధుమిత్రుల కలయికలు. వాకిట ముందర రంగవల్లులు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు. సంప్రదాయ పిండి వంటలు, సందడి చేసే పాడి పంటలు. హరిదాసుల సంకీర్తనలు, బుడబుడక్కల డమరుక నాదాలు. హాయిని గొలిపే గుడిలో గంటలు, డూడూ బసవన్న మెడలో గంటలు. గాలిపటాలు గోవుల పూజలు, గుర్తుగా వేసే రథం ముగ్గులు. మనదే మనదే సంక్రాంతి, మనదే మకర సంక్రాంతి.
2: స్వామిపైన ఎంతో ప్రేమతో, రేడియో సాయి పట్ల అభిమానంతో ఎంతో శ్రమలు కోర్చి ఎంతో ప్రేమతో వారి కవితలను మరికొంతమంది రేడియో సాయికి పంపించడం జరిగింది. వాళ్లలో శ్రీ తుమ్మా జనార్దన్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి, కె సుమతి గారు పుట్టపర్తి నుంచి, విజయనగరం మరుపల్లి నుంచి జాగరపు శంకర్రావు గారు, కడప నుంచి శ్రీమతి సాయిలక్ష్మి గారు, చెన్నై నుంచి కెవి కృష్ణశాస్త్రి గారు, నెల్లూరు నుండి ఎం రేణుకా గారు, అనంతపురం జిల్లా నుంచి శ్రీమతి టివి లక్ష్మి గారు తమ కవితలను రేడియో సాయికి పంపించారు. మరి ఈనాటి సంక్రాంతి పర్వదినం రోజు ఇంతవరకు సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రత్యేక ప్రసారాన్ని విన్నారు. భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరిపైన, శ్రోతలందరిపైన స్వామి ఆశీర్వాదములు సదా మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.
3: ఇంతవరకు మీరు 2020 జనవరి 15వ తేదీ నాడు సంక్రాంతి విశిష్టత, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@radiosai.org గాని, వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

my life. No reason for love, no reason for love, no birth.

ಸಾಗರ ಭವ ಸಾಗರ ತರಣ ಮಾನಸ ಭಜನೆ

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ఉదయం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు. ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి. మానవునకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు, క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి. అయితే ఏది మంచిది, ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా గుర్తింపజేసేటువంటి బుద్ధి కూడాను ఒకటి ఉన్నది మానవులకు. కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్వసించడానికి ప్రయత్నించాలి. విశ్వసించినంత మాత్రమున చాలదు, ఆ విశ్వసించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి. ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి. లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆ వెలుగును ఆధారము చేసుకుని మనము ముందుకు నడచాలి. ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గురుడ్డివారమనే చెప్పవచ్చు. ఒకనొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు. దానికి పరమభక్తుడైనటువంటి సూరదాసు జవాబు చెప్తున్నాడు,

కోరిరేరి. నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు. కేవలము చేతల వలే చెవులు ఉండి కూడాను నీ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు. ప్రత్తికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు. కనుక అట్టి కన్నులు, అట్టి కర్ణములు, అట్టి హృదయములు నాకు అక్కరలేదు. నిన్ను చూచే నేత్రములు, నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు, నిన్ను ప్రతిష్ఠ చేసుకోవలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు. కనుక నీ సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు. హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు. పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి. ఎట్టి గుహ? భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు బైబుల్. మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది. మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది. సిక్కుల గురు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు. ఈ విధంగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి. కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు. తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.

ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు. కనుక మానవుని యొక్క హృదయము దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి. ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు. బురదలో పుట్టి మాలిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి. ఇది కేవలం ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం. బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు. మాలిన్యపు జలములో నిండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసి ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది. ఈ కల్మషమైనటువంటి ప్రపంచం నందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరార్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది. లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు. అయితే దయా, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము. కారణమేమిటి? విద్యావంతుడు కేవలము ఆలోచనాశక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కానీ ఆచరణ యందు మాత్రం ఉండదు. అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము. కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది. ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి. కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి. మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టివారికి సాధ్యం కాదు. మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం. కనుక మానవునకు ఆచరణ అతి ప్రధానమైనటువంటిది. లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు. అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు. కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు దిగుటకు కొంత సందేహించేటువంటి వాడు. ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది. అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు. ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు. ఇక్కడ గొప్ప విందు చేశాడు. 2వ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి వ్రాస్తూ వచ్చారు. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విద్యావంతుడు. కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు. ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు. గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు. బైబుల్, ఖురాన్, వేదము, ఉపనిషత్తు, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోనా,
దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు. ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం. చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి. ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి. ఒక పదార్థం మనం జీర్ణించుకున్నవలన ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరే మనము ఈ ఉదరానికి అంపించాలి. ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతియందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మాన్ కు. ఈ సాల్మాన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు. ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మాన్ చేతికిచ్చింది. దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మాన్ ప్రశ్నించాడు. కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు. అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది. అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి. కనుక ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి. ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి. ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది. ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము, ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు. దీని వలన మనకు ప్రయోజనము లేదు. భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానంగా బోధిస్తూ వచ్చింది. వార్తాస్తి కర్తవ్యం, త్రిశులోకేశికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు. లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు. ఆకలి అవుతున్నది, ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు. దప్పిగా ఉన్నది, దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు. నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు. అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది. కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ? పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన, ఇది ప్రేమ కిందికి రాదు. దీనిని అపేక్ష అని చెప్పవచ్చు. భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, ఇది హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే హృదయము చేతనే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడాను ఉంటున్నవి. గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు? లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడాను వారు లక్ష్యం చేయలేదు. కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి యొక్క వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టు, దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే హృదయము చేతనే దైవత్వాన్ని పొందడానికి చాలి. దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడాను ఉంటున్నవి. గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శ

ను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా? ఎటువంటి బాధలు? మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు. లేత ప్రాయమునంది తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజ వంచన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాకృత సంబంధమైనటువంటివియే అయి ఉండినా ఈ బాధలకు కన్ను నీరు కావాలి కదా? బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా? కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. నాలుక యందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి. నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకేమాత్రం కూడా కనిపించలేదు. తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావము ఏ రీతిగా లభ్యమవుతుంది? కనుక తాదాత్మ భావములో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు. ప్రేమ ఎందు పుట్టినటువంటి ఒక తత్వం ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది. కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా నువ్వు పోలిక పెట్టరాదు. ఇంకా గోపికలు చూస్తావా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండినా ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా? దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా? సామాన్యమైన స్త్రీలు విద్యాహీనులు ఇలాంటి పరమోద్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు. కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది. ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు. ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు. కాని భక్తుడు తన హృదయ క్షేత్రానికి కర్షకుడు. తన హృదయం అనేటువంటి భూమిని ప్రేమతత్వం అనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి ప్రేమ అనేటువంటి యొక్క బీజమును నాటి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నటకు ప్రయత్నించాలి. అప్పుడే ఈ సాధకునకు ఆనందము. ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు. కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము సాధనలు చేస్తున్నాము హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు. హృదయ పరివర్తన ప్రధానమైనటువంటిది. హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధము కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం. మానవుని యొక్క ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి. మానవుడు ఒక్క పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి. సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి. తాదాత్మ శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం. భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు చేరినటువంటి వాడు. బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు. ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము సిరి సంపదల నిమిత్తము ఆయురారోగ్యముల నిమిత్తము ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు. ఈ కన్నీటి కారువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు. కాని భగవంతుని ప్రేమ నిమిత్తము భగవంతుని అనుగ్రహ నిమిత్తము భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.

0: కనుక మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచేదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి, కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు. కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము, కానీ మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు. ఆనాడే మన యొక్క జీవితమునకు సరి అయినటువంటి అర్థం, ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి, ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి, ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి. కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
1: We have not experienced that which has to be experienced.
0: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు. ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది. ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని, సంబంధమైనటువంటి యొక్క విషయములన్నీ కూడాను ఇది కేవలము అజ్ఞానముకు సంబంధించినటువంటివి, తెలివితేటలన్నీ కూడాను కేవలము అజ్ఞానమునకు సంబంధించినటువంటివి, అకృతమైనటువంటి యొక్క చర్యలు. ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి. కొంచెం మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది. దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది. జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం. మృత్యు మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది, ఇది కృషించేటువంటిదే, ఇది కేవలము కట్టకడపటికి మట్టిగా మారేటువంటి దేహము. పంచభౌతికము సమకూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు కణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు. శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు. ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు. ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము. ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు. ఆకారమైనటువంటి ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది. ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని. దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది, ఆత్మ నివృత్తితో చేరినటువంటిది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము. ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము. ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి. కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి. ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకొని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు. తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు. కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు, తెలివి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి, ఈ భోగములను పొందుచుండు. ఆకలి, డప్పులు, ఆనందములు, భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి. మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు. ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదమేమి? అదే విధంగానే బాలరాజు చెప్పాడు, ఆహార నిద్ర భయ మైదునాదులు సర్వులకు సామాన్యమే, శూన్య పశువి సమాన అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి. వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు. కానీ మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని? భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి. ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి. గడిచిపోయిన దాని బీజము వర్తమానము, రాబోయే దాని ఫలితము వర్తమానమే. ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం. ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం. మనం దయ, ప్రేమ, సహన, సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనము అందరికీ బోధించవచ్చు. తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును. కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా? దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. చెప్పుట సులభంబు, చేయుట కష్టం. తాతకైనా వాని తాతకైనా అన్నారు. కారణమేమిటి? ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది. ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది, ధన్యులవుతారు. నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని, అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు. ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి. బట్టి మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి. ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి. జీవితమంతా కూడా స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము. ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి. ఈ లోపలనే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి. ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మన పైన వస్తున్నాడు. ఇప్పుడు దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి. కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు. స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురికి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము. హీన జాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి. ఈ దైవత్వానికి కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా. అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతి ఎందుంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం. ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు. ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని, కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది. ఈ అసంతృప్తి, అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు. మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి. దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి. జ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో. ఆలోచనలు సరి అయినటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు. ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు. విచారించే విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు. ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింపచేయాలి. కనుక ఆలోచన, ఆచరణ, విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు. ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు. ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు. అందరినీ తృప్తిపరిచేటువంటి యొక్క శక్తి మానవుల యందు ఉండదు. కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావలసి వస్తుంది. దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలపుతున్నాము. కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రము అర్థం కావటం లేదు. అయితే ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడా అరువులు చాచి కాచుకోరాదు. ఇది నా కర్తవ్యము, నా జీవితం యొక్క లక్ష్యము, నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి. పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు. నేను పుట్టిన దీనికోసం, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, నేను పుట్టిన చోటుకు నేను వెళ్లాలి. మధ్య మార్గంలో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము, లభించటము చాలా దుర్లభము. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి, భక్తిని ఈ పాదసేవ చేయండి, భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి, ఇతరుల మాటలు ఇంపుగ నమ్మి కొంపతీయకండి, బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం. నీ సబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి. మనము ఇతరులకు బానిసలు కారాదు, మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనము విచారణ చేయాలి. ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. కేవలము క్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం. కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి. నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు, గాఢముగా ప్రేమించు, ఇవ్వాల్సినవన్నీ తానే జరుపుకుంటాడు. దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు. శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి. ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. సుఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. లభ్యత సుఖమని, సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి. సుఖమునందే మనకు సుఖం ఉంటుండాలి, ఆనందే మనకు ఆనందం ఉంటుండాలి. పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి. భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తురుతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరైనటువంటి లక్షణం. ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము? త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు. ఈ సుఖములు మన ఈ సుఖములు సుఖములు కాదు, ఈ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి. కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం, నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము. ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు. కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు. ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించ నిజమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులమవుతాం. నీ హృదయాన్ని తాను అపహరించగలడు, నీ హృదయంలో తాను ప్రవేశించగలడు, ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జులై 14వ తేదీన ఉదయపు కార్యక్రమంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

ఒక్కడే పెక్కు జలపాత్రలయందు పెక్కు రూపములుగా దర్శింపజేసేవాడు సూర్యుడు. సూర్యుడొక్కడే అయినప్పటికీ జలముతో నింపిన ప్రతి పాత్రయందు కూడను ఒక్కొక్కడుగా రూపొందింపజేసుకుంటాడు. అదే విధముగానే మానవుని యొక్క దేహములన్నీ కూడను ఒక్కొక్క పాత్రగా భావిస్తూ వచ్చారు ఋషులు. ఈ యొక్క పాత్రలయందు భావములనే జలమును నింపుకుంటూ వచ్చారు. ప్రతి మానస సరోవరమునందు ఈ యొక్క దివ్య తేజమైన సూర్యతత్వమే ప్రకటిస్తూ వచ్చింది, ప్రదర్శిస్తూ వచ్చింది. అదే విధముగానే భగవంతుడు సర్వజీవులయందు సూర్యరూపముతో ఉంటున్నాడనే భావమును గుర్తించి అతనికి ఇంకొక పేరు పెడుతూ వచ్చారు. అదే ఆదిత్య, అనగా ఒక సూర్యుడే అనేక పాత్రలయందు తన ఆకారమును ప్రకటించినట్టుగా భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అన్ని దేహములయందు అన్ని జీవరాశులయందు తాను ప్రకటితమవుతున్నాడనే సత్యాన్ని చాటుతూ వచ్చారు మహర్షులు. అయితే ఈ సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన ఈ పరమాత్మను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యము కాదని తెలుసుకున్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపిత, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకి, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటదూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీ జనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పడివ్వటానికి తన బంటులను కనుగొనగ వచ్చాను. అలాగే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగ వచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణేశ్వరుడు, కుమారస్వామి, ఇలాంటి నంది, ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది వీళ్లతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరుగో వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయటానికి కావలసినటువంటి పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గుర్తు చేస్తుంటారు. 1960s 1970s అంటే 1960s 1970s దశకాల్లో డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉంటాం వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు, ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థలోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస్వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం రెండు అవతారాల్లో మాత్రమే జరిగింది, శ్రద్దగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడిగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు! ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కానీ ఆ ఎరుక ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ 4 వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా, తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనం నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14, అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే, శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945 అంటే మన సంస్థ 65 పుడితే, 1965 పుడితే 45 మనకి స్వామి ఆ ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు, అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950 నవంబర్ 23 గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ఆ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 ప్రోగ్రాంలు వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే, ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24 ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఆయన వెనకుండి మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28 మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకిచ్చి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954 మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు. ఇది శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది.
సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం మొదలాడు, మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు. ప్రశాంతి మందిరంలో ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండళ్ళు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ్ సత్యసాయి సమాజం అని పేరు పిలిచేవాళ్ళనమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవి మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకు వచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట. మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి సత్యసాయి సేవా సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ప్రకటన రూపమైనటువంటి ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. అది నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి, వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేదే ఆ సేవనే తత్వం అని, ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో అంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో అది ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారు అండి ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు, కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తి సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలండి ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామ గారి మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతాయి. ఆ సేవలు అప్పుడు మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే, ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మే నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా, దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని, ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, పేదవాళ్లు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి, మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలో అప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతను, కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరి వాళ్ళని కనుక్కుని ఆ దగ్గర ఉన్న సంస్థలు కనుక్కుని వాళ్ళని వెతికి పట్టుకుంటే పేషెంట్ని, వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదళ వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేశామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1960
3లో మార్చి 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము భజన మండలి అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది. ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి చూసి అంతా స్వామి ఏమనుకున్నారంటే ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సభిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్. ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండి ఆయన అండి యాక్చువల్లీ. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరికి మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్. తీసుకుని వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ, తర్వాత రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి, రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది. ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం, పాపం సఫరవుతున్నారు, కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అన్ని కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావంకు మూలస్థానము మరియు తాము చేరవలసిన అంత్యగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువులు వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానములకు తిరిగి చేరటానికి భక్తులైన వారు వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికీ గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో రా గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువులు కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968లో మే 12 నుండి 19వ తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు, కె మున్షి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులు అనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం బయట
అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం చూడండి, నల్లజాతి వాళ్ళు మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలుంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో, 1968 జూన్ 30వ తారీఖున స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్టును చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 రోజుల పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు స్వామి. ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది ఇది అమీన్ జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనిక అధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న సీజీ డాక్టర్ సీజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామిని తమ గృహానికి ఆహ్వానించాడు, ముగ్గురు భార్యలు 30 మంది పిల్లలతో. స్వామి అంగీకరించారు, వాడింట్లో వండే మాంసాలన్నీ ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 నెలల్లో మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు. స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్ళకు మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ ముగ్గురు భార్యతో అతను దిగిన ఫోటో ఉంది చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, ఆ మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేల్కొన్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న నలుగురమే, కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమందైనా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే, పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి? జాంబియాలో ఎండోలా అనేటువంటి ఒక పట్టణంలో ఏర్పడింది. అది మిరకిల్ స్కూల్గా ఏర్పడి రోడ్డు మీద పనికిరాని పిల్లలు, వదిలివేసిన పిల్లలు, ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం దేశంలోనే ఫస్ట్ వచ్చారు.
అన్ని అన్ని పరీక్షల్లో వరుసగా అన్ని అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చేది గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను గెనెవోవ కాను అనేటువంటి ఇద్దరు వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు. స్వామిని అడిగితే స్వామి చెప్పారు, జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయనటి వెళ్ళాడు ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తన ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతరకు భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదు అది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్ కొద్దు, మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలు కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకుంటే మనకు ఆనందం చేస్తుంటుందండి. ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకు వచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతోన భవిష్యతి, ఇంతకు ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒక రోజు ఒక వారం కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపని కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే మనం పర్సనల్గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికీ తెలుసది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు లేదా కాఫీ తాగే అలవాటు ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూచుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి, చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు, అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనంద పరిచితిని, 30 ఐ క్యాంపులు, 900,000 మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయుట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ, హృదయమా కరిగి కదిలి ప్రవహించినది, ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20వ తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు, దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన
పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్ డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి స్వామి 1985లో తన బర్త్డే ఇయర్లో బర్త్ ఇయర్లో 60th ఇయర్లో May 26th వంద మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం కమ్మవారి పల్లె అంటి చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వ

తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం, కమ్మవారి పల్లె అంటి ఈ ఇలాంటి మూడు నాలుగు చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు, వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు, పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో, ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది యాక్చువల్లీ, చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారు వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని, అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది, అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరి వాళ్లకు ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇది చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత, సమగ్రత సాధించటమే మన సంస్థ యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావపృతం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం, వచ్చాం, వెళ్ళామంటే కాదు కదమ్మా అది, అదేనమాట. ఆ సంస్థ చేస్తే అదే సందర్భంలో మాట్లాడినటువంటి, ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు, కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో ఆ 4వ ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహాసభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్ళీ మనకు ఎంత చేసినా గానీ మిట్ట మధ్యాహ్నం, లంచ్ టైము, ఆఫీసులో వదులుకుని వచ్చాం, ఒక నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలిస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేల్కొల్పుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా, లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు, దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క, ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసి ఉండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌహీనులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మనని ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీడిగా పనిరు, మీ తోటి వాడిని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 సంవత్సరం వచ్చిందండి, ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం, కొత్త సహస్రాబ్ది. స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడు వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది మనం చూసుకున్నట్టయితే 2000 అక్టోబర్ 6వ తారీఖున తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, అధ్యాపకులను అందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త దుర్వార్త చూశాను, నేను ఎప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టిన ఏదో కట్టి తెచ్చిన వాటిలో చూశాను. దానిలో ఏముందంటే ఒక తల్లి తన 3 పిల్లలకి అన్నం పెట్టలేక, వాళ్ళని పస్తులుంటూ చూడలేక, వాళ్ల బాధలు చూడలేక, వాళ్ళ 3కి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలిచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉమ్ముకొచ్చాయండి. ఆ ప్రేమ

అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టెడన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా? మన అందరం మనుషులమా? పాషాణాలు అయ్యాయా మన హృదయాలు? ఇలాగ మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి బాబు. మన హృదయాలు పాషాణాలు అయ్యాయా? లేండి, మీరందరూ ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు. రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్ళకి ఆహారము, బట్టలు, వాళ్ళ పిల్లలకు కావాలని బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు. ఈ స్థాయిలో, ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను నేను కూడా చేయాలి కదా. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 60 పిల్లల్ని తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసుకుని 60 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినజనోద్ధరణ పథకం కింద శ్రీ సత్యసాయి దినజనోద్ధరణ వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని, విద్యార్థులను ఉపయోగించి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి ఏ మూలాల నుంచి వస్తారో, వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయో తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలున్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం కాలం సమీపిస్తోందని వారికి తెలుసు, మనకు తెలీదు. 96 86లో వెళ్ళిపోయారని అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామిని ఇచ్చారు. అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే, గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి. ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా, అంటే 85 జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 లోపల వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్, ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలో, సంరక్షణలో, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మళ్ళీ తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి, కోటి సమితి కన్వీనర్ గారైనటువంటి శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జి ఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం 2వ భాగం.
1: చూసిన స్వామిని చూసిన వెంటనే దట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఛార్మ్. అది కరుణశ్రీ పద్యమే దానికి సమాధానం.
0: చెప్పండి.
1: ఆ చిరునవ్వులో అందాల అందాల హరివిల్లు సన్నజాజులో వనజల్లు కురియు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ కటాక్షములో రాకా శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు సన్నజాజులో వనజల్లు కురియు. ఆ కటాక్షములో రాకా శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ మధురోక్తిలో ఆమ్నాయ పరమార్థ విజ్ఞాన వాహినిలు వెల్లివిరియు. అతడు సర్వజ్ఞుండు, అతడు తథాగతుండు, బుద్ధుడాతుడు, సర్వార్థ సిద్ధుడు అతడు. సాయి సౌభాగ్యజాయి సాక్షాత్కరించే అమరో రమ్ము అర్ఘ్యపాద్యములిము చెల్లెలా తెము పువ్వుల పల్లెరమ్ము.
0: అద్భుతం.
1: స్వామిని చూసిన మరుక్షణంలో ఈ పద్యం నా ముందు పద్యం సాక్షాత్కరించి సమ్మోహితం. తమాషా ఏంటంటే, స్వామి విషయం నాకేం తెలియకపోతే రెండు పుస్తకాలు ఇచ్చి ఒక స్థానిక పత్రికవాడు వ్యాసాలు చాలా అసంఖ్యాకంగా రాస్తున్నాను అన్ని పత్రికలకి. అలా టైంలో స్వామి మీద రెండు రాయండి అన్నాడు. పాజిటివ్ దృక్పథంలోకి వస్తున్న దానికి దర్పణం తప్పకుండా రాస్తానని అవో రెండు బుక్స్ ఇచ్చాడు. ఆ బుక్స్ చదివి దాన్ని ఆధారం చేసి రాశాను. చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఒక్క కాపీ ఇప్పుడు లేవు మన దగ్గర, ఎందుకంటే దాన్ని దాచుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు అప్పుడు.
0: మరి మీకు స్వామి గురించి వచ్చిన ఆ రెండు పుస్తకాలు ఏంటి?
1: రెండు వ్యాస పుస్తకాలా? పుస్తకాలు నాకు మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ ఒకటిని, తర్వాత మై కాన్వర్సేషన్స్ విత్ సాయి జాన్ హిస్లాప్ మర్ఫెట్ అండ్ హిస్లాప్. ఆ రెండు 3 రోజులు టైం ఇచ్చాడు. ఆ 3 రోజుల్లో చదివి 2 వ్యాసాలు రాసి ఇచ్చా. అందులో హెడ్డింగ్లు కూడా బాగా గుర్తు నాకు ఒకటి, తర్వాత భక్తుల పాలిటీ కల్పతరు, ఈ రెండు రాశా అప్పుడు. వాటిలో చదివి ఎందుకంటే వాటికి దగ్గరలో ఉన్నాయని. అంటే కేవలం ఓ బుక్ రివ్యూ చేయడానికి ఇస్తే 500 పేజీల పుస్తకాన్ని 50 పంక్తులు లేదా 20 పంక్తులు 30 పంక్తులు అడిగిన రీతిలో రాయడానికి అలవాటు పడడం వల్ల ఆ బుక్ చదివి రాయగలిగాను. కానీ హృదయాన్ని చొప్పించి రాయలేదు, అందువల్లే నా దగ్గర లేకుండా పోయింది. అది ఒక ఆ రోజు స్వామి చూశాక మాత్రం ఉపన్యాసం స్వామి ప్రసంగం విన్నాక అది వెంటనే ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రాసి పంపించాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయింది. ఆ దాంట్లో స్వామి హృదయాన్ని ప్రధానంగా చేసుకోండి, ఆత్మని ప్రధానంగా చేసుకోండి అని చెబుతూ, ధనమూల మీదని జగత్ కాదు, ధనం వలన నీకు సౌకర్యాలు వస్తాయి కానీ సౌఖ్యం రాదు, ఔషధాలు వస్తాయి కానీ రోగాలు తగ్గవు, అనేక రకాలైనటువంటి పరికరాలను సంపాదించుకోగలవు గాని అది
0: శాంతిని
1: శాంతినివ్వదు అని చెప్పారు. చెప్తూ దాంట్లో ఇంకోటి ఏంటంటే, హృదయ మందిరం కావాలి, అంతేకాని దైవ మందిరాలు కాదు కావాల్సింది, హృదయ మందిరం కావాలి, ఈ మందిరం కాదు, హృదయాన్నే దైవ మందిరంగా చేసుకోవాలి అన్నారు. అని అయితే ఒకటి ఉంది, మీరు కేసులను చూసినప్పుడు లాయర్ జ్ఞాపకం వస్తాడు, రోగులను చూసినప్పుడు డాక్టర్ జ్ఞాపకం వస్తాడు, అలాగే ఈ మందిరాన్ని చూస్తే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు, అంతవరకు ఈ మందిరం అవసరమే అన్నారు. అది బాగా హృదయాన్ని హత్తుకుంది నాకు. తర్వాత పూలదండలు వేశారు, ఇదే ఆఖరు, ఈ తర్వాత నేను పూలదండలు వేయించుకోనని చెప్పి ఆ పూలమాలలు తీసి పక్కన పడేశారు. వేసుకున్నది తీసి హృదయాన్ని హత్తుకుంది. ఇంకా చాలా విషయాలు చెప్పారు. నా దగ్గర ఉన్న ప్రేమధనాన్ని ఎంత ధర ఉందో చెప్పడానికి వీల్లేదు. ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా దానికి ఎంత ఉన్నదో వాడు కనుక్కోలేదు, వెలకట్టలేరు, కనుక్కోలేడు. అంత ప్రేమధనం ఉన్నది నా దగ్గర. నా ఆయుధం ప్రేమే, నేను ప్రేమకు మాత్రమే లొంగుతాను, నేను భక్తులకు లొంగుతాను, భక్తుల యొక్క ప్రేమకు లొంగుతాను అన్నారు. అది చాలా అసలు ఆ చూపులోనే కరిగించింది. అందుకు అనిపించింది, ఎంత చక్కని స్వామి, ఎంత చల్లని స్వామి, ఎంత కరుణ పొంగులెత్తడి స్వామి, ఎంత వారికైనా అంతు చిక్కని స్వామి మా స్వామి అనిపించింది ఆ రోజు నుంచి. అప్పుడు అనుకున్నాను సరే స్వామి దాంట్లో మనం ప్రధానమైనటువంటి ఉద్యమంలో పనికొచ్చే పనిముట్టుగా ఉంటే బాగుండునేమో అనుకున్నాను
0: అన్న కోరిక కలిగింది.
1: కలిగిన తర్వాత అయితే అది మనసులో ఉన్నది అక్కడితో ఆగిపోయింది. మందిరానికి తర్వాత వెళ్లలేదు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటుండేవాడిని. ఊపిరి తీసుకోవడానికి వీలు లేనంత కార్యక్రమాలు. తర్వాత ఒక పక్క విద్యా వ్యాసంగం, రెండో పక్క ఏమో పరిశోధన వ్యాసాలు, తర్వాత ఈ వివిధ కళాశాలలకి ఎక్కడికి వెళ్లినా ఈ ప్రసంగాలు అవి. అప్పుడు 1985 డిసెంబర్ వైకుంఠ ఏకాదశి, అనిల్ కుమార్ గారు ఓ ఫ్రెండ్ని పంపించి మూర్తి వస్తాడేమో ఒక నొప్పు, మనం ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ పెడుతున్నాం, కస్టమ్స్ కలెక్టర్ జడ్జి కింద వస్తున్నాడు, జడ్జి కం మోడరేటర్ గారు రమ్మను అన్నాడు. దానికి కారణం ఏంటంటే 25 సంవత్సరాలు కంటిన్యూస్ గా రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాల వక్తృత్వ పోటీలు, డిబేటింగ్ పోటీలు, క్విజ్ పోటీలు, నవ్వండి నవ్వించండి హాస్య పోటీలు నిర్వహించాను. వీటన్నిట్లో అనిల్ కుమార్ పార్టిసిపేట్ చేసేవాడు వచ్చి, అంటే అతను ఈ గ్యాప్ టైం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండేవాడు. అక్కడ దాంట్లో అది పురస్కరించుకుని నన్ను పిలిచాడు. సరే నాకు అసలు జడ్జి కింద అయితే ఇవన్నీ వినాలి, స్పీకర్ గా అయితే నేను మాట్లాడేది మాట్లాడొచ్చేవచ్చు, జడ్జి అయితే వాళ్ళందరివి వినాలి, స్పీకర్ అయితే నాది వింటారు వాళ్ళు, అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం మొదటి నుంచి ఉండేది. దాని నుంచి అని చెప్తే, కాదు బ్రదర్ నువ్వు వచ్చి తీరాలని ఫోన్ చేశాడు. సరే వెళ్లా. వెళ్లిన తర్వాత వైకుంఠ ఏకాదశి, బాగా మాట్లాడుతున్నారు అందరూ విద్యార్థులు. నాకేమో ఈ సారాంశం ఇది స్వామి కొటేషన్ తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషను సత్యధర్మ శాంతి ప్రేమల మీద ఇచ్చారు. ఈ కొటేషన్ స్వామిది అని తెలియదు. ఆ రోజు స్వామి స్పీచ్ విన్నాను, అది గుర్తుంది. సత్యధర్మ శాంతి ప్రేమలు లేకుండా విలువలన్నీ వేర్చిన విద్యలన్నీ వేర్చిన విలువ సున్నా, దాన ధర్మాల సార్థకత సున్నా, పదవుల ఫలము సున్నా, అది
0: జరగని
1: ముద్ర ఇచ్చింది. అది ఉంది కానీ వీళ్ళు చదువు, వీళ్ళు ఇచ్చినటువంటిది ఈ సెంటెన్స్ స్వామిది అని తెలియదు. అది అలా ఉండిపోయింది, అది ఒకటే అలా ఉంది, ఇది తెలియడం లేదు. తెలియకపోతే ఒక డిబేట్ లో ఒక మోడరేటర్ ఏం చేస్తాడో చేశాను. చేసిన తర్వాత బాగా సంతోషించాడు. సంతోషించి నేనే విసిగిపోయాను. ఎలా విసిగిపోయానంటే, ఎన్నో పురస్కారాలు వచ్చాయి, బహుమతులు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, ఇప్పటికీ కాగితాలు ఇప్పాము, ఇప్పుడు కూడా వచ్చినటువంటి మెమెంటోస్ జ్ఞాపికలు ఏం చేయాలో తెలియదు, నాకంత స్థలం లేదు. మార్క్ ట్వైన్ ఒక జోక్ చెప్పాడే, ఉంటే ఓ స్నేహితుడు వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు ఈ పుస్తకాల మధ్య ఉన్నావంటే, ఏం చేయమంటావు పుస్తకాలు ఇచ్చినవాడు బీరువా ఇవ్వలేదు నాకు, అది ఏం చేయాలో తోచలేదు, నా పరిస్థితి అలాగే ఉంది, ఇవి పెట్టుకోవడానికి స్థలం లేక విసుగెత్తిపోయి ఉండి ఈ మీద నేను కార్యక్రమాల్లో పాల్గొనను, ఎవరైనా వస్తే చీఫ్ జస్టిస్ వస్తే, చీఫ్ మినిస్టర్ వస్తే, గవర్నర్ వస్తే, ఎవరు వచ్చినా కూడా మీరే మాట్లాడాలి, మీరు పరిచయం చేయాలి. అది మొదట్లో బాగుంది, తర్వాత రాంటే ఏమిటి పరిచయాలు, వీళ్ళని ఎందుకు మనం పరిచయం చేసి, మనం ఉన్నదంతా ఎందుకైనా స్వతంత్రంగా ఆలోచన చేయొద్దా, ఆలోచించడం అంటే ఊహల్ని పెంచడం, వ్యధల్ని చించడం, సుధల్ని పెంచడం అని అంటున్నామే, కానీ ఏమిటి ఇదంతా అని అనిపించింది. అనిపించినప్పుడు సరిగ్గా, అంటే నేను అనుకుంటాను స్వామి సంకల్పం ఉంటే సాధించలేనిది ఏముంది, మంచు పొగనే రవిబింబంగా మార్చివేయగలుగుతుందన్నాడు ఒక్కది. అట్లా ఆ సమయంలో బ్రదర్ నేను విసిగెత్తిపోయాను, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని లేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను మీ స్వామి కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను అన్నాను. మీ స్వామి కాదు మన స్వామి అన్నాడు
0: అనిల్ కుమార్ గారు.
1: ఓకే మన అన్నాను. అయితే ఆ మాట ఇప్పుడు నాతో చెప్పిన మాట, అక్కడ సింహాసనం ఉంది, సింహాసనం దగ్గర పాదుకలు ఉన్నాయి, ఆ పాదుకలు దీని మీద అక్కడ సింహాసనం దగ్గర స్వామి పాదాల దగ్గర చెప్పన్నాడు. ఆ రోజు చెప్పాను నేను, మనస వాచ కర్మ భగవంతుని యొక్క దివ్య శ్రీచరణాల చెంత ప్రణమిల్లుతూ నీకు చెప్తున్నాను, స్వామి యొక్క కార్యక్రమాలని ఇక మీదట పనిముట్టుగా, ఉపయోగకరమైన, అర్థవంతమైన, స్ఫూర్తివంతమైనటువంటి పనిముట్టుగా స్వామి అనుగ్రహించిన రీతిలో, ఆదరించిన రీతిలో, అనుకున్న రీతిలో నేను పాల్గొంటాను అని స్వామి పాదాల దగ్గర పెనమిల్లి ప్రమాణం చేస్తున్నాను. మళ్లీ వెనక్కి చూడలేదు. ఆ రోజు నుంచి ఇమీడియట్ గా నెక్స్ట్ డే మరో 2 బుక్స్ ఏవో ఇచ్చి, బ్రదర్ నువ్వు ఒక స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ ఇందులో మాట్లాడన్నాడు. ఏ కాన్ఫరెన్స్ అయితే ఏముంది, ఇదివరకు నేను చదివినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో అది స్వామి లిటరేచర్ తో కలిపి మార్చడమే.
0: ఇంకా సాయి పదంలో పయనం మొదలైంది.
1: అంతే మొదలైంది. అది బాగా మొదలైన తర్వాత ఇక అనిల్ కుమార్ వెళ్లవలసినటువంటి ఒక 2-3 ప్రదేశాలకు నన్ను పంపించాడు. ఆ ప్రదేశాల్లో నేను కొత్త అయితే ఆ సాయి మూమెంట్ లో కొత్త, నాకు ఈ సాయి రామండం ఇవన్నీ కొంచెం
0: అలవాట్లు
1: లేవు. ఒక్కసారి అలవాటు పడ్డం కార్పొరేట్ లైఫ్ నుంచి ఇల్లుకి రావడం కొంచెం కష్టం. అయితే ఇబ్బంది లేక ఒకసారి వెళ్తే ఒక విషయం చెప్పాలి. అనిల్ కుమార్ పంపించాడని ఒక ప్రదేశానికి వెళ్లాను. వెళ్తే ఆయన నాతో వచ్చిన ఆయన అంటాడు, అక్కడ ఒక సీనియర్ భక్తుడు, మూర్తి గారు స్వామి గురించి ఏదో గ్యాస్ చెప్పేయండి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. మామూలుగా ఒక కలెక్టర్ వస్తేనే, ఓ చీఫ్ మినిస్టర్ వస్తేనే, ఓ చీఫ్ జస్టిస్ వస్తేనే బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడతాం. అలాంటిది అతను ప్రత్యక్ష పరమాత్మని దృష్టికి వచ్చేసాను నేను.
0: అప్పటికే సర్వాంతర్యామత్వం తెలిసింది,
1: తెలిసిపోయింది మందిరంలో, తెలిసింది ఇప్పుడు ఆ డాలర్ ఇంకా అలా ఉన్నది. తర్వాత పరిణితి చెందినటువంటి మనస్సు అలా తీసుకెళ్తుందట. తర్వాత స్పష్టంగా తెలుస్తుంది మనశ్శాంతి లేకపోవడం, అంతర్గత శాంతి లేకపోవడం. ఆ స్వామి సింహాసనం దగ్గర ప్రణమిల్లిన తర్వాత రాత్రి పొందినటువంటి ఆనందం వర్ణించడానికి వీలింది. ఆ చేంజ్, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారే, ఇన్నోవేషన్ కోసం చూసాం, ఇన్నోవేషన్
0: ట్రాన్స్ఫర్మేషన్
1: అన్నారు సరే. అందువల్ల అది బాగా అనుభవించి ఉండడం వల్ల అది ఆ స్పష్టమైనటువంటి అనుభూతి బాగా కలిగి ఉన్నది. దాంతో ఆ గ్యాస్ గురించి మాట్లాడాను అన్నాడు. ఏ గ్యాస్ అంటాడు ఏమిటి, స్వామి గురించి మాట్లాడమంటే గ్యాస్ అని ఒకసారి ఆలోచించేశాను. అంటే అప్పుడే ప్రారంభమైంది, స్వామి ప్రేరణ ఎలా కలిగిస్తారు. గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి, జిఏఎస్ అంటే గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి, గ్యాస్ అంటే అని. నేను బ్రతికినంత కాలం మాట్లాడిన ప్రతి క్షణం ఎక్కడ మాట్లాడినా నా టాపిక్ గ్లోరీ ఆఫ్ అవతార్ సాయి గ్యాస్ అన్నా. అంటే స్వామి అట్లా మలచడానికి ఈ వర్డ్స్ తో ఇలిట్రేషన్ లో నాకు చాలా ఆనందం ఉండేది. అది ఎక్కువ చెప్పుకునేవారు మాటలు దీనికని. ఇది స్వామి ప్రేరణ వల్ల కలిగినటువంటి దాంట్లో అట్లా అందరూ మాట్లాడి బయటకు వచ్చాను. ఇట్లా ప్రయాణం సాగుతుంది. సాగుతూ ఉండగా స్వామి దగ్గరికి ఈ లోపల మా మదరు నాకు డాలర్ అందించింది. ఆవేమో అపస్మారక స్థితిలో ఢిల్లీలో ఉంది, మా చెల్లెళ్ళ దగ్గర. సరే వెంటనే అక్కడికి వెళ్ళారు.
0: అయితే మీలో ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని మీ అమ్మగారికి తెలిసిందా?
1: తెలిసింది, తెలిసింది పాపం. మార్పు కలిగింది, కలుగుతుందని తెలిసింది. ఆమెకి అనారోగ్యంగా ఉండి అస్వస్థత వల్ల ఢిల్లీలో ఉండిపోయింది. మనం కలిసి పుట్టపర్తికి వెళ్దాంరా అంది, సంతోషించే వెళ్దామని. ఎందుకంటే ఊపులో ఒక రకమైనటువంటి ఆలోచన ప్రవాహంలో ఉన్నాను. సరే వెళ్దామని అనుకుంటే ఆమె అక్కడ ఢిల్లీలో చనిపోవడం, తిరిగి వెంటనే ఇక్కడికి రావడం. వచ్చిన తర్వాత అనిల్ కుమారు అసంఖ్యాకమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యేటట్టు చేయడం, దాంట్లో బాగా అయిన తర్వాత రచనా వ్యాసంగాన్ని, ఈ వక్తృత్వాన్ని, ఈ జనరల్ దీంట్లో ఉన్నవన్నీ ఆపేశాను. ఓన్లీ స్వామి కార్యక్రమాలకు తప్ప మరి దేనికి నేను పాల్గొను అనేటువంటి అంశానికి బాగా నిర్ణయం తీసుకున్నాను.
0: కట్టుబడి ఉన్నా,
1: కట్టుబడి ఉండి దాంట్లోనే నడుస్తున్నాను. అవి ఎక్స్పీరియన్సెస్ చాలా. ఎక్కడికి ఇప్పుడు విజయనగరం వెళ్లాను. విజయనగరం వెళ్తే
0: ఇవంతా స్వామి దగ్గరికి పుట్టపర్తికి రాకముందు అద్భుతం.
1: వచ్చిన తర్వాత ఇంకా రాకముందు ఒకసారి ఇందులోకి వచ్చాక అనిల్ కుమార్ తీసుకొచ్చాడు కదా, ఆ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక వీటిలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇదంతా 1986లో జరుగుతోంది. విజయనగరం వెళ్లారు, కళాశాలలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బీఈడి కాలేజీలో స్వామి ఫోటో పెట్టడానికి వీల్లేదన్న అర్థం ముందు విద్యార్థులు, కొంచెం యాక్టివిస్టులు. తర్వాత ఆ చైర్మన్ ఏమో స్వామి భక్తుడు, ఫోటో పెట్టాలన్నాడు. వీళ్ళేమో గోల్ చేశారట, ఏదైనా ఫోటో పెట్టారు, హారత అది ఇవ్వడానికి వీల్లేదన్నారు. సరే నన్ను బీచర్ నేను వెళ్లాను. నేను వెళ్లి మాట్లాడుతున్నప్పుడు వెన్ ఐ కమిట్ మై సెల్ఫ్, ఐ కమిట్ టోటల్లీ. ఎవరు ప్రజలు ఎవరున్నారు ఏమని లెక్కలేదు. మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ దీంట్లోనే ఆ స్వామిని ప్రార్థన చేయడంలోనే మానవుల్లో పశుత్వాన్ని హరించి, దానవత్వాన్ని సంహరించి, మానవత్వాన్ని పోషించి, దివ్యత్వాన్ని వరించి, దైవత్వంతో ధరింపు చేయడానికి అవసరించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. రంగురంగుల మెరిసే పువ్వులు, కంగు కంగున మోగే మువ్వలు, అందాల హరివిల్లులు, అనురాగపు పాలవెల్లులు, శరయేటి కెరటాల నురుగుల మాటల మూటలు, విద్యార్థి విద్యార్థినులు, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాంతో చప్పట్లు కొట్టించారు. ముందు ఎప్పుడైతే గ్రిప్లోకి వచ్చారో బాబా దీని మీద మొదలెట్టారు. బాబా చాలా పోయిటిక్ గా ఒక పద్యం, ప్రత్యేకంగా కరుణశ్రీ గారు రాసినటువంటి పద్యం ఉంటుంది, కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకముని సిద్ధపరచనుంటి, పాద్యములెడ మాకు పన్నీరు లేదు, నా కన్నీటితో నీ కాళ్లు కడుగునుంటి, పూజింప మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజులుడే సమర్పించనుంటి, నైవేద్యముడే మాకు నారికేళము లేదు, హృదయముని చేతికి అందీయనుంటి, లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయచేయుము ఆత్మపీఠము పైకి, అమృత జరిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకుంచు స్వామి.
0: భావగర్భితమైన
1: విద్యార్థులకి చాలా ఆనందంగా అనిపించేటువంటి అది విన్నవాళ్ళు విన్నంతనే అలా నిశ్చేష్టులు అయి ఉండిపోయారు. తమాషా ఏంటంటే మిగతాదంతా ప్రసంగం స్వామి ఏం చెప్పారో, ABCF స్వామి చెప్పారు. అప్పటికే అంత లిటరేచర్ బాగా
0: చదివారు,
1: బాగా వస్తుంది. ఇప్పుడు ఇవాళ మరి ఎక్కడా దాచుకోలేము ఈ పుస్తకాలు ఎలాగా అనేది అంత లిటరేచర్ ఉంది. అనిల్ కుమార్ అది చూసి ఏం బెదర్ నా దగ్గర కూడా లేదు, ఇందులో సగం కూడా లేదే అన్నాడు. అంత లిటరేచర్ ఉంది, చదివే ఉంటా. ఆ లిటరేచర్ అంతా చదివి అక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటే దాంట్లో ఉండేటువంటివి అంటే ABCF స్వామి చెప్పారు విద్యార్థులకు కావాల్సింది ABCని, ఆల్వేజ్ బీ చీర్ఫుల్, ముడుచుకున్న ముఖంలో మొసళ్లు పుడుచుకొస్తాయి, చీదరించుకునే పెదవులో చీకట్లు కమ్ముకొస్తాయి, అందుకే అప్పుడే తీసిన వెన్నపూసలా చప్పును తెరిచే చిరునవ్వు చిందించమన్నారు. ఆల్వేజ్ బీ చీర్ఫుల్, ఆల్వేజ్ బీ కేర్ఫుల్, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చేతికొచ్చినట్టు రాయడం, కాలుకొచ్చినట్టు తిరగడం కాదురా, జాగ్రత్తగా ఉండు, ఆల్వేజ్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఎవరైతే నీకు నిన్ను పెడదారి పట్టిస్తారో ఆ దారి కాకుండా ఉండేటట్టుగా నువ్వు ఉండేటట్టుగా చూసుకో. యాంగర్ బ్రింగ్స్ కంటెంప్ట్, కోపమే నీకు వినాశనానికి దారి తీస్తుంది, కోపం వల్ల ప్రయోజనం లేదు, కోపం వస్తే ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగు, అద్దంలో నీ మొహం చూసుకో, లేదా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా చెప్పినటువంటి దాంట్లో చెప్పేది. అండ్ ఎడోర్ భగవాన్ కాన్స్టెంట్లీ, భగవంతుణ్ణి నిత్యము అనుక్షణము నువ్వు స్మరించు అని. అవి వాళ్ళకి బాగా నచ్చాయి. స్వామి మాటలు వినకుండా నాలాగే, నేను వినకుండా ఒక రకమైనటువంటి, చూడకుండా వినకుండా ఏ రకమైనటువంటి ఒక నెగటివ్ ఒపీనియన్ ఏర్పడుకున్నామో బిగినింగ్ లో అలాగే ఉంటుంది, వాళ్ళ తప్పు లేదు అని చెప్పి అది ఇరేజ్ చేయవలసినటువంటి పద్ధతుల్లో ఇరేజ్ చేయాలి. తర్వాత అయిపోయారండి, ఆఖరి క్షణంలో హారతి ఇస్తున్నారు, ఒక్కడు మాట్లాడితే ఉంటు హారతిలో జై జగదీశ హరే అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ వాయిస్ దే స్టూడ్ అప్ అండ్ ఆఫర్డ్ టు స్వామి. తర్వాత అయిపోయి బయటకు వచ్చాము, గంట సేపు పట్టింది ఆటోగ్రాఫ్లు వాళ్ళకి ఇవ్వడానికి, అన్ని స్వామి సెంటెన్స్లే. ప్రతి ఒక 100 మందికి వర్షం మీద ఇవ్వడానికి కావాల్సిన కొటేషన్లు స్వామి ముందులోనే జాగ్రత్త పడాలని వెళ్తే తెలుసు నాకు. అంటే స్వామి తలుచుకుంటే ఎలా ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు ఇన్వోక్ చేసి భారం నా మీద వేసావో, ఇక నాకు విడిచిపెట్టావు కాబట్టి నేను చూసుకుంటాను, నీ ప్రయత్నమే నీది అనేటువంటి జరిగిందండి అక్కడ. అలాంటి ఇన్సిడెంట్ శ్రీకాకుళం తీసుకెళ్లారు బిఫోర్ కమింగ్ టు స్వామి. శ్రీకాకుళం ఆయన తీసుకెళ్లి నాకు ఒక ఆయన కాలేజీ స్టూడెంట్స్ అడ్రస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అడ్రస్ చేయమన్నారు. ఒక ఆయన చెప్పాడు అక్కడ, ఆ లోకల్ డాక్టర్ కార్యకర్త, మూర్తి గారు మీరు మంచి వక్తని అందరూ అంటారు, మేము విన్నాం కూడా కదా, మీలాంటి వక్తని ఇక్కడ బలైపోవడం నాకు ఇష్టం లేదు, స్టూడెంట్స్ ఏరోస్ విసురుతారు, గాల్ చేస్తారు. నేను చెప్పాను ఏం చేస్తాం, స్వామికి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాను, అన్ని చోట్ల రత్నాలే దొరుకుతాయా, కొన్ని చోట్ల రాళ్లు దొరుకుతాయి, రాళ్లు దొరికినా రత్నాలు దొరికినా ఏరుకుని తీసుకెళ్ళడానికి సిద్దపడాలి అని చెప్పి అవి తీసుకెళ్తాను, ఏమి నాకు వచ్చినా నేను స్వామికి పంపించేస్తున్నాను ఇమీడియట్ గా, జరిగినట్టుగా రాసి స్వామికి లెటర్లో రాస్తా అని చెప్పి పంపించేస్తాను స్వామికి. ఆయనది కాదు నాది కాదు, ఏం బాధపడతాను. వెళ్ళాం, పరిచయం చేశాడు ప్రిన్సిపాల్, పరిచయం చేస్తే కూర్చోన్నారు. మనవాడు ఊరుకోకుండా ఈ పద్యాలు కండతా పెట్టినటువంటి దీంట్లో పెద్దమల్లు పంచదార అతికి పలుకులు చెప్దామనంటే పంచదార రాలిపోయిన తర్వాత మామూలు పలుకులు ఎలా వస్తాయో అలా వీళ్ళు మాట్లాడని చెప్పిన తర్వాత వాడు గోల్ చేశారు. అయిపోయింది, మైక్ హ్యాండ్ ఓవర్ చేశారు, నేను స్వామిని ఇన్వోక్ చేశాను. ఇన్వోక్ చేస్తున్నప్పుడు హా అన్నాడు ఒకడు, ఇంకోటేమో లేడీస్ పక్క యారో వేయబోయాడు. వేస్తే గోల చేయడం నా జీవితం గోలను నువ్వు అనుకుంటే నీకు వీడ్కోలేక అని స్వాగతం కాదు. నేను జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఖాతరు చేయను, విద్య నేర్పిన గురువుని ఖాతరు చేయను, ముఖ్య అతిథిగా నిన్ను పిలిచి నిన్ను గౌరవిస్తానా, నా సంప్రదాయమే అది, నా సంస్కృతి అది, నేను అందుకే పుట్టాను అనేటువంటి మీకు ఏం చెప్పాలి నేను. పిన్ డ్రాప్ సైలెన్స్, యూ బిలీవ్ మీ. తర్వాత ఏదో అనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ నేర్చుకున్నానని, నేను మాట్లాడితే వింటారని, నా మాటలకి తిరుగులేదని, ఇక్కడ చప్పట్లు కొడితే ఎప్పుడు జన్మలో ఒక స్త్రీని చూడనట్టుగా, తల్లిని చూడనట్టుగా, చెల్లిని చూడనట్టుగా, ఇక్కడ విద్యార్థిని చూస్తే మీరు ఏదో ఉరకలేసినట్టుగా ఏరోలు చూసి విసరడాలు ఇవి చేస్తున్నావే నువ్వు. నువ్వు విద్య పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత డిగ్రీల మూట మూపున కట్టుకుని ఆఫీసుల చుట్టూ చాంద్రాయనం చేసే నిరుద్యోగ నిట్టూర్పు నగళ్లలో సజల నయనలలో విఫల మనోరథాలలో వీపులు కంటుకున్న డొక్కలలో వీరిన పసి రెక్కలలో కనిపిస్తుంది నీ బాట. మార్చుకో, మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ వేసిన అడుగే నీ జీవితంలో ముందు ముందడుగవుతుంది. ఇక్కడ నువ్వు నష్టపోయిన సమయం నీకు తిరిగి రాదు. ఈ మాటలు చెప్పడానికి వ్యయ ప్రయాసం లేకుండా నేను రాలేదు. వ్యయం మీ కళాశాల వారిది, ప్రయాస నాది, అందువల్ల నేను వచ్చాను. చెక్కు చెదరకుండా రాలేదు, మీ చెక్కు చెదిరితేనే వచ్చాను. అంచేత వచ్చిన వాణ్ణి గౌరవించడం నేర్చుకుంటే 10 కాలాల పాటు మానవుడిగా నిన్ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఫింగర్ ఆఫ్ సైలెన్స్ అండి. అంటే స్వామి చెప్పిన దాంట్లో ఫోర్స్ఫుల్ గా చిత్తశుద్దితో నువ్వు మాట్లాడు, వాళ్ళు డెఫినెట్ గా భ్రమరథం పడతారు. ఆ తర్వాత స్వామి మొత్తం 1 గంట సేపు స్వామి చెప్తే చివరిలో మళ్లీ స్వామి సూక్తులు మరికొన్ని చెప్పండి అని కాగితం రాసి పంపారు. అది స్వామికి పంపించారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. దీని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1986 గురు పూర్ణిమ సందర్భంగా స్పెషల్ బస్సులు వేశారు. ఆ బస్సులో అనిల్ కుమార్ పక్కన నాకు సీట్ రిజర్వ్ చేశారు. మొదటిసారి తీసుకెళ్తున్నాం ఇతన్ని, చాలా జాగ్రత్తగా చూడాలి. అనిల్ కుమార్ గారు మీ పక్కన ఉంటేనే సరిపోతుంది, సరైన వాళ్ళు లేకపోతే ఇతను బయటకు వచ్చి ఏదో జరిగి అలా జరిగింది ఇలా జరిగింది అంటాడేమో, కొంచెం జాగ్రత్తగా ఇతను మలుచుకోవాలి మనం అని చెప్పారు. పాపం ఉద్యమంలోకి ఎప్పుడైతే సత్యసాయి ఉద్యమంలోకి వచ్చానో ఇక మరి ఆలోచనలు మిగతావి ఏం లేవు. స్వతంత్రంగా స్వామి యొక్క సందేశ వ్యాప్తిని వ్యాసాల రూపంగా ప్రసంగాల రూపంగా వ్యాప్తి చేయడమే ఏకైక లక్ష్యం. మిగతా ఆర్గనైజేషన్ క్షుణ్ణంగా చదువుతాను కానీ అందులో ఈ స్కార్ఫ్లు వేసుకుని సేవాదులు అవన్నీ కాదు, ఇదే సేవని నాకు కరుణశ్రీ గారు పిలిచి చెప్పారు. మూర్తి గారు వాక్ సేవను మించిన సేవ లేదు. ఒకసారి 1000 మంది ఉంటే 1000 మందిలో మీరు స్వామిని గురించి చెప్తే విన్నవాళ్లలో 5 ఉన్నా సారు వాళ్ళు ప్రభావితులవుతారు, అది స్వామి చూసుకుంటారు. అంచేత మీరు స్వామికి విడిచిపెట్టి మీరు ఆ పని చేయండి, ఈ మట్టిలో చేతులు పెట్టి ఇవన్నీ వీరలాగా చేయలేరు, వాక్ సేవ కూడా అని చెప్పాడు. అది నాలో బాగా పనిచేసింది. పనిచేసి అనిల్ కుమార్తో వెళ్ళాను. అన్ని సందేహాలే నాకు, మొదటిసారి కదా వెళ్ళడం, అంతా అన్ని సందేహాలే. ఆ బస్సు ఒక దగ్గర ఆగిందండి. ఆగిన దగ్గర భోజనానికి కోసం దిగారు అందరూ, నేను అనిల్ కుమార్ దిగాం. నేను అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు, అబ్బో ఎన్ని విశేషాలు, అన్ని విశేషాలు చెప్తూనే ఉన్నాడు. ఆ హోటల్ లోపలికి వెళ్ళాం. హోటల్ లోపలికి వెళ్ళి ఏం కావాలంటే 2 చపాతీ చెప్పాం, ఆర్డర్ ఇచ్చాం. వాడు చపాతీలు తెచ్చిపెట్టిన తర్వాత కర్రీ ఏందమ్మన్నారు, చికెనా మటనా ఏదో అన్నాడు. చికెన్ మటన్ అంటాడేటిది అని చెప్పి నాలుగు పీక్కుని అతను కూడా, ఏం బ్రదర్ ఇలాంటి దానిలోకి వచ్చామని బయటకు వచ్చి చూస్తే మాంసాహార శాలను ఉంది సార్, ఇందులోకి ఎందుకు వచ్చామని, ఇంకెక్కడ తినడానికి ఏం లేకపోతే అరటిపళ్ళు తిని బస్సులో వచ్చాం సార్. ఇక్కడ చేరుకున్నాం. చేరుకున్నాక రౌండ్ బ్లాక్స్ అప్పుడు కొత్తగా ఇనాగ్రేట్ చేసినట్టు, రౌండ్ రావు గారు ఫాదర్ చేత ఇనాగ్రేట్ చేయించారు స్వామి. ఆ రౌండ్ బ్లాక్ లో ఇచ్చారు అతనికి ప్రెసిడెంట్. అప్పుడు రత్నాకర్ కూడా వచ్చాడు, వాళ్ళ బ్రదరు. అది బాగా పరిచయం నాకు, డాక్టర్ రత్నాకర్, అదే పాథాలజిస్ట్, ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్. ఆనాడు గుల్బర్గాలో ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఆయనకు అప్పచెప్పి, రే మూర్తి గారిని జాగ్రత్తగా చూడు, నేనేమో ఈ అధ్యక్షుడు మీటింగులు వాటిలో తిరుగుతూ ఉంటాను, ఆయనేమో ఇక్కడేమో సరిగ్గా జరిగితే పాజిటివ్ గా ఉంటే అన్ని పాజిటివ్ గా బయటకెళ్లి 100 రెట్లు చెప్తాడు, లేకపోయేలా ఉంటే నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ చెప్తాడు, జాగ్రత్త చూడరా అని అతనికి అప్పచెప్పాడు. అతను, నేను కొత్త దాంట్లో ఉన్నాం, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. సరే తీసుకెళ్లారు. ఆ వరుసలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా గ్రూప్ ఉన్న ఒక ముందు రోజు కూర్చోబెట్టి స్వామి అందరికి బట్టలు పంచిపెడుతున్నారు, స్టూడెంట్స్ అన్ని ఇస్తున్నారు. ట్రస్ట్ వాళ్ళట, అప్పటికి నాకు తెలియదు, ట్రస్ట్ లో వచ్చిన వాళ్ళు అందరికీ ఏవో ఇస్తున్నారు, నాకు ఈ సీన్ కొత్త అంతా. వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇసుకది ఉండేది, దానిలో కూర్చుని ఉన్నాము. అనిల్ కుమార్ బ్రదర్ ఇక్కడ, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాం. స్వామి నవ్వుతూ అలా వచ్చారు, దర్శనం చేస్తూ వచ్చి నా దగ్గర నుంచి ఉన్నారు. చాలా క్లోజ్ గా నించుంటే నమస్కారం పెట్టాను, చిరునవ్వుతో ఉన్నారని. ఆ పక్క వాడు ఇలా పొడిచాడు, పొడిచి ఏంటి స్వామి దగ్గరికి వస్తే నమస్కారం, పాద నమస్కారం చేసుకోని. పాద నమస్కారం అంటాడు ఏమిటి, ఏమిటో నాకు తెలియదు.
2: అప్పుడు కొత్తసారి
1: తెలియదు అసలు ఏమి కొత్త, ఆ అంశం నా మైండ్ లో లేదు. లేకపోతే నవ్వుతూ ఉండగానే రత్నాకర్ ఇలా చూపించాడు, చేసుకున్నాను నేను సార్. చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్పుట్ అప్పటి. 2వ రోజు గురు పూర్ణిమ నాడు స్పీచ్ ముందు కూర్చోబెట్టాడు, తీసుకెళ్లి అనిల్ కుమార్ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి ఉపన్యాసం ఇస్తూ దేవుడున్నాడు పంచాక్షరి మంత్రం అదంతా అయ్యాక ఈ బస్సులో మేము పొందిన ఇన్సిడెంట్ డైరెక్ట్ గా వచ్చారు. కొంతమంది బస్సులు ఆగితే యాత్రికులు వస్తూ ఉంటారు, బస్సులు ఆగాయని భోజనాలకు వెళ్తారు. భోజనాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోపల చపాతీ అంటారు, మటన్ అంటారు, చికెన్, అప్పుడు నాలుగు పీక్కుని బయటకు వస్తారు. అప్పుడు బోర్డు చూడటం కాదు, లోపలికి వెళ్లేటప్పుడే చూడాలి బంగారు. ఏం బ్రదర్ ఎలా ఉందన్నాడు అనిల్ కుమార్. వచ్చి డైరెక్ట్ పే చెప్పపోయినా డైరెక్ట్ గా ఉంది, పాయింటెడ్ గా ఉంది, చూశాను చాలా నచ్చింది. వచ్చి ఎక్స్ప్రెస్ కి ఆ విషయం కాకపోయినా మిగతాది స్పీచ్ జిస్ట్ అది రాసి అప్పటి నుంచి స్వామి దగ్గరికి వచ్చినటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం కదా, ఊళ్ళకి వెళ్తూనే ఉన్నాం. ఇలా ప్రయాణం చేస్తూ దానిలో ఇంకా స్వామి దగ్గర మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా పుట్టపర్తి రావడం అనుభవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల వల్ల మాత్రమే జరిగింది అనేటువంటి భావనకు వచ్చాను. పరిమళాలను ఎవడాపును, పైరగాలను ఎవడాపును, ఎవడాపును మానవత, సాయి వాక్కును సాయి రుక్కును అనేటువంటి భావనతో పులకించిపోయింది సత్యసాయి హృదయ స్పందనంలో. నందనం నవ్వింది, మందాకిని పొంగింది, పుట్టపర్తి నిలిచింది, బృందావనం నిలిచింది, కొడైకెనాల్ సాయి శృతి స్మృతిగా నాలో పాదుకు చేసుకుంది ఆ మొదటి రోజుని. ఈ అనుభవాల పరంపరలో అలా ముందుకు ప్రయాణం చేస్తూ స్వామితో యానం నా జీవిత ప్రయాణం, నా జీవిత సర్వస్వం అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను.
0: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని రెండో భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: శ్రద్ధ. గురునానక్ దేశ సంచారం చేస్తూ, ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనలు అభివృద్ది చేసేవాడు. ఒకసారి ఆయన హృషీకేశం వెళ్లాడు. అక్కడి నుండి కొంతమంది యాత్రికులతో బదరీ వెళ్లాడు. బదరీలో పితృదేవతలకు పిండం పెట్టడం ఒక సాంప్రదాయం. అట్లు పిండం పెడితే పితృదేవతలకు మరలా జన్మ ఉండదని మన దేశంలో ఒక విశ్వాసం. పిండాలు పెట్టించడానికి పండాలని కొందరుంటారు. వారు ఈ క్రతువును జరిపిస్తూ ఉంటారు. ఈ పిండములు స్వర్గంలో ఉన్నవారి పెద్దలకు చేరుతాయని బోధిస్తూ ఉంటారు ఈ పండాలు. గురునానక్ ఈ క్రతువును చూశాడు. తరువాత నదిలో దిగి తూర్పు వైపునకు తిరిగి దోసెలతో నీరు తీసి చల్లడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న పండాలు పిండాలు పెట్టే గృహస్థులు నానక్ చేసే వింత చర్యను గమనించారు. ఏమిటి ఈ పిచ్చి పనులు, నదిలోని నీరు తీసి తూర్పు వైపు చల్లుతున్నాడు అని హాస్యం చేస్తూ విమర్శించడం మొదలుపెట్టారు. అందరూ హాస్యం చేసే కొద్దీ నానక్ నీటిని మరింత జోరుగా చల్లడం ప్రారంభించాడు. అక్కడున్న వారందరిపైనా చల్లాడు. పండాలకు కోపం వచ్చింది. వారు నానక్తో, ఎందుకయ్యా ఆ విధంగా నీరు చల్లుతున్నావు అని గద్దించి ప్రశ్నించారు. అప్పుడు నానక్ పరమశాంతంగా, అయ్యలారా, పంజాబ్లో మోగా అనే గ్రామంలో మాకు మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నాను అన్నాడు. అందరూ గొల్లున్ నవ్వారు. అతనితో, పిచ్చివాడా, పంజాబ్లో గ్రామంలో ఉండే మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నావా? నీవిప్పుడు ఎక్కడ ఉన్నావు? బదరీలో ఉన్నావు. ఇక్కడ నుండి నీళ్లు అక్కడ చేరుతాయా? నీకు పిచ్చి అని అందరూ అన్నారు. అప్పుడు నానక్, సచ్చి ఏ లోకంలోనా ఉన్న తల్లిదండ్రులకు ఇక్కడ మీరు పెట్టే పిండాలు చేరుతుంటే నేను ఇక్కడ చల్లిన నీరు పంజాబ్లోని మోగ గ్రామానికి ఎందుకు చేరవు అని ప్రశ్నించాడు. నానక్ అక్కడి వారందరికీ సూక్ష్మముగా కనువిప్పు కలిగించడానికి ఆడిన నాటకమిది. క్రతువులు చేయవచ్చు, మంత్రాలు పలుకవచ్చు, కాని వాటి అంతరార్థం తెలుసుకుని చేయాలి. శ్రాద్ధం పెట్టడం అంటే మరణించిన పెద్దలను స్మరించి శ్రద్ధతో వారి పేరున ధర్మకార్యాలు చేయుటయే. పిండాలు పెట్టి నీటిలో వదిలినప్పుడు వాటిని జలచరాలు తింటాయి. ఇది ఒక విధంగా భూతయజ్ఞం. అంతేకాని పిండాలు పెట్టినంత మాత్రాన జన్మరాహిత్యం ప్రాప్తిస్తుందనుకోవటం వట్టి భ్రమ.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మూడేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీ ఆంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దీనికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే యేసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటీ.
7: అసలెంతమంది దేవుళ్ళంటీ?
8: ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటంటే?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా. అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరాంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
8: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
8: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నెను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతమంటే ఏమిటాంటీ?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడమ్మా హర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూలకారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరమూ జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక్క చెప్తుందట, పిల్లలు వినండరా.
0: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
0: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా ఆంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని ఆయన విశ్వాసాలని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షితా.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్టిన వెలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వల్లే జరుగుతుందని విశ్వాసం.
3: అక్క, కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ల కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బటనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదైంది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికే అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉన్నది ఏమిటంటి?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరి యందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కాని కష్టములు కాని ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణ్ణి,

0: ఏంటి, అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రధనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్మ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం శిలువ, నక్షత్రం నెలవంక, అగ్ని, ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదా సేనా? బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం?
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా? శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయనా, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలిన తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
3: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
4: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
5: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
6: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
4: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
6: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకనే వారు ఎవరినైనా కలిసినప్పుడు సలామలేకుము సలాం అంటారు.
2: అంటే అర్థమేంటక్క?
6: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
2: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
7: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
2: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
7: అవునరా సత్య.
6: ఓ, మీకు చాలా విషయాలు తెలుసే.
2: అక్క, నువ్వు కథ చెప్పక్క.
6: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలనే మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా, అప్పుడు ఏం చేసింది?
6: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పక్కపక్క నవ్వేది.
7: ఆయన ఏమి ఏమి అనేవారు కాదా ఆమెని?
6: లేదు యూసుఫ్, తల మీద భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
2: అక్కా, రోజు అలానే చేసేదా?
6: అవును సత్య, రోజు అలానే చేసేది. కాని ఒకరోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
2: ఎందుకనక్కా?
6: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం. కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడం మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
2: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
6: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
1: బాగైంది కదా,
2: మంచి వాళ్ళకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
6: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
7: మరి నువ్వు చెప్పక.
6: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
3: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
6: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించానో ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే. నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
3: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
4: చూడమ్మా, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు, సర్వ జీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయ, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లాం మతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో, తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కా అది?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్క. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా, సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ క్రోధ లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణి అక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని ఆనందాన్ని మీవిగా భావించండి, కష్టంతో ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి, ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్క, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థం అన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియం మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జోరాస్ట్రమతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా?
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
5: అంటే మన మనసుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Meekemana help kavala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkaristunaru. Nalanti foreigners kuda chala mandi kanipistunaru. Wonderful place. But tell me, akkada undi chudandi. A pillar emiti.
1: Oh, ada. Adi sarvadharma aikya stupam. Symbol of unity of faiths.
0: What? అది మీ మత స్థూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ? ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్థూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదిలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చేసిన చిక్రం ఉంది, ఏ మతానిదో.

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్రమతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచిని బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: సుతుడా.
1: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలు కలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
1: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచార
0: వీరసుతుడా వినుడు, వినుడు భారతీయ వీరసుతుడా.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నె బెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేరునే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీ ఆంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి, నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ బౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోను కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురి చేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనసు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మా మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని, నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల్య వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల్య వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి, సంస్థకు కూడా ఉన్నతిని, గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల్య వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులొచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయి, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటీ?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే ఆంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమా అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి, పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యుల వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ, ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా ఆంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల్ వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక, మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ, గుర్తుందా ఆంటీ. ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: మాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది, కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి, ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల్వికాస్లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంతి నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాల వికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ రేడియో సాయి బృందం తరపున రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరా.

ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19 తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ శ్రోతలందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఆ దేశపు స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయి. సత్యం, ధర్మం, ప్రేమ, ఆనందం, త్యాగం, సహనం, సహానుభూతి అనే 7 సుగుణాలతో అలంకరించబడిన స్త్రీలు తమను తాము ఉద్ధరించుకుంటూ అందరినీ ఉద్ధరించే శక్తి కలిగి ఉన్నవారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తారు. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రత్యేకించి 1995 నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆనాడు స్వామి అందించిన దివ్య ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని వింటూ ప్రారంభిద్దాం.
1: ప్రేమస్వరూపులారా, అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాకములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. ఈ మానవ జీవితంలో ఈ జన్మము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి చెప్పుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: పేరుగాంచి పుత్తలీబాయి పూరి తంబుల కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచి. ఈ విధముగా జగత్తునందు అనేక విధములైనటువంటి మహర్షులు, మహనీయులు, వీరులు, ధీరులు, శత్రువులు సర్వము కూడాను స్త్రీ గర్భం నుండి ఆవిర్భవించినటువంటి వారు. యత్ర నార్యాణాం పుణ్యతి వర్ధతి తత్ర దేవతానాం అనేది వేదము. అనగా ఎక్కడ స్త్రీలను గౌరవిస్తుంటామో, ఎక్కడ స్త్రీలను సరైనటువంటి స్థానంలో ఉంచి వారిని సరైన గౌరవం మర్యాదలతో చూస్తామో అక్కడే సర్వదేవతా స్వరూపమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయన్నారు.
1: ఊయల ఊపిన చేతితోనే అవలీలగా చరిత్రలో తరతరాలను ఆదర్శంగా నిలిచిపోయే వ్యక్తులను తీర్చిదిద్దే మాతృమూర్తులైన స్త్రీలు చిన్ననాటి నుంచే అందుకు తగిన సద్గుణాలను అలవరుచుకోవటం ఎంతైనా అవసరం. ఇలాంటి లేత వయసులో వారి నిమ్మల హృదయాలపై స్వామి ప్రబోధల ప్రభావం ఎంతో ఉంటుంది. మహిళా యువతను ప్రభావితం చేసిన సాయి ప్రబోధల గురించి తెలుసుకుంటూ వారి జీవిత సౌధాలను ఎలా నిర్మించుకుంటున్నారో, కొంతమంది యువత అనుభవాలను సాయి మాట యువత నోట కార్యక్రమం ద్వారా విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నవారు శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి.
2: సాయిరామ్ సాహితి.
3: సాయిరామ్ అక్క,
2: ముందుగా ఈ ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చిన మన స్వామికి, సాయి యువత అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యూత్ సిస్టర్స్ పంపిన అనుభవాలను విని వారి జీవిత సౌధాన్ని ఎలా నిర్మించుకుంటున్నారో తెలుసుకుందాం.
3: సరే అక్క. అక్క, స్వామి ఒకసారి ఉపన్యాసంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చెప్పారు. ఒక భవనానికి పునాది, గోడలు, పైకప్పు తప్పక ఉండాలి, అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రేమ, భక్తి, విశ్వాసాలని ఇటుక, ఇసుక, సిమెంట్లను ఉపయోగించితేనే జీవిత సౌధం సక్రమంగా పూర్తవుతుంది.
2: అవును సాయితి, ఈ జీవితం అనే బిల్డింగ్ కి పునాది ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్, అంటే మనలో ఉన్న స్వామి మీద విశ్వాసం. విశ్వాసం స్వామి మీద ఉంటే చాలు, అదే మనకి పెద్ద పెన్నిధి, నిధి. స్వామి మన ఇంట, జంట, వెంట ఉన్నారు అనే ధైర్యం మన విశ్వాసానికే పునాది కావాలి. మరి ఇటువంటి ధైర్యంతో ముందుకు సాగుతున్న మన సిస్టర్ సాయి సత్యమయ్య అనుభవాలను విందామా?
3: విందామక్క.
4: ఓం శ్రీ సాయిరా. నా పేరు ఎం సత్యమాయి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సఫిల్గూడ సమితి నుంచి మాట్లాడుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలు, సూక్తులు నా జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని సంఘటనలు మీతో పంచుకునే అవకాశాన్నిచ్చిన శ్రీ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి స్వామిని నమ్ముతూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను నా 16 సంవత్సరాల వయస్సు వరకు బడికి వెళ్లలేదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోలేదు. అటువంటి నాకు ఒకసారి స్వామి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మా ఇంటి ప్రక్కన హాలులో జరిగిన సత్యసాయి వ్రతాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ నాకు ఒక ఆంటీ కలిశారు. ఆ ఆంటీ అద్భుతంగా పాడేవారు. ఆవిడను నేను ఎప్పుడూ చూడలేదు, తెలియదు కూడా. ఆ ఆంటీ బాల వికాస్ గురువు. ఆంటీ నన్ను చదివిస్తానని, బాల వికాస్ తరగతులకు రమ్మని చెప్పడం జరిగింది. నిజంగా స్వామి ఆంటీని పంపారు అనిపించింది. ఇక అప్పటి నుంచి నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. రోజు 1 గంట చదవడం, భజనలు నేర్చుకోవటం, వారం వారం బాల వికాస్ కి వెళ్లటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో రోజులు చాలా ఆనందంగా గడిచేవి నాకు. బాల వికాస్ తరగతులలో బోధించిన స్వామి దివ్య సూక్తులు, కథలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. స్వామి దివ్య ఆశీస్సులతో, మా ఆంటీ ఇచ్చిన ప్రోత్సాహ బలంతో నేను మొట్టమొదటిసారిగా స్వామి బాల వికాస్ గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. 97% మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి ప్రేమకు తార్కాణము. బాల వికాస్ తరగతులకు రాకముందు నాకు నలుగురితో కలివిడిగా ఉండే అలవాటు లేదు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేదాన్ని కాను. ఈ విషయాలలో స్వామి ప్రబోధలు నాపై చక్కటి ప్రభావాన్ని చూపించి నేను తోటివారితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్నాను. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాను. మా ఆంటీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షకు 1.5 సంవత్సరంలో తయారు చేశారు. పరీక్షలు బాగా రాయగలనా అని నేను భయపడినప్పుడు మా ఆంటీ ఇచ్చిన ధైర్యము, ప్రోత్సాహము, స్వామి మీద విశ్వాసము, నామస్మరణ నన్ను ధైర్యంగా పరీక్ష రాయగలిగేలా చేశాయి. అందులో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి అనుగ్రహానికి మరొక ఉదాహరణ. ఆ తరువాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ప్రథమ శ్రేణిలోనే పాస్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం 21వ తేదీన రేడియో సాయిలో మా జిల్లా యువత సమర్పించిన సాయి గీతాంజలి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇలా స్వామి నా ఇంట వెంట జంట కంటా ఉండి నాకు మార్గదర్శకులుగా ఉండి నాకు విద్యాబుద్ధులు ప్రసాదించి నాతో ఇంకా సేవలు చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటూ సాయిరాం.
3: అక్క, ఈ రోజుల్లో మీరు గమనిస్తే చిన్న చిన్న పిల్లలు అంటే 10th class 12th class పిల్లలు కూడా డిప్రెషన్ కి గురి అవడం చూస్తున్నాం. ఇది ఎందువల్ల అనుకుంటారు మీరు?
2: దీనికి ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు సాహితి. మొదటిది పోటీతత్వం. అది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని ఆ పోటీతత్వంలోకి అలవాటు చేస్తున్నారు. అది కూడా అతి చిన్న వయసు నుండి. పిల్లల మార్కులు తల్లిదండ్రులకు ఒక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యాయి.
3: అవునక్క,
2: అంత ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గట్టు చేయగలమా లేదా అనే ఆందోళన ఆ పిల్లల్ని డిప్రెషన్ లోకి దింపుతోంది. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, కాంపిటీషన్ ని మనం కోఆపరేషన్ కింద మార్చుకోవాలి. అప్పుడే ఏ వర్గంలో ఉన్న మనుషులమైనా, పిల్లలు, కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ అయినా, వర్క్ ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు సాహితి. మొదటిది పోటీతత్వం. అది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని ఆ పోటీతత్వంలోకి అలవాటు చేస్తున్నారు.

0: వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా అప్పుడే మనం నా అనే స్టేజ్ నుండి మనం అనే స్టేజ్కి ఎదగగలుగుతాం. ఇక రెండో కారణం, అన్నిటికన్నా ముఖ్యమైనది విమర్శ, క్రిటిసిజం. విమర్శని సరైన కోణం నుండి చూడలేకపోవడం కూడా ఒక డిప్రెషన్ కి ఒక కారణం అవ్వచ్చు. దీని వలన మన ఆత్మవిశ్వాసం పోవడమే కాకుండా ఇతరుల మీద ద్వేషం, కోపం, వీరు నన్ను ఎందుకీ మాట అనాల్సి వచ్చింది, ఇట్లాంటి ఆలోచనలు మొదలవుతాయి. లోకులు పలు కాకులు మాట్లాడతారు, కానీ దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి మన జీవితంలో మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మటుకే తీసుకుని ముందుకు సాగాలి.
1: మీరు క్రిటిసిజం గురించి చెప్తుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది, స్వామి చెప్పిన ఉదాహరణ. స్వామిని ఎక్కడ ఉన్న కొంతమంది బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, అవును నాకు నిజంగానే బుట్టతల ఉంది, దానికి నేను బాధపడడం ఎందుకు అనుకున్నారంట. ఇంకా కొంతమంది ఏకంగా పుట్టపర్తికే వచ్చి బట్టతల సాయిబాబా, బట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, నాకు బట్టతలే లేదు, దానికి నేనెందుకు బాధపడాలి అన్నారంట. దీన్ని స్వామి యూత్ కి కనెక్ట్ చేస్తూ స్వామి అన్నారు, నీలో ఏదైనా దోషం ఉంటే అది మీరు స్వీకరించే కాన్ఫిడెన్స్ మీకుండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుండాలి. ఒకవేళ ఆ దోషం లేనప్పుడు ఎవరేమన్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈ ఆత్మవిశ్వాసం లేకే మనము అన్నిట్లో ఉత్తీర్ణలం కాలేకపోతున్నాము.
0: అవును సాయితి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం అనుకున్నట్టు ఒక పునాది. స్వామి ఎన్నోసార్లు మనకి దీని గురించి అబ్రహాం లింకన్ కాంటెక్స్ట్ లో కూడా చెప్పారు. అబ్రహాం లింకన్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయనకి బడికి వెళ్లడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. సో స్కూల్లో తక్కిన పిల్లలందరూ ఎగతాళి చేసేవారు. చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చి వాళ్ల మదర్ని అడిగారు, నాకు కొంచెం మంచి బట్టలు వెయ్యి. వాళ్ల తల్లిగారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, నీకు ఆత్మవిశ్వాసమే నీ ఆభరణం అవ్వాలి, అదే నీ పునాది అవ్వాలి నీ ప్రయాణానికి, బట్టలు ఈ బాహ్య ఆడంబరాలు కాదు అని. ఆ రోజు నుండి లింకన్ తన ఆత్మవిశ్వాసాన్ని తన పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆయన ఎంతో బాగా చదువుకుని ఒక వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా చాలా నిజాయితీగా చేసేవారు. దానివల్ల ఆయనకి ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చేవి. అయినా కూడా ఆయన విశ్వాసాన్ని వదలకుండా, నిజాయితీ బాటను వదలకుండా కంటిన్యూ చేశారు. కాకపోతే ఒకనొక టైంలో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆయన దగ్గరున్న డబ్బులన్నిటినీ వెచ్చిచ్చి ఆ వ్యాపారంలో ఆయన ఎవరికైతే ఏది తిరిగి ఇవ్వాలో ఇచ్చేసి అప్పుడే మూసివేశారు. దాని వలన ఆయనకి సంఘంలో చాలా మంచి పేరు, గౌరవం ఏర్పడి ఆయన ఎవరితో అయితే వ్యాపారం చేశారో వారందరూ ఆయన్ని ప్రోత్సహించారు, నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి పోటీ చేయాలి అని. మనందరికీ తెలుసు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రభావితం చేసిన ప్రెసిడెంట్ లింకన్. ఇట్లాగే స్వామి బాటలో ఉండి తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తున్న మన సాయి సిస్టర్ సంజుష మాటల్లో ఆత్మవిశ్వాసం ఏంటో విందాం.
1: ఓకే అక్క. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సంజుష, నేను హౌస్ వైఫ్ ని. ప్రస్తుతం ఒహయో స్టేట్ లో కొలంబస్ అనే ఊర్లో ఉంటున్నాను. నాలో స్వామి పాత్ లో వచ్చాక ఎక్కువగా మార్పు తెచ్చింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి డిస్కోర్స్ లో విన్నాను, అండ్ బాలవికాస్ లో కూడా చెప్పేవారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా షై, నాకు వచ్చింది చెప్పాలన్నా, కాస్త గట్టిగా మాట్లాడాలన్నా నాకు చాలా భయం ఉండేది. చాలాసార్లు నేను చేయని పనులకు నాకు పనిష్మెంట్ కూడా వచ్చేది. కొంచెం కొంచెంగా నేను 10th అయిపోయాక హాస్టల్లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్ అయ్యాను. నా డిగ్రీలో నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండేది కాదు, మాది అక్కడ సెంట్రల్ సిలబస్ అండ్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవారు. సో కంపల్సరీ మా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉండాలి. నాకేమో ఇంగ్లీష్ రాదు కాబట్టి చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. సో మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీచ్ ఇలా ఉండేవన్నమాట. సో నేను ఎలా ఒలా గట్టెక్కాను, కానీ నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ మాత్రం ఒక 20 మినిట్స్ కంటిన్యూ

0: న్యూస్ గా ఇంగ్లీష్ మీద, ఇంగ్లీష్ లో స్టేజ్ మీద మాట్లాడాలి. సో టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యాను కానీ నా మనసులో ఆ భయం అయితే చాలా ఉండేది. సో నేను స్వామితో గట్టిగా ప్రే చేసుకొని నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడాను సక్సెస్ఫుల్ గా. అప్పుడు మా ఇంగ్లీష్ మేడం తన అన్నారనమాట, తన గ్రామర్ కరెక్ట్ గా లేదు కానీ తన కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, తన భావం ఏంటో కరెక్ట్ గా వ్యక్తం చేసింది అని చెప్పి మెచ్చుకున్నారు. అది నా ఫస్ట్ స్టెప్. అప్పటి నుంచి నా షై కాంప్లెక్సిటీ చాలా వరకు తగ్గింది. నేను మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే ధైర్యంగా మాట్లాడడంలో తప్పు లేదు. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఈవెన్ నా చుట్టూ ఫ్రెండ్స్ కి కూడా ఆ షై ఫీలింగ్ చాలా ఉంటుంది. సో నేను అదే వాళ్ళకి చెప్తూ ఉంటాను, కొంచెం కొంచెంగా ఓపెన్ అవ్వాలి మనం, అంటే మనకు కరెక్ట్ అనిపిస్తే కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని చెప్పి. నేను అప్పటి నుంచి కాలేజ్లో కానీ ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూలో ఎక్కడైనా నా మీద నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని స్వామిని తలుచుకొని మాట్లాడతాను. ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫియర్ నాలో నుండి వెళ్ళిన తర్వాతే నేను ఈరోజు ఇలా ఓపెన్ అప్ అవ్వగలిగాను అని నాకు అనిపించేది. అది కూడా స్వామి నా వెంట ఉండి నాలో నా ఈ కాన్ఫిడెన్స్ నింపారు.
1: అక్క స్వామి చెప్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని.
2: అవును,
1: ఆత్మ సంతృప్తి సాధించడానికి భగవంతుడితో అంతర్గత అనుబంధం చాలా అవసరం. నాకు తెలిసి అంతర్గత అనుబంధం పెంపొందించడానికి అన్నింటికన్నా సులువైన మార్గం ప్రేయర్, ప్రార్థన. మీరేమంటారు?
2: చాలా చక్కగా చెప్పావు సాయితీ. అయితే ఈ ప్రార్థన అనేది ప్రతి మనిషికి వేరుగా ఉండొచ్చు. నిన్న మనం కొంతమంది సాయి బ్రదర్స్ ని సిస్టర్స్ ని అడిగాం, వాళ్లలో ఒకరికి ప్రార్థన అంటే వాళ్ల ప్రొఫెషన్, వాళ్ల వర్క్. రోజు ఆఫీస్కి టైంకి వచ్చామా, చేయాల్సిన పని చేసే వెళ్లామా, ఇదే వాళ్లకి ప్రార్థన.
1: స్వామి అంటారు కదా, వర్క్ ఇస్ వర్షిప్.
2: ఎగ్జాక్ట్లీ. ఇంకొకరికి రోజు రెండు పూటలా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం ప్రార్థన. మరొకరికి రోజుకు ఒకసారైనా, స్వామి మీరు నేను అడగకుండానే నాకు అన్ని ఇచ్చారు, ఇవాళ నా రోజు ఎంతో బాగా అయ్యింది అని ఆయనతో చెప్పడమే ప్రార్థన. నా మటుకు నాకు నేను రోజులో మొత్తం చేసే పనులన్నిట్లోనూ ఆయన్ని కలుపుకోవడం ప్రార్థన. నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, నేను ఎవరికి ఎలా రియాక్ట్ అవుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను కారులో వెళ్ళినప్పుడు స్వామి మీకు ప్లేస్ ఉందా వెనకాల అని అడగడం ప్రార్థన. అంటే ఆయన నాతో పాటు ఉన్నారు అనుకోవడం. స్వామి కూడా అప్పుడప్పుడు చెప్పేవారు, ఆయన అన్ని సులువుగా చెప్తారు. ఏం చెప్పినా, మీరు 3 సార్లు ఓంకారం చేస్తే నాకు డైరెక్ట్ గా డైల్ చేసినట్టు అని. మరి ఈ నేపథ్యంలో మన సిస్టర్ సాయి గాయత్రి సాయి గాయత్రి గురించి ఏమంటుందో విందాం.
1: సరే అక్క.
3: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సాయి గాయత్రి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వామి చెప్పిన ప్రబోధంలో ప్రేయర్ ఎలోన్ మేక్స్ హ్యాపీ, హార్మోనియస్ అండ్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్. అది నాకు ఎలా ఇంపాక్ట్ అయిందంటే, స్టడీస్ పరంగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ రాకముందు 3 సార్లు సాయి గాయత్రి చదవడం కానీ అప్పుడు ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు అలా ఇంపాక్ట్ అయ్యి నా ఎగ్జామ్ బాగా రాయడం కానీ అలా జరుగుతుంది. లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ లో నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక చిన్న ప్రేయర్ లాగా చేసుకుంటాను సాయి గాయత్రి చదవడం. అలా చదవడం వల్ల నాకు ఎప్పుడు ప్రేయర్ తో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది.
1: సాయి గాయత్రి గురించి చెప్తే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందక్క. ఇది తెలంగాణ రాష్ట్రం కాగజ్ నగర్ డిస్టిక్ లోని నవగూడెం అనే చిన్న కుగ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ ఉండే ప్రజలందరూ స్వామి భక్తులు. మాక్సిమం ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ స్వామిని పూజిస్తారు. వాళ్ళకి రెల్లుగడ్డితో కట్టిన ఒక చిన్న భజన మండలి కూడా ఉందన్నమాట. అయితే అక్కడ వ్యక్తులు యజమానులు, భూస్వాములు అంటారు కదా, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని కౌల్ చేసుకుంటారనమాట పంట పండించుకోవడానికి. సో అలా ఒక వ్యక్తి అలా ల్యాండ్ తీసుకొని పంట పండించుకుంటున్నారు. సో మనకి పంటకి నీళ్లు అవసరం కదా, సో నీళ్ల గురించి వాళ్ళు మాన్యువల్ గా కాకుండా మోటార్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్లి మాకు మోటార్ ఇప్పిస్తే పని ఇంకా సులువుగా అవుతుంది అని వాళ్ళు అడిగారంట. ఒకటి రెండు సార్లు అడిగాక వాళ్ళ యజమాని కూడా సంతోషంగా పెట్టించారు. అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ మోటార్ ని దొంగిలించారు. దొంగిలించేసరికి వీళ్ళకి ఏం చేయాలో పాలు పడలేదు. మళ్ళీ వెంటనే వెళ్లి వాళ్ళ యజమానికి చెప్పుకున్నారనమాట, అయ్యా మీరు పెట్టించిన మోటార్ ని ఎవరో దొంగిలించారు అంటే ఆ యజమాని పెట్టించడం వరకు నా బాధ్యత, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని ఆయన అనేసరికి వీళ్ళు కొంచెం చిన్న పోయి వచ్చారంట. ఇది మన రేడియో సాయి టీమ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ వ్యక్తిని, మరి మీరేం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడిగారు. అడిగితే ఆయన సమాధానం, పోలీస్ కంప్లైంట్ ఎందుకు, మనకు మన స్వామి ఉన్నారు కదా అని చెప్పి. సో వాళ్ళు ఆ నిర్మించుకున్న రెల్లుగడ్డి ఆ ప్లేస్ లో వాళ్ళు రోజు ఒక వారం రోజుల పాటున, సుమారు వారం రోజుల పాటున 108 టైం సాయిగాత్రి రోజు చేసేవాళ్ళంట. సో విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఎవరైతే దొంగిలించారో, దొంగిలించిన ఆ పర్సన్ అక్కడ మళ్లీ ఆ మోటార్ పెట్టేసి అది మొత్తం ఫిక్స్ కూడా చేసేసి వెళ్లిపోయారంట. సో వాళ్ళు స్వామి గురించిన ఈ సంఘటన షేర్ చేయడం జరిగింది. సో సాయి గాయత్రి పవర్, ఇప్పుడు సాయి గాయత్రి మనకు చెప్తుంది కదా, దాని పవర్ ఒక ప్రేయర్ పవర్ అంతుంటుంది అన్నమాట.
2: ఎంత బాగుందో కదా సాయి, సాయితి మనసుకి ఎంత ఆనందంగా ఉందో వింటూ ఉంటే.

0: సాహితీ, మన లైఫ్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఫౌండేషన్, ఆత్మసంతృప్తి అనే గోడలు ఎలా కట్టుకోవాలో చూసాం. మరి ఇంటికి ముఖ్యమైనది ఇంటి కప్పు కదా, దాని గురించి మాట్లాడుకుందాం.
1: మీరన్నట్టుగా పునాది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోడలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే, ఇంటికి పైకప్పుగా సెల్ఫ్ సాక్రిఫైస్ అనుకోవచ్చు.
0: అవును.
1: సో స్వామి చెప్తారు, సాక్రిఫైస్ అంటే మనమేదో మన భార్య పిల్లల్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోవడం కాదు, మనలోని దుర్గుణాలను దూరం చేసుకోవాలి. అంటే అటాచ్మెంట్, ఈర్ష, అసూయ, ద్వేషాలు, అంతర్గత శత్రువులను జయించడమే అసలైన సాక్రిఫైస్.
0: అవును సాహితి, ఈ కాంటెక్స్ట్ లో నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. దానికి ముందర ఇంకో రెండు రకాల సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఎప్పుడు అనుకుంటాము మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్నవి మనకి ఎక్కువైపోయినవి, పక్కన వాళ్ళకిచ్చి మనం ఏదో బాగా త్యాగం చేశాము, సాక్రిఫైస్ చేశాము. మనకి బట్టలు అయితే పక్కన వాళ్ళకి ఇచ్చాము, ఎక్కువైతే మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని సరైన సాక్రిఫైస్ అని అనలేము. ఇంకోటి స్వామి మాటల్లో, మనం ఏదైనా ఒక పని ఇతరుల కోసం చేసేటప్పుడు దానివల్ల మనకేమీ లాభం లేదు అని తెలిసినా కూడా మన సమయం వెచ్చిచ్చి వాళ్ల కోసం ఆ పని చేయడం ఒక రకమైన సాక్రిఫైస్. దానికి ఇంకో మెట్ ఎదిగి ఆ పని చేయడానికి మనకి టైంతో పాటు శ్రమ ఎక్కువయ్యి మనం కొంచెం కష్టపడాలి అని తెలిసినా కూడా వాళ్లకు సహాయపడుతుంది అని అర్థమైతే అది చేయడానికి పూనుకోవడం కూడా సాక్రిఫైస్. మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఒక రాజ్యం పొలిమేరల్లో బస చేశారు. ఆయనతో పాటు ఒక డోలు పెట్టుకున్నారు. శిష్యులందరూ అడిగారు, స్వామి మీరు డోలు ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? అప్పుడు ఆయన చెప్పారు, నా దగ్గరికి ఏ రోజైతే అందరికన్నా పెద్ద త్యాగి వస్తాడో ఆ రోజు నేను ఈ డోలును వాయిస్తాను.
1: ఓకే.
0: అటుగుండా వెళ్తున్న ఆ రాజ్యపు మహారాజు విన్నాడు. ఆయన రాజ్యానికి తిరిగి వెళ్లి ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు, వజ్రాలు అన్ని ఏనుగుల నిండా, గుర్రాల నిండా వేసుకుని వస్తున్నారు. ఆయన మనసులో ఉద్దేశం, ఇవన్నీ నేను ఇచ్చేస్తే ఆయన డోలు వాయిస్తారు. ఆయన వస్తుండగా మార్గంలో ఒక అవ్వ కనబడింది. బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. ఆవిడ వచ్చి, రాజా నాకు బాగా ఆకలిగా ఉంది అని అడిగారు. రాజు చాలా మంచి ఆయన, ఆయన దగ్గరున్న ఫలాల్లో ఒక దానిమ్మ పండు తీసి అవ్వకిచ్చారు. సరే, అవ్వ తన మార్గాన్ని తను వెళ్ళిపోయి రాజుగారు బుద్ధుని దగ్గరికి చేరుకున్నారు. తెచ్చిన బంగారం అన్ని ఇచ్చారు, సమర్పించారు. బుద్ధుడు తీసుకుని పక్కన ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈయన డోలు వాయించేస్తారు, నేను ఇంత ఇచ్చేసాను తీసుకొచ్చి నా దగ్గర ఉన్న అన్ని అని. ఆయన ఏమి డోలు వాయించలేదు. ఈ లోపల అవ్వ చేరుకుంది. అవ్వ వస్తూనే బుద్ధుని దగ్గరికి వెళ్లి, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఈ దానిమ్మ పండు, ఇది స్వీకరించండి. బుద్ధుడు ఎంతో సంతోషంగా ఆ దానిమ్మ పండు స్వీకరించి వెంటనే డోలు వాయించేశారు. ఇంకా రాజుగారితో సహా శిష్యులకు కూడా ఒకటే కుతూహలం, ఆశ్చర్యం. ఇంకా ఆపుకోలేక శిష్యులు అడిగారు, అదేంటి స్వామి, రాజుగారు ఇంత ఇచ్చారు మీకు, అవ్వ దానిమ్మ పండుకి మీరు డోలు వాయించారు? అప్పుడు బుద్ధుల వారు చెప్పారు, రాజుగారు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి ఆయన ఏదో త్యాగం చేశారని అనుకున్నారు. అవ్వ దగ్గర ఉన్నదే ఒక దానిమ్మ పండు, అది తినకపోతే ఆవిడకున్న ఆకలికి ఆవిడ ఈ రోజు గడపలేకపోవచ్చు కూడా. అయినా ఆవిడ ఆలోచించలేదు, ఆవిడ దగ్గరున్న ఒక్క దానిమ్మ పండు నా ఆకలి తీర్చడం కోసం ఇచ్చేసింది, అది అసలైన త్యాగం అని.
1: చాలా బాగుంది అక్క. మరైతే ఇదే అభిప్రాయంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి యువత వైష్ణవి ఏం చెప్పిందో విందామా?
0: తప్పకుండా.
2: సాయిరామ్, నా పేరు వైష్ణవి, నేను కౌకూర్ గ్రామంలో ఉంటున్నాను, అల్వాల్ సమితి, మేడ్చల్ మల్కాజిరి డిస్టిక్. నేను ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. నా జీవితంలో స్వామి చెప్పిన సూక్తులలో ప్రభావితం చేసింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఏ విధంగా అంటే, నేను స్వామి ఫోన్లోకి 2008 లో వచ్చాను. బాల్వికాస్ లో చెప్పారు అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి, అందరికి సేవ చేయాలి అని. ముందు కూడా అంటే బాల్వికాస్ కి రాకముందు కూడా చెప్పారు స్కూల్లో ఇంట్లో, కాకపోతే ఇంత ఈజీగా ఇంత అర్థమయ్యే విధంగా చెప్పలేదు. అంతేకాకుండా స్వామి కూడా అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు, అందరికి ఎన్నో ప్రాజెక్ట్స్ ద్వారా సేవ చేశారు. అలా నా మనసులో కూడా స్వామి చెప్పినట్టుగా నడుచుకోవాలనిపించింది. అలా అందరితో ప్రేమగా ఉంటూ అందరికి సేవ చేయడం నాకు నచ్చింది. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్లతో డీల్ చేసినప్పుడు, జాబ్ లో పబ్లిక్ తో డీల్ చేసినప్పుడు కూడా ఇలా ప్రేమగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, నాకు కూడా ఆనందంగా ఉంది. చాలా సార్లు నా తోటి ఉద్యోగులు కూడా పబ్లిక్ కూడా మీరు ఇంత బాగా విసుక్కోకుండా ప్రేమగా ఓర్పుగా అనుసరిస్తున్నారు అని అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపించేది. స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా వారితో వాదించకుండా అయినా ఊరుకుంటాను. దీనికి కారణం స్వామి చెప్పినట్లు చేయడం వల్లనే. ఇలా నన్ను ఎప్పుడూ ప్రేమ మార్గంలో నడిపించాలని స్వామిని కోరుతూ సాయిరామ్.
1: అక్క, ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ లో మరొక ముఖ్యమైన ఘట్టం క్రమశిక్షణ. మనం ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనిలో డిసిప్లిన్ ఉండాలి. చదువుకునే టైంలో కానీ, తినే టైంలో కానీ, పిల్లలు ఆడుకునే టైంలో కానీ, ప్రతి చిన్న పనిలో క్రమశిక్షణ చాలా అవసరం.
0: అవును.
1: మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వాడేస్తున్నాం దాన్ని. వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనకి అవసరం లేకపోయినా మనం న్యూస్ ఫీడ్లను అదే పనిగా చూస్తుంటాం. దాంతోపాటు ఒక చిన్న కాల్, ఒక అర సెకండ్ తో పోయే కాల్ ని కూడా మనం అరగంట మెసేజ్లలో పెట్టేసి అలా టైం ని వేస్ట్ చేస్తున్నాం.
0: అవును
1: కదా. సో స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. సో ఈ టైం మనం ఇక్కడ వేస్ట్ చేసే బదులు ఇంకా మనం సేవ యాక్టివిటీస్ లో అలా పెడితే మనకు కూడా మంచి జరుగుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మన మీటింగ్ లో ఒక 5 నిమిషాలు పోతే పోయిందిలే, లేటుగా వెళ్దాం అని అనుకుంటాం.
0: అవును.
1: అదే మనకు ఆ మీటింగ్ లో ఇంకా ఒక 10 మంది ఆఫీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే, సో వాళ్ల 5 నిమిషాలు ప్లస్ మన 5 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనము ఈ సేవ యాక్టివిటీస్ లో పెడితే మనకెంతో ఉపయోగకరం. సో మనము స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించడం వలన సుష్మిత జీవితంలో ఎలా ప్రభావితం అయిందో ఇప్పుడు విందాం.
3: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు నా హృదయపూర్వక ప్రణామాలు. సాయి కుటుంబ సభ్యులందరికీ నా సాయిరామ్. నా పేరు సుష్మిత. నేను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో మెడికల్ కంటెంట్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే స్వామి నాపై దయ చూపించి ఎంతో ప్రేమతో నాకు సాయి సంస్థలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు నేను స్వామికి ఎంతగానో కృతజ్ఞురాలిని. స్వామి చెప్పిన సూక్తులన్నిట్లో నాకు ఎంతగానో నచ్చింది పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అనేది అది వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి. స్వామి భజన ప్రారంభించే ముందు 10 నిమిషాల ముందే స్వామి అక్కడ కూర్చొని ఉంటారు అని అంటారు కదా, ఇది విన్నప్పటి నుంచి నేను స్కూల్కి కానివ్వండి, కాలేజ్కి కానివ్వండి, నేను 1997లో స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. 9 గంటలకు పాఠశాల అయితే ఖచ్చితంగా 8:45కి నేను అక్కడ ఉండేటట్టు చూసుకునేదాన్ని. 1 నిమిషం లేట్ అయినా కంగారుగా పరిగెత్తేదాన్ని. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలో కూడా నేను 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అంటే 9 గంటలకు ఆఫీస్ అయితే 9:30కి నేను చేరుకున్నాను అని అంటే ఖచ్చితంగా ఇద్దరైనా నన్ను అడుగుతారు అదేంటి ఇవాళ ఆలస్యంగా వచ్చావు అని. పంక్చువాలిటీ అనేది మనిషి డిసిప్లిన్ ని ఎంతగానో, టైం మేనేజ్మెంట్ ని ఎంతగానో క్యాటర్ చేస్తుంది అని స్వామి సూక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. నేను అనుభవించిన, నేను పొందిన ఈ చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో నాలో, స్వామికి నేను దీనికి ఎంతగానో ధన్యురాలిని. సాయిరామ్.
0: సాహితి
1: అక్క,
0: ఒక విషయం గమనించావా? సుష్మిత ఎంత క్రమశిక్షణతో తను ఒక రోజుని ప్లాన్ చేసుకుంటే తను చేయవలసిన ప్రతి పనికి 10 నిమిషాలు ముందర ఉండగలదు.
1: అవును,
0: స్వామి మెసేజ్ ని మనం జీవించాలి. అదే మనము ఆయనకి ఇవ్వగలిగిన అసలైన పుట్టినరోజు బహుమతి కదా.
1: అవునక్క, బాగా చెప్పారు.
0: మన లైఫ్ అనే బిల్డింగ్ కి పైకప్పు కూడా రెడీ అయిపోయింది సాహితి. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రమశిక్షణ అంటే ఏంటి, స్వామి దయతో వీటన్నిటినీ ఎలా సాధించగలము అనేది మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ ఆధారమైన మూల సూత్రం ఒకటి ఉంది, దాన్నే సరెండర్ అంటారు, ఆత్మ సమర్పణ. నువ్వేమంటావు?
1: అవునక్క,
0: మన సాయి సిస్టర్ అంబిక తన జీవితంలో సరెండర్ తో ఎంత ఆనందంగా ఉన్నారో తన మాటల్లోనే విందాం.
1: తప్పకుండా.
4: ఓం శ్రీ సాయిరాం. తల్లి, తండ్రి, గురువు, దైవం మరియు నా సర్వస్వమైన సాయిమాత పాద పద్మాలకు నా ప్రేమపూర్వక ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. నా పేరు అంబిక. నేను మేచల్ మల్కాజ్గిరి సమితి యూత్ మెంబర్ని. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా 1 ఇయర్ ఏజ్ ఉన్నప్పటి నుంచి స్వామి ప్రభావం నాపై చాలానే ఉందండి. ఎందుకంటే మా అమ్మగారు అప్పటి నుంచే నన్ను సత్సంగానికి, భజనలకి తనతో పాటు తీసుకువెళ్తూ ఉండేవారట. ఇలా సత్సంగాలకి, భజనలకి వెళ్లడం వలన మరియు మా ఫ్యామిలీ అంతా స్వామి ఫోల్డ్లో ఉండడం చేత నేను బాల వికాస్కి వెళ్తూ ఇప్పుడు యూత్ మెంబర్గా స్వామి సేవలో పాల్గొనగలుగుతున్నాను. నిజానికి చెప్పాలంటే స్వామిని తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత అన్న తేడా నా లైఫ్లో లేదండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు స్వామితోనే నా ప్రయాణం సాగుతూ వస్తూ ఉంది. ఇది అందరికీ దొరకని అరుదైన అదృష్టం. స్వామి మార్గంలో నడుస్తూ స్వామి చెప్పినవి ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టడం కొంచెం కష్టతరమే అయింది నాకు చిన్నప్పుడు. ఉదాహరణకి నేను చాలా సున్నితం అవడం చేత ఎవరైనా ఏదైనా చిన్న మాట అనినా, అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ బాధని లోపలికి మనసులోకి తీసుకుంటూ ఉండేదాన్ని. అందువల్ల మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని కూడా, ఎక్కువ స్ట్రెస్ కి కూడా లోనయ్యేదాన్ని. ఇదంతా స్వామి చెప్పినవి గుర్తు చేసుకోకుండా అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే అని అనుకోవడం చేత. కానీ స్వామి దీనికి చెప్పిన సూత్రం ఆధారంగా నన్ను నేను మార్చుకోగలుగుతూ వచ్చాను. దీనికి స్వామి చెప్పిన సందేశం ఏంటంటే, చేసేది చేయించేది అంతా నేనే, మీరు కేవలం పాత్రధారులు మాత్రమే, నేను సూత్రధారిణి. అందుచేత మీరు పాత్రధారులు అన్న భావనతోనే ప్రతి పని చేయాలి. ఈ సందేశాన్ని పాటించడం వలన నా మనసు ఎంతో హాయిగా తెల్ల కాగితంలో పెట్టుకోగలుగుతున్నాను. అంటే ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకుంటూ రిజల్ట్ అంతా స్వామి మీదే వేసి నా ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను. అలాగే ఫర్గెట్ ద హార్మ్ డన్ బై అదర్స్ టు యూ, ఫర్గెట్ ద గుడ్ డన్ బై యూ టు అదర్స్ అన్న స్వామి చెప్పిన సూత్రాన్నే నా లైఫ్ లో ప్రధాన సూత్రంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉన్నాను కూడా. ఇలాగే స్వామి చెప్పిన ప్రేమతత్వాన్ని మర్చిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే మళ్ళీ స్వామి గుర్తొచ్చి, అదేంటి అందరూ ఒకటే కదా, అందరిలోనూ ఉండేది స్వామే కదా అని, అయ్యో అనవసరంగా కోపడ్డానే అని మళ్ళీ ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉన్నాను. ఇలా నా కోపాన్ని కూడా స్వామి చెప్పిన ప్రేమతత్వంతో తగ్గించుకోగలుగుతున్నాను. అలాగే ఏ పని చేసినా స్వామి చెప్పిన సందేశాలను జ్ఞప్తికి తెచ్చుకుని శికరణ శుద్ధితో చేయగలుగుతున్నాను. ఇదే విధంగా ప్రతి విషయంలో స్వామి మనకిచ్చిన వరాలను ఆచరిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇదే మనం తిరిగి స్వామికి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్ కూడా. నా జీవితమే నా సందేశం అన్న సూత్రాన్ని మనకి అందించి మనం ఎలా జీవించాలో నేర్పించిన స్వామికి నా శతకోటి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అందరికీ సాయిరాం.
1: ఎంత మంచి ఆలోచన కదక్క, అంతా స్వామే. ఏం జరిగినా జరగకపోయినా అంతా ఆయన డివైన్ ప్లాన్ లో భాగమే. మనం కేవలం ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా.
0: అవును సాహితి, ఇప్పుడే నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక పదం వాడావు. ఆ విధంగా చూస్తే మనకు అసలు డూవర్షిప్ అనేదే ఉండకూడదు.
1: అవును,
0: ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. మనకి డ్యూవర్షిప్ ఉందా, దాన్ని వదిలిపెట్టగలిగామా లేదా అని పెట్టే పరీక్ష స్వామి మనకి పెట్టే పరీక్షల్లో అతిపెద్ద పరీక్ష. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఒక యూనిట్ టెస్ట్ రాసేవాళ్ళం, అందులో క్వశ్చన్ వస్తుంది. అదే క్వశ్చన్ క్వార్టర్లీలో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే పాస్ అవుతాం. మళ్ళీ అదే క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్స్ లో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే మార్కులు వచ్చి పాస్ అవుతాం. స్వామి మనకి పెట్టే పరీక్ష కూడా అంతే. ఆయన ప్రతిసారి మన పరీక్ష పెడుతూనే ఉంటారు, మనం డ్యూవర్షిప్ వదిలిపెట్టగలిగామా లేదా. మనము ఆ పరీక్షని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనకి మనం రుజువు చేసుకోవాలి, మనం అది వదిలిపెట్టగలిగాము, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నాము అని. ఇప్పటి వరకు మనము అన్నిటినీ కవర్ చేయగలిగాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర స్వామితో జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాము.
1: అయితే మీరు సరెండర్ అన్నాను మాట్లాడుకుంటున్నాం కదక్క, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా పారుపల్లి గ్రామంలో జరిగింది, ఒక కుటుంబానికి జరిగిన సంఘటన. వాళ్ళు ఆదిలాబాద్ భర్తి యాత్రకి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు స్వామిని భగవంతుడిగా పూజించడం ప్రారంభించారు. ఇలా ఒక 1 ఇయర్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సేవ గురించి చెప్తే సో వాళ్ళు కూడా భర్తి సేవకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వాళ్ళు భర్తి సేవకి బయలుదేరదాం అనుకున్నారు. టికెట్ బుకింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 5 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు. అయితే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ జీవనాధారం ఏంటంటే గేదెలను పెంచడం, ప్లస్ కౌలు తీసుకుని మనం పంట పొలాలు పండించుకోవడం అన్నమాట. అయితే వాళ్ళు బయలుదేరి 5 రోజుల ముందర వాళ్ళ గేదెలు తిరిగి ఇంటికి రాలేదు, మేతకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సో వీళ్ళు చాలా భయపడిపోయారు, అదేంటి ఎందుకు రాలేదని బాగా వెతికారు. అయితే ఈ పారుపల్లి అనే గ్రామం నది గోదావరి ఒడ్డున ఉంటుంది. అటువైపు ఏమైనా ఉందేమో అని వాళ్ళు ఆ గ్రామంలో కూడా వెళ్లడం జరిగింది. చాలా వెతికారంట కానీ
0: దొరకలేదు.
1: సో వీళ్ళు గ్రామస్తులు కూడా, మరి ఈ టైంలో మీరు వెళ్తున్నారు, మరి మీ జీవనాధారం కూడా ఇదే కదా, మరి మీరు వచ్చాక ఎలా ఏం తింటారు అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, అలా అడిగారు. అయితే వీళ్ళు లేదు లేదు, మేము స్వామి కోసం సేవ అనుకున్నాము, మేము వెళ్లే తీరుతాం, మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా వెతకుండా మానేసి వెళ్ళిపోయారు, సేవకి వెళ్ళిపోయారు. సేవకు వచ్చిన 2 రోజుల్లోనే వాళ్ళ గ్రామస్తులు ఫోన్ చేసి మీ గేదెలు తిరిగి ఇంటికి వచ్చేసాయి అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ మిగిలిన 8 రోజులు కూడా చక్కగా సేవ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అయితే నార్మల్ నిన్న నేను ఒక బ్రదర్తో, సాయి బ్రదర్తో మాట్లాడుతుంటే బ్రదర్ చెప్పారు, మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, చిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ లేదా సైన్స్ ఎగ్జామ్ కొంతమందికి భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, ఎగ్జామ్ ఫోబియా. అప్పుడు మన భయాలన్నీ ఒక పేపర్ మీద రాసేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పేపర్కి వెళ్ళిపోతుంది. సో మనం కొంచెం బెటర్ గా ఎగ్జామ్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక చిన్న పేపర్ మన స్ట్రెస్ తీసుకోగలిగితే స్వామి పైన మనం మొత్తం భారం వేసి ఏదన్నా అర్పించామంటే ఇంకా మనకి ఏ డౌట్ లేకుండా స్వామి మొత్తం చూసేసుకుంటారు అనే దానికి ఈ ఎగ్జాంపుల్, ఈ సంఘటన బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అవును సాయితి, చాలా బాగుంది సంఘటన, బాగుంది. నువ్వు సైంటిఫికల్ గా ప్రూవ్ అయినా ఆ చిన్న ఇది చెప్పడం కూడా చాలా బాగుంది దీనికి రిలేట్ చేస్తూ. మరి ఈ కార్యక్రమం ముగించే ముందర స్వామి మాటల్లో సరెండర్ ఎట్లా ఉండాలి అనేది ఒక చిన్న సంఘటన. మన సాయి బ్రదర్ అభిమన్యు కౌల్, ఆయన మన అందరికీ సుపరిచితులు, పూర్వ విద్యార్థి, ఆయన షేర్ చేసుకున్న సంఘటన మాట్లాడుకుందాం. ఒకసారి స్వామి సాయి స్టూడెంట్స్ అందరితో కలిసి డిస్కషన్ రూమ్ లో కూర్చునున్నారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళు, బయట మార్కెట్ బాగాలేదు, జాబ్స్ ఎలా వస్తాయి, లైఫ్ ఎలా గడుస్తుంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈయన సైల్లో వింటున్నారు, స్వామి ఎప్పుడు వింటూ ఉంటారు క్వైట్ గా. అలా విని విని ఒకసారి కిటికీలోంచి బయటికి చూసి ఆ వెనకాల కొండలు కనిపిస్తున్నాయా అని అడిగారు. అందరూ అవును స్వామి, అవును స్వామి. కొండల మీద చెట్లున్నాయి చూసారా, అవును స్వామి ఉన్నాయి. ఆ చెట్లల్లో జీవించే జంతువులు, పురుగులు, పెట్టలు, పక్షులు అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ఆకలి దప్పికలు కూడా ఉంటాయి. వాటికి అవన్నీ ఎవరిస్తున్నారు? స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయ్యారు, ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేనిస్తున్నాను
1: స్వామి, ఇస్తున్నారు,
0: నేనిస్తున్నాను వాటి ఆకలి దప్పికలు నేను చూసుకుంటున్నాను. మనం పెద్దగా గమనించుకొని చాలా వరకు మర్చిపోయే చిన్న పురుగులు, నేల మీద తిరిగే చీమల్ని కూడా నేను చూసుకుంటున్నాను, వాటికి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను. నేను ఎంతదో శ్రద్ధతో సృష్టించుకున్న మిమ్మల్ని చూడనా, మీకు కావలసినవి నేను ఇవ్వనా? మీరు నాకు కావాల్సిందల్లా మీ నుండి ఆ 100% సరెండర్ స్వామి, మీరే చూసుకోవాలి అని మీరు చెప్పాక కూడా నేను చూసుకోనా? ఎవరు నాకేం చెప్పకుండానే నేనే చూసుకుంటాను అన్ని. స్వామి స్వయంగా సృష్టికర్త కూర్చుని నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి
1: స్వామి అంటారు. మీరు నా బెస్ట్ క్రియేషన్స్ అని
0: ఎగ్జాక్ట్లీ అని ఆయన చెప్తే అంతకన్నా ఏం కావాలి మనకి? మనకి ఇది ఇంకా సులువుగా అర్థం కావాలంటే, నిన్న నాకు ఒక సాయి బ్రదర్ చెప్పారు, మనం మనది అనుకున్నది ఏదైనా, ఒక ఎగ్జాంపుల్ పోని ఒక మొబైల్ అనుకోండి, అందరికి ఈ మధ్య మొబైల్స్ ఇష్టం, పట్టుకుని తిరుగుతున్నాం అది ఎక్కడా పోకూడదు అని జాగ్రత్త, మంది మంది అనేది, అది పట్టుకుని తిరిగినంతసేపు అదొక శ్రమ మనకి, దీన్ని ఎక్కడ పెట్టకూడదు. అదే మనకి అపారమైన నమ్మకం ఉన్న మనిషికి, ఇంకోళ్ళకి అది ఇచ్చేస్తే మనకి ఎంత శ్రమ తగ్గినట్టు అనిపిస్తుంది, సుఖంగా తిరుగుతాం, మనసులో చింత ఉండదు దీన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో. స్వామి అట్లాగా మనము మనకి తెలిసిన ఒక మనిషినే అంత నమ్మగలిగినప్పుడు, భగవంతుడికి నమ్మి మనం అన్ని ఇస్తే అవి చింతలే అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా మన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆయన తప్పకుండా చూసుకుంటారు అనే నమ్మకం మనకు ఉండాలి సైతి.
1: అవునక్క, నాకు తెలిసి అలాంటి వ్యక్తి మనకు స్వామి తప్ప మరెవరు ఎవరున్నా చెప్పండి కదా. విశ్వం బరువు బాధ్యతలన్నీ నిర్వహించే ఆ భగవంతునికి మన భారాన్ని కూడా అప్పగించే శక్తిని మనందరికీ స్వామిని ఇమ్మని ప్రార్థితామక్క. సో ఈ అవకాశాన్ని మనకు అందించిన స్వామికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం.

2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని విన్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు మెహబూబ్ నగర్ బాల వికాస్ పిల్లలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం నేటి యశోద వింటారు.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసంలో పుట్టపర్తి నివాసి అయిన శ్రీమతి కరణం సుబ్బమ్మ గారిని యశోదగా వర్ణించేవారు. ఎందుచేతనంటే పసితనం నుంచి స్వామిని బాలకృష్ణుడుగా భావించి ఆరాధించిన మహాసాధ్వి శ్రీ సుబ్బమ్మగారు. ద్వాపరయుగంలో బాలకృష్ణుణ్ణి ప్రేమించి లాలించిన యశోదగా తిరిగి అదే ప్రేమని స్వామి పట్ల ప్రదర్శించి జీవితాంతం స్వామివాక్కునే వేదవాక్కుగా భావించి కులమత భేదాలను త్రుంచి స్వామి పట్ల అచంచల విశ్వాసం కలిగిన భక్త శిఖామణిగా కీర్తిగడించారు. ఆమె నిర్మల భక్తికి ప్రతిఫలంగా భగవాన్ తన దర్శనం కోసం తపించి మరణించిన సుబ్బమ్మగారిని పునర్జీవితురాలని చేసి ఆమెకు కన్న కొడుకులా ఆమె నోటిలో తులసితీర్థం పోసి ఆమె చివరి క్షణంలో తమ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనమిచ్చి ఆమెకు సద్గతిని కల్పించారు. యుగయుగాలుగా భగవంతుడు భక్తుణ్ణి ఎలా అనుగ్రహిస్తాడో, తన అవ్యాజ ప్రేమను ఎలా ప్రకటిస్తాడో సుబ్బమ్మగారి కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనల సమాహారమే నేటి యశోద కరణం సుబ్బమ్మ అనే నాటిక. ఈ నాటికను విందామా?

0: అమ్మా, నందగోకులం ఎంత దూరం తల్లి? నందగోకులం ఎంత దూరం అంటే నవ్వుతారే?
1: నవ్వక ఏం చేస్తారయ్యా? నందగోకులంలోనే ఉండి ఎంత దూరం అని అడిగితే నవ్వరా మరి?
0: ఇదే నందగోకులమా? ఎంత చల్లని మాట చెప్పావమ్మా. కృష్ణ, వాసుదేవ, నీ పవిత్ర పాదస్పర్శతో అణువణువు పునీతమైన ఈ వ్రజభూమిలో అడుగుపెట్టే మహద్భాగ్యం ప్రసాదించేవా తండ్రి. శ్రీకృష్ణాయ నమో నమః.
1: మా నల్లనయ్య పేరు కృష్ణుడే, వాసుదేవుడు కాదు. పాపం నీకు తెలియనట్టుంది.
0: అన్ని పేర్లు ఆ కృష్ణ పరమాత్మవేనమ్మా.
1: కృష్ణయ్య పరమాత్మ కాదయ్యా, పసివాడు.
0: అలాగేనమ్మా, ఇంత అమాయకులు కనుకనే భగవంతుడు మీకు అంత దగ్గరయ్యాడు. ఇంతకీ నందుని ఇంటికి దారేటమ్మా.
1: అదిగో నందుడు యశోదాకృష్ణులతో మా వసంతోత్సవానికి ఇటే వస్తున్నాడు.
0: యశోదానందులకు ఈ అక్రూరుని ప్రణామాలు.
2: ప్రణామాలు మహాశయ. మీ వంటి సత్పురుషుల రాక మాకు సంతోషదాయకం.
0: బాలగోపాలుడు నడయాడిన వ్రజభూమిని దర్శించటం మా అదృష్టం కాదా?
2: తమ ఆగమనానికి కారణం
0: తెలియజేస్తాను. అమ్మా యశోద, నీ సుపుత్రుడేడి తల్లి?
3: నందగోకులమంతా మావాడిదే. ఒకరింట్లో ఆడతాడు, ఇంకొకరింట్లో పాడతాడు. మా కన్నయ్య వేణునాదంతో గోకులమంతా పులకించిపోతుంది. వినిపిస్తాడు తప్ప కనిపించడు. ఎక్కడున్నాడని చెప్పను.
0: నిజమే, విశ్వమంతా నిండిన వాణ్ణి ఎక్కడున్నాడని చెప్పగలను?

0: శ్యామసుందర, కృష్ణ కృష్ణ అని తప్పిస్తుంటే ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామి? నీ బాలలీలని చూసే మహాభాగ్యం కలిగి తమ మమతానురాగాల్ని పంచి ఇచ్చిన ఈ యశోదానందులు ఎంత పుణ్యం చేసుకున్నారు.
1: కృష్ణయ్య మా ఇంట పుట్టడం మా యశోద పూజాఫలం.
2: ఈ నవనీత చోరుడు నా బిడ్డ, పూజాఫలాలు పూర్వపుణ్యాలు నాకు తెలియదు స్వామి. పెద్దలు నీకు తెలియదని కాదు, మరీ అంత కళ్ళార్పకుండా చూడకండి మా కన్నయ్యను, దృష్టి తగులుతుంది.
3: పోనీ, నా దృష్టి అతని మీద పడనేనా అమ్మా? అక్రూర, మాటలో పడి వచ్చిన పని మరచిపోయినట్టున్నావు.
0: లేదు కృష్ణ, నీ సమ్మోహన రూపం చూడగానే
3: కాస్త మరుపు కలిగినట్టుంది. వచ్చిన పనేదో మా నాన్నగారికి మనవి చెయ్యి.
1: మథుర నుంచి వచ్చినట్టున్నారు, ఏదైనా రాచకార్యమా మహాశయ?
0: నంద, రాచకార్యమే. శ్రీ కంసరాజన్యులు మధురను దర్శించవలసిందిగా నందకుమారుడైన శ్రీకృష్ణ బలరాములకు ఆహ్వానం పంపారు. పంపడమే కాదు, సకల రాజమర్యాదలతో తోడ్కుని రమ్మని నన్ను స్వర్ణరథం ఇచ్చి పంపారు.
1: శ్రీ కంసరాజన్యులు ఆహ్వానించారా?
2: ఈ అకాల మమకారానికి కారణమేమిటో నాకు భయంగా ఉంది.
0: భయపడవలసిన అవసరం లేదు, అందుకే నన్ను పంపారు. మథురానగర వైభవాన్ని చూశాక నేనే తోడ్కిని వస్తానమ్మా.
2: నా బిడ్డను నేను పంపను, దయచేసి తమరు వెళ్లి రండి. నా కన్నయ్యను ఒక్క క్షణమైనా విడిచి నేను ఉండలేను.
0: ఇది రాజాజ్ఞ తల్లి.
2: అయితే పంపితీరాలా? నేను పంపను. వారి బిడ్డల్ని పంపడం నంద యశోదులకి ఇష్టం లేదని మహారాజుకి మనవి చేయండి.
3: అవునమ్మా, నాకు ఇష్టం లేదు. నిన్ను వదిలి నేను ఉండగలనా?
2: ఉండలేవు నాన్న. విన్నారా మా కన్నయ్య ఏమన్నాడో?
0: ఆ కన్నయ్య అన్నదే విన్నావు కాని ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకున్నావా యశోదమ్మ?
2: నా బిడ్డ మనసంతా నేనే ఉంటాను
0: అని నువ్వు భ్రమపడుతున్నావు.
1: అది భ్రమెందుకవుతుంది? మా కన్నయ్యని మా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నావు.
0: ప్రాణానికి ప్రాణంగా చూసుకుని ఉండవచ్చు, మమతానురాగాన్ని పంచి ఉండవచ్చు, ఊయలలో ఊపవచ్చు, అంబారీపై ఊరేగించి ఉండవచ్చు, మణిహారాల్ని కూడా అలంకరించి ఉండవచ్చు, కాని ఇవేవీ కన్న ప్రేమకు సాటిరావు కదా.
1: అంటే ఏమిటి మీ అభిప్రాయం?
0: ఆ కన్నయ్యను కన్న తల్లిదండ్రులు మీరనుకుంటున్నారా? కాదు.
2: ఆ మాట అనకండి, నేను భరించలేను.
0: కల్పనలు కాదు తల్లి, ప్రత్యక్షర సత్యాలు. నవమాసాలు మోసి కన్నయ్యని కన్న వెంటనే గుండె రాయి చేసుకుని బంగారం లాంటి బిడ్డను నీ ఉడికి చేర్చి తాను కన్నీరు కారుస్తూ కంసుని కారాగారంలో కటిక నేలపై పరుండి కన్న కొడుకు కోసం కృష్ణ కృష్ణ అని కలవరిస్తోందమ్మా దేవకీదేవి. శృంఖలాబద్ధుడై ఆ తల్లి వేదనను చూడలేక ఓదార్చుతున్నాడమ్మా తండ్రి వసుదేవుడు. ఇప్పుడు చెప్పమ్మా, కృష్ణుణ్ణి మధురకి పంపుతావో లేదో?
2: ఇదెక్కడి కదా, నా గుండెని వజ్రాయుధంలా చీల్చుతోంది. పాలిచ్చి నా శ్వాసలో శ్వాసగా భావించి నా సర్వస్వం నా కన్నయ్యేనని తలచి పెంచిన నా కన్నయ్య నా బిడ్డ కాదా స్వామి? మీరు చెప్పండి.
1: ఊరుకో యశోద, దైవలీలలు విచిత్రంగా ఉంటాయి. అక్రూరుడు వంటి సజ్జనుడు అసత్యం చెప్పడు. ఈ నిజాన్ని మనం భరించవలసిందే, తప్పదు.
2: కృష్ణయ్య, ఈ కథ నిజం కాదని నేనే నీ అమ్మనని నువ్వేనా చెప్పు నాన్నా, నువ్వేనా చెప్పు.
3: అమ్మా, కన్నతల్లి ప్రేమను మించిన అమృత ప్రేమను అందించావు. నువ్వు నాకు అమ్మ కంటే ఎక్కువే.
2: అమ్మ కంటే ఎక్కువ అంటే నేను నీ అమ్మను కానట్టేనా? చెప్పు కృష్ణ.
3: దేవకీదేవి నా కన్నతల్లి. పెంచిన మమతాబంధంతో నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఆ కన్నతల్లి గుండెకోతను గుర్తించావా? నా కోసం తన కళ్లలో ప్రాణాలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆ మాతృమూర్తి గురించి కొంచెమైనా ఆలోచించావా? లేదు కదూ. ఒక్క మారు ఆలోచించు, నీ కన్నీరు ఆగిపోతుంది, నీ దుఃఖం సమసిపోతుంది. కృష్ణ కృష్ణ అని అహోరాత్రులు తప్పిస్తున్న ఆ తల్లిని చూడనవసరం లేదా అమ్మా?
2: తప్పక చూడాలి కృష్ణ, కాని నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేనే, మరి నేనెలా బతికేది?
0: ఇంకా కృష్ణుడు నీ బిడ్డనే భ్రమలో ఉన్నావు. బ్రహ్మాండాన్ని బొద్దులో భరిస్తున్న బ్రహ్మాండ నాయకుడు అమ్మా నీ కృష్ణుడు. ఈ చరాచర సృష్టిని సృష్టించి నడిపిస్తున్న దేవాదిదేవుడు, సకల జీవరాశులలో జీవుడై ప్రకాశిస్తున్న ఆదిదేవుడమ్మా. బ్రహ్మాది దేవతలు తన కన్ను సన్నలలో వెలిగే సర్వేశ్వరుడు నీ కన్నయ్యని తెలుసుకో తల్లి.
1: మా చిన్ని కృష్ణుడు భగవంతుడా?
2: స్వామి, భగవంతుడెక్కడైనా వెన్న దొంగలిస్తాడా? ఎన్నడైనా గోవులు కాస్తాడా? ఎప్పుడైనా గోపాలకులతో చేరి అల్లరి చేస్తాడా? ఈ చిలిపి పనుల కన్నయ్యను దేవుడని నమ్మంటారా?
0: అమ్మా యశోద, ఈ చిలిపి పనులు చూసి గోకులంలో మీ అందరూ ఎంత ఆనందించారు, ఆ ఆనందాన్ని మరిచిపోగలరా? ఆనందమే ఆయన ఆహారం అమ్మా. మీకు ఆనందాన్ని అందించడం కోసమే ఆ నందనందనుడు గోకులంలో అడుగుపెట్టాడు.
2: నిజమేనమ్మా. కృష్ణయ్య, అందరూ నిన్ను దేవుడంటున్నారు, నిజమేనా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పునా నా నమ్ముతాను.
3: అవునమ్మా, మంచిని పెంచడానికి చెడును త్రుంచడానికి నేనే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. నన్ను నమ్మిన వారికి అభయమిచ్చి
2: పనుల కన్నయ్యను దేవుడని నమ్మంటారా?
0: అమ్మా యశోద, ఈ చిలిపి పనులు చూసి గోకులంలో మీ అందరూ ఎంత ఆనందించారు.

0: కృపను అవతరిస్తాను. నన్ను నమ్మిన వారికి అభయమిచ్చి ఆశీర్వదిస్తాను, వారి చెయ్యి పట్టుకు నడిపిస్తాను. నన్ను నమ్ము తల్లి.
1: భగవంతుడు దయామయుడంటారే, మరి నా పట్ల ఎంత నిర్దయ చూపించావెందుకు కన్నయ్యా?
0: దానికి కారణం నువ్వే తల్లి.
1: నేనా?
0: అవును నువ్వే. నేను ప్రతి అవతారంలోనూ నన్ను భగవంతుడు నన్ను తెలుసుకునేందుకు భక్తులకు ప్రజాబాహుళ్యానికి అనేక లీలలు ప్రదర్శిస్తాను, దివ్యానుభూతులను ఇస్తాను, అద్భుతాలను ప్రదర్శిస్తాను. నా లీలలు చూస్తూ దివ్యానుభూతుల్ని అనుభవిస్తూ కూడా ఎవరు నన్ను భగవంతుడని తెలుసుకోరో విశ్వసించరో వారికి దూరమైపోతాను.

0: లేదా?
1: కృష్ణ పాహి మాం, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని లీలలు చూసినా నా బిడ్డవినే భావించాను గాని పసివాడు ఈ పరమాద్భుతాలు ఎలా చేయగలడా అని ఎన్నడూ ఆలోచించలేదు. నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేదు. కాని ఇన్నాళ్ళు ప్రాణాధికంగా ప్రేమించానే, మరి ఆ సాన్నిహిత్యము, మాతృత్వంలోని ఆ మాధుర్యము అనుభవించే యోగ్యత ఇంక కల్పించవా స్వామి?
2: భక్తులు చేసిన సేవలు భగవంతుడు ఎన్నడూ మర్చిపోడమ్మా. కలియుగంలో నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. అప్పుడు కరుణం సుబ్బమ్మగా జన్మించి కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను సేవించి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తావు. అనేక దివ్యానుభూతులను పొందుతావు. భక్త శిరోమణిగా, అపర యశోదగా కీర్తింపబడతావు. మరణించిన నిన్ను పునర్జీవితురాలని చేసి నా స్వహస్తాలతో కన్న కొడుకు కన్నా మిన్నగా తులసి తీర్థాన్ని నీకు అందించి నువ్వు కోరిన ప్రకారం నా దివ్యమంగళ స్వరూపాన్ని నీ చివరి క్షణంలో దర్శనమిచ్చి నీకు సద్గతి కల్పిస్తాను.

0: ఈశ్వరమ్మా, నా బాలకృష్ణుడేడమ్మా?
1: బాలకృష్ణుడా?
0: బాలకృష్ణుడేనమ్మా. సత్యాన్ని ఎప్పుడైనా పరీక్షగా చూసావా? చంద్రబింబంలాంటి ముఖం, శివుని జటాజూటంలాంటి ఆ తలకట్టు, చెరగని చిరునవ్వు, చురికైన కళ్ళు, తేనెలలికే మాటలు, వేణుగానం లాంటి తీయని పాటలు వింటూ ఉంటే మన సత్యం బాలకృష్ణుడు అనిపించడం లేదు?
1: అవును సుబ్బమ్మ, నువ్వు చెప్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తోంది.
0: అనిపించడం కాదమ్మా, ముమ్మాటికీ నిజం. సత్యాన్ని చూస్తూ ఉంటే దివి నుండి దిగి వచ్చిన ఏ దేవుడో పసివాడే మనింటికి నడిచి వచ్చినట్టుంది. ఇంతకీ సత్యం ఏడమ్మా?
1: మీ ఇంటికి రాలేదా? ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కొంచెం చూడు సుబ్బమ్మా.
0: నువ్వింటికెళ్ళి ఈశ్వరమ్మా, నేను వెతికి తీసుకొస్తానులే. సత్యా, నాయనా సత్యా.
2: అమ్మా.
0: ఏమని పిలిచావు సత్యా? అమ్మా అనా? ఇంకొక్క మారు పిలవరా నాయనా?
2: అమ్మా.
0: చాలు నాయనా, నీలాంటి బాలకృష్ణుడి చేత అమ్మా అని పిలిపించుకున్నానయ్యా. ఈ జన్మకిది చాలు. నువ్విలా కొండల్లో కోనల్లో తిరిగితే ఎలాగయ్యా? నిన్నెలా కనుక్కోగలను?
2: అలసిపోయావా అమ్మా?
0: నీకోసం అలసిపోయినా ఆనందంగానే ఉంటుందిరా.
2: అమ్మా, అమ్మా పిలిచావా?
0: సత్యం, నీకోసం దోశలు వేశాను, తింటావని పిలిచాను.
2: అమ్మా, మరి నా స్నేహితులకో?
0: నీ స్నేహితులకు కూడానా?
2: నేనెప్పుడైనా ఒంటరిగా ఏదైనా తినడం చూసావా? స్వార్థం లేదమ్మా నాకు, అందరితో ప్రేమను పంచుకోవడమే నాకు అలవాటు.
0: స్నేహితులంటే నీకెంత ప్రేమరా?
2: నేను ప్రేమ పంచడానికే పుట్టానమ్మా.
0: సరే, నీ వాళ్ళందరినీ పిలువు.

0: మా అందరికీ చేతికిచ్చి సత్యకి మాత్రం నువ్వే తినిపించావెందుకమ్మా?
1: మీ అందరికీ ఇవ్వగా మిగిలిందే పెట్టానయ్యా. మీకివ్వకుండా పెడితే సత్యం తింటాడా? మీ అందరూ అంటే సత్యకెంత ప్రేమో చూసారా? వాణ్ణి చూసి మీరు అందరినీ ప్రేమించండి.
2: అలాగే సుబ్బమ్మ గారు.

0: సత్య, పిల్లలందరి చేత పండరి భజన ఎందుకు చేస్తున్నావయ్యా? వాళ్ళు పాపం చదువుకోవాలి కదా.
1: అమ్మా, హరేర్ నామం హరేర్ నామం హరేర్ నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ అని మన ఆర్ష సాహిత్యం చెప్పడం లేదా?
0: అంటే
1: ఈ కలియుగంలో మానవుడు తరించడానికి హరినామస్మరణను మించిన సాధనం లేదు లేదు లేదు అని వేద వేదాంగాలు చెప్పడం లేదా అమ్మా?
0: ఈ విషయాలన్నీ నీకెలా తెలిసేరా?
1: నువ్వే బాలకృష్ణుని అన్నావు కదమ్మా, మరి బాలకృష్ణుడికి తెలియని ఉంటాయా?
0: ఉండవు సత్య, నువ్వు నా ముత్యాల మూటవి, రత్నాల రాశివి, పగడాల పేరువి సత్య.
1: అమ్మా.
0: ఏం సత్య?
1: రేపు హరిజనవాడకు వెళ్తున్నాను, నువ్వు వస్తావా అమ్మా? అక్కడ వాళ్ళందరితో ఆడాలి పాడాలి, అందరితో కలిసి భోజనాలు చెయ్యాలి.
0: హరిజనవాడా?
1: ఏ, రావడానికి మీ బ్రాహ్మణ్యం అడ్డొస్తుందా?
0: అడ్డు రాదు సత్య, వస్తాను పద.
2: సత్య, సుబ్బమ్మ ఎక్కడికి వస్తానంటున్నది?
0: హరిజనవాడకు.
2: అక్కడగా మీ వాళ్ళు అగ్నిహోత్రులు, ఏమీ అన్నరా?
0: అంటే అన్ని ఈశ్వరమ్మా, నే వెళ్తే నేను ఈ కులభేదాలు పాటించకపోతే సత్య సంతోషిస్తాడు, వాడి ఆనందమే నాకు ఆనందం, ఎవ్వరేమన్నా నాకు భయం లేదు.

0: అక్క, ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: పరిచని వాడి నుంచి.
0: ఆ మాట అనడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది?
1: అందర్నీ ప్రేమించాలని సత్య చెప్పాడు, వాడి మాటే నాకు వేదవాక్కు, అందుకే వెళ్ళాను.
0: ఆ పసివాడు చెప్పడం నువ్వు విని ఆచరించడం భిక్షుగ్గా ఉంది. మాకందరికీ ఎంత తలవంపులు! సాటి బ్రాహ్మణ్యం ఏమనుకుంటుందో అని ఆలోచించావా? పెద్దదానివి, ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?
1: జ్ఞానం ఉంది కాబట్టే సాటి మనిషిని పశువులా కాక మనిషిలా చూసి గౌరవించాను రా.
0: నీకు మతి పోయినట్టుంది.
1: నేనడిగే మాటకి సమాధానం చెప్పు. మతి ఎవరికి పోయిందో తెలుస్తుంది.
0: అడుగు, ఏమిటడుగుతావో?
1: నువ్వు పురాణాలు పారాయణ చేస్తావు, ప్రవచనాలు చెప్తావు. అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుడు గంగపుత్రకు జన్మించాడు. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి బోయవాడు. కాళహస్తీశ్వరునికి కళ్ళిచ్చిన మహాభక్తుడు కన్నప్ప చెంచువాడు. ఎంగిలి పళ్లతో రాముని తృప్తిపరిచిన శబరి పిల్లస్త్రీ. రాముడు కౌగిలించుకున్న గుహుడు గిరిజనుడు. కృష్ణ భక్తుడు కన్నమదాసు కడజాతివాడు. వీళ్ళందరూ హరిజనులరా, అంటే దైవానికి ప్రియులన్నమాట. వాళ్లను దర్శించేందుకు వెళ్లాను. నా బాలకృష్ణుడు సత్య చెప్పాడు, ఆ ప్రేమమూర్తితో వెళ్లాను. వాళ్ళు అమితంగా ఆనందించారు. ఇప్పుడు చెప్పు, ఎవరికి మతిపోయిందో?
0: ఇలా వాదిస్తే చెప్పేదే ఉందింకా? ఏదో ఒక రోజున బ్రాహ్మణ్యంతో సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్లు గాయత్రి మంత్రం కూడా జపించేస్తారు.
1: ఆ రోజు ఎంతో దూరం లేదురా. నా సత్య పెద్దవాడై తానే గురువు దైవమై సకల మానవాళికి గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు. అందరూ ముక్తకంఠంతో దాన్ని కీర్తిస్తారు. కులం పేరుతో వాళ్ళకి భగవంతుని దూరం చేసే అధికారం మీకెవరిచ్చారు? చెప్పింది చాలు. వెళ్లే ముందు నా నిర్ణయం విను. నేటి నుండి నా ఆస్తిపాస్తులన్నీ సత్యం కోసం, సత్యాన్ని సేవించే భక్తుల కోసం ఖర్చు పెడతాను. భగవంతుడిచ్చిన సంపదను భగవంతునికే సమర్పిస్తాను. అర్థమైందా? ఇక వెళ్ళు.
0: సరే, వెళ్తాను. సుబ్బమ్మగారు, ఈరోజే బుక్కపట్నం వచ్చారా?
1: అవును. ఏ అలా ఉన్నారు?
0: నిన్న స్కూల్లో కొండప్ప మేస్టారు సత్యాన్ని బెంచి మీద నిలబెట్టాడు. చాలా బాధ కలిగింది.
1: నా సత్యను బెంచి మీద నిలబెట్టాడా? ఎంత బాధపడి ఉంటాడో.
0: అదిగో కొండప్ప గారు ఇటే వెళ్తున్నారు.
1: కొండప్ప గారు
2: పిలిచారా? సుబ్బమ్మగారు,
1: నిన్న మా సత్యాన్ని బెంచి మీద నిలబెట్టారా?
2: తప్పైంది అమ్మగారు.
1: తప్పు జరగకుండానే చూసుకోవాలండి. ఉపాధ్యాయ లక్షణాలు తెలుసా మీకు? పిల్లల్ని తన బిడ్డల్లా ప్రేమించాలి. చిరునవ్వులు చిందిస్తూ పాఠాలు చెప్పాలి. ఎప్పుడు కడిగిన ముచ్చెల్లా ఉండాలి. పాఠం పిల్లల హృదయానికి హత్తుకునేలా చెప్పాలి. అహంకారం మచ్చుకైనా ఉండకూడదు. ద్వేషం పెంచుకోవడం, పౌరుషంగా మాట్లాడడం చెయ్యకూడదు. నిరంతరం అధ్యయనం చెయ్యాలి. పిల్లల బాగోగుల్ని తల్లిదండ్రులతో చర్చించాలి. మా మాస్టర్ కి అన్నీ తెలుసునని పిల్లలు అనుకోవాలి. కర్రిచ్చుకుని దండించేవాడు కసాయవాడవుతాడు గాని ఉపాధ్యాయుడవుతాడా? పెద్దదాన్ని చెప్తున్నాను. ఇవి కాస్త గుర్తు పెట్టుకోండి. సత్యని ఎప్పుడూ శిక్షించకండి. మా సత్యమే గురువై ఏ విశ్వవిద్యాలయం స్థాపిస్తాడో మనకేం తెలుసు. ఆ సంస్థలో మాత్రం మా సత్యం పిల్లల్ని దండించనివ్వడు. ఇది మాత్రం నిజం. వాడి వెన్న మనస్సు, వెన్నెల చూపు నాకు తెలుసు.

స్వామి, నా సర్వస్వం నీకే అర్పించాను, ఇన్నాళ్లు నా బాలకృష్ణుడివే అనుకున్నాను, సాయి సాయి అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ నీ రూపాన్నే మనసులో ధ్యానిస్తూ నువ్వు అందించిన ఈ ఆనందాన్ని నెమరు వేసుకుంటూ కన్నులు మూశాను. అతి మనోహరమైన దృశ్యం నా కళ్ల ముందు సాక్షాత్కరించింది. నీవెవరివో అర్థం అయ్యింది.

ఈ అనుభవంతో నీవు శివశక్తి స్వరూపుడు అని తెలిసింది. స్వామి, అమ్మా అని పిలిచావు, అమ్మవై ఆదరించావు. నీ దివ్య సుందర రూపాన్ని మనసారా దర్శించాను. ఒక్క చివరి కోరిక, మన్నించు స్వామి, నా ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమయ్యే ముందు ఆ చివరి క్షణంలో నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించే మహాభాగ్యాన్ని కలిగించు చాలు.

బుక్కపట్టణంలో తమ పుట్టింట శ్రీమతి కరణం సుబ్బమ్మ గారు తన తుదిశ్వాస విడిచారు. స్వామి సుబ్బమ్మకిచ్చిన వాగ్దానం మరిచిపోయారని, అందుకే స్వామి రాలేదని అందరూ అనుకున్నారు. డాక్టర్లు ఆమె మరణాన్ని ధృవీకరించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు విచ్చేశారు. అందరూ దిగ్భ్రాంతి చెందేలా కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితురాలు చేశారు. కన్న కొడుకుల ఆమె నోటిలో తులసి తీర్థం పోశారు. ఆమె మహదానందంతో సాయిరాం సాయిరాం అని స్మరిస్తూ, తదేకంగా స్వామి సుందర వదనారవిందాన్ని చూస్తూ స్వామి అనుజ్ఞ తీసుకుని సద్గతి పొందారు.

ఇప్పటిదాకా మీరు మెహబూబ్ నగర్ బాల వికాస్ పిల్లలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం నేటి యశోద విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నూతన సంవత్సరంలో మనం జరుపుకునే మొట్టమొదటి పెద్ద పండుగ సంక్రాంతి. భారతీయులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలోని విశిష్టతలు, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 2020 జనవరి 15వ తేదీనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమ పునఃప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

మందగమనంతో మబ్బులలో నడుస్తున్నట్టు భగవాన్ శ్రీ సత్యసాయి అరుదంచగానే దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల మనస్సుల్లో తెలియని ఉద్విగ్నత, ఆనందం ముప్పిరికొంటాయి. ఆ విధంగానే పుష్యమాసాంతర్గతంగా ధనుర్మాసం ప్రారంభం కాగానే ప్రతి తెలుగు లోగిట్లో పండుగ వాతావరణం ప్రవేశిస్తుంది. ప్రతి ముంగిట ముత్యాల ముగ్గులు వేయిస్తుంది. ద్వారబంధాలు మంగళప్రదంగా మామిడి తోరణాలు, బంతిపూల మాలలు సింగారించుకుంటాయి. ఎందుకంటే అది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కనుక. మకర సంక్రమణం, ఉత్తరాయణ ప్రారంభం, సంక్రాంతి ప్రాశస్త్యం లాంటి విషయాలను భగవాన్ తమ దివ్యోపన్యాసంలో భక్తులకు వివరించారు. సంక్రాంతి పండుగ వేడుకలను ఆ అనుగ్రహ భాషణంతో మంగళప్రదంగా ప్రారంభించుకుందాం.

దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే

0: கமலன் பாடத் தொடகுதுரு. జనప చేలకు ముత్యాల సరులు కూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే ప్రేమస్వరూపులైన యువతి యువకులారా, ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు. సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ, సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ, సర్వ సంపదలను కూడాను అందిస్తూ, ఆనందమును అందించేటువంటి ఒక దినము ఈ మహాపర్వదినము.
1: వేగు అయిందో లేదో, ప్రతి ఇంట పండుగ సందడి ఆరంభం. అభ్యంగన స్నానాలు కాగానే చలికాలానికి పొగబెట్టేందుకు పిల్లలు భోగిమంటలు వేస్తున్నారు. గోమయంతో చేసిన పిడకలు దండలుగా గుచ్చి భోగిమంట కాగుతున్నారు. మంట దగ్గర పిల్లలకు ప్రమాదం జరగకుండా కనిపెట్టుకుని చూస్తూ పెద్దలు పాత జ్ఞాపకాలు డమరు వేసుకుంటున్నారు. అసలు సంక్రాంతి పండుగ విశిష్టతంతా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల పరంపర కొనసాగించడంలోనే ఉంది. అత్తింట ఉన్న ఆడపడుచులు, అల్లుళ్ళు వారిపిల్లలు, కొడుకులు కోడళ్ళు వారిపిల్లలు అందరినీ ఒకచోట చేర్చే పండుగ సంక్రాంతి. ఆప్యాయతలు, అనుబంధాలను తిరిగి పటిష్టం చేసేందుకు పండుగ పేరిట పెద్దలు ఏర్పరిచిన సాంప్రదాయం. ఇంటిల్లిపాది ఒకచోట చేరితే ఇక కేరింతలకు తుళ్ళింతకు కొదవేముంటుంది. నవ్వులు ముచ్చట్లతో కాలం గడిచిపోతుంది. అయితే టీవీలు రేడియోలు లేని ఆ కాలంలో హరికథలు, యక్షగానాలు, నాటికలే పల్లెల్లో వినోదం, కాలక్షేపం. ఆ కాలపు ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ మనమిప్పుడు ఒక నాటకం విందాం. సంబరాల సంక్రాంతి.

0: సంధ్య.
1: ఏంటండి?
0: లిఖిత శ్రీరామ్ టెన్నిస్ నుండి ఇంకా రాలేదేంటి సంధ్య?
1: ఓ, నేను చెప్పడం మర్చిపోయానండి. టెన్నిస్ అయిపోయాక ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారు. సండేనే కదా అని వెళ్ళమన్నానండి.
0: ఓకే, ఆకాష్ మంచి పిల్లవాడు, శ్రీరామ్ కి మంచి స్నేహితుడు దొరికాడు.
1: ఆకాష్ వాళ్ళక్క శివాని, మన లిఖిత మంచి స్నేహితులండి. నలుగురూ కలిసి మిక్స్డ్ డబుల్స్ బాగా ఆడుతున్నారని మొన్న కోచ్ మెచ్చుకున్నాడండి.
0: ఓ, వెరీ గుడ్. సంధ్య, కాసేపు ఎఫ్ఎం రేడియో పెట్టు.
2: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది, మరి ఇక సంక్రాంతికి స్వాగతం చెప్పేయటానికి మన స్టూడియోస్ కి పిల్లలు వచ్చేశారు. నూజెల్ల శ్రీనివాసరావు గారి రచన వచ్చింది వచ్చింది పండుగ అనే పాట పాడతారంట. మరి పాట సరదా సరదాగా వినేద్దామా?

0: ఆహా సంధ్య, ఈ పాట వింటుంటే ఊరికి వెళ్దామనిపిస్తోందోయ్. నాన్నగారు చాలాసార్లు ఫోన్ చేశారు, పని ఒత్తిడి వల్ల సమాధానం చెప్పలేకపోయాను.
1: అవునండి, నాకు కూడా ఫోన్ చేశారు.
0: ఇన్ని రోజులు మనం దుబాయ్లో ఉండడం వల్ల పండుగలు మిస్ అయ్యాం. పిల్లల కోసమైనా వెళ్లాలనిపిస్తోందోయ్.
1: నిన్న కరుణ కూడా ఫోన్ చేసిందండి. మీరు బాధపడినట్లుగానే కరుణ కూడా బాధపడింది. వాళ్లు కూడా మస్కట్లో ఉండేవారు కదా.
0: అందరం ఇప్పుడు మళ్లీ ఇండియా వచ్చేశాం కదా. సరే, కరుణతో మాట్లాడి ప్లాన్ చేస్తాను. వెళ్దామా మరి?
1: తప్పకుండా వెళ్దామండి.
0: సంధ్య, పిల్లలు వచ్చినట్లున్నారు.
2: హాయ్ డాడీ.
3: హాయ్ మమ్మీ. హలో అంకుల్.
4: హలో ఆంటీ.
1: వాట్ ఏ సర్ప్రైజ్. రండి రండి.
3: అమ్మా, మా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు.
1: చాలా సంతోషం లిఖిత.
0: పిల్లలు, మీకు సర్ప్రైజ్. మనం ఈ సంక్రాంతికి మన ఊరు వెళ్తున్నాం.
2: డాడీ, ఆ విలేజ్ లో మాకేం తోస్తోంది? మేం బోర్ ఫీల్ అవుతాం.
1: లేదు నాన్న, సంక్రాంతి చాలా కలర్ఫుల్ పండుగ. ఇన్ని రోజుల నుండి మనకు కుదరక ఆ పండుగకు వెళ్లలేదు. ఈసారి వెళ్లాల్సిందే.
3: అయితే ఆకాష్ ని, శివానీని కూడా తీసుకువెళ్దాం డాడీ.
0: గుడ్ ఐడియా. నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఏం పిల్లలు, మీకు ఇష్టమేనా?
3: మా పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇష్టమే అంకుల్.
5: మేము ఎప్పుడూ విలేజెస్ చూడలేదు అంకుల్.
0: వెరీ గుడ్. ఈ సంక్రాంతి పిల్లలందరితో చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు, ఊరికి వెళ్లడానికి గెట్ రెడీ.

0: కరుణ తొందరగా రామా, మధు వాళ్ళు వచ్చారు.
1: అమ్మా ఎక్కడున్నావు? అన్నయ్య వాళ్ళు వచ్చేశారు.
2: వస్తున్నానరా.
1: రా అన్నయ్య. వదినా బాగున్నావా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. హాయ్ పిల్లలు, బాగున్నారా తల్లి?
3: హాయ్ అత్త, బాగున్నాము.
1: సిద్ధు జ్యోతి చిట్టి ఎరి లోపలున్నారా? వెళ్ళండి.
3: తాతగారు నమస్తే.
4: బాగున్నారా?
0: ఆ నమస్తే నమస్తే. నా బంగారు కొండలు, మీకోసం మీ నాయనమ్మ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుందండరా.
4: బాగున్నారత్తయ్యా?
2: బాగున్నానమ్మా. లోపలికి రండిరా పిల్లలు, మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
4: హాయ్ నాయనమ్మా, బాగున్నావా?
3: మా కోసం ఏం వండావు?
2: బాగున్నాన్రా, మీరు తినాలే గాని బోలెడన్నున్నాయి.
3: చెప్పటం మర్చిపోయాను, వీడు నా ఫ్రెండ్ ఆకాష్ తాతయ్య, తను శివాని. మాలాగానే వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు. మేము నలుగురం కలిసి టెన్నిస్ నేర్చుకుంటున్నాము. మన ఊరు చూడటానికి వచ్చారు.
0: చాలా సంతోషం రా పిల్లలు, ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతోంది.
5: కరుణ, మా బావ శ్రీ శ్రీ శ్రీ శేషగిరి మహారాజ్ గారేరి.
1: పో అన్నయ్యా, నీకెప్పుడు వేలాకోలమే, సాయంత్రం వస్తారుగా, అప్పుడు ఆట పట్టించు.
2: సరే సరే, అందరూ స్నానాలు చేయండి, భోజనం చేద్దాం.
4: ఓకే నాయనమ్మా.

0: తాత గారు, నాకొక డౌట్.
1: ఏంటమ్మా?
0: అక్కడ ఎంట్రన్స్ లో హ్యాంగ్ చేశారే, అవేంటివి? బర్డ్స్ వచ్చి తింటున్నాయి.
1: అవి వడ్ల కంకలు. ఆ వడ్ల లోపల బియ్యం గింజలుంటాయి, పిచ్చుకలు వచ్చి తింటుంటాయి. భూతదయ్య అని అట్లా కడతాం. ఆ నేను అలా ఊళ్ళోకి వెళ్ళొసి వస్తాను, మీరందరూ ఆడుకోండి.
2: సీతారామయ్య గారు ఉన్నారా?
1: ఆ రండి మాస్టర్, రండి.
2: అబ్బో, మీ ఇల్లు భలే సందడిగా ఉందే. మధు వాళ్ళు వచ్చారా?
1: ఆ వచ్చారండి. మధు, మీ మాస్టర్ గారు వచ్చారు చూడు.
3: వస్తున్నా నాన్నగారు.
4: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: బాగున్నాను మధు, నువ్వెట్లా ఉన్నావు?
4: మీ ఆశీర్వాదం వల్ల అందరం బాగానే ఉన్నామండి. పిల్లలు అందరూ ఒక్కసారి ఇక్కడికి రండి.
0: ఏంటి డాడీ?
5: ఏంటి అంకుల్? ఏంటి మామయ్య?
2: అబ్బో, పండుగంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుందే.
4: చిల్డ్రన్, వీరు నా చిన్నప్పటి మాస్టర్ గారు. మాస్టారు లిఖిత శ్రీరామ్ మా పిల్లలు, శివాని ఆకాష్ మా పిల్లల స్నేహితులు, సిద్ధు జ్యోతి మా చెల్లెలు కరుణ పిల్లలు. ఒరే పిల్లలు, అందరూ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించండి.
5: నమస్కారం.
2: చిరంజీవ, చిరంజీవ, అందరూ చక్కగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.
1: మాస్టర్ గారు, ఈ పిల్ల ముఠాని మీకు అప్పచెబుతున్నాను. ఇందాకటి నుండి నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఒరే నాయన్లారా, ఇక మీ సందేహాలన్నీ వీరిని అడగండి, చక్కగా సమాధానాలు చెప్తారు. మాస్టారు, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తానండి.
2: మంచిదండి.
4: ఇక్కడ కూర్చోండి మాస్టర్ గారు, నేను ఒక్క పావుగంటలో వచ్చేస్తాను. మా బావ శేషగిరి ఊరి నుండి వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్లి తీసుకువస్తాను. క్షమించండి మాస్టర్ గారు, ఏమీ అనుకోవద్దు.
2: పర్వాలేదులే, వెళ్ళిరా వెళ్ళిరా, నేను పిల్లలు కబుర్లు చెప్పుకుంటాంలే.
4: సరే మాస్టర్ గారు. పిల్లలు, మాస్టర్ గారిని విసిగించవద్దు. బిహేవ్ లైక్ గుడ్ చిల్డ్రన్.
5: అలాగే అంకుల్.
2: పిల్లలు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?
6: మాకు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకోవాలనుంది మాస్టర్ గారు.
2: ఓ, తప్పకుండా చెప్తాను. సంక్రాంతి అనే పదములో సమ్ అంటే మిక్కిరి లేదా ఎక్కువ, అలాగే క్రాంతి అంటే వెలుగు అభ్యుదయం. మన జీవితాలలో ఎక్కువ వెలుగును తీసుకుని వచ్చేది కాబట్టి సంక్రాంతి అన్నారు.
0: ఎక్కువ వెలుగు అంటే ఏంటి మాస్టారు?
2: మనం చాలా సంతోషంగా ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారా, నీ మొహం వెలిగిపోతుందంటారా కదా.
0: అంటారు మాస్టారు.
2: అలాగే పంటలు బాగా పండితే మనకు బాగా డబ్బులొస్తాయి కదా, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా, అప్పుడు మన జీవితాలలో వెలుగు నిండుతుంది. వెలుగులు నింపేది కాబట్టి ఈ పండుగకు సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమయ్యిందర్రా?
0: చాలా బాగా అర్థమైంది.
2: ఈ సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ.
0: ఓ, ఇది మన తెలుగు వాళ్ళ పండుగ అనుకున్నాను మాస్టర్ గారు.
2: కాదమ్మా, ఇది మన దేశ ప్రజలందరి పండుగ. ఇది పంటలకు సంబంధించిన పండుగ. జూన్ నెలలో మనం పంట విత్తనాలు నాటుతాం కదా, నవంబర్ డిసెంబర్ నెలలో క్రాప్ ను కోసి జనవరిలో ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. మనవి ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఏం క్రాప్ వస్తుంది చెప్పండి?
0: రైస్ క్రాప్ మాస్టారు.
2: వెరీ గుడ్. ఇక్కడ వరి పంట పండుతుంది, అలాగే దేశంలో ఇంకో చోట గోధుమలు, ఇంకో చోట ఇంకో పంట. కాబట్టి ఇంటికి ధాన్యం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ చేసుకునే పండుగ సంక్రాంతి.
0: మాస్టారు, మన కంట్రీలో వాళ్ళందరూ ఈ ఫెస్టివల్ ని సంక్రాంతి అనే పిలుస్తారా?
2: లేదు, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఒరిస్సా రాష్ట్రాలలో మకర సంక్రాంతి అంటారు. కర్ణాటకలో సుగ్గీ హబ్బ అంటారు, తమిళనాడులో పొంగల్ అంటారు, అస్సాంలో బిహు అని అంటారు, ఉత్తరప్రదేశ్ లో కిచిడీ అంటారు, బెంగాల్లో పౌష్ సంక్రాంత్ అని, పంజాబ్ లో మాఘీ సంక్రాంత్ అని అంటారు.
7: మనం సంక్రాంతిని మకర సంక్రాంతి అని ఎందుకు అంటాం మాస్టారు?
2: వెరీ గుడ్, మంచి ప్రశ్న. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటారు.
0: ఈ పండగని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా మాస్టారు?
2: అవునమ్మా, ఈ పండుగను కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు.
0: మాస్టారు, మిగిలిన అన్ని పండుగలను ఒక్కరోజు చేసుకుంటే ఈ పండుగను ఎందుకు 4 రోజులు చేసుకుంటారు?
2: ఈ పండుగ వ్యవసాయం, పంటలు, పశువులకు సంబంధించిన పండుగ అని చెప్పాను కదమ్మా, అందుకనే 4 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులకు 4 పేర్లు.
0: భోగి రోజున ఏం చేస్తారు మాస్టర్ గారు?
2: చెప్తాను. మొదటి రోజును భోగి అంటారు. భోగి రోజున ఉదయానే లేచి అందరూ చలిమంట వేసుకుంటారు. ఆ మంటలో ఇంట్లో ఉన్న పాత చీపుళ్లు, తట్టలు, బుట్టలు, విరిగిపోయిన పాత చెక్క సామాను అంతటిని వేసేస్తారు.
0: అలా ఎందుకు చేస్తారు మాస్టర్ గారు?
2: మనం కొత్త వస్తువు కొనుక్కుంటే పాత వాటిని తీసేస్తాం కదమ్మా, అలాగే పాతనంతా తీసేసి కొత్తదనాన్ని ఆహ్వానించాలని ఒక ఎగ్జాంపుల్ గా చూపించారు. మనలోని చెడును తీసేసి మంచిని ఆహ్వానించాలని పెద్దలు చెబుతారు. అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు, పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. అదొక చక్కటి వేడుక.
0: అవును మాస్టారు, ఇందాక అమ్మ అత్త చెప్పుకుంటుంటే విన్నాను, మా అత్త వాళ్ళ పాప చిట్టికి భోగిపళ్ళు పోస్తారంట.
6: భోగిపళ్ళు అంటే ఏంటండి, అవి ఎందుకు పోస్తారు?
2: భోగిపండ్లు భోగి రోజున పోసే పండ్లు కాబట్టి భోగిపళ్ళు అంటారు. అసలు అవి రేగిపళ్ళు. రేగిపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, నానబెట్టిన శనగలు, బంతిపూల రెక్కలు అన్నింటినీ కలిపి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లల తల మీద పెద్దలంతా పోస్తారు. అలా పోస్తే బాగా జ్ఞానం వస్తుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
0: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: రామ్మ, కరుణ రా, నేను బాగున్నాను తల్లి. నీ పిల్లలు చురుకైన వాళ్లే, చాలా ప్రశ్నలు వేస్తున్నారు.
0: క్వశ్చన్ మార్క్ మింగి పుట్టారు ఈ తరం పిల్లలంతా. ఎందుకు, ఏమిటి అని అన్ని సందేహాలే.
2: తెలుసుకోవటం మంచిదమ్మా. మీ చంటిదానికి భోగిపళ్ళు పోస్తున్నారంట కదా?
0: అవునండి, మీరు అమ్మగారు తప్పకుండా రావాలి.
2: మేం రాకుండా ఎలా, తప్పక వస్తాం.
0: ఈ అరిసెలు చక్రాలు తినండి మాస్టారు.
2: వద్దమ్మా, ఇంటి దగ్గర కూడా ఇవే, కొంచెం కాఫీ పంపించు చాలు.
0: అలాగేనండి.
2: అన్నట్లు పిల్లలు, మనం ఏం చెప్పుకుంటున్నాం?
7: మాస్టారు, భోగి గురించి అయిపోయింది, ఇక 2వ రోజు సంక్రాంతి గురించి చెప్పాలి.
2: అవును, 2వ రోజును సంక్రాంతి అంటారు. ఈ రోజున అందరూ చక్కటి కొత్త బట్టలు కట్టుకుని దేవుడి పూజ చేసుకుంటారు. ఈ పండుగకు ముఖ్యంగా అరిసెలు చేసుకుంటారు. చనిపోయిన పెద్దలందరినీ స్మరించుకుని దేవుడి దగ్గర వారికి బట్టలు పెట్టి వారి ఆశీస్సులు కోరుకుంటారు. వారికి తర్పణం వదులుతారు. కొత్త బియ్యంతో పాయసం లేదా పరవాన్నం చేసి దేవుడికి అర్పించి తమకు ఈ పంటలు పుష్కలంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం అందరూ బొమ్మల కొలువులు చూడటానికి ఒకరింటికి ఒకరు వెళ్లి సంతోషంగా బంధువులందరినీ కలుసుకుంటారు.
6: 3వ రోజైనా కనుమ ఇంపార్టెన్స్ ఏంటి మాస్టారు?
2: చెబుతాన్రా. 3వ రోజును కనుమ అంటారు కదా, ఇది పశువుల పండుగ. మన జీవితాలలో ఆవులకు, ఎడ్లకు, గేదెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆవులు మనకు పాలు ఇస్తాయి. ఆవును మనం తల్లి తరువాత తల్లిగా భావిస్తాం, గోమాత అంటాం. ఈ రోజులలో వ్యవసాయం కొంత ట్రాక్టర్లతో జరుగుతుంది గాని పూర్వం ఎడ్లే ఆధారం. ఎడ్లు లేనిదే వ్యవసాయం లేదు. అట్లాగే గేదెలు మనకు పాలు ఇస్తాయి. కొందరు మేకలను, గొర్రెలను కూడా పెంచుకుంటారు. రైతు తన ఇంట్లో పశు సంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా కృతజ్ఞత చెప్పటానికి ఒక రోజును కేటాయించారా, అదే కనుమ. ఆ రోజు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి పూలదండలు వేసి అలంకరిస్తారు. వాటి చావిళ్ల ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి వాటికి ప్రత్యేకంగా వంటలు చేసి పెడతారు. వాటికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. ఆ రోజు సాధారణంగా ఎవరూ ప్రయాణాలు చేయరు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాన్రా.
0: ఏ విషయం మాస్టర్ గారు?
2: కనుమ రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించాడని కూడా చెబుతారు. ఆ రోజు కొందరు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
0: చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. ఇవన్నీ అసలు ఏ తెలియవు మాస్టారు.
6: మాస్టారు, ఇంకా ముక్కనుమ మిగిలిపోయింది. ఆ రోజు ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పండి.
2: మీ ఇంట్రెస్ట్ చూస్తే ముచ్చటేస్తుందర్రా. నాలుగవ రోజును ముక్కనుమ. ముక్కనుమ రోజున గ్రామదేవతలకు మొక్కుబడులు చెల్లిస్తారు. వచ్చే సంవత్సరమంతా కష్టాలు లేకుండా చూడమని, మంచి పంటలనిచ్చి సంతోషపరచమని, భూమికి నీటికి నిప్పుకు రైతులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇక పండగలకు వచ్చిన చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఊరు వెళ్లే వారందరూ ప్రయాణం కడతారు.
0: నీ అసలు ఏమీ తెలియవు మాస్టారు.
6: మాస్టారు, ఇంకా ముక్కనుమ మిగిలిపోయింది. ఆ రోజు ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పండి.
2: మీ ఇంట్రెస్ట్ చూస్తే

0: కలిసి ప్రార్థన చేస్తారు. ఇక పండగలకు వచ్చిన చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఊరు వెళ్లే వారందరూ ప్రయాణం కడతారు. కొందరు 9 రోజుల పాటు చేసే సావిత్రి గౌరవవ్రతం మొదలు పెడతారు.
1: నమస్కారం మాస్టర్ గారు, మీ మాటలన్నీ లోపల పని చేసుకుంటూ నేను కోడలు వింటూనే ఉన్నాం.
0: నమస్కారం అమ్మా, సంతోషం మీ ముఖంలో తాండవిస్తుందమ్మా.
1: మహదానందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత పిల్లలందరికీ ఈ పండక్కి రావడానికి కుదిరింది. వీళ్ళు మిమ్మల్ని బాగా విసిగిచ్చినట్లున్నారు మాస్టారు.
0: లేదమ్మా, చాలా మంచి పిల్లలు, చక్కగా అన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
1: మీ మనవాళ్ళు వచ్చారండి పండక్కు?
0: వచ్చారండి, నిన్నటి నుండి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు.
1: మీ మనవాళ్ళు మా మనవాళ్ళు ఒక వయసు వాళ్లే కదా, వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మనండి, అందరు కలిసి ఆడుకుంటారు.
0: రేపు పొద్దున తీసుకొస్తాలండి.
2: మామయ్య వచ్చాడు.
3: సారీ మాస్టర్ గారు, కాస్త ఆలస్యమైంది. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా మాస్టారు?
0: లేదయ్యా, మంచి కాలక్షేపం అయ్యింది, అందరూ మంచి పిల్లలు.
4: బాగున్నారా అత్తయ్య? నమస్తే మాస్టర్ గారు.
0: నమస్తే నమస్తే. అల్లుడు వస్తే గాని పండగ మొదలవదట కదా.
4: అదేం లేదండి.
1: రండి అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా?
4: బాగానే జరిగింది అత్తయ్య.
0: ఇక సరేనమ్మా, నేను వెళ్లి వస్తాను. రేపు ప్రొద్దున్నే మా మనవాళ్ళని తీసుకుని వస్తాను, అందరూ కలిసి ఆడుకుంటారు.
3: మంచిది మాస్టారు. పిల్లలు అందరూ మాస్టర్ గారికి బై చెప్పండి.
2: బై.

0: లిఖిత, జ్యోతి, శివాని ఇటు రండమ్మా.
1: ఏంటి నాయనమ్మా?
0: మనం ఇక్కడ ఈ పున్నాగపూల చెట్టు కింద ఆరు బయట పక్కలు వేసుకుని పడుకుందాం. రండి, చాలా బాగుంటుంది.
2: వావ్, ఎంత మంచి స్మెల్! రాత్రికి ఇక్కడే పడుకుంటామా నాన్నమ్మా?
0: అవునమ్మా, మీకు ఆ సిటీలలో ఇవన్నీ దొరకవు కదా. రేపు తెల్లవారేటప్పటికి ఆ పున్నాగ పూలన్నీ మన మీద రాలి ఉంటాయి. వాటితో రేపు మీకు ముగ్గురికి పూల జడలు వేస్తాను.
3: అమ్మమ్మా, యు ఆర్ సో స్వీట్.
0: తెలుగులో చెప్పవే తల్లి,
3: నువ్వు చాలా తీయగా ఉన్నావు.
0: అమ్మా, అల్లరి పిల్లలు.
3: హే, మీరు ఇక్కడ ఉన్నారా? పైన స్కై చూడండి, ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ స్టార్స్.
2: ఓ వావ్, నేనెప్పుడు ఇలా చూడలేదు. నేను కూడా చూడలేదు లిఖిత.
4: శివాని, మన ఊరు బాగుంది కదా.
0: పిల్లలు అందుకనే ఎప్పుడు సెలవులిచ్చినా ఇక్కడికి రండి అని చెప్తుంటాను.
3: అలాగే వస్తాం నాయనమ్మా.
2: మా చేతులు చూసారా, మేం గోరెంటక్ పెట్టించుకున్నాం.
3: సూపర్ గా ఉన్నాయక్క.
4: రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మమ్మా?
0: రేపు అట్లా ఊరు పొలాలు చూసి వద్దురు గాని. సరే, ఇక వెళ్లి పడుకోండి. రేపు ప్రొద్దున ముగ్గులు పెడదాం, గొబ్బెలు పెడదాం, పాటలు పాడదాం. మన పక్కింటి వాళ్ళు కూడా వస్తారు.
3: ఓకే, గుడ్ నైట్.

0: అమ్మాయి గురు, ఇగోనండి మీరు అడిగిన రంగులు.
1: రంగమ్మా, ఆ రంగుల్ని కరుణకివ్వు, నేను ఇక్కడ ముగ్గును పూర్తి చేస్తాను.
0: అట్టాగేనండి.
1: కరుణ, ఆ గడిలో పసుపు రంగు వెయ్యి, ఆ కింద గడిలో ఎరుపు రంగు వెయ్యి కరుణ.
2: అలాగే వదిన.
3: హో, ముగ్గు బ్యూటిఫుల్ గా ఉంది, మేం కూడా చేయొచ్చా ఆంటీ?
1: ఓ ఎస్, ఆ ఏడు గొబ్బెమ్మల్ని ఆ స్టార్ షేప్ లో ఉన్న ప్లేస్ లో పెట్టు, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టు, చాలా బాగుంటుంది.
2: శివాని, నీ పూల జడ చాలా బాగుంది.
3: అవునా ఆంటీ, నానమ్మ చాలా బాగా వేశారు.
4: మేం కూడా వచ్చేసాము.
1: నిగితా, జ్యోతి, మీరిద్దరూ ఆ గొబ్బెమ్మల మీద బంతి పూలు, గుమ్మడి పూలు పెట్టండి.
5: ఆహా, మనింటికి ఎంత కళ వచ్చింది. రంగమ్మ, పక్కింటి ఉషని, లక్ష్మిని పిలుచుకురా, గొబ్బి పాటలు పాడుకుందాం.
2: అట్టాగే అమ్మ గోరు.
6: సంక్రాంతి పండుగలో స్పెషల్ గా ముగ్గులుంటాయా?

0: నమ్మా,
1: సంక్రాంతికి ఒక నెల ముందు నుండే ధనుర్మాసం మొదలవుతుంది. ఆ మాసాన్ని అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు. ఆ నెలంతా బ్రహ్మముహూర్తంలో దేవతలు విష్ణువును కొలుస్తారంట. అందుకే అందరూ ఉదయాన్నే ఇంటి ముందు పేడనీళ్లతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి విష్ణును ఆహ్వానిస్తాము.
0: అత్తయ్య, ఇంకో విషయం, వాకిట్లో పేడనీళ్లు కొడితే జంప్స్ ఇంట్లోకి రావని చెప్తారు. అలాగే ముగ్గులో బియ్యం పిండి కలుపుతారు. ఆ బియ్యం పిండిని చీమలు తింటాయి. అది భూతదయ కదండి అత్తయ్య గారు.
2: మరి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు నాయనమ్మా?
1: శివాని, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెడతాం. అంటే మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలన్నమాట. రోజు ఇట్లా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తాం. ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి నాడు ఆ పిడకలను వాడి పొంగళ్లు పెట్టి సూర్యదేవుడికి సమర్పిస్తాం.
2: పండగకి స్పెషల్ ముగ్గులుంటాయా నాయనమ్మా?
1: ఉంటాయి. భోగి రోజున ఇదిగో ఈ గుమ్మటాల ముగ్గు, పండుగ రోజున రథం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు, కనుమ నాడు రథము ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నట్టుగా ముగ్గు వేస్తాం. అంటే ఇప్పటిదాకా దక్షిణాయనం, ఇక ఉత్తరాయణమని సూర్యుడి రథం సంకేతంగా చూపిస్తాము.
3: గొబ్బిపాటలంటే ఏంటి అమ్మమ్మ?
1: ఆడవాళ్లంతా ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ పాడే పాటలను గొబ్బిపాటలు అంటారు. అన్నీ కూడా కృష్ణుడికి విష్ణువుకి సంబంధించిన పాటలే. అసలు అవి గోపికల పాటలంట. కాలక్రమేణా గొబ్బిపాటలు అయ్యాయి. పూర్వం నుండి మేమందరము అవే పాడుకుంటున్నాము.
0: రా ఉషా, రా లక్ష్మి.
4: అబ్బో, పిన్ని మనవరాళ్లకి బోల్డ్ విషయాలు చెబుతోందే.
3: ఉషా, పాపం వీళ్ళందరి కోసం పిన్ని ఎంతగానో ఎదురు చూసింది.
0: అమ్మా, ఇక పాటలు మొదలు పెడతామా? ఎండెక్కుతోంది.
1: సరే సరే, మొదలు పెడదాం.

0: పిల్లలు రండి, గాలిపటాలు ఎగరేసుకుందాం.
1: పిల్లలు ఏం చేస్తున్నారా? మాస్టర్ గారి మనవళ్లు వచ్చారు.
2: వస్తున్నాం మామయ్యా, గాలిపటాలకు దారాలు కట్టుకుంటున్నాం.
1: పిల్లలు మీ పేర్లేంటి బాబు?
3: నా పేరు రమేష్, తమ్ముడి పేరు సురేష్ అంకుల్.
0: గాలిపటాలు ఎగరేయడానికి గాలి సమంగా ఉంది రమేష్.
3: అవునంకుల్.
1: పిల్లలు రమేష్ సురేష్లు గాలిపటం పాట నేర్చుకున్నారంట. మాస్టర్ గారు మిమ్మల్ని కూడా నేర్చుకోమన్నారు.
0: రమేష్ సురేష్ స్టార్ట్.

0: పాట భలే బాగుంది. రమేష్, సురేష్, రేపు సాయంత్రం మా చిట్టికి భోగిపళ్ళు పోస్తున్నాం, మీరు కూడా రండి, సరేనా?
1: ఓకే అంకుల్.
2: భోగిపళ్ళు అకేషన్ పాటలు కూడా ఉంటాయా మామయ్య?
0: ఉంటాయమ్మా జ్యోతి.
2: మరి మాకెవరు నేర్పుతారు?
1: జ్యోతి, మా తాతగారి ఇంటి పక్కన ఒక సంగీతం టీచర్ గారు ఉన్నారు, గాలిపటం పాట వారే నేర్పారు, వారిని అడుగుదాం, అందరం కలిసి నేర్చుకుందాం.
3: రమేష్, మరి అందరం వెళ్దామా నేర్చుకోవడానికి?
4: హో, మేం రెడీ.

0: అమ్మా సంజ, పిల్లలందరికీ తలా ఒక దోసిలి బియ్యం ఇచ్చి పంపమ్మా.
1: అలాగే మామయ్య గారు.
0: రెండరా, రండి రండి అందరూ. ఆ బియ్యాన్ని జాగ్రత్తగా హరిదాసు గారి తల మీద ఉన్న పాత్రలో పోయండి, తర్వాత నమస్కరించండి.

0: తాతగారు ఆయన ఎందుకలా పాట పాడుతూ డాన్స్ చేస్తూ బియ్యం కలెక్ట్ చేస్తున్నారు?
1: వారిని హరిదాస్ గారు అంటారు. వారు జియర్లు, విష్ణుభక్తికి అంకితమైన వాళ్లు. ఊరందరూ ఇచ్చిన బియ్యంతోటే ఆయన స్వయం పాకం చేసుకుని తింటారు.
2: ఆయన ఇలా రోజు వస్తారా తాతయ్య?
1: లేదమ్మా, ఈ ధనుర్మాసంలోనే వస్తారు. ఈ ధనుర్మాసమంతా ఉదయం నుండి ఊరంతా తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తారు. ఊరంతా తిరగడం పూర్తయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడరు, కేవలం హరినామ సంకీర్తనమే చేస్తుంటారు.
3: శివాని, ఆయనని చూస్తే నారదుడిలాగా అనిపించటం లేదు?
4: అవును లిఖిత, నాకు అదే అనిపించింది.
1: నిజంగానే, ఒక చేతిలో తంబురా, ఒక చేతిలో చిట్టి చిట్టితలు, పట్టు వస్త్రాలు కట్టుకుని మెడలో దండతో హరిలో రంగ హరి అంటూ నారదుడిలాగానే వస్తారు.
5: తాతయ్య, నా అబ్జర్వేషన్ చెబుతాను. కాళ్లకు గజ్జలు, బోడిగుండు, ఒక పిల్లక, ఆ పిల్లకి చివర పువ్వు, తల మీద ఒక గిన్నె.
2: తాతయ్య, తల మీద గిన్నె కింద ఏముంది?
1: అది గుమ్మడి పండు నాయనా. ఆ గుమ్మడి పండు కింద ఉన్నటువంటి పంచలోహ పాత్రను అక్షయ పాత్ర అంటారు.
4: నాకు సంగీతం అంటే చాలా ఇష్టం తాతగారు. హరిదాస్ గారు పాడిన పాట చాలా నచ్చింది.
1: అవునామ్మా, వారు రామదాస కీర్తనలు, కృష్ణ లీలామృతం పాటలు, అన్నమాచార కీర్తనలు ఆలపిస్తారు. ఈ నెలంతా అందరికీ భగవన్నామాన్ని వినిపించే ధన్యజీవులు ఈ హరిదాసులు. ఒరే పిల్లలు, తొందరగా లోపలికి వెళ్లి మళ్లీ బియ్యం తీసుకురండి. అదిగో జంగమదేవరు వస్తున్నాడు, గంట వినిపిస్తోంది.

0: ఏమయ్యా గారు, ఈ పండక్కి మనవల్లు మనవరాలు వచ్చినట్టున్నారే.
1: అవును దేవరా, మీ అందరి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలు అందరూ జంగమయ్య జోలిలో బియ్యం పోయండి.
0: శుభోజయం శుభోజయం శుభోజయం.
1: పిల్లలు మీరందరూ కలిసి ఈ 200 రూపాయలు ఈ దేవరికివ్వండి.
0: ఈ విభూది కాయ నుండి విభూది పెట్టుకోండి పిల్లలు. శుభోజయం శుభోజయం శుభోజయం.

0: ఇందాక హరిదాసు నిలువబొట్టు పెట్టుకుంటే ఈ జంగం దేవరా అడ్డబొట్టు పెట్టుకున్నారు.
1: శ్రీరామ్, హరిదాసు షర్టు వేసుకోలేదు. ఈయన షర్టు వేసుకుని షాల్ కప్పుకొని తలపాగా చుట్టుకొని చెవిలో పువ్వు పెట్టుకుని గంట వాయిస్తూ వచ్చాడు.
2: ఆకాష్, ఇంకా కొన్ని నువ్వు చెప్పలేదు. చంకలో జోలి, మెడలో శంఖం వేలాడుతోంది, చేతిలో ఒక డబ్బా, అందులో విభూతికాయ.
3: మొత్తానికి శివకేశవులకు సంబంధించిన వాళ్ళను చూశారు. ఇంకా అందరూ ఇంట్లోకి పోదాం పదండి.

0: సంధ్య, ఒక కుర్చీ వేసి దాన్లో పట్టుచీర వేసి భోగిపళ్ళు పోయడానికి సిద్ధం చేయండమ్మా.
1: అన్నీ రెడీ అత్తయ్యా, చిట్టీని తీసుకొని రండి.
2: అబ్బో, మేనకోడలు కోసం భలేగా సిద్ధం చేశారే.
3: అమ్మా, సంధ్యత్త అన్నీ చెబుతుంటే మేమందరము కలిసి చేశాం.
2: చాలా బాగా చేశారు పిల్లలు, థ్యాంక్స్ రా.
1: కరుణ, మాస్టార్ గారి పుణ్యాన వీళ్ళకి ఏమేం పెట్టాలో అన్నీ తెలిసిపోయాయి. పెద్దవాళ్ళలాగే అన్నీ చేస్తున్నారు.
4: మేము నిన్న నేర్చుకున్న భోగిపళ్ళ పాట కూడా ప్రాక్టీస్ చేశాం.
5: మాస్టర్ గారి కుటుంబం అంతా వచ్చేశారు.
6: అందరూ లోపలికి రండి మాస్టర్ గారు.
5: అమ్మా, నాన్నగారు రండి, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి.
7: రమేష్, సురేష్, పిల్లలు అంతా కలిసి నిన్న మీరు నేర్చుకున్న పాట పాడండరా.
4: అలాగే.

0: బంగారు తండ్రుల మీరందరూ ఇంత బాగా పాడారో, అసలు ఈ పాట రాసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి.
1: కరుణ, వీళ్లకు నేర్పించిన ఈ భోగిపళ్ల పాట, బొమ్మల కొలువు పాట, కీర్తిశేషుల శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన జేజి మామయ్య పాటలు అనే పుస్తకంలోనివని సంగీతం టీచర్ గారు చెప్పారమ్మా.
2: పాట చాలా బాగుంది మాస్టారు.
3: సరే ఇక అందరూ రండి, మరి ఫలహారం చేద్దాం.
2: ఆ పొంగలి గిన్నె, బొబ్బట్లు, పులిహోర, గారెలు, ఊర్ణాలు, చక్కెర పొంగలి ఇక్కడ నైవేద్యానికి పెట్టండమ్మా.
0: తెస్తున్నాం అత్తయ్యా. ఇదిగో అన్ని వచ్చినట్లేనా అమ్మా?
2: అన్ని వచ్చినట్లే. పిల్లలందరూ రండి, హారతిద్దాం.

0: అబ్బో, కొత్త బట్టల్లో నా పిల్లలంతా మెరిసిపోతున్నారు. సాయంత్రము వీళ్ళకి దిష్టి తీయాలి.
1: శేషగిరి, అందరం కలిసి ఫోటో దిగి చాలా రోజులైందయ్యా, ఈరోజు ఒకటి తీసుకుందామా?
2: తప్పకుండా తీసుకుందాం మామయ్య గారు.
1: శ్రీమతి గారు, కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు తీసి పక్కన పెట్టండి, గంగిరెద్దు మేళం వస్తే పిల్లలతో ఇప్పించాలి.
0: అలాగేనండి.
3: ఓ మన గోతమ ఓ పరాక కోర, ఎవరి వాడవో ఏంటి పేరు, ఏమి కార్యాడవో? అయ్యా భీమసేన, పరమ కొట్టిస్తాను నాకు కొన్నంత ఆస్కారం చేసి నా గత కనలు పాడు అయినట్టు సమయ భీగ గంభీర్య మాధుర్య దురాధురణను అన్నింతో నా మీకు సెలగాటం అసంభవము అలభ్యము కదా. రమ్ము నాతో భూమికి జయ జయ శ్రీరామా.
4: అందరం బయటకు వెళ్లి చూద్దామా?
5: వాళ్ళు ఎవరు తాత గారు, అలా విచిత్రంగా డ్రెస్ చేసుకున్నారు?
1: వాళ్ళు పగటి వేషగాళ్ళమ్మా. రకరకాల వస్త్రాలు వేషాలు వేసుకుని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తారు.
5: అవును, చాలా వేషాలున్నాయి తాతయ్య.
1: పూర్వము ఈ సినిమాలు టీవీలు లేవు కదమ్మా, ప్రజలను పౌరాణిక పాత్రలతో సంతోషపరిచేవాళ్ళు. అర్ధనారీశ్వరుడని, రాముడు పరశురాముడని, భీమాంజనేయులని, భద్రకాళి అని, ఇంకా ఇలా చాలా చాలా వేషాలు వేస్తారు.
6: వీళ్ళకి మనం ఏమీ ఇవ్వక్కర్లేదా తాతయ్య?
1: వాళ్ళు ఇంటింటికి తర్వాత వస్తారులే. ఆ వెనకాల వస్తున్నాడే, అతను బుడబుక్కలవాడు. ఒక చేతిలో లాంతరు, ఒక చేతిలో డమరుకం, రెండు కాళ్ల మధ్యన నడుముకు ఒక గంట కట్టుకుంటాడు, గుబురు మీసాలు పెంచుకుంటాడు.
5: తాతయ్య, బట్టలు ఫన్నీగా ఉన్నాయి. ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేసుకున్నాడు.
4: జ్యోతి, పెద్ద తలపాగా ఉంది, పెద్ద కుంకుమ బొట్టు, భుజం మీద ఒక పెద్ద తెగ్ దుప్పటి వేసుకున్నాడు.
5: పిల్లలు, ఈ డబ్బులు ఇవ్వండి అతనికి. నాకివ్వండి అంటీ, నేను ఇస్తాను.

0: హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు, జంగమదేవర్లు, గంగిరెద్దు వాళ్లు అందరూ ఈ ధనుర్మాసంలోనే వస్తారు. వీరందరూ మనకు శుభం జరగాలని కోరుకుంటారు. రైతుల ఇంట్లోకి ఇప్పుడే కొత్తగా పంట వస్తుంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగం దానం చేయటం మన ధర్మం కదా. అర్థమైందా?
1: షేరింగ్ అన్నమాట తాతగారు.
0: అవునమ్మా. ఆ తొందరగా లోపలి వెళ్లి ఇందాక అక్కడ పెట్టిన బట్టలు ఉన్నాయిగా, అవి తీసుకురండి. గంగిరెద్దు మేళం వస్తోంది.

0: వావ్, గంగిరెద్దు ఎంత బాగా డాన్స్ చేసింది.
1: దూడు బసవన్న అంటే తల ఎలా ఊపిందో చూసారా?
2: ఆ, ఇక లోపలికి రండి, భోజనం చేసి సాయంత్రము బొమ్మల కొలువుకు రెడీ అవ్వాలి.
3: పిల్లలు బాగా సందడి చేశారు కదా వదిన?
4: అవును ఉష, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
1: ప్రతి సంవత్సరం రండి వదిన, బాగుంటుంది.
2: నాకు కరుణ ఎంతో, ఉషాలక్ష్మి కూడా అంతే, కూతుళ్లతో సమానం. నాకు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్లే, అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటారు.
4: వీళ్ళందరూ ఉన్నారని అత్తయ్య మాకు ధైర్యం.
3: పిన్ని, మీ బొమ్మల కొలువు సూపర్.
2: పిల్లలు వస్తున్నారనేటప్పటికీ ఎక్కడ లేని ఓపిక వచ్చిందమ్మా, వాళ్ల కోసమే ఈ బొమ్మల కొలువు.
3: పిల్లలు పేరెంటానికి అందరూ వచ్చేశారు. మీరు పాట పాడితే హారతిచ్చి అందరికీ తాంబూలమిద్దాం.
5: ఓ ఎస్.

0: వెళ్ళొస్తామమ్మా. నాన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అత్తయ్య, మామయ్య, మీరిద్దరూ కాస్త వీలు చూసుకుని మా దగ్గరకు రండి, పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు.
2: అలాగేనమ్మా.
3: వెళ్ళొస్తామమ్మా.
4: వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం అత్తయ్య.
5: మంచిది బాబు, పిల్లలు జాగ్రత్త.
0: పిల్లలు అందరూ గ్రాండ్ పేరెంట్స్ కి పాదాభివందనం చేయండి.
2: చిరంజీవ చిరంజీవ.
5: సకల మనోఫల సిద్ధిరస్తు.
6: మాకు వెళ్ళాలని లేదు సభయ్య, ఈ ఫైవ్ డేస్ చాలా ఎంజాయ్ చేశాము, మళ్ళీ హాలిడేస్ ఇవ్వగానే వచ్చేస్తాం.
2: అట్లాగే
5: తప్పకుండా. బాగా చదువుకోండి, అమ్మా నాన్నల మాట వినండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
7: ఇంతవరకు మీరు సంబరాల సంక్రాంతి నాటకం విన్నారు. నాటకంలో పాల్గొన్న వాళ్లు పాత్రధారులు అనంతపూర్ బాలవికాస్ చిన్నారులు. పాటలు పాడినవారు పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు. భగవన్ నామం వినిపిస్తూ నామస్మరణ మరువవద్దని గుర్తు చేస్తూ పల్లెల వీధుల వెంట హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసుల సాంప్రదాయం గురించి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ హరిదాసు గారు రేడియో సాయికి తెలిపిన విషయాలు ఇప్పుడు మనం విందాం.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్,
1: బాచిన హరిదాస్ గారండి.
0: అవునండి,
1: మేము రేడియో సాయి ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి, తెలుగు విభాగం నుంచి. సాయిరామ్ అండి.
0: సాయిరామ్,
1: ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్.
0: సాయిరామ్
1: సార్, మీరు ఏ ఊర్లో ఉంటున్నారు సార్?
0: చెన్నూరు. చెన్నూరు మంచిర్యాల డిస్ట్రిక్ట్.
1: ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము ఇది గోల్డ్ వర్క్ చేస్తుంటాం, ఈ ప్రోగ్రాములు ఇస్తూ ఉంటాం. హరికథ.
1: మరి ఈ సంక్రాంతి పర్వదినం రోజు హరిదాసులు ఇంటింటికి వెళ్లి ఏం చేస్తూ ఉంటారు? ఆ సాంప్రదాయం గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్?
0: అవును, ఇది నారదుని యొక్క పరంపర అన్నట్టు. నారదుని నుండి వస్తుంటది, నారదుని యొక్క అంశం నుండి వచ్చినటువంటిది.
1: మరి ఆ రోజు సంక్రాంతి రోజు మీరు ఒక హరిదాసుగా ఏం చేస్తూ ఉంటారు, ఆ విషయాలు చెప్తారా?
0: హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాం, ఊర్లో చేస్తూ పాటలు పాడుకుంటాం.
1: మరి మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉంటున్నారు?
0: చాలా సంవత్సరాలైంది, 15 సంవత్సరాలు.
1: ఆ నామ సంకీర్తన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పాటలు పాడుతూ మీరు ఆ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో చెప్తారా కొంచెం?
0: చెప్తాం. అంటే ఇప్పుడు ఈ ధనురు మాసం సందర్భంగా, అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, అది దైవ ధ్యానానికి, భగవన్నామ స్మరణానికి చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే ఇప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటాము.
1: మీరు పాడేటటువంటి పాటలు ఏవో పాడతారా సార్?
0: పాడతాం. ఒక చిన్నగా ఒక స్టోరీ లాగా ఉంటుంది ఫస్ట్, అలా స్టోరీ లాగా ఉండి ఇలా వస్తూ ఉంటాం అన్నట్టు.
1: చెప్పండి సార్, ఆ స్టోరీ చెప్పుకుంటూ మీరు ఆ పాట పాడండి సార్.
0: ఇలా ఎప్పుడైతే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడో, ఇప్పుడు దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజులు కాబట్టి, అలా ఆ యొక్క నారదుడు ఒక రోజు బ్రహ్మదేవుని చెంతకు వెళుతూ ఉన్నాడు, హరినామ స్మరణ చేసుకుంటూ. హరి అనవ మానవ ఒక

కాకుండా ఒక్క నారక మహర్షి అలా సత్యలోకానికి వచ్చేసాడు. అలాంటి సమయంలో ఆ సత్యలోకము లోపల సత్యలోకమున బ్రహ్మదేవుడు సభలు తీసి కూర్చుండా దైత్యమర్దనులు గోవిందుని ధ్యానము చేయుచుండా వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకొనుది పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకొను. అలా సత్యలోకమునం ఎప్పుడైతే అలా ఆ యొక్క నారద మహర్షి వచ్చాడో వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు నాయన ధనుర్మాసములో వచ్చేశావు, చాలా ఈ యొక్క దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజుల్లో ఇక్కడికి వచ్చేశావు నాయన నారద. ఆ యొక్క భూలోకము లోపల ఆ యొక్క గోదాదేవి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి ఎప్పుడైతే ధనుర్మాసం ప్రవేశిస్తుందో అప్పటి నుండి రోజు ఆ యొక్క తులసీమాలతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పూజించి మకర సంక్రాంతి వరకు అలా పూజించి నెల రోజులు ఆ యొక్క అతని శ్రీరంగనాథితో కళ్యాణం జరిపించుకున్నది. అలాంటి పవిత్రమైన రోజుల్లో వచ్చేశావు నాయన, నువ్వు అలా వెళ్ళి ఆ యొక్క నీ యొక్క అంశలో జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసుల చేత భగవన్ నామస్మరణ చేయించు అని ఎప్పుడైతే అలా చెప్పాడో బ్రహ్మదేవుడు. ఇక ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మదేవుని అనుగ్రహం కలిగినటువంటి ఆ యొక్క దైవాంశ సంభూత ఆ యొక్క నారద మహర్షి యొక్క అనుగ్రహాన జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసులు భూలోకానికి వచ్చి అలా వీధి వీధుల్లో నామ సంకీర్తన చేసుకుంటూ అలా గడప గడపన ముగ్గులు రంగురంగుల ముగ్గులు పెట్టుతూ ఉంటే ఆ ముగ్గుల్లో తిరుగుచూ ఇలా చక్కగా నాట్యాలు చేసుకుంటూ ఆ యొక్క భూలోకములో హరిదాసులు ఇలా భజనలు చేస్తూ ఉన్నారు నాయన అని ఇలా చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అలా హరిదాసులు చూడండి, ఆ యొక్క భూలోకము లోపల గడప గడప ఆ యొక్క హరిదాసులు వచ్చి చక్కగా నామ సంకీర్తన ఎలా చేస్తూ ఉన్నారో చూడండి, ఎలా చేస్తూ ఉన్నారో. హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబు జనాభా హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ

0: కరుణతో మనలను బ్రోచురా నమ్మరా దేవుని నమ్మరా దేవుని. అలా ఆ యొక్క హరిదాసులు అలా గడప గడపన వచ్చి అలా రంగురంగుల ముగ్గుల్లో చూస్తూ ఆ వీధి వీధుల్లో ఇలా ఆ వీధి వీధుల్లో ఇలా పర్యటన చేస్తూనే ఉన్నారు. భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఇలా
1: వేదాంత వీధులలో విహరించు గిరిధారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరనే మురళి ఉదర ఒకసారి

వికరించు గిరిధారీ ఎదిరని మురళి ఉదరా ఒకసారి అలా అలాంటి నుంచి నేటి వరకు ఇలా వీధుల్లో తిరుగుతూనే మేము అలా వాడవాడలా తిరుగుతూ ఆ యొక్క గడిపిన రంగురంగుల ముక్కులు పెట్టుకుని శ్రాంతి పర్వదినమున ఆ యొక్క ముక్కుల దగ్గరికి వెళ్ళి ఇలా ఆనంబు చేస్తూనే ఉంటాము. వినరో భాగ్యము విష్ణు కథా, తమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యా

విధులను విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా ఎను బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా విష్ణు కథా

0: పాపముదే దనుకొనుడే, పంకజనాముని దలచిన వారికి పాపముదే దనుకొనుడే. వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణయనుడి, దలచిన పాపముదే దనుకొనుడి, పంకజనాముని దలచిన వారికి పాపముదే దనుకొనుడి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి.
1: ఆహా గంధరు, ఇది నీతుల్లో చక్కగా ఈ మకర సంక్రాంతిలో ఈ భోగి మకర సంక్రాంతి రోజున ఎంతో చక్కగా అలా ముగ్గులతో అలంకరించారు. ఆహా ఎంత అందము, ఆహా ఎంత అందము. రంగురంగులతో అలరారు వీధి వీధులు, ఆర్త జనావలికి అభయ వర్ణనాతీత ధర్మంబు తేజరిల్లా, సత్యం శివం సుందరం ఈ యొక్క వీధులు, సత్యం శివం సుందరం.

0: జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందోహారి, జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందోహారి, జాయ్ శ్రీమద్ రమారమణ గోవిందోహారి.
1: హరిదాస్ గారు, చాలా చాలా బాగుందండి. మన భారతీయ సాంప్రదాయంలోని ఈ హరిదాసు హరినామ సంకీర్తన చేసుకుంటూ సంక్రాంతి పర్వదినం రోజు ఇంటి ఇంటికి వెళ్లి ఇంచి ఇంచిలో భగవన్నామ స్మరణతో ఆ చైతన్యవంతం చేయడం అనేది మనందరి మహద్భాగ్యము. భగవంతుడు మీ ద్వారా మాకందరికీ ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ మీరు ఎంతో సమయం మా అందరి కోసం వెచ్చించి ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ మీ నామ సంకీర్తనను వినిపించినందుకు స్వామి ఆశీస్సులు సదా మీపై ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సాయిరాం.
2: సాయిరాం అండి, సాయిరాం అండి.
1: హృదయమైన విషయాలకు మనసు స్పందిస్తుంది. ఆ భావాలను కవితాబద్ధం చేసినప్పుడు అవి ఎదుటివారి మనసులను కూడా రంజింపజేస్తాయి. సంక్రాంతి పర్వదినాన ప్రసారమవుతున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ఇతివృత్తంగా కొన్ని కవితలు ఇప్పుడు విందాము. దీనికోసం గత వారం రోజులుగా ఎంతో మంది స్వామి భక్తులు రేడియో సాయికి సంక్రాంతి సంబరాలను వివరిస్తూ తమ కవితలను అందజేశారు. వారిలో మొట్టమొదటి 10 కవితలను మనం తీసుకుని ఈనాడు మీకు ప్రసారం చేయబోతున్నాము. మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి శ్రీ పలివెల సుబ్బారాయుడు గారు రాసినటువంటి కవితను విందాం.
3: సత్య సాయి విభుడు నిత్య వెల్గులు చిమ్మ, మెత్తని రవి పంపే చిత్తమలర, చల్లని వాయువుల్ తెల్లని మబ్బులన్ మెల్లగా త్రోయుచో గిల్లుచుండ, గంగిరెద్దుల వారు జంగమ దేవరుల్ రంగవల్లుల మధ్య హంగుచేయ, ఇంతుల జడలందు బంతుల హారాలు గంతులు వేసి కేరింతలాడ, పంటలలచ్చి నట్టింత నాట్యము చేయ, మింటికెగర రైతు కంటి కాంతి, వెల్లతో నిండ్లు మెరయగా తెల్లగాను క్రొత్త దుస్తులు ధరించి ఎత్తమామ దీవెనల పొంది ఎల్లుండ్ర టీవీ నొవ్వ వచ్చే సంక్రాంతి లక్ష్మి మాకిచ్చే సిరులు.
1: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సి వసంతభానుగారు రాసినటువంటి కవితను ఇప్పుడు విందాం.
3: సత్య సాయి దీప్తి సప్త సంద్రాలు దాటిన క్రాంతి, అది నిజమైన సంక్రాంతి, వైకుంఠమనిపించు ప్రశాంతి నిలయాన విమల చరితుడై నిలిచి భవబంధములు త్రెంచు పరమేశ్వరుడు శ్రీ సత్యసాయి విభుడు, సంపదలవి ఎన్నియున్నగాని భోగికాడితడు విరాగియన్న తీరున కోర్కెలదుపు చేసి దైవోన్ముఖము చేసినంత నిక్కమగు ప్రేమ సుధలు కురిపించి బ్రోచు అమృతమూర్తిని గనుమ, ముజ్జగములేలు ముక్కంటి వేల్పు శక్తియుతుడైన ప్రేమమూర్తి సత్యసాయి, సత్య ధర్మ శాంతి అహింస పతగాములను ప్రేమ సేవలు రెండు చక్రములైన తేరునెక్కించి పరమధామము గొంపోవునెన్నడో, అది ఏ ముక్కనుమనన్న మాట సత్యము, అంతకన్నను పెద్ద పండుగెద్ది ధరణిలోన.
1: తిరుపతి వాస్తవ్యులు విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ ఎస్పిఎస్ భట్టాచార్యులు గారు తమ కవితను రేడియో సాయికి పంపించడం జరిగింది. మరి స్వామికి సమర్పించినటువంటి ఆయన కవితను ఇప్పుడు మనం విందాం.
3: సత్యసాయి భగవంతుని ప్రేమ సుధాంబుదిలో మునుక వేయకగునే మనకు సత్యమైన సంక్రాంతి, ప్రేమావతారమైన సత్యసాయి దర్శింపక మానవాళి కొనగూడునే సత్యమైన సంక్రాంతి, దివ్యజ్ఞాన భాస్కరుడౌ సాయికి ప్రణమిల్లినప్పుడే జగతికి సంప్రాప్తమౌను సత్యమైన సంక్రాంతి, రైతన్నల ధాన్యమ్ములు హరిదాసుల కీర్తనములు సాయి సేవగా తలచిన సత్యమైన సంక్రాంతి, గొబ్బెమ్మల చిత్ర రంగవల్లుల సందీప్తులకును సాయి ప్రభతోని కాదే సత్యమైన సంక్రాంతి, సాయి హరి ప్రీత్యర్థము హేమాంబరదాన విధులు చేసినప్పుడు కాదే మనకు సత్యమైన సంక్రాంతి, పిండి వంటలెన్నియున్న కొత్తల్లుడు వచ్చియున్న సాయిని రమ్మనకగునే సత్యమైన సంక్రాంతి.
1: స్వామి అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థిని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా నుంచి శ్రీమతి పిఎస్విఎన్ విజయలక్ష్మి గారు తమ కవితను ఈ విధంగా అందించారు.
2: బాలభానుడు బుడి బుడి అడుగుల మకర రాశిలోన అడుగుపెట్ట, తిరుప్పావై పాసురముల పఠించు భక్తజనులు నిండెడి ఆలయములతోడ, మంచు తెరల చలి ముసుగులోన మగువ దిద్దేది ముగ్గు వాకిళ్లతోడ, భోగి మంటల చిటపట ధ్వనులతో మలయ మారుతపు సవ్వడిలోన హరిదాసు పాటల రవళితోడ, రంగురంగుల వేషముల మెరయు గంగిరెత్తు పలు విన్యాసములతోడ, మింటికెగసెడు పతంగుల వీక్షించి కేరింతలు కొట్టు కుర్రకారుతోడ, రాసి పోసిన ధాన్యపు ముత్యములు చూసి ముడిసి మైమరచు కృషీవరులతోడ, కొత్త అల్లుళ్ల బంధువుల రాకతో సరదాల త్రుళ్ళిపడు గృహమ్ములతోడ, పాల పొంగుల సువాసన పిండి వంటల కలియ షడ్రుచుల నోరూర భజనతోడ, భోగి పళ్ళ సందడిన పసిపిల్లల సవ్వడిన గొబ్బి పాటల పులకించు సంధ్యలతోడ, మెట్టుమెట్టున పేర్చిన బొమ్మల కొలువున ఇంపుగా కమ్మగా పాడడి ముత్తైదువులతోడ, పంటకు ఇంటికి శుభముల సొంగు పశువులకు పూజలు సలిపెడి గృహస్థులతోడ, ప్రభవించి ప్రజ్వలించి దీపించు భాషించు శంకురాతిరి పల్లె సీమల అన్నదాతల పెద్ద పండుగ మా ముద్దు పండుగ.
1: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి శ్రీ సాయి అభిషేక్ తమ కవితను ఈ విధంగా అందించారు.
2: సంక్రాంతి పండుగాయి సాయిని చేరరారే, వేగముగా సాగరే పుట్టింటి ప్రేమను పొందరారే, నులివెచ్చని సూర్యుడు మన ముందుకు వచ్చెను అజ్ఞాన తిమిర నాశకుడై సాయి జ్ఞాన భాస్కరుడై, బసవన్నల రాకతో హరిదాసుల గానంతో గొబ్బెమ్మల పండుగయై తరలివచ్చలే సంక్రాంతి, రారే వేడుకగా పోదాము వేడుక జేయ పోదాము, రంగవల్లులతో పుడమి తల్లిని రంగరిద్దాము, మామిడి తోరణములతో సాయి సూర్యుని ఆహ్వానిద్దాము, భోగి మంటల భగభగలలో దహింపజేయము దుర్గుణములను, ప్రేమ పరిమళంబు ఉప్పొంగ నయనంబున ఆనందాశ్రువులు నిండగ, మెండిగ దండిగ కరుణించు సాయిని కరిగించపోదాము, హృదయ సాగరుని ప్రేమ బంధమున ఒడలు మరచి సంతసించపోదాము, అహంకారమును దుర్గుణములు వీడి ప్రేమదయ సత్యంబులన్ కరిగి నేను ఎన్న స్థాయి నుండి మనము ఎన్న స్థాయికి చేరిన క్షణమే నిజమైన సంక్రాంతి, నిత్యనూతనమైన కాంతి.
1: ప్రకాశం జిల్లా వంకాయలపాడు నుంచి శ్రీ పివి సీతారామమూర్తి గారు తమ కవిత్వాన్ని ఈ విధంగా అందించారు. విందామా.
2: కర్మసాక్షి లోకనాయకుడు దివాకరుడు మకర రాశి ప్రవేశం, కాలచక్రంలోని సంవత్సరంలో ఒక్కో నెల ఒక్కో రాశిలో చేరిన దినం, అలరించి ఆలించి పాలించే శుభదినం మకర సంక్రమణం, పవిత్రమైన మార్పుకు సంకేతం సంక్రాంతి పర్వదినం, ఆదిత్యుడు ఉత్తరాభిముఖంగా పయనం ఎంతో పవిత్రం, ఇదే సకల లోకాల జనాలకు ఉత్తరాయణ పుణ్యకాలం, ఆధ్యాత్మిక సాధనలకు స్వాధ్యాయమున యాత్రలకు నిలయం, మూడు రోజులు పర్వదినాలు భోగి సంక్రాంతి కనుము, భోగి మంటలలో పాతను వేసి కాలి నూతనత్వాన్ని స్వాగతించే దినం, హరిదాసుల దివ్యగానాలు ముంగిళ్లలు రంగవల్లులు పసిబాలల శిరస్సులపై భోగి రోజున రేగిపండ్లు, సంక్రాంతి రోజు గుమ్మడి ఫలదానాలు పితృదేవతలకు తర్పణాలు, ఆడపిల్లల బొమ్మల కొలువు కళాభిరుచికి నెలవు, గంగిరెద్దుల ఆటలు కళా నైపుణ్యాల ప్రదర్శనలు, ప్రతి గృహం ధనధాన్యాలతో నిండి ప్రశాంత జీవనం గడిపే పర్వదినం, ప్రకృతి మాతకు ఆదిత్యునికి గోలక్ష్మికి ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలందించుట ఆధ్యాత్మికతకు ప్రతీకగా తిరుప్పావైగానం సంక్రాంతి వరకు, గోవుల అలంకరణ పంచయజ్ఞ నిర్వహణయే సంబరాల సంక్రాంతి, మానవతా విలువల పరిరక్షణయే శ్రీ సత్యసాయికి మనసారా మానవాళి అందించుటయే మన కృతజ్ఞత, ఘనమైన నిజమైన పర్వదినం సంబరాల సంక్రాంతి.
1: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఇనకొల్లు మస్తానయ్య గారు తమ కవితను ఈ విధంగా అందజేశారు. విందామా.
3: ముచ్చటైన మూడు రోజుల పండుగ, అందరి జీవితాల్లో కాంతిని నింపే సంక్రాంతి పండుగ, భోగిమంటల వెచ్చదనం, పిండివంటల తీయదనం, ముంగిలిలో రంగవల్లుల రంగుల హరివిల్లులు, హరిదాసుల కీర్తనలు, చిందులేసే బసవన్నల కోలాహలం, సందడిచేసే సంక్రాంతి, అదంతా గతం. నేడు సంక్రాంతి ఎటో వెళ్లిపోయే, గంగిరెద్దులు లేకనే ఆటపాటలన్నీ అంగడిలో సరుకులాయే. తెల్లబోయెను వీధులు హరిదాసుల కీర్తనలు లేకయే, చినబోయెను పసిప్రాయం తాత ముద్దులేకనే తల్లడిల్లె పల్లె కోడికూతలేక ఆ రోజులు మళ్లీ రావాలి. తెలుగు ప్రజల మొంగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి.
1: శ్రీమతి ఆదూరి హైమవతి గారు బెంగళూరు నుంచి ఈ విధంగా తమ కవితను స్వామికి సమర్పించుకున్నారు.
3: వాకిలి చిమ్మి ముగ్గులేస్తూ మనస్సులోని మురికిని పారద్రోలుకొని, బంతిపూలను మొక్క నుండి తెంపుతూ భవబంధాలను తెంపేసుకుని, భోగిమంటల్లో భోగ భాగ్యాలను బూడిద చేసేసి భక్తి మార్గం వైపు మరలి, పొంగలి తింటూ పొరపొచ్చాలు మానేసి పొరుగువారితో పొందిక నీర్చుకుని, సంక్రాంతి దానాలతో దాపరికాన్ని వదిలేసి స్వచ్ఛతను స్వాగతించి, గోపూజలతో గోత్రనామాల స్మరణ మరచి మనసున మానవత్వం నింపుకుని, పితృదేవతలకు పిండాలు వదులుతూ వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలర్పించి, ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తుత్తి మాటలతో కాక ఉత్తమ బాటలో సాగుతూ, పుట్టుక మరలా లేకుండా చేసే పుట్టపర్తివాసుని పాదాలకు ప్రణమిల్లుదామా.
1: శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ఈ కవితను విందాం.
3: దేవుని సేవకు దివ్యమైనది, విహిత కర్మకు విశిష్టమైనది, పొంగలి తింటూ పొరపొచ్చాలు మానేసి పొరుగువారితో పొందిక నీర్చుకుని, సంక్రాంతి దానాలతో దాపరికాన్ని వదిలేసి స్వచ్ఛతను స్వాగతించి, గోపూజలతో గోత్రనామాల

0: ఉత్తమమైనది ఉత్తరాయణం, అత్యద్భుతమైనది సంక్రాంతి. సూర్యదేవునికి అర్పణము, పితృదేవతలకు తర్పణము, గోమాతకు సమర్పణము. బొమ్మల కొలువులు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, మరి గంగిరెద్దులు, హరిదాసులు హరినామములు పాడి పంటలు అలంకారములు, భక్తి శ్రద్ధలతో పంచయజ్ఞము పాటించు జీవనము పరమ పావనము.
1: మరి చివరిగా పదవ కవిత. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి వారు రాసినటువంటి కవితను చివరిగా విందాము. సంక్రాంతి పండుగ సమైక్యతల పండుగ, సంక్రాంతి సంబరాలు సంస్కృతి సౌరభాలు. ప్రతి ఇంటా పెద్ద పండుగ, ధనధాన్యం వచ్చి నిండగా. భోగి సంక్రాంతి కనుమలు, బంధుమిత్రుల కలయికలు. వాకిట ముందర రంగవల్లులు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు. సంప్రదాయ పిండి వంటలు, సందడి చేసే పాడి పంటలు. హరిదాసుల సంకీర్తనలు, బుడబుడక్కల డమరుక నాదాలు. హాయిని గొలిపే గుడిలో గంటలు, డూడూ బసవన్న మెడలో గంటలు. గాలిపటాలు గోవుల పూజలు, గుర్తుగా వేసే రథం ముగ్గులు. మనదే మనదే సంక్రాంతి, మనదే మకర సంక్రాంతి.
2: స్వామిపైన ఎంతో ప్రేమతో, రేడియో సాయి పట్ల అభిమానంతో, ఎంతో శ్రమలు కోర్చి, ఎంతో ప్రేమతో వారి కవితలను మరికొంతమంది రేడియో సాయికి పంపించడం జరిగింది. వాళ్లలో శ్రీ తుమ్మా జనార్దన్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి, కె సుమతి గారు పుట్టపర్తి నుంచి, విజయనగరం మరుపల్లి నుంచి జాగరపు శంకర్రావు గారు, కడప నుంచి శ్రీమతి సాయిలక్ష్మి గారు, చెన్నై నుంచి కెవి కృష్ణశాస్త్రి గారు, నెల్లూరు నుండి ఎం రేణుకా గారు, అనంతపురం జిల్లా నుంచి శ్రీమతి టివి లక్ష్మి గారు తమ కవితలను రేడియో సాయికి పంపించారు. మరి ఈనాటి సంక్రాంతి పర్వదినం రోజు ఇంతవరకు సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రత్యేక ప్రసారాన్ని విన్నారు. భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరిపైన, శ్రోతలందరిపైన స్వామి ఆశీర్వాదములు సదా మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.
3: ఇంతవరకు మీరు 2020 జనవరి 15వ తేదీ నాడు సంక్రాంతి విశిష్టత, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@radiosai.orgకి గాని, వాట్సాప్ ద్వారా 9393258258కి గాని పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

0: हर हर शंकर महादेवा, हर हर हर हर महादेवा,
1: हर हर हर हर महादेवा।

श्याम है परति सत्य साई, बोलो राम बोलो श्याम बोलो सत्य।

ரூபிணி பாலயமா, சதானந்த ரூபிணி பாலயமா.